శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్స్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠ మాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 10వ తేదీ బుధవారం. శ్రోతలు, సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 47 సెకండ్లు. శుభోదయం.

ప్రబోధగీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వింటారు.

0: వినాయక భక్తి గీతాలు విన్నారు. భక్తిరంజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు వింటారు సూక్తి ముక్తావళి, వ్యాఖ్యాత శ్రీ పి విజయ్ కుమార్.
1: మనిషికి ఊహ వచ్చిన నాటి నుంచి తన ఉనికి గురించిన ఆలోచన ఉంది. వేల సంవత్సరాల నుండి ఈ అనంత సృష్టి అన్వేషణలో మనిషి ఉన్నాడు. ఆధునిక యుగంలో శాస్త్ర సాంకేతిక మార్గాల్లో ఆ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ మన ఋగ్వేద ఋషులు ఆత్మవిచారణలో ఈ అనంత విశ్వం గురించి ఆలోచనలు చేశారు. వేద ఋషుల మనసులో ఎన్నో సందేహాలు సంశయాలు మొలకెత్తాయి. ఋగ్వేదంలో ఆ ప్రశ్నలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. వైజ్ఞానిక పరిశోధనల ద్వారా సృష్టికి సంబంధించిన కొన్ని విషయాలు తెలియనప్పుడు ప్రాచీనుల ఊహల్లో గొప్ప నిష్కాపట్యం, సత్యశోధన భావనాత్మకంగా ఉండి మనల్ని ఆకర్షిస్తాయి. ఋగ్వేదం దశమ మండలంలో ఇట్లాంటి పరిశీలన, సందేహం ఉన్నాయి. రాత్రిపూట సూర్యుడు ఎక్కడుంటాడు? పగటిపూట నక్షత్రాలు ఎక్కడికెళతాయి? సూర్యుడు ఆకాశం నుంచి ఎందుకు కిందికి పడిపోడు? గాలి ఎక్కడి నుంచి వీస్తోంది, ఎక్కడికి వెళుతోంది? ఇట్లాంటి ఆదిమ సంశయాలే ఆధునిక పరిశోధనకు ఆదిమ బీజాలు. భారతీయ వైదిక ఉపనిషద్ ఋషుల శోధన ఎప్పుడూ విపరీతాలకు దారితీయలేదు. ఒక సమన్వయం వైపు సాగింది. తెలియని వాటి పట్ల తీవ్ర సంశయం కాక తెలియని వాటిని యథాతథంగా ఆమోదించడం భారతీయుల అన్వేషణలో అంతఃసారం. ఉపనిషత్తులలోని నిర్మల అన్వేషణకు ఋగ్వేదంలోని బీజాలున్నాయి. నాసదీయ సూక్తంలోని సృష్టి అన్వేషణలోనే సమన్వయం కనిపిస్తుంది. హిరణ్యగర్భుడు మొదట జన్మించి ఈ సృష్టికి కారణమై భూమి ఆకాశాల్ని సృష్టించి వాటి వాటి స్థానాల్లో వాటిని పెట్టాడు అంటూ సృష్టి నిర్మాణ సమన్వయం మొదలవుతుంది. కానీ సంశయాలు లేవని కాదు. ఆ పురుష సూక్తంలోనే జీవితాన్ని ఎవడైతే ఇచ్చాడో, శక్తి సామర్థ్యాల్ని ఎవడైతే ప్రసాదించాడో, దేవతలందరిపై ఎవడైతే అధికారం చెలాయిస్తాడో, అతని నీడ అమరత్వాన్ని ఇస్తోంది

0: మరణాన్ని ఇస్తోంది. ఇంతకు మేము ఏ దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రార్థించాలి? ఈ అన్వేషణలో, శోధనలో క్రమంగా సంశయాలు మాయమై సృష్టికర్తకు తల వంచడం కనిపిస్తుంది. ఈ అన్వేషణ తాత్విక స్థాయిలో ఉపనిషత్తుల్లో కూడా కొనసాగడం కనిపిస్తుంది. శ్వేతాశ్వేతరోపనిషత్తులో సందేహాలు చూడండి. మనమెక్కడ పుట్టాం? ఎక్కడ జీవిస్తున్నాం? ఎక్కడికి వెళతాం? సుఖదుఃఖ జీవితానికి కారణం కాలమా, స్వభావమా, అవసరమా, పంచభూతాల లేక పరమాత్మ? ఉదాత్తమైన విశ్లేషణ, ఉత్తమమైన సంశయ ధోరణి, ఉన్నత భావుకత్వం మన ప్రాచీనుల ఆలోచనల్లో ఉన్నాయి. ఇప్పటికీ మౌలికమైన ఆ ప్రశ్నలకు సమాధానాలు లేవు. తమ సందేహాలు ఎప్పటికీ తీరవని వాళ్లకు ఎక్కడో అనిపించి, సంశయాలకు ఒక సమన్వయాన్ని, వైరుధ్యాలకు ఒక సామరస్యాన్ని కల్పించి, ప్రతి పరిమిత వస్తువులోనూ ఉన్న భిన్నత్వం అతీతమైన దాన్ని ఆవిష్కరిస్తుందని అన్నారు. జడ పదార్థాల కంటే చేతన ఉన్న వాటిలో, వాటికంటే మానవజాతిలో సత్యం గొప్పగా ఆవిష్కారమవుతుందని తెలుసుకున్నారు. ఎవడైతే తన ఆత్మ క్రమాభివృద్ధిని గ్రహిస్తాడో అతను మరింత వికాసాన్ని పొందుతాడని ఉపనిషత్కారులు తీర్మానించారు. ఆధునిక తాత్వికులు ఎంత శోధించినా పరిశోధించినా మానసిక ప్రపంచంలో ఉపనిషత్కారుల కంటే ఒక్కడుగు కూడా ముందుకు వేసినట్లు అనిపించదు.
1: సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత శ్రీ పి విజయ్ కుమార్, ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు వినండి పొలం కబుర్లు.
2: శుభోదయం రైతుమిత్రులకు, నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో ఎర్ర పంటలు, సస్యరక్షణ, విత్తన శుద్ధి ఆవశ్యకత, అట్లే వేరుశనగలో కొన్ని సూచనలు అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

ఎర్ర పంటలు సస్యరక్షణ అన్న విషయానికి వస్తే, వివిధ రకాలైన పంటకు హాని కలిగించే పురుగులు కొన్ని రకాలైన పంటలను ఎక్కువగా ఇష్టపడతాయి. కావున ఈ పంటలను ప్రధాన పంటతో పాటు అక్కడక్కడ నాటుకున్నట్లయితే ఈ పంటలు హాని కలిగించే పురుగులను ఆశించడం వల్ల ప్రధాన పంటలో నష్టం తగ్గుతుంది. ఇటువంటి పురుగులు ఆకర్షించే పంటలనే ఎర్ర పంటలు అంటారు. ఈ ఎర్ర పంటలను ప్రధాన పంటలు అక్కడక్కడ కానీ లేదా పొలం చుట్టూ కంచెలాగా కానీ నాటుకోవచ్చు. అప్పుడు హాని కలిగించే పురుగులు ఈ ఎర్ర పంటను ఆశించిన వెంటనే సస్యరక్షణ చర్యల ద్వారా వీటిని నివారిస్తే ప్రధాన పంటకు హాని తగ్గుతుంది. పురుగుల యాజమాన్యంలో తోడ్పడే ఎర్ర పంటల గురించి తెలుసుకుందాం. వేరుశనగ విషయానికి వస్తే, వేరుశనగ పంటలో ఎర్ర పంటలుగా ఆముదం లేదా అలసంద పంటలను వేయాలి. ఇది ఎర్రగొంగలి, పొగాకు లద్ది పురుగులను ఆకర్షిస్తాయి. దీనిలో 7 సార్లకు ఒక సాలు జొన్న లేదా సజ్జ పంటను వేసినట్లయితే ఇది రసం పీల్చు పురుగులను ఆకర్షించడం వల్ల వేరుకుళ్ళు, కాండం కుళ్ళు వ్యాప్తి తగ్గుతుంది. వేరు పురుగు ఉధృతి కూడా తగ్గుతుంది. వేరుశనగ పంట చుట్టూ 3 నుండి 4 వరుసల్లో జొన్న లేదా సజ్జ పంటను వేసినట్లయితే రసం పీల్చు పురుగుల ఉధృతి తగ్గుతుంది. వేరుశనగను బెట్ట పరిస్థితుల నుండి కూడా కాపాడుతుంది. కంది విషయానికి వస్తే, కందిలో పెసర, మినుము వంటి పంటలను 1:2 నిష్పత్తిలో, అంటే 2 సార్లు కందికి 2 సార్లు పెసర లేదా ఆముదం వేసుకుంటే కాయతొలుచు పురుగు ఉధృతిని నివారించవచ్చు. మిరపలో పంట చుట్టూ లేదా 4 వరుసల్లో జొన్న లేదా మొక్కజొన్నను నాటితే ఆకుముడత ఉధృతి తగ్గించవచ్చు. టొమాటోలో బంతిపూల మొక్కలను ఎర్ర పంటగా నాటితే కాయతొలిచే శనగపచ్చ పురుగును నివారించవచ్చు. ఈ విధంగా రైతన్నలు ఎర్ర పంటలను వేయడం ద్వారా ముఖ్యంగా మెట్ట సేద్యంలో పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు. ఇక విత్తన శుద్ధి ఆవశ్యకత విషయానికి వస్తే, రైతన్నలు అధిక దిగుబడి సాధించాలంటే నాణ్యమైన విత్తనం వాడడం అనేది ఎంత ముఖ్యమో, విత్తన శుద్ధి చేసుకొని విత్తనాన్ని వాడటం అనేది అంతే ముఖ్యం. విత్తు కొద్దీ

పంట అనేది అందరికీ తెలిసిన విషయం. శిలీంద్రం ఆశించిన విత్తనాలైతే మనకు దిగుబడి శాతం తగ్గిపోతుంది. కావున విత్తన మొలక శాతం తెలుసుకోకుండా విత్తుకోకూడదు. రైతుమిత్రులు తమకు అందుబాటులో ఉన్న మట్టి పాత్రలో సన్నటి ఇసుక వేసి 100 గింజలు లెక్కించుకొని విత్తాలి. అదే వరి పంట తీసుకున్నట్లయితే 80% వేరుశనగ, ప్రొద్దుతిరుగుడుకు 70%, ఆముదం, మినుము, పెసర, కందికి 75% మొలకలు ఉన్నట్లయితే విత్తనాలు మంచివిగా ఉన్నట్లు నిర్ధారించుకోవాలి. రైతన్నలు నాణ్యమైన విత్తనాన్ని ఎన్నుకొని విత్తన శుద్ధి చేయడం శ్రేయస్కరం. విత్తనాల ద్వారా తెగుళ్ల వ్యాప్తి ఏ విధంగా అంటే, రైతన్నలు పలు రకాలైన విత్తనాలను వివిధ ప్రాంతాల నుండి విక్రయించడం వల్ల వివిధ రకాలైన శిలీంద్ర బీజాలు, కీటకాలు వాటితో పాటు పంటకు అపార నష్టం కలిగిస్తాయి. శిలీంద్రాల నుండి విత్తనాలను రక్షించుకోవాలంటే విత్తన శుద్ధి ఎంతైనా అవసరం. సాధారణంగా పైరుకు తెగుళ్ళు ఆశించినప్పుడు మాత్రమే రైతు శిలీంద్ర రసాయనాలను పిచికారీ చేస్తారు. అలా కాకుండా ప్రారంభ దశలోనే విత్తన శుద్ధి చేయడం వల్ల విత్తనం ద్వారానే కాక నేల ద్వారా వచ్చే తెగుళ్లను అరికట్టవచ్చు. రోగకారక శిలీంద్రాలు విత్తనాలతో పాటు కలిసి పంటను ఆశిస్తాయి. విత్తన శుద్ధి ఏ విధంగా చేయాలంటే, విత్తన శుద్ధి చేసేటప్పుడు ముందుగా కీటకనాశిని మందుతో శుద్ధి చేసిన తర్వాత శిలీంద్రనాశిని మందులతో శుద్ధి చేయాలి. మందమైన ప్లాస్టిక్ సంచి కానీ కుండ కానీ తీసుకొని విత్తన శుద్ధి చేయవచ్చు. జాగ్రత్తలు ఏ విధంగా పాటించాలంటే, విత్తన శుద్ధి చేసే రసాయనాలు మనుషులకు, పశువులకు దూరంగా ఉంచాలి. విత్తన శుద్ధి చేసిన విత్తనాలను ధాన్యంగా, పశువులకు దానాగా వాడకూడదు. మోతాదును మించి విత్తన శుద్ధి చేయకూడదు. విత్తన శుద్ధికి సరైన మందుతోనే శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసేటప్పుడు విత్తనంలో తేమ శాతం అధికంగా ఉండకూడదు. విత్తనం పైపొర ఊడిపోకుండా విత్తన శుద్ధి చేయాలి. ప్రధానమైన పంటల్లో విత్తన శుద్ధికి వాడాల్సిన శిలీంద్ర నాశనుల గురించి తెలుసుకుందాం. వరి విషయానికి వస్తే, కిలో విత్తనానికి 1 గ్రాము కార్బన్ డీజం కలిపి 1 లీటర్ నీటిలో 1 రోజు నానబెట్టిన తర్వాత 1 రోజు మంటి కట్టి నారుమడిలో చల్లటం వల్ల అగ్గి తెగులు, ఆకుమచ్చ, పొడ తెగులు అదుపులో ఉంటాయి. అపరాలు అంటే పెసర, మినుము విషయానికి వస్తే, తొలి దశలో ఆశించే రసం పీల్చు పురుగుల నివారణకు కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ మందుతో కలిపి విత్తన శుద్ధి చేయాలి. 10 గంటల వ్యత్యాసం తర్వాత 3 గ్రాముల కాప్టాన్ లేదా థైరం కలిపి విత్తన శుద్ధి చేయాలి. రైబోజియం కల్చర్ను విత్తే ముందు రోజు విత్తన శుద్ధి చేసిన విత్తనానికి కల్చర్ పట్టించి వాడితే అధిక దిగుబడి పొందవచ్చు. ఇక కంది విషయానికి వస్తే, 70 గ్రాముల రైబోజియం కల్చర్ను 300 లీటర్ల నీరు, 30 గ్రాముల తుమ్మ జిగురు లేదా బెల్లం గల ద్రావణంలో కలిపి ఆ మిశ్రమాన్ని 25 కిలోల విత్తనానికి కలిపి నీడలో ఆరబెట్టాలి. ఇక వేరుశనగ విషయానికి వస్తే, కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకో జంపుతో శుద్ధి చేస్తే తిక్క ఆకుమచ్చ తెగులు, తుప్పు తెగులు, కాండం కుళ్ళు తెగులు వ్యాప్తిని అరికట్టవచ్చు. వేరుపురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 6 మిల్లీలీటరు క్లోరోపైరిఫాస్ లేదా 2 మిల్లీలీటరు ఇమిడాక్లోప్రిడ్ చొప్పున కలిపి విత్తన శుద్ధి చేయాలి. మొదట విత్తనాన్ని క్రిమి సంహారక మందుతో శుద్ధి చేసి ఆరబెట్టిన తర్వాత అవసరమైతే రైజోబియంను కూడా విత్తనాలకు పట్టించవచ్చు. చీడపీడలు వ్యాప్తి చెందిన తర్వాత సస్యరక్షణ పద్ధతులు పాటించడం కన్నా వాటిని ముందుగానే విత్తన శుద్ధి ద్వారా అదుపులో ఉంచగలిగితే దిగుబడి, నాణ్యత పెరగడమే కాకుండా అధిక నికరాదాయం కూడా పొందవచ్చు. ఇక వేరుశనగలో కొన్ని సూచనలు పాటించాలి అన్న విషయానికి వస్తే, వర్షాధార వేరుశనగలో మంచి దిగుబడులు సాధించాలంటే ఇప్పుడు చెప్పే సూచనలు రైతన్నలు తప్పక పాటించాలి. విత్తన శుద్ధి విషయానికి వస్తే, విత్తనాలపై బీజామృతం, పంచగవ్య చల్లి నీడలో ఆరబెట్టాలి. జిగురు పూసిన పసుపు లేదా తెలుపు పళ్ళాలు, అంటే విత్తనాలు మొలకెత్తిన తర్వాత పసుపు రంగు, తెలుపు రంగు పళ్ళాలు గ్రీసు లేదా ఆముదం పూసి మొక్కల కన్నా కొంచెం ఎత్తులో పెట్టడం వల్ల రసం పీల్చే పురుగుల ఉధృతి తెలుసుకోవచ్చు. రక్షక లేదా కంచె పంటల విషయానికి వస్తే, ప్రధాన పంట చుట్టూ 3 లేదా 4 వరుసలలో జొన్న, సజ్జ, మొక్కజొన్న వంటి పంటలను వేసుకోవడం వల్ల మిత్ర పురుగులు వృద్ధి చెందుతాయి. పురుగులు తెగుళ్ల వ్యాప్తిని అరికట్టవచ్చు. పూత దశలో ఎకరాకు 10 నుండి 15 లింగాకర్షక బుట్టలు పెట్టడం వల్ల శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు ఉధృతి తెలుసుకోవచ్చు. విత్తనాలు మొలకెత్తిన 15 నుండి 20 రోజుల తర్వాత ఎకరానికి 15 నుండి

0: 20 పక్షి స్థావరాలను పంటకు కొంచెం ఎత్తులో పెట్టడం వల్ల పక్షులు శత్రు పురుగులను ఏరుకొని తింటాయి. వేపగింజల కషాయం పిచికారితో పురుగుల గుడ్లు నాశనం చేసి పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు.
1: పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:45 గా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది శాంతి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. గత 12 ఏళ్లలో భారత్ వేగంగా అభివృద్ది చెందిన ఆర్థిక శక్తిగా మారిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రైతుల భూ హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. భారత మండపంలో నిర్వహించే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమికి సంబంధించిన అంశాలపై చర్చలు జరగనున్నాయి. రేపు రాష్టపతి భవన్లో జరిగే నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ముఖ్యమంత్రి హాజరవుతారు. ఈ సమావేశంలో రాష్టాభివృద్ది, కేంద్ర రాష్ట సంబంధిత అంశాలపై చర్చలు జరగనున్నాయి. సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి బయలుదేరి అమరావతికి చేరుకుంటారని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి నిన్న దర్శించుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ వేగంగా అభివృద్ది చెందిన ఆర్థిక శక్తిగా ఎదిగిందని, ప్రపంచంలోని అనేక దేశాలు వివిధ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్లో ఇంధన స్థిరత్వం ఉందని పేర్కొంటూ,
1: Today it is the day the Prime Minister Narendra Modi ji has completed his 4399 day in office as the Prime Minister. This is a big time and I also completed under his leadership. What revolution, what change Honorable Prime Minister has brought in last 12 years. No problem for the diesel, petrol, it is happening. But in India, under the leadership of Prime Minister, we have managed it so well. Today, with all these crises, we are the fastest growing economy in the entire world. I pray Lord Bala
0: అనంతరం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను ఆంధ్రప్రదేశ్లో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. స్వర్ణాంధ్ర 2047 లక్షల సాధనకు డేటా ఆధారిత పాలనపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట స్థూల ఉత్పత్తి లక్ష్యాలు, పనితీరు సూచికలపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట, జిల్లా, మండల స్థాయిల్లో కీలక పనితీరు సూచికలను మెరుగుపరచాలని ఆదేశించారు. అనంతరం నిర్వహించిన ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్టంలో ప్రభుత్వ సేవలను మరింత సులభంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మనమిత్ర వేదిక ద్వారా అందుబాటులో ఉన్న ఆన్లైన్ ప్రభుత్వ సేవలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రాజెక్టులకు తాను ఎప్పుడూ అడ్డుపడలేదని, వాస్తవాలను ప్రజల ముందుంచాలని సూచించారు. ఆదిలాబాద్ విమానాశ్రయం నిర్మాణం, మెట్రో 2వ దశ విస్తరణ, మూసీ నది అభివృద్ది వంటి కీలక ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. రాష్టాభివృద్దికి అవసరమైన నిధులు, పరిపాలనా సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే రైతులకు మద్దతుగా భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేపట్టామని కిషన్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం కలిగించేలా సెప్టెంబర్ 10వ తేదీ నుంచి 12 వరకు విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ వార్షిక సదస్సు నిర్వహించనున్నారు.

0: ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ ఐఏటీఓ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో ఈ ఒప్పందంపై ఇరుపక్షాల మధ్య సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ,
1: విశాఖపట్నం చాలా సుందరమైనటువంటి ప్రదేశం. అక్కడ ఉన్నటువంటి సముద్ర తీరం కానివ్వండి, పక్కన అరకు వ్యాలీ, లంబసింగి ఇవన్నీ చూస్తే అదొక అద్భుతమైనటువంటి ప్రదేశంగా ఉంది. దాంతోపాటు ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసినటువంటి మన ప్రాంతాల్లో విశాఖపట్నాన్ని కూడా ప్రత్యేకంగా వాళ్ళు తీసుకోవడం జరిగింది. మనకు పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఆటోమేటిక్ గా ఆర్థిక పరమైన అభివృద్ధితో పాటు ఈ సదస్సు వల్ల మరిన్ని కొత్త మంది వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, తద్వారా ఇక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందడం మాత్రమే కాకుండా ఉపాధి కల్పన కూడా జరగడానికి అవకాశం దొరుకుతుంది అనేటువంటి
0: రైతుల భూ హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రాష్ట రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు మంత్రి నిన్న పంపిణీ చేశారు. భూముల రీసర్వే పూర్తయిన ప్రతి రైతుకు ఆధునిక సాంకేతికతతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
2: వివాదాలతో ఇది సరిహద్దు తగాదాలతో తప్పు సర్వే నెంబర్లు పడ్డాయి, వాళ్ళు ఆక్రమించుకున్నారు అనే రకరకాల సమస్యలతో నిత్యం ఆందోళనలో ఉండే ప్రజలకి భరోసా కలిగించే విధంగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం చేశామని చెప్పేసి మనం చేస్తాం. వచ్చే సంవత్సరం మార్చి కల్లా సాధ్యమైనంత వరకు ప్రభుత్వ పరిధిలో పరిష్కరించగలిగిన రెవెన్యూ సమస్యలన్నింటినీ తప్పకుండా పరిష్కరించాల్సిందే అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రెవెన్యూ శాఖ అధికారుల్ని మంత్రి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాద ఘటనపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమగ్ర విచారణ చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కోరారు. విశాఖపట్నంలో నిన్న ఆయన మాట్లాడుతూ, బాధిత కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని కోరారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని పల్లగుట్ట గ్రామంలో విద్యుత్ ఉప కేంద్రాల ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రైతుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రబీ సీజన్లో రికార్డు స్థాయిలో 72 లక్షల టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా కొత్త విద్యుత్ ఉప కేంద్రాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు రేపు ఒక మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ పథకం కోసం 95,692 కోట్ల రూపాయలను కేటాయించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అభివృద్ది పనులు నిరంతరాయంగా కొనసాగేందుకు ఈ నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాల వారీగా ఆంధ్రప్రదేశ్కు 7,707 కోట్ల రూపాయలు, తెలంగాణకు 3,825 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా, కొనుగోళ్లు వేగవంతమయ్యేలా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. వర్జీనియా పొగాకు రైతులు కొనుగోలు సంస్థల సమన్వయంతోనే మార్కెట్ స్థిరత్వానికి సాధ్యమవుతుందని అన్నారు. ఎగుమతిదారులకు వడ్డీ లేని రాయితీ కల్పించాలన్న ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితులు, రవాణా వ్యయాల పెరుగుదల కారణంగా రైతులు అన్ని గ్రేడ్ల పొగాకును ఒకేసారి మార్కెట్కు తీసుకురావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. గత 12 ఏళ్లలో భారత్ వేగంగా అభివృద్ధి

అభివృద్ది చెందిన ఆర్థిక శక్తిగా మారిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రైతుల భూ హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, అనంతరం వైద్య విజ్ఞానం, మత్తు పదార్థాల వ్యసనం, కారణాలు, చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ బి గిరిజాకుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి జె నిర్మల. 7:45 ఉదయరాగం సుమధుర గీతాలు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 ఆల్బం మాటలతో కూర్చిన పాటల కార్యక్రమం సమర్పణ శ్రీమతి జె నిర్మల. 9:00 వాట్సాప్ చిత్రమంజరి. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఈ ఉదయం 10:00 విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి వింటారు. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి కొనసాగుతాయి. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:40 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. 3:10 వివిధ భారతి కార్యక్రమాలు సాయంత్రం 5:00 వింటారు. 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే సినిమా పాటల కార్యక్రమం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారమవుతాయి. తరువాత అంతర్జాతీయ మధ్య సంభాషణ నాగరికతల దినోత్సవం ప్రసారమవుతుంది. దీని గురించిన వివరాలు వింటారు. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో జంతు మాంసం ద్వారా మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధులు ఈ అంశం గురించి తిరుపతి పశు వైద్య కళాశాల పశు ఉత్పత్తుల సాంకేతిక శాస్త్ర విభాగపు శాస్త్రవేత్త శ్రీ జడ్ నవీన్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 వికసిత్ భారత్ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించిన కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:00 చిత్రకుస్మాలు సినిమా పాటలు వింటారు. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 చిత్రకుస్మాలు సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:30 విజయవాడ కేంద్రం నుండి నాటిక వింటారు. 10:00 రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:45 ఆపాత మధురాలు పాత సినిమా పాటలు. 11:00 దేశభక్తి గీతాలు వింటారు. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. శ్రోతలు, ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. 2014 మే 26న మోదీ తొలిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1952 మే 13న దేశ తొలి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1964 మే 27 వరకు సేవలందించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ప్రధానమంత్రి మోదీ అధిగమించారు. ప్రధానమంత్రిగా పండిట్ నెహ్రూ పదవీకాలం 4398 రోజులు కాగా, 2014 మే 26 నుండి నేటి వరకు ప్రధానమంత్రి మోదీ నిరంతర పదవీకాలం 4399 రోజులకు చేరింది. దీంతో భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అలాగే దేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఉత్సవాలు జరుపుకోవడానికి ఈరోజు న్యూఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి మోదీతో పాటు బీజేపీ అగ్రనాయకత్వం, కూటమిలోని అన్ని భాగస్వామ్య పక్షాల నాయకులు హాజరవుతారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీల నేతలతో పాటు ఎన్డీఏ పాలిత ప్రాంతాలైన 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. వివిధ జాతీయ అభివృద్ది కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమీక్షతో పాటు 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే ప్రభుత్వ దార్శనికతపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ జయశంకర్ బల్గేరియా పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రితో చర్చలు జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తరువాత ఫిన్లాండ్ పర్యటనలో భాగంగా అక్కడ జరిగే 14వ కుల్తారంత టాక్స్ సదస్సులో డాక్టర్ జయశంకర్ పాల్గొంటారు. ఈ ఏడాది ఈ సదస్సును పరివర్తనలో ప్రపంచ, ప్రాంతీయ, స్థానిక దృక్పథాలు అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో మంత్రి ఫిన్లాండ్ విదేశాంగ మంత్రితో కూడా సమావేశాలు నిర్వహిస్తారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ప్రస్తుతం విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ఉన్న అధునాతన డిజిటల్ వ్యవస్థల తరహాలోనే మన ల్యాండ్ పోర్టులను కూడా తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. ఈ ప్లాట్ఫారం ద్వారా అన్ని ల్యాండ్ పోర్టుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థ కిందకి తీసుకొస్తారు. దీనివల్ల లాజిస్టిక్స్, నియంత్రణ సమాచారాన్ని సురక్షితంగా రియల్ టైంలో పంచుకోవడానికి వీలవుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ పారదర్శకత, సమర్థత, సాంకేతిక సంస్కరణలపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ధ వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు.
1: हमारी स्मार्ट बॉर्डर की संकल्पना में लैंड पोर्ट अथॉरिटी का बहुत बड़ा योगदान आने वाले. ये जो लैंड पोर्ट मैनेजमेंट सिस्टम और स्मार्ट बॉर्डर की संकल्पना, ये दो मिलकर एक प्रकार से अभेद और सुरक्षित बॉर्डर का निर्माण करेंगे, इसमें मेरे मन में कम से कम कोई शंका नहीं.
0: आकाशवाणी వార్తలు వింటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన అందుబాటు ధరల్లో ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన

ఔషధ రంగంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, నాణ్యత విశ్వసనీయతతో కూడిన ఔషధాలను ఈ రంగం అందిస్తోందన్నారు. భారతీయ పరిశ్రమలకున్న నాణ్యతా ప్రమాణాలు, ఉత్పాదకత సామర్థ్యాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో మన మందులకు విస్తృత ఆదరణ లభిస్తోందన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతలు, విలువైన ఉత్పత్తులపై ఈ రంగం చూపిస్తున్న శ్రద్ధను మంత్రి వివరించారు. భారత్లో పెట్టుబడులు పెట్టడానికి, ఉత్పత్తులను తయారు చేయడానికి, భాగస్వామ్యం వహించడానికి అంతర్జాతీయ కంపెనీలను ఆయన ఆహ్వానించారు. ఒక ఆవిష్కర్తగా, తయారీదారుగా తక్కువ ధరల్లో మందులను సరఫరా చేసే నమ్మకమైన దేశంగా, అధునాతన ఆరోగ్య సంరక్షణ సాంకేతికతల్లో భాగస్వామిగా ప్రపంచానికి సేవ చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో సుమారు 14 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత ఫార్మా ఎగుమతులు 2025-26 నాటికి దాదాపు 31 బిలియన్ డాలర్లకు పెరిగాయని, మన దేశ మందులు 200 కంటే ఎక్కువ దేశాల్లోని రోగులకు అందుతున్నాయని గోయల్ తెలియజేశారు. జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ నిన్న న్యూఢిల్లీలో డిజిటల్ అరెస్ట్ స్కామ్ల నుండి మానవ హక్కుల పరిరక్షణ అనే అంశంపై బహిరంగ చర్చ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ, సైబర్ మోసాల వల్ల పెరుగుతున్న ముప్పు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల హక్కులు, గౌరవం, భద్రతపై ఇవి తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. గడిచిన 6 ఏళ్లలో సైబర్ మోసాల వల్ల భారతీయులు 52,900 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయారని, ఇందులో దాదాపు 8% నష్టాలు డిజిటల్ అరెస్ట్ స్కామ్ల వల్లే జరిగాయని జస్టిస్ రామసుబ్రహ్మణ్యన్ తెలిపారు. ఇటువంటి నేరాలను నిరోధించడానికి, బాధితులకు నష్టపరిహారం రికవరీ చేసే విధానాలను మెరుగుపరచడానికి ఆచరణాత్మక చర్యలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ పరీక్ష ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షను ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా నిర్వహించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి పూర్తి మద్దతుంటుందని జేపీ నడ్డా హామీ ఇచ్చినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో బీహార్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సిక్కిం, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి ఋతుపవనాలు మరింత విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఒడిశాలో రాబోయే 2 రోజుల్లో ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ వైపు సజావుగా మారడానికి వీలుగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 95,592 కోట్ల రూపాయల తాత్కాలిక బడ్జెట్ కేటాయింపును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నూతన చట్టం 1 జూలై నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. న్యూఢిల్లీలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది శాఖ మంత్రులతో నిర్వహించిన వర్చువల్ సమావేశానంతరం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయం వెల్లడించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి.

0: వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, ఇప్పుడు వినండి

0: ఈనాటి ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం వైద్య విజ్ఞానం, మత్తు పదార్థాల వ్యసనం, కారణాలు, చికిత్స గురించి డాక్టర్ బి గిరిజాకుమారి గారితో పరిచయం వింటారు. ముందుగా చరిత్రలో ఈరోజు. శ్రోతలు, ఈరోజు ఆండ్రే మేరీ ఆంపియర్ వర్ధంతి. వీరు ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త కూడాను. ఇతను సాంప్రదాయ విద్యుదయస్కాంత శాస్త్రం యొక్క వ్యవస్థాపకుల్లో ఒకరు. దీనిని ఇతను ఎలక్ట్రోడైనమిక్స్ అని పేర్కొన్నారు. వీరు రసాయన శాస్త్రం మరియు తత్వశాస్త్రంలో కూడా ముఖ్యమైన కృషి ఎంతో చేశారు. వీరు సోలెనాయిడ్ మరియు ఎలక్ట్రికల్ టెలిగ్రాఫ్ వంటి అనేక అనువర్తనాల ఆవిష్కర్త కూడాను. స్వయం కృషితో చదువుకున్న వ్యక్తిగా ఆంపియర్ ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో సభ్యుడిగా మరియు ఎకోల్ పాలిటెక్నికల్ అండ్ కాలేజ్ డి ఫ్రాన్స్లో ప్రొఫెసర్గా పనిచేశారు ఆండ్రే మేరీ ఆంపియర్. ఇతను 1775 జనవరి 20న ఫ్రాన్స్లో జన్మించారు. 1836 జూన్ 10 వరకు జీవించారు. ఫ్లోరిన్ను కనుగొనడం, ఆంపియర్ సర్క్యూటల్ నియమం, ఇంకా ఆంపియర్ బల నియమం, ఆంపియర్ యొక్క కుడి చేతి పట్టు నియమం, ఆంపియన్ లూప్ మోడల్, మోంజ్ ఆంపియర్ సమీకరణం, అవగాడ్రో ఆంపియర్ పరికల్పన, సూది టెలిగ్రాఫ్, సోలెనాయిడ్ వాటిని ఆవిష్కరించారు వీరు. ఇప్పుడు ప్రకటన వినండి.
1: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా, ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
2: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే, మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
1: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
2: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
1: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి, ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
0: శ్రోతలు, ఈరోజు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి వర్ధంతి. స్వాతంత్ర సమరయోధుల్లో ప్రముఖులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. ఈయన గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు, ఆంధ్రరత్న బిరుదును పొందినవారు. ఆయన నాయకత్వంలో నడిచిన చీరాల పేరాల సమరం సుప్రసిద్ధి చెందింది. వీరు 1889 జూన్ 2న పెనుగంచిప్రోలో జన్మించారు. 1928 జూన్ 10 వరకు జీవించారు. ఇప్పుడు ఒక ప్రకటన వినండి.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ

0: 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: చరిత్రలో ఈరోజు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి. వైద్య విజ్ఞానం, మత్తు పదార్థాల వ్యసనం, కారణాలు, చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ బి గిరిజాకుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి జే నిర్మల.
2: మనిషి అనగానే ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా మనిషికి మహాభాగ్యం ఏంటంటే ఆరోగ్యమే. సామెత కూడా ఉంది కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అని. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి మనిషి తనకున్న అలవాట్లని, మరి ముఖ్యంగా ఆహారపు అలవాట్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ప్రస్తుత సమాజం చూసామంటే ఆహారపు అలవాట్లు కాదు కదా, ప్రతి అలవాటు చాలా అంటే ఆరోగ్యానికి కీడు కలిగించేటివే చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మత్తు పదార్థాల వ్యసనానికి గురైపోతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దపిల్లల వరకు, ముసలివాళ్ల వరకు ఇదే అలవాట్లతో తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అయితే ఈ విషయాలన్నీ కూడా శ్రోతలతో పంచుకోవడానికి కోసం, శ్రోతలకి వివరించడం కోసం మన స్టూడియోస్కి వచ్చారు డాక్టర్ బల్లారపు గిరిజ గారు. వీరు మన స్టూడియోలో ఉన్నారండి. వీరు మన సందేహాలకు సమాధానాలు ఇస్తారు. నమస్కారం అండి గిరిజ మేడం గారు.
3: నమస్కారం మేడం.
2: మేడం, ఈరోజు ఆరోగ్యంగా ఉండాలి అనుకునే ప్రతి మనిషి దానికి భిన్నంగా అనారోగ్యానికి గురైపోతున్నారు. దీనికి కారణం ఏంటా అని ఒకసారి చూసుకున్నప్పుడు, ముఖ్యంగా ఎక్కువగా ఈ అనారోగ్యం రావడానికి మత్తు పదార్థాల వ్యసనానికి గురవుతున్నారు. అసలు ఈ మత్తు పదార్థాలు అంటే ఏంటండి, కొంచెం వివరిస్తారా?
3: మత్తు పదార్థాలంటే ఒక మనిషి రిపీటెడ్గా అంటే మళ్ళీ మళ్ళీ ఆల్కహాల్, మద్యపానం కానీ లేక టొబాకో, సిగరెట్, డ్రగ్స్ ఇలాంటి అలవాటుకి బానిస అయిపోయి అందులో నుంచి బయటికి రావడం కష్టంగా ఉండడం, అంటే దీనివల్ల వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ సంసారము, పని అండ్ సొసైటీలో, సమాజంలో కూడా వాళ్ళ విలువ తగ్గించుకునే రకానికి వాళ్ళు ఏదానికైనా సిద్ధంగా అవుతారు. ఇది తప్పు అని వాళ్లకు తెలిసినా అందులో నుంచి బయటికి రావడం వాళ్లకు వీలవ్వదు. అప్పుడు వాళ్ళని మనము మత్తు పదార్థాలకి బానిస్ అయిపోయారు అని మనం చెప్తాం.
2: అంటే మత్తు పదార్థాలు అంటే ఆ వ్యసనం ఎలా వస్తుంది?
3: యూజువలీ పిల్లలకి అయితే ఫ్రెండ్స్ ఉంటారు, ప్రెషర్ ఉంటుంది, ఫ్రెండ్స్లో నుంచి ప్రెషర్ అంటే కొంతమంది తాగుతూ ఉంటారు, సిగరెట్ స్మోకింగ్ చేస్తూ ఉంటారు, డ్రగ్స్కి అలవాటై ఉంటారు. సో వాళ్ళల్లో కలిసి ఉండాలి అంటే రా తీసుకుందు రా అని ఫోర్స్ చేయడం వల్ల, పీర్ ప్రెషర్ వల్ల వాళ్ళు అలవాటుకు బానిస అవుతారు. ఇంకొకటి క్యూరియాసిటీ, వీళ్ళకు చాలా అంటే ఏముంది దాంట్లో చూద్దాము, ట్రై చేద్దాము, ఒకేసారి కదా ఏం కాదు అని అది తీసుకోవడం ఫస్ట్ అలవాటు చేసుకుంటారు. అది ఒక్కసారి తీసుకుంటే ఆగదు కదా, అలా కంటిన్యూ అయిపోతుంది. సో దీనివల్ల వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ కానీ, ఇది యువతకు చాలా చాలా హానికరం.
2: ఓకే మేడం, బాగుంది. అయితే సమాజంలో ప్రతి ఒక్కళ్ళు అంటే ఈ మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు ఎక్కువగా దుర్వినియోగానికి గురవుతున్నటువంటి ఈ మత్తు పదార్థాలు ఏమైతే ఉన్నాయో అవి ఏమిటి అంటారు?
3: మత్తు పదార్థాల్లో చాలా ఉన్నాయి మేడం. అందులో వచ్చి అంటే మనము ఆల్కహాల్, మద్యపానం అంటాము, టొబాకో అంటాము. అండ్ టొబాకోలో ఉండే వేరే ఐటమ్స్ లైక్ గుటకా ఉన్నది, మ్యారిజువనా అని, ఓపియాయిడ్స్, కొకెయిన్, డ్రగ్స్ ఉన్నాయి. అండ్ దీంతోపాటు మనకు ఈవెన్ కాఫీ కూడా ఎక్కువగా తాగడం మనం అడిక్షన్ అని కిందకే వస్తుంది. అండ్ దీంట్లో మనకు కొత్తగా సెల్ ఫోన్ అడిక్షన్ కూడా అడిక్షన్ కింద వస్తుంది. అంటే ఇది మత్తు పదార్థాల కింద రాకపోయినా అది కూడా మనము అడిక్షన్ కిందకి
2: తీసుకోవాలి,
3: బానిస అవుతూ ఉన్నారు.
2: ఓకే, బాగుంది. కాబట్టి ఈ మత్తు పదార్థాలు ఎన్ని రకాలు ఉన్నాయి, బానే ఉంది. కానీ యువత అంటే యూత్కి చాలా వయసు ఉంది, చాలా దేశం యొక్క భవిష్యత్తు, దేశం యొక్క అభివృద్ధి యువత మీద ఆధారపడింది. అలాంటి యువత బాగా యాక్టివ్గా పనిచేసి చదువుకొని గొప్పవారై దేశానికి మంచి పేరు తేవాల్సిన వయసులో వీళ్ళు ఎందుకు ఇలాగా వీటికి గురవుతున్నారు? దీనికి అంటే ఆ గురైనప్పుడు ఆ లక్షణాలు ఎలా ఉంటాయి?
3: సో వీళ్ళు ఎందుకు గురి అవుతారంటే ఒకటి క్యూరియాసిటీ, అంటే ఇందులో ఏముందో చెక్ చేద్దాము. వీళ్ళకి అన్ని పరిశోధనలలో ఉండడం వల్ల దీంట్లో ఏముంది చూద్దాము అనే ఒక థాట్లో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అండ్ ఇదే కాదు, వీళ్ళకి ఇప్పుడు ఉండే స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్, డిప్రెషన్ అని,

0: పర్ఫార్మెన్స్ అంటే బాగా చదువుకోవాలి, ఇతరులు చదువుతున్నారు, వీళ్ళకి తక్కువ రావడము, సో ఇవన్నీ ఉండడం, ఆ ప్రెషర్కి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు వేరే డైవర్షన్స్ని ఎత్తుక్కుంటూ ఉన్నారు. ఎలా నేను ఇక్కడి నుంచి బయటికి రాగలను, మత్తు పదార్థాలు ఈజీగా దొరుకుతూ ఉన్నాయి మనకు మార్కెట్లో కాబట్టి, అండ్ మనకు సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా దీండ్ల గురించి చూపించడం వల్ల దాన్ని చూసి వీళ్ళు అంటే ఈ సొసైటీలో నేను ఫిట్ అవ్వాలి అంటే ఇవి నేను చెయ్యాలి అనే ఒక థాట్ నుంచి వాళ్లకు పెద్ద పెద్ద ఆలోచనలు లేకుండా ఇలా ఎక్కువగా బ్యాడ్ దానికి వెళ్ళడానికి
1: ఈజీగా కూడా ఉంది,
0: ఈజీగా ఉంది, అది చాలా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. దీని నుంచి తప్పించుకోవడం చాలా కష్టంగా ఉంది, చాలా మనోధైర్యం ఉంటే గానీ అక్కడి నుంచి వాళ్ళు ఈ పదార్థాలకి వెళ్ళలేరు.
1: బాగుంది మేడం. వీటికి మన మీడియాలో, సోషల్ మీడియాలో అయితేనేమి, టీవీలో కానీ ఇంకా అడ్వర్టైజ్మెంట్లలో వీటన్నిటిలో కూడా ఈ మత్తు పదార్థాలకి బానిసలు అవే ముందు, అవి ఎంత అట్రాక్షన్గా చూపిస్తున్నారు, యవ్వనస్తులు బాగా చక్క అంటే యూత్ ఎక్కువగా గురైపోతున్నారు అన్న విషయం చక్కగా చెప్పారు. అయితే ఫ్రెండ్స్ అని కూడా చెప్పారు, ఈ ఫ్రెండ్స్ ఒత్తిడి అంటే ఆ అడిక్షన్ వైపు, ఆ మత్తు పానీయాల వైపు, మత్తు పదార్థాల వైపు వాళ్ళని మళ్లించడానికి కారణాలు ఏంటంటారు?
0: ఒక్కటి చాలా ఈజీగా దొరుకుతుంది, అండ్ వీళ్ళకి ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే వాళ్ళు ఎప్పుడైతే కొంచెం మైండ్ వీక్ అవుతుందో అప్పుడు అలాంటియే కనిపిస్తాయి, అలాంటి ఫ్రెండ్స్ మధ్యలోనే తిరగాలి అని అనుకుంటారు. అండ్ వాళ్ళు కూడా అదే టైంలో వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది, రా ఏం కాదు ఇవన్నీ ఇలాగే ఉంటుంది, మర్చిపోవచ్చు దీన్ని తీసుకుంటే అని. సో ఇలా అవ్వడం వల్ల వాళ్ళు దాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళకి ఈ ప్రెషర్స్ మొత్తం తగ్గిపోతాయి. సో ఈ తగ్గించుకోవడానికి ఒక దావ దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఇలాంటి దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. మ్యాడమ్,
1: ఈ ఫ్రెండ్స్ వల్ల ఏమవుతుంది?
0: ఆ గ్రూప్ లో ఉండాలి అని అంటే వీళ్ళు కూడా అది స్టార్ట్ చేస్తేనే ఆ గ్రూప్ లో ఫిట్ అవుతారు, లేకుంటే ఆ గ్రూప్ లో ఉండరు, సపరేట్ గా ఉండిపోవాలి.
1: వీళ్ళకేమో ఆ గ్రూప్ లో ఉండాలని కోరిక ఉంటుంది,
0: ఆ గ్రూప్ లో ఉండాలని కోరిక ఉంటుంది. ఎవరికైనా మనిషికి ఒకటిగా ఉండడం కంటే ఏదో గ్రూప్ లో ఉండడం మంచిది అని అనిపిస్తుంది. ఒంటరిగా ఉంటే వానికి సపోర్ట్ ఎక్కడ
1: ఉండదు, వాడిని ఇన్సల్ట్ కూడా చేస్తారు,
0: ఇన్సల్ట్ చేస్తారు
1: కదా.
0: సో కాబట్టి వీళ్ళు
1: వీళ్ళకి సపోర్ట్ ఉంటే ఇంకొకరు జోడుకారు, దానికని ఆ గ్రూప్ లో చేరటం వల్ల ఆ చేరిన గ్రూప్ లో వాళ్ళకి ఇలాంటి వ్యసనాలు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు,
0: నాకు ఇలాంటి సమస్యనే ఉంది, నేను ఇట్లా బయటకు వచ్చాను, నువ్వు తీసుకో ఏం కాదు, ఒక్కరోజు తీసుకో ఏం కాదు మళ్ళీ అని. సో ఒక్కరోజుతో ఆగని పని ఇది.
1: ఈ స్నేహితుల ఒత్తిడి అనేది వాళ్ళని ఎక్కువగా ఈ డ్రగ్స్ కి, మత్తు పానీయాలకి వాళ్ళని అలవాటు చేస్తుంది అంటారు.
0: అంటే స్నేహితులది ఒకటే కాదు మేడం, అంటే ఫ్యామిలీలో ఏదైనా హస్బెండ్ వైఫ్ బాగాలేకపోయినా, ఇంట్లో గొడవలు ఉన్నా కూడా, లేక వీళ్ళు చదువుకుండే చోట చాలా చాలా ప్రెషర్ ఉన్నా కూడా, వర్క్లో ప్రెషర్ ఉన్నా కూడా, సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఎక్కడో ఒక చోట ఈ మెంటల్ స్ట్రెస్ని వీళ్ళు పక్కకు తీసుకురావాలి అని అంటే ఈ అడిక్షన్కి వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకు మనము పేరెంట్స్గా పిల్లలకి ఎప్పుడు స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఇలా ఉండడం వల్ల పిల్లలు మంచి దావలో ఉంటారు అని నా ఒపీనియన్. సో ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఫ్యామిలీ మంచిగా ఉంది, రిలేషన్షిప్ బాండింగ్ అంతా కరెక్ట్గా మంచిగా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అయితే పీర్ ప్రెషర్ అనేది అంటే ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, కాకపోతే దీని నుంచి మనం అలాంటి దాంట్లో ఉండకుండా ఉండాలి అంటే అలాంటి యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండడం వల్ల వాళ్ళు మంచిగా తయారవుతారు.
1: అంటే మీరు చెప్పేది కేవలం ఎలాంటి స్నేహితులు ఉన్నా కూడా కుటుంబ వాతావరణం బాగుంటే పిల్లలు, స్టూడెంట్స్ కానీ మన ఇంట్లో పిల్లలు కానీ ఇలాంటి వాటికి గురవ్వకుండా ఉంటారంటారు, బాగానే ఉన్నంతవరకు. కానీ కుటుంబ వాతావరణం బాగున్నా కూడా బయటకు వెళ్ళిన తర్వాత తెలియకుండా పిల్లలు అలవాటు పడిపోయినారు, ఆ విషయంలో తల్లిదండ్రులు ఎలా గుర్తించాలంటారు?
0: తల్లిదండ్రులుగా మన పిల్లల్ని మనము క్లోజ్ అబ్జర్వేషన్లో ఉండాలి. రోజు మన పిల్లలు కమ్యూనికేట్ చేస్తున్నారా, మనతో మాట్లాడుతూ ఉన్నారా, సడన్గా మార్పులు ఏమైనా వాళ్ళల్లో వస్తుందా, మూడ్ స్వింగ్స్ ఏమైనా ఉన్నాయా, మన నుంచి ఏమైనా
1: స్వింగ్స్ అంటే అందులో
0: అంటే ఒకసారి బాగా మాట్లాడము, ఇంకొకసారి ఆవేశంగా మాట్లాడము, ఇలా ఏదైనా మర్చిపోతూ ఉన్నారా చెప్పడంలో, మతిమరుపు వస్తూ ఉందా, అండ్ డిసిషన్లు చేయలేకపోతున్నారా, నిద్రలో

0: సమస్యలు వస్తూ ఉన్నాయా? వాళ్ళు అకాడమిక్ పర్ఫార్మెన్స్ కూడా, అంటే అంతవరకు వచ్చే మంచి మార్కులు మార్కులు తగ్గిపోతూ ఉన్నాయా? సో ఇవన్నీ మనకు ఒక పేరెంట్స్గా మనము గమనించాలి. వాళ్ళని గమనించి వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందో దాన్ని చూసి మనం వాళ్లకు సపోర్ట్ ఇవ్వాలి.
1: అంటే ఈ మత్తు పదార్థాల వ్యసనానికి గురయ్యారు అనగానే ఆ పిల్లల్లో కానీ ఆ మనుషుల్లో కానీ ఇలాంటి లక్షణాలు ఉన్నాయంటారు. కాబట్టి దాన్ని తల్లిదండ్రులు పిల్లలు మొదటి నుంచి దాన్ని తుంచివేయాలంటే వాళ్ళని మీరు చెప్పినట్టుగా దగ్గరగా గమనిస్తే కానీ అందులో నుంచి వాళ్ళని బయటకు తీసుకురాలేము. కానీ అది ముదిరిపోతే కష్టమైపోద్ది,
0: చాలా కష్టము. అయితే కష్టము అంటూనే దీని నుంచి బయటికి రారు అనేది ఇది లేదు. ఫ్యామిలీ అప్పటికి కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ, మోటివేట్ చేస్తూ, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూ పిల్లలకి, అలాగే మనకు హెల్దీ లైఫ్ స్టైల్ ఉండే కరికులర్ యాక్టివిటీస్ కానీ, డిఅడిక్షన్ ప్రోగ్రామ్ అని హెల్త్ కేర్ ప్రొవైడర్స్ తో సహాయంతో అండ్ టీచర్స్ సహాయంతో పిల్లల్ని మళ్ళీ మనము బయటికి తీసుకురాగలము.
1: సరే మేడం, బాగుంది. ఈ మత్తు పదార్థాల వాడకం వల్ల మెదడు, గుండె, కాలేయం ఉంటాయి కదా, వాటి మీద ఎంత ప్రభావం ఉంటుందంటారు?
0: ఇది ఒక్కొక్క మత్తు పదార్థము ఒక్కొక్క ఆర్గన్ పైన ప్రభావం పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఆల్కహాల్ మద్యపానం అంటూనే అది మనకు లివర్కి ఎక్కువగా దెబ్బతింటుంది అండ్ గుండెకి కూడా నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. సిగరెట్ ఇలాంటివి ఫస్ట్ గుండెకే రావడం జరుగుతుంది, ఊపిరితిత్తులకి రావడం జరుగుతుంది, తర్వాత స్టేజెస్లో నెక్స్ట్ ఆర్గన్స్కి, వేరే హవహయాలకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇలా మనము ఆఖరికి గన చూసుకుంటే మనకు ఈ అవయవాలన్నీ కూడా దెబ్బతినడం చాలా ఎక్కువగా జరుగుతుంది. అంటే గుండె పెద్దదవ్వడము, హార్ట్ అటాక్లు రావడము, స్ట్రోక్ రావడము, లివర్లో ప్రాబ్లమ్స్ రావడము, కామిళ్ళు రావడము, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడము, సో ఇలా వాళ్ళు ఎక్కువగా మర్చిపోవడము, బ్రెయిన్లో స్ట్రోక్, హార్ట్లో స్ట్రోకు, సో ఇలాంటి చాలా చాలా సమస్యలకి గురి అవుతారు.
1: కేవలం ఈ మత్తు పదార్థాల వల్లనే అంటారు?
0: అవును,
1: ఎక్కువ శాతం
0: ఎక్కువ తీసుకుంటే,
1: అంటే ఎక్కువ మంది మామూలుగా ఒకవేళ గుండె నొప్పి రావచ్చేమో కానీ మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళలో డెఫినెట్ గా ఇవి వస్తాయి అంటారు.
0: డెఫినెట్ గా వస్తాయి.
1: ఓకే.
0: ఇంకా ఓరల్ క్యాన్సర్స్ అని, నోట్లో గుటకా తినే వాళ్ళకి నోట్లో, మనకు గవర్నమెంట్ ఎప్పుడు మనం మూవీస్ వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాము, తినడం వల్ల, గుటకాలు తినడం వల్ల ఎలా క్యాన్సర్ వస్తుంది అనేది.
1: ఓకే మేడం, చాలా బాగా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, కేవలం పిల్లలే కాదు, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఇలాంటి లక్షణాలు గమనించినప్పుడు కేవలం ఈ మత్తు పానీయాల వల్లే వచ్చిందా లేకుంటే జనరల్గా వచ్చిందా అని కుటుంబ సభ్యులు ఎట్లా గమనిస్తారంటారు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ కానీ ఇలాంటివన్నీ కూడా మామూలు వాళ్ళకి రావచ్చు, అలాంటి మత్తు పానీయాలు ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి. అంటే ఎలా వాళ్ళు గమనించి దాన్ని కనుగొని దాన్ని చేయగలరంటారు?
0: ఇద్దరిలో కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ మద్యపానానికి అడిక్ట్ అయిన వాళ్ళకి, కానోళ్ళకి ఇద్దరిలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంట్లో వీళ్ళు సీక్రెట్గా మెయింటైన్ చేయడము, కలవకపోవడము, ఎక్కువగా సోషల్ మీడియాని చూస్తూ ఉండడము, స్నేహితుల్ని మార్చడము, ఇంట్లో ఎటువంటి భాషణలో మాట్లాడడంలో కూడా ఇన్వాల్వ్ కాకుండా పక్కకెళ్ళిపోవడము, తనీగా ఉండిపోవడము, సో ఇలా ఉన్నప్పటికీ ఇది గమనించాల్సిన విషయం. ఫ్రెండ్స్లలో మారారు, సో ఇవన్నీ కూడా గమనించాల్సిన.
1: మారారంటే అది అడిక్షన్ అవ్వక ముందు ఉన్న ఫ్రెండ్స్ వేరే ఉంటారు.
0: అవును.
1: ఒక్కసారి ఇది దీనికి అడిక్ట్ అయిన తర్వాత వచ్చే ఫ్రెండ్స్
0: వేరే ఉంటారు.
1: అది కూడా ఇంట్లో వాళ్ళు గమనించుకోవాలి.
0: అవును, గమనించాలి. గమనించినప్పుడే మనకు అక్కడ అర్థమవుతుంది ఏమవుతుంది ఇంట్లో అని. అప్పుడు కూడా తిరిగి మాట్లాడము అలా చేయకూడదు. వాళ్ళకు సపోర్ట్ ఇస్తూ, ఏమైందని గమనిస్తూ, వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ, స్ట్రాంగ్ రిలేషన్షిప్తో మనం వాళ్ళతో ముందుకెళ్ళి ఆ సమస్యని ఎమోషనల్ సపోర్టు, మోటివేషన్ ఇస్తూ, హెల్త్ కేర్ ప్రొవైడర్స్ని తీసుకొని వచ్చి చూపించడము, కౌన్సిలింగ్లు ఇప్పించడము, బిహేవియరల్ థెరపీ చేయడము, సో ఇలా మనము సపోర్ట్ చేసినప్పుడే మనకు అక్కడ పాజిబుల్ అవుతుంది. అయితే వీళ్ళ పర్ఫార్మెన్స్ లెవెల్స్ మనకు అర్థం అవుతూ ఉంటుంది ఇంట్లో చూసినప్పుడు, వీళ్ళు తినే పదార్థాల వల్ల ఇలాంటి ఒక ఆరోగ్యానికి హానికరం కాబట్టి, సో వాళ్ళని మనము ఒకసారి హెల్త్ చెకప్ చేయించడం వల్ల మనకు తెలుస్తుంది ఎక్కడ ఏ ప్రాబ్లం అవుతూ ఉంది అని. సో అప్పుడు మనం దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల, హెల్త్కి ట్రీట్మెంట్, ఏ పార్ట్ అయితే మనకు ప్రాబ్లం వస్తుందో దానికి ట్రీట్మెంట్ అండ్ అలాగే డిఅడిక్షన్కి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మళ్ళీ ఆ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి వెనక్కి రాగలరు.
1: ఓకే, దీనివల్ల

0: మానసికంగా ఏమైనా దెబ్బతింటారంటారా ఆ వ్యక్తి?
1: అంటే అది తీసుకునే ముందు బాగా కిక్కుగా ఉంటుంది, సో తీసుకుంటారు. బట్ అది మళ్ళీ అది కొంతసేపే బాడీలో ఉంటుంది, సో అది తగ్గిపోయే టైంకి మళ్ళీ కావాలి అని అనిపిస్తుంది. ఆ టయానికి వాళ్ళకి అది మళ్ళీ తీసుకోకపోతే పిచ్చి పిచ్చిగా చేయడము,
0: ఓకే,
1: ఇంట్లో ఇంకా దానికోసం డబ్బులు ఎలా అయినా మళ్ళీ సంపాదించడము, అంటే అమ్మనో నాన్ననో ఎవరినో అడిగి తీసుకోవడము, డబ్బులు ఇవ్వకపోతే ఎలా తీసుకోవాలో తెలుసుకోవడము దాన్ని ఇలా. అండ్ వాళ్లకు తెలుసు ఇది నేను చేయడం తప్పు అనేది తెలుసు, కానీ అందులో నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఆ టైంలో ఏమవుతుందంటే అది ఇవ్వలేదనుకోండి వాళ్ళు డిప్రెషన్ లేకి వెళ్ళిపోవడము, యాంగ్జైటీలోకి ఆందోళనలోకి వెళ్ళిపోవడము, ఇలా వాళ్ళు అగ్రెషన్ అంటే ఆవేదన వస్తుంది వాళ్ళకు, ఎవరు అనేది చూడకుండా లెక్క చేయకుండా కొట్టేయడము, సో అంత ఆవేదన ఉంటుంది, డిప్రెషన్ రెండు రకాలుగా ఎమోషన్స్ వాళ్ళల్లో తిరుగుతూ ఉంటాయి.
0: దానివల్ల వాళ్ళెంత మంచి వాళ్ళైనా కూడా ఇలా బిహేవ్ చేస్తారు మీరు చెప్పినట్టుగా,
1: ఇలా బిహేవ్ చేస్తారు.
0: అంటే ఒక మత్తు పదార్థం అనేది మనిషిని ఎలా మార్చేస్తుంది అనేది ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది. ఈ విషయాలన్నీ కూడా మన శ్రోతలు గమనించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యసనానికి గురైన వాళ్ళు మనతో ఉన్నప్పుడు వాళ్ళని మార్చాలి అని అనుకుంటాం కదా. అలాంటప్పుడు కొంతమంది మనం చూస్తే చాలా మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మంచిగా ఉంటారు, వాళ్ళలో ఎవడో ఒక్కడు చేరుతాడు ఇలాంటి వ్యసనానికి గురైన వాడు. వాడు ఏం చెప్తాడంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి రా, నేను చేస్తున్నా కదా అంటారు. అలా ట్రై చేయడం వల్లనే వాడు మత్తు పదార్థాలకు బానిస అయిపోయాడంటారా, లేకుంటే వాడి స్వభావం అట్టాడుదండి? ఇది ఒకలాంటి అపోహ సమాజంలో అయితే ఉంది, ఒక్కసారి చేస్తే చూడరా లేకుంటే తర్వాత ఏం కాదులే అని అంటుంటారు. దానికి వీడు ట్రై చేయడం వల్ల అలా బానిస అయిపోయాడు అన్నది సమాజంలో చాలా అపోహలు ఉన్నాయి. ఈ అపోహలన్నింటికి మీ సమాధానం ఏంటంటారు?
1: మత్తు పదార్థము ఎప్పుడూ ఒక్కసారి ట్రై చేస్తే ఆగిపోయేదైతే కాదు, ఒక్కసారి తీసుకునేకి మొదలు పెడితే దానికి ఇంకా అలా ముందుకెళ్ళిపోతుంది. ట్రై చేద్దాము ఒక్కసారి అనే దాంట్లో ఆగడం చాలా తక్కువ మంది ఉంటారు. సజెషన్ ఏంటి అంటే దాని నుంచి ఎంత దూరం ఉంటుందో అంత దూరం ఉండడమే మంచిది.
0: అంటే ఈ ప్రశ్న ఎందుకంటే అందరికీ అర్థం కావాలి. కొంతమంది కొన్ని ఫుడ్స్ తింటుంటారు, ఆ ఫుడ్స్ లో నేను ఒకసారి ట్రై చేశాను తిన్నాను బాగానే ఉంది కానీ మళ్ళీ ట్రై చేయలేదు అంటారు. అలాగా రకరకాల ఫుడ్స్ కొంతమందికి ఇష్టం, నాకు నచ్చలేదు ఆ ఫుడ్ తిన్నప్పుడు అని అంటుంటారు. కానీ మత్తు పానీయాల విషయంలో అలా జరగదంటారా?
1: అలా జరగదు, చాలా వరకు జరగదు, మేబీ 1% అట్లా ఉంటుందేమో గాని, బట్ జరగదు. అది ఒక్కసారి దాన్ని తీసుకోవడం మొదలు పెడితే మళ్ళీ ఎప్పటికైనా కూడా అంటే అది తీసుకుంటూనే ఒక మైకం లేకి వెళ్ళిపోతారు, సో అందుకు అది మళ్ళీ మళ్ళీ కావాలి అనే ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఒకదానితో ఆగదు.
0: అయితే మేడం మీరు ఎంత బాగా చెప్పారు, దీనికి ఏమైనా చికిత్స విధానాలు ఉన్నాయంటారా?
1: ఖచ్చితంగా ఉన్నాయి, ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్, సో అంతేగాని ఇది జబ్బు రకంగా మనం తీసుకోలేము. జబ్బు ఎప్పుడు మారుతుంది, ఎప్పుడైతే మనకు ఆర్గన్స్ అన్ని లోపల డ్యామేజ్ అవ్వడం మొదలవుతాయో అప్పుడు ఒక జబ్బు కిందికి మారుతుంది ఇది. సో ఇది బ్యాడ్ హ్యాబిట్ ని మళ్ళీ మనము రివర్స్ చేయగలము ఒక ఫ్యామిలీ సపోర్ట్తో, ఒక టీచర్ సపోర్ట్తో, ఒక కౌన్సిలర్ హెల్త్ కేర్ సపోర్ట్తోనే ఇది పాసిబుల్ అవుతుంది.
0: అంటే ఇక్కడ డాక్టర్స్ పాత్ర ఎంతైనా ఉందంటారు?
1: చాలా ఎక్కువగా ఉంది.
0: అది ఎలా అంటారు?
1: బిహేవియరల్ థెరపీ ఇవ్వడము, కౌన్సిలింగ్లు ఇవ్వడము, అంటే వాళ్ళు ఉండేది ఒక ట్రాన్స్ ఫేజ్ లో, ఇది కాదు ప్రపంచం చాలా ఎక్కువగా ఉంది అని, ఇలా వాళ్ళల్లో నుంచి అది ఏ ఎందుకు ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ వలన, పీర్ ప్రెషర్ వలన, లేక ఇప్పుడు ఎక్కువగా తీసుకురావాలి అని మనకు 100% రావాలి అని, 99 వచ్చినా కూడా 100 రాలేదు అనే ప్రెషర్ ఫ్యామిలీలో ఉంటుంది, అండ్ స్కూల్ కాలేజెస్ నుంచి కూడా ఆ ప్రెషర్ ఉంటుంది. ఇంకొకరు తెస్తున్నారు వీడు తేవట్లేదు అని అలా కూడా ఎగతాళి చేయడం ఉంటుంది. సో ఇవన్నీ ప్రెషర్స్ వల్లనే వాళ్ళు బానిష్ అంటారు, లేకపోతే ఏముంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చూస్తాం ఇవన్నీ ట్రై చేయడము అని ట్రై చేయడం కూడా ఉంటుంది. బట్ దీనికి చాలా బాగా మనం దాని గురించి వచ్చే బ్యాడ్ హెల్త్ అనేది మనం ముందు నుంచి మనం ఎక్స్ప్రెస్ చేసుకుంటూ అవేర్నెస్ ఇస్తూ ఉంటే దాని గురించి వాళ్ళు మంచిగా మారుతారు. అలాగే డాక్టర్స్ ఇందులో ఏంటి అంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, బిహేవియరల్ థెరపీ ఎవరైతే బానిష అయింటారో వాళ్ళకు డిఅడిక్షన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అండ్ బిహేవియరల్ థెరపీస్ ఉంటాయి, కౌన్సిలింగ్స్ ఉంటాయి, ప్లస్ మెంటల్ థెరపీస్ కూడా ఉంటాయి, అడ్మిషన్ చేస్తారు. మనకి ఇక్కడ రుయా హాస్పిటల్లో ఈ విభాగం చాలా బాగా ఉంది మేడం, మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో డిఅడిక్షన్ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి ఇక్కడ.

0: బాగుంది మేడం. అయితే ఇలాంటి వారిని మత్తు పానీయాలకు గురైన పిల్లలకి మరి ముఖ్యంగా, ఎందుకంటే వాళ్ళకి అమాయకులు తెలియని వయసులో వాటికి అడిక్ట్ అవుతారు. అలాంటి పిల్లల్ని బాగు చేయడానికి పాఠశాలలు, కళాశాలల యొక్క అంటే కాలేజెస్, స్కూల్స్ యొక్క పాత్ర ఎలా ఉండాలంటారు?
1: స్కూల్లో ఎడ్యుకేషన్ ఉండాలి, దీని గురించి చెప్పాలి, టీచర్స్ చెప్పాలి. అలాగే స్కూల్ కాలేజెస్లో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. అంటే వాళ్ళకి ఎక్కడో ఒక చోట స్ట్రెస్ని బయటికి తీసుకొని వచ్చే మార్గం ఉండాలి. సో ఎప్పుడైతే ఆటలల్లో ఉంటారో అప్పుడు దీని నుంచి బయటికి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. మంచి ఫుడ్ అలవాట్లు గురించి వాళ్ళకు చెప్పాలి. మంచి ఇట్లా యోగా, వ్యాయామం, మెడిటేషను, ఎక్సర్సైజ్ గురించి చెప్పడము, ఇలాంటివన్నీ మనము అంటే స్ట్రెస్ నుంచి ఎలా బయటికి రాగలము అనే స్ట్రెస్ మేనేజ్మెంట్ థెరపీస్ చెప్పడము, ఇలా స్కూళ్ళల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల పిల్లలకి అట్లీస్ట్ తెలుస్తుంది ఇది మంచిది కాదు, ఇది బ్యాడ్ హ్యాబిట్ అనేది అర్థమవుతుంది.
0: ఇంతవరకు బాగుంది మేడం. ఇప్పుడు పల్లెలు పట్టణాలు అని రెండు ఉంటాయి, అంటే టౌన్లు, సిటీ ఉంటుంది, విలేజెస్ ఉంటాయి. ఎక్కడైనా మనుషులే ఉండేది, ఏ మనుషులైనా ఈ వ్యసనాలకు గురవుతూ ఉంటారు. అయితే పల్లెల్లో వ్యసనాలకు గురయ్యే వాళ్ళు మత్తు పదార్థాలకి, పట్టణాల్లో సిటీస్లో ఈ మత్తు మందులకు గురయ్యే వాళ్ళకి ఏదైనా తేడా ఉంటుంది అంటారా?
1: రెండు చోట్ల మనుషులే, రెండు చోట్ల యూతే కాబట్టి తేడా ఎక్కడ వస్తుందంటే ఇక్కడ ఏం దొరుకుతుందో దానికి కళ్ళు అలాంటి దాంట్లకి, ఇక్కడ కొంచెం ఎక్కువ హైబ్రిడ్ ప్రోడక్ట్ అనుకోండి, అక్కడ న్యాచురల్ ప్రోడక్ట్ అనుకోండి, ఇక్కడ ఇక్కడ బీడీ అంటే అక్కడ సిగరెట్. సో అంతేగాని అక్కడ ఏది దొరుకుతుందో దాంతో వాళ్ళు మొదలు పెడతారు
0: అలాగా వాళ్ళు అట్లా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. దాంట్లో ఎలా పిల్లలు చదువుకోవడంలో ఇంప్రూవ్ అవుతారో అలా దీంట్లో వెళ్ళిపోతారంట. అంటే నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇంకా ఎంత
1: బాగుంటుంది, ఇంకొకటి ఎలా ఉంటుంది,
0: అలాగా వాళ్ళ ఫ్రెండ్స్ తో చర్చించుకొని వెళ్ళిపోతుంటారు. దానివల్ల ఎంతో నష్టం జరిగిపోతుంది కదా. అయితే ఈ యువతలో ప్రస్తుతం సమాజంలో చూస్తే ఈ మత్తు పానీయాల గురించి యువతలో అవగాహన తీసుకురావడానికి ఈ స్వచ్ఛంద సంస్థలు అంటేనేమి, ఇవన్నీ కూడా చాలా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తుంటాయి. ఇందులో మరి ఈ సమాజం, ఈ స్వచ్ఛంద సంస్థలు చేపట్టే ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయంటారు?
1: ఇవి కంప్లీట్గా సొసైటీలో డీ అడిక్షన్ ప్రోగ్రామ్స్ అని, డ్రగ్ డీ అడిక్షన్ అని, థెరపీస్ అని, సో ఇలా అడ్మిషన్స్ కూడా చేయడం ఉన్నాయి. దీని నుంచి బయటికి రావడం
0: ఇవన్నీ స్వచ్ఛంద సంస్థలు చేస్తుంటాయి. ఓకే మేడం, బాగుంది. అయితే ఆరోగ్య శైలి అనేది చాలా అవసరం ఈ వ్యసనాన్ని, అంటే ఈ ఇంతకుముందే మీరు చెప్పారు ఎట్లాంటి ఆరోగ్య శైలి ఉండాలని, మరి ఇలాంటి ఆరోగ్య శైలిలో మీరిచ్చే సలహా ఏంటి?
1: ఎక్కడైనా ఏ విభాగంలో అయినా స్ట్రెస్ అయితే కామన్. ఒకవేళ స్ట్రెస్ నుంచి ఈ మత్తు పదార్థాలకి బానిస అవుతున్నారు అని అంటే ఆ స్ట్రెస్ నుంచి బయటికి వచ్చే మార్గాలు తెలుసుకోవాలి ముందుగానే. ఎప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటే దీన్ని అవ్వక ముందే జాగ్రత్త పడడం చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి అయిన తర్వాత ఏమవుతుందో చూద్దామని. అయితే ఇది ఎండ్ అయితే కాదు, ఎందుకంటే మనకు చాలామంది ఇందులో నుంచి అడిక్షన్ అయిపోయి బయటికి వచ్చి మళ్ళీ వాళ్ళు ఒక పేరు అనేది సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
0: అలాంటి విజయగాథలు ఏమైనా ఉన్నాయంటారా?
1: మనకు ఫేమస్ పర్సనాలిటీస్ అడిక్షన్కి గురి అయిపోయి మళ్ళీ ఇందులో నుంచి బయటికి వచ్చి మళ్ళీ వాళ్ళ పేరు సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.
0: ఇలాంటి సందేశం అంటే వాళ్ళు ఇలాంటి విజయగాథలు అంటే అందులో నుంచి బయటపడ్డ వాళ్ళు సమాజానికి ఏం సందేశం ఇస్తారు?
1: వాళ్ళు ఏదైనా మనస్సు పెడితే మనం ఎక్కడి నుంచైనా బయటికి రాగలము అనే ఒక విల్ పవర్ ఉంటే ఎక్కడి నుంచైనా మనకు సపోర్ట్ దొరుకుతుంది, అందులో నుంచి బయటికి రావచ్చు అనేది వాళ్ళు ఒక స్ట్రాంగ్ మెసేజ్ మనకు ఇస్తారు. ఇంతకుముందు మీరు చెప్పిన ప్రశ్నకు అయితే మనకు ఎలాంటి జీవన శైలి ఉండాలి, ఎలాంటి ఫుడ్ మార్పులు చేసుకోవాలి అని అంటే మంచి ఆహారము, మంచి సోషల్ ఎన్విరాన్మెంట్లో మంచి ఫ్రెండ్స్ని చేసుకోవడము, మంచి సొసైటీలో ఉండడం, పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే చోట ఉండడము, యోగా చేయడం, మెడిటేషన్ చేయడము, స్ట్రెస్ తగ్గించుకునే విధానాలు తెలుసుకోవడం వల్ల పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ దీన్ని రోజు చేయడం వల్ల వీళ్ళు ఎంతో స్ట్రెస్ నుంచి ఎంతో ఈ డీ అడిక్షన్కి చాలా దూరంగా ఉంటారు అని నేను 90% హామీ ఇవ్వను.
0: మంచిది మేడం, మా శ్రోతలకి మా స్టూడియోస్కి వచ్చి మత్తు పానీయాలకి బానిసైన పిల్లలు కానీ పెద్దలు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరైనా సరే వాటికి ఎలా బానిసవుతున్నారు, వాటి నుంచి మనం బయట

0: పడితే మనకున్నటువంటి ఆరోగ్య లక్షణాలు ఎలా ఉంటాయి, తర్వాత ఎలా బయటపడచ్చు, అది ఎంత మంచిది బయటపడితే అన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. మరి ఇంతవరకు మనకు డాక్టర్ బల్లారపు గిరిజా గారు మన స్టూడియోస్లో ఉండి శ్రోతలకు ఇంత మంచి సందేశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం మేడం.
1: నమస్కారం మ్యామ్. మీరు ఇంతవరకు వైద్య విజ్ఞానం కార్యక్రమంలో మత్తు పదార్థాల వ్యసనం, కారణాలు, చికిత్స గురించి డాక్టర్ బి గిరిజాకుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి జే నిర్మల. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వినండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఈనాటి ప్రభాత రేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఉదయరాగం సుమధురకి తలవింటారు కార్యక్రమంలో. ముందుగా వినండి ఏం మాయ చేసావే చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించిన వారు దేవన్, ఏకాంబరం, చిన్మయి, గీత రచన అనంత శ్రీరామ్, ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: నూట 3.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఉదయరాగం సుమధుర గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు వింటారు ఇష్క చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించిన వారు రాజహాసన్, శ్రావణి, అనూప్. కృష్ణ చైతన్య గీతం, అనూప్ రూబెన్స్ సంగీతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: నూట 3.2 107.5 MHz పై మీరు వింటున్నారు ఉదయరాగం కార్యక్రమంలో సినిమా పాటలు. ఇప్పుడు వినండి ఆరెంజ్ చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించిన వారు విజయప్రకాష్, దేవన్, రామజోగేశాస్త్రి గీతం, సంగీతం హారిస్ జయరాజ్.

కార్యక్రమంలో ఇప్పుడు వింటారు సహారీ చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించిన వారు సిద్ శ్రీరామ్. గీత రచన కిట్టు విశ్వాప్రగడ, ప్రశాంత్ సంగీతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఓజీ చిత్రం నుంచి ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో చివరిగా వినండి ఆర్యాటూ చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించిన వారు కేకే బాలాజీ, గీతం దేవిశ్రీప్రసాద్, సంగీతం.

0: పేరింతవరకు ఉదయరాగం సుమధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వింటారు.
1: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. Good morning, I am Saira Mujtaba. The headlines. Prime Minister Narendra Modi becomes longest serving elected Prime Minister of India. World leaders hail

0: ఏలూరు జిల్లా సమాచార లేఖ. ఏలూరు జిల్లాలో నేర నియంత్రణ చర్యలు, భూసేకరణపై జేసీ సమీక్ష, పల్స్ పోలియోపై శిక్షణ, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వసతి గృహ పరిశీలన, రైళ్లలో తనిఖీలు, జిల్లా కలెక్టర్ సమీక్ష తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఏలూరు జిల్లా వ్యాప్తంగా నూజివీడు, పోలవరం, జంగారెడ్డిగూడెం ఏలూరు సబ్ డివిజన్లలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ ఆదేశాల మేరకు ఫేస్ వాష్ అండ్ గో, పల్లెనిద్ర వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ నేర నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. ప్రతిరోజు వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్పై ప్రత్యేక నిఘా ఉంచుతూ నేరాలను అరికట్టేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. రాత్రి సమయంలో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అక్రమ రవాణా నివారణ కోసం వాహనాల తనిఖీలు, అనుమానిత వ్యక్తుల పరిశీలన, ముఖ్య ప్రదేశాల్లో నిఘా కొనసాగిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అనుమానాస్పద విషయాలను గమనిస్తే వెంటనే 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి భూములు అందించిన రైతులకు పరిహారాన్ని వెంటనే అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో జాతీయ రహదారి భూసేకరణ, నిర్మాణ పనుల ప్రగతిపై అధికారులతో జేసీ సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి NH365BB జీలుగుమిల్లి నుండి పట్టిసీమ రహదారి పనులకు సంబంధించి రైతులకు చెల్లించవలసిన నష్టపరిహారం మొత్తం విడుదల చేయవలసిందిగా జాతీయ రహదారి సంస్థ అధికారులను ఆదేశించారు. నష్టపరిహారం పొందిన వారి నుండి భూమిని స్వాధీనం చేసుకుని రోడ్డు కాంట్రాక్టర్కు అప్పగించాలని సంబంధిత తహసీల్దార్ను జేసీ ఆదేశించారు. రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేసి నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలన్నారు. ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యు శోభ వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో పల్స్ పోలియో నిర్వహణపై వైద్యాధికారులకు ఓరియంటేషన్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శోభ మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్న మొత్తం 164,874 మంది 5 సంవత్సరాలలోపు చిన్నారులకు చేరే విధంగా సమర్థవంతంగా అమలు చేయాలని, ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు పొందకుండా మిగిలిపోకుండా ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు చేపట్టిన అమ్మ కోసం ఒక మొక్క అనే కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తులవారిగూడెం నగరవనంలో మొక్కలు నాటే కార్యక్రమంలో రాష్ట కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మనిషి జీవనానికి ప్రకృతి మూలాధారమని, ప్రకృతి లేకుండా మన ఉనికి అసాధ్యమని, మనకు ప్రాణవాయువును అందించే చెట్లు భూమికి ఆభరణాలని, ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించడం ద్వారా ప్రకృతికి నిజమైన సేవ చేసిన వారమవుతామని అన్నారు. ప్రస్తుత ప్రపంచం వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, నీటి కొరత వంటి అనేక పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చెట్ల పెంపకమేనని అన్నారు. రాష్ట న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం శ్రీలక్ష్మి ఏలూరులోని పత్తేబాదలోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహాన్ని సందర్శించి వసతి గృహంలో సభ్యులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, పరిసరాల పరిశుభ్రత, కనీస సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడం కోసం సంబంధిత అధికారులకు అర్జీ చేసుకోవడానికి వైద్యం, ఇతర అవసరాలకు సహాయకులుగా పారాలీగల్ వాలంటీర్లను నియమిస్తామని, వీరు వృద్ధులకు సహాయకులుగా పనిచేస్తారని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇప్పటివరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో జూలై నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ఏవిఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు వినండి ఆల్బం మాటలతో కూర్చిన పాటల కార్యక్రమం. సమర్పణ శ్రీమతి జయ నిర్మల.
2: హలో శ్రోతలు, బావున్నారా? ఆల్బం ప్రత్యేక చిత్రసీమ అందంగా ముస్తాబై మీ ముందుకొచ్చేసిందండి. వారం వారం ఒక సినీ సెలబ్రిటీని గురించి మీతో పంచుకుంటూ వారికి సంబంధించిన పాటలు వింటూ సాగిపోతున్న ఈ కార్యక్రమం అంటే మా శ్రోతలకు ప్రత్యేక అభిమానం.

అభిమాన జల్లులతో తడిసి ముద్దవుతూ తిరిగి మీ ఆదరాభిమానాలు పొందేందుకు సమాయత్తమవుతూ నూతన ఉత్సాహంతో నిత్య నూతనంగా అగుపించే ఈ కార్యక్రమాలతో మిమ్మల్ని అలరిస్తోంది ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నా సూర్యుడు ఒక్కడే. శ్రోతల ముంగిట్లో ఎన్నో ఎఫ్ఎంలున్నా ఆకాశవాణి ఎఫ్ఎం మిన్న. ఈ రోజు మనం తెలుసుకోబోయే వ్యక్తి హాస్య సినిమాల దర్శకులు. జంధ్యాల స్కూల్ నుంచి వచ్చిన ఈ దర్శకులు ఆయన చూపించిన త్రోవలోనే నడిచారు. గురువును మించిన శిష్యుడయ్యాడు. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నారు జంధ్యాల గారు. ఆయన శిష్యుడైన ఈయన తన సినిమాల ద్వారా ప్రేక్షకులకు హాస్యరసం వడ్డించారండి. కడుపుబ్బా నవ్వించారు. ఏమండి శ్రోతలు, ఆ దర్శకుడు ఎవరా అన్నది ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు ఒక పాట విన్నాం. పాట విన్న తర్వాత ఆయన గురించిన విశేషాలు తెలుసుకుందాం.

అరే అరే తొందరగా పాడరా బాబు, అవతల సిగరెట్ సాంగా చూసే సాంగా అని ఆడియన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు, తొందరగా పాడు. కమన్ సింగ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: 103.2, 107.5 మెగాహెర్ట్స్ తో మీరు వింటున్నారు ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ.
4: ఆ దర్శకులు ఎవరో గుర్తుపట్టారా? ఆయన మరెవరూ కాదు, ఈవివి సత్యనారాయణ గారు. ఈవివి సత్యనారాయణ గారి పూర్తి పేరు ఈదర వీర వెంకట సత్యనారాయణ. ఈయన 1956 జూన్ నెల 10వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కోరుమామిడికి దగ్గరలో గల దొమ్మేరు గ్రామంలో జన్మించారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగిన ఈయన సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారండి. 10వ తరగతి వరకు బుద్ధిగానే చదివిన ఈయన నిడదవోలు కళాశాలలో ఇంటర్ చేరాక క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు చూసేవారు. చివరకు పరీక్ష తప్పారు. 19 సంవత్సరాల వయసులోనే సరస్వతి కుమారితో వివాహం జరిగిపోయింది. వ్యవసాయంలో బాగా నష్టాలు రావడంతో కుటుంబం వ్యవసాయ భూముల్ని అమ్ముకోవాల్సి వచ్చింది. చివరికి ఆ ఊరిలో ఉండలేక వేరే ఊరికి వెళ్లిపోవాలి అనుకున్నారు. సినీ నిర్మాత నవతా కృష్ణంరాజు, మేనల్లుడైన సుబ్బరాజు వీరికి మంచి స్నేహితులు. సుబ్బరాజు నుంచి రికమెండేషన్ లెటర్ రాసుకుని మద్రాసు వెళ్లారు ఈవివి సత్యనారాయణ. నవతా కృష్ణంరాజును కలిసి ఆ లెటర్ ఇవ్వగా ఆయన, సినీ రంగంలో రాణించడం అంత సులువు కాదమ్మా, సొంత ఊరికి వెళ్ళు అని సలహా ఇచ్చారు. నిరాశ చెందిన ఈవివి గారు మద్రాసులోనే ఉండిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ పాట విన్న తర్వాత తెలుసుకుందామా?

0: அச்சா பப்பலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: శ్రోతలు 103.2-107.5 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆల్బం ప్రత్యేక చిత్రసీమ.
7: పట్టు వదలని విక్రమార్కుడిలా రోజూ ఉదయం నవతా కృష్ణంరాజు కార్యాలయం గేటు వద్ద నిలబడేవారు. అలా ఒక నెల రోజులు కాళ్లు వరిగేలా గేటు చుట్టూ తిరిగారు. ఆయన పట్టుదల చూసిన నవతా కృష్ణంరాజు ఆయనతో ఏం చేయగలవు అని అడిగారు. సహాయ దర్శకునిగా చేయాలని ఉంది అని చెప్పారు. నవతా కృష్ణంరాజు గారు అప్పుడు ఓ ఇంటి భాగోతం అనే సినిమా నిర్మిస్తూ ఉన్నారు. ఆ చిత్ర దర్శకులు దేవదాస్ కనకాల గారు ఆయన దగ్గర సహాయ దర్శకునిగా అవకాశం ఇప్పించారు. అప్పట్నుంచి ఈవీవి గారు వెనుదిరిగి చూడలేదండి. ప్రముఖ దర్శకులు జంత్యాల గారి దగ్గర శిష్యరకం స్వీకరించి ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా సినిమాలకు పనిచేశారు. 4 స్తంభాలాట, 2 జళ్ల సీత, 2 రెళ్ల 6, నెలవంక, ఆహనా పెళ్లంట, హై హై నాయక ఈ సినిమాలకు సహాయ దర్శకులుగా జంజాల గారి దగ్గర పనిచేశారు. అప్పుడే స్క్రీన్ ప్లే ఎలా రాయాలో, హాస్య సన్నివేశాలు ఎలా సృష్టించాలో, చిన్న బడ్జెట్లో సినిమాలు ఎలా తీయాలో గురువుగారి దగ్గర నుంచి క్షుణ్ణంగా నేర్చుకున్నారు. ఆ తర్వాత సోలో డైరెక్టర్గా 1989

విదో సంవత్సరం ఆయనకు అవకాశం వచ్చింది. ఆ సంవత్సరమే విడుదలైన ఇంద్రుడు చంద్రుడులో చిన్న పోలీస్ వేషం కూడా వేశారు. ప్రముఖ నిర్మాత డి రామానాయుడు గారు కొత్త నిర్మాత అశోక్ కుమార్తో కలిసి శ్రీ ఉషా ఆర్ట్స్ ప్రొడక్షన్ మీద చెవిలో పువ్వు అనే సినిమా ఈవీవీ దర్శకత్వంలో నిర్మించారు. ఆ చిత్రమే దర్శకుడిగా ఈవీవీకి మొదటి సినిమా. మొదటి సినిమానే అట్టర్ ఫ్లాఫ్. దాంతో నిరాశ చెందిన ఈవీవీ తిరిగి ఊరెళ్లిపోదాం అనుకున్నాడు. అప్పుడు రామానాయుడు గారు తన సొంత బ్యానర్లో అవకాశం ఇచ్చారు ఈవీవీ గారికి. ఆ సినిమా ప్రేమ ఖైదీ. ఆ సినిమా విడుదలై సంచలన విజయం సాధించడంతో ఈవీవీ గారి శకం ప్రారంభమైంది. మరికొన్ని విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రేమ ఖైదీ ఒక లవ్ స్టోరీ సబ్జెక్ట్. ఆ సినిమా సాధించిన విజయం ఈవీవీకి మంచి బ్రేక్ ఇచ్చింది. తన తర్వాత సినిమాను కామెడీ సినిమాగా తీయాలనుకుని అప్పుల అప్పారావు సినిమాను తీశారు. ఆ చిత్రం కూడా హిట్ కావడంతో ఇక ఈవీవి గారికి మంచి డిమాండ్ ఏర్పడిందండి. ఆ తర్వాత ఆ ఒక్కటి అడక్కు, జంబలకడి పంబ, ఆలీబాబా అరడజన్ దొంగలు ఇలాంటి కామెడీ సినిమాలన్నీ కూడా హిట్ అయిపోయాయి. మధ్యలో అబ్బాయి గారు, అలాగే హలో బ్రదర్స్, అల్లుడా మజాక ఇలాంటి సినిమాలు పెద్ద హీరోలతో తీసి వాటిని కూడా హిట్ చేశారు. ఇలా ఆయన ప్రేమ ఖైదీ నుంచి వరుసగా 12 సినిమాలు విజయవంతమైన సినిమాలుగా తీశారు. మధ్యలో తన అభిరుచి కోసం ఆమె, తాళి, అమ్మో ఒకటో తారీఖు ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు కూడా తీసి విజయం సాధించారు. మొదట్లో ఈయన సినిమాల్లో ద్వంద్వార్థాలుంటాయి అని ప్రచారం జరిగినా క్రమేణా ఆయన ఆ అపవాదును చెరిపేశారు. మరికొన్ని విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

ఈవీవీ గారికి ఇద్దరు కొడుకులు ఆర్యన్ రాజేష్, నరేష్. ఇద్దరిని కూడా ఆయన హీరోలుగా పరిచయం చేశాడు. ఇందులో నరేష్ హీరోగా మంచి స్థాయిలో ఉండగా రాజేష్ మాత్రం ఇంకా నిలదొక్కునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. 2000 నుంచి ఈయన ఎక్కువగా తన కుమారులతోనే సినిమాలు తీశారు. ఈవీవీ గారి అభిరుచి మెచ్చుకో తగింది. తన అభిరుచి మేరకు చిత్రాలు నిర్మించాలి అన్న తలంపుతో వీరు ఈవీవీ సినిమా అనే బ్యానర్ ద్వారా సినిమాలు తీశారు. అందులో మొదటి ప్రయత్నంగా చాలా బాగుంది ఈ సినిమా తీశారు. అది మంచి హిట్ సాధించింది. ఆ తర్వాత ఆ బ్యానర్ మీదనే మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిది, ఆ తర్వాత 6 పతివ్రతలు, నువ్వంటే నాకిష్టం ఇలాంటి సినిమాలు తీశారు. వీరి సినిమాలు ఎలాంటి హాస్యాన్ని పండిస్తాయో అదేవిధంగా సినిమాలకు టైటిల్స్ పెట్టడంలో కూడా హాస్యం పండిస్తారండి. వెరైటీ టైటిల్స్ పెట్టడంలో వీరి తర్వాతనే ఎవరైనా. ఆ ఒక్కటి అడక్కు, జంబలకటి పంబ, ఏవండి ఆవిడ వచ్చింది, కత్తి కాంతారావు, ఇలా తమాషా పేర్లు పెట్టడం వీరికే చెల్లు. మరికొన్ని విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందామా?

కొద్ది రోజుల్లో ఆయన హాస్పిటల్లో చేరారు. ఆ తర్వాత ఆయనకి రాత్రివేళ గుండెపోటు రావడంతో మరణించారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఈయన గురువుగారు జంధ్యాల గారు 51 సంవత్సరాల వయసులో మరణిస్తే ఈయన 54 సంవత్సరాల వయసులో మరణించారు. అంటే మరణంలో కూడా గురువుగారిని అనుసరించడం హాస్య ప్రేమికులకు తీరని లోటు. వీరు దర్శకత్వం వహించిన చివరి సినిమా కత్తి కాంతారావు సినిమా కూడా విడుదలైంది. వీరు మన మధ్య లేకపోయినా ఆయన సినిమాల రూపంలో మన మధ్య ఎప్పుడూ ఉంటారండి. ఈ వారం ఈ పాటతో ఆపి తిరిగి వచ్చే వారం మరో సెలబ్రిటీతో కలుసుకునేంత వరకు మీ అనౌన్సర్ నిర్మలకు సెలవిప్పిస్తారు కదూ. బాయ్.

ఈవీవీ సత్యనారాయణ గారు 50 సినిమాలు తీశారండి. 51వ సినిమా బురిడి నిర్మాణ దశలో ఉంది. 51 చిత్రాల్లో ఒక హిందీ సినిమా కూడా ఉంది. తెలుగులో సూపర్ హిట్ అయిన సూర్యవంశం చిత్రాన్ని అమితాబ్ హీరోతో సూర్యవంశ్ పేరుతో తీశారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయనకి గొంతు క్యాన్సర్ వచ్చింది. ముంబైలో చికిత్స తీసుకొని ఆరోగ్యవంతుడై తిరిగి వచ్చి సినిమాలు తీశారు. కానీ ఆయన సిగరెట్ కాల్చే అలవాటు మాత్రం మానుకోలేకపోయాడు. అందువల్ల ఆ వ్యాధి తిరిగి తోడడంతో ఆయన క్యాన్సర్తో కొద్ది రోజుల్లోనే చనిపోయారు. ఆ వ్యాధి తిరిగి తోడడంతో

మరింతవరకు ఆల్బం ప్రత్యేక చిత్రసీమ విన్నారు. సమర్పణ శ్రీమతి జయ నిర్మల, ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు వింటారు వాట్సాప్ చిత్రమంజరి. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా నందమూరి బాలకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా వారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నటించిన చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారండి. వీరు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం నుండి తలపులపల్లె గ్రామం నుండి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత్ కోరుతున్నారు బాలకృష్ణ గారి పాటను వినిపించమంటూ. అలాగే వీరు నటించిన చిత్రం సమరసింహారెడ్డి చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాము, వినండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమంలో ఇప్పుడు మన్మధుడు చిత్రం నుంచి పాట వినిపించమని కోరుతున్నారు. వీరు కృష్ణా జిల్లా పెడన నుండి నాని గంగా కోరుతున్నారు. వీరి కోసం మన్మధుడు చిత్రం నుంచి పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు 103.2 107.5 MHz పై మీరు వింటున్నారు వాట్సాప్ చిత్రమంజరి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు వింటారు నాలుగు స్తంభాలాట చిత్రం నుంచి పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు చౌటప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ కోరుతున్నారు. వీరి కోసం నాలుగు స్తంభాలాట చిత్రం నుంచి పాట.

103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు వాట్సాప్ చిత్రమంజరి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమంలో ప్రేమంటే ఇదేరా చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్నారు. వీరు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దోర్నాల రేణుక, బాలరాజు, బద్రి, హరిణి, లోకేష్, సాయి, కృప కోరుతున్నారు. వీరి కోసం ప్రేమంటే ఇదేరా చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాము. ఈ పాటను ఆలపించిన వారు మను, స్వర్ణలత, చంద్రబోస్ గీతం, రమణ గోకుల సంగీతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వాట్సాప్ చిత్రమంజరి. వాట్సాప్ ద్వారా శ్రద్ధలు కొన్ని సినిమా పాటలు వింటూ ఉన్నారు. కార్యక్రమంలో తర్వాత మంగమ్మ గారి మనవడు చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్నారు. వీరు భూదాన్ పోచంపల్లి నుంచి, మాధవి ఆంజనేయులు. వీరి కోసం మంగమ్మ గారి మనవడు చిత్రం నుంచి ఈ పాటను ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల, సినార గీతం, కేవీ మహాదేవన్ సంగీతం.

0: భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న

0: ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
1: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
0: తప్పక వినండి రత్న దీపికావళి
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
0: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: వాట్సాప్ చిత్రం మంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటూ ఉన్నారు కదా. 90 వసంతాల ఆకాశవాణికి శుభోదయం. మాకు ఈ రోజున ఓం నమో వెంకటేశాయ సినిమాలు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అనే పాటను వినిపించండి అంటూ వాట్సాప్ చేశారు వీరు. భారతమ్మ, వెంకట సుబ్బారెడ్డి, అలంకృత, వైడూర్య, తారిక, నిక్షిత, యోగ్య, విజయమ్మ కొత్తపల్లె గ్రామం నుండి, వీరందరూ ఉయ్యాలవాడ మండలం కొత్తపల్లె గ్రామం నుండి వీరు వాట్సాప్ చేశారండి. వీరి కోసం ఓం నమో వెంకటేశాయ చిత్రం నుంచి ఈ పాట.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: వాట్సాప్ చిత్రమంజరి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్ని సినిమా పాటలు వింటూ ఉన్నారు. కార్యక్రమంలో తర్వాత ఏమండి పెళ్లి చేసుకోండి చిత్రం నుంచి పాటను వినిపించమట్టు కోరుతున్నారు వీరు నవీన్ గారు. శ్రీకాకుళం జిల్లా పెడసన గ్రామం నుంచి వాట్సాప్ చేశారు. వీళ్ళ కోసం ఏమండి పెళ్లి చేసుకోండి చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాము, వినండి మరి. ఈ పాటను ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం, వేటూరి గీతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుగులో తామరా
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
7: ఆర్బీఐ అంటోంది,
6: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
8: వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్ని సినిమా పాటలు వింటూ ఉన్నారు. ఈరోజు సినీ నటి సరిత గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తొలికొడి కూసింది చిత్రంలో అందమైన లోకమని పాటను వినిపించగలరు అంటూ కోరుతున్నారండి. వీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, ఇంకా సరోజని, కట్ల వారి కుటుంబ సభ్యులందరి కోసం పాటను వినిపించమంటున్నారు. అలాగే వీరందరి కోసం తొలికొడి కూసింది చిత్రం నుంచి ఈ పాట.

శ్రోతలు 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు వాట్సాప్ చిత్రమంజరి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమంలో చివరిగా త్రిబులార్ చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్నారు. వీరు నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుంచి. దామోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, దామోజ్ కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిత్విక్, పండు కోరుతున్నారు. వీరి కోసం త్రిబులార్ చిత్రం నుంచి ఈ పాట.

మీరింతవరకు వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వింటారు.

0: ఆయుష్మాన్ భారత్ పథకంపై ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు.
1: శ్రోతలకు నమస్కారం. పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పిస్తోంది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద అన్ని సామాజిక ఆర్థిక వర్గాలకు చెందిన వృద్ధులకు వైద్య బీమా లభిస్తుంది. ఆయుష్మాన్ భారత్ పథకం గురించి వివరించేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధనేని యామిని శర్మ గారు ఈ రోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సాధనేని యామిని శర్మ గారు.
2: నమస్కారం అండి.
1: మేడం, అసలు ఆయుష్మాన్ భారత్ పథకం అంటే ఏమిటి, దాని గురించి తెలియచేయండి.
2: నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇటు దేశంలోని అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలని అలాగే అభివృద్ధి ఫలాలను అందిస్తూనే ఉన్నారు. అందులో పేద వర్గాల ప్రజలకి అలాగే ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల ప్రజలకి ఉచితంగా ఆరోగ్యాన్ని అందించాలి అన్న లక్ష్యంతో 2000

0: 18ది ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించినటువంటి స్కీమ్ ఆయుష్మాన్ భారత్. దీంట్లో ఏంటంటే ఈ స్కీమ్లో పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి కొన్ని వందల రకాలైనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయి అంటే చికిత్సలు, అవి ఇటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వారు ఉచితంగా వైద్య సహాయం పొందే అవకాశం ఉంది.
1: యామిని గారు, అసలు ఆయుష్మాన్ భారత్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, దాని గురించి తెలియచేయండి.
0: అంటే పిఎంజేఏవై ప్రధానమంత్రి జన ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు సమకూర్చేటటువంటి ప్రపంచంలోనే

0: పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? దాని గురించి తెలియచేయండి.
1: అంటే పిఎంజేఏవై ప్రధానమంత్రి జన ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు సమకూర్చేటటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ పథకం అని అనుకోవచ్చు మనం, అతిపెద్ద ఆరోగ్య బీమా లేదా భరోసా పథకం అనుకోవచ్చు. ఇది భారతదేశంలోని ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఎంపానల్డ్ ఏదైతే రిజిస్టర్డ్ ఆసుపత్రులు ఉంటాయో వాటన్నిటి ద్వారా ముఖ్యంగా ఏంటంటే టార్గెట్ కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటప్పటికీ టైర్ టూ అంటే రెండవ శ్రేణి అలాగే మూడవ శ్రేణి సిటీలు, చిన్న చిన్న నగరాలు అంటాం కదా, అక్కడ పెద్దగా మంచి ఆధునికమైనటువంటి వైద్యము ఇదివరకు గతంలో అందుబాటులో లేదు. పిహెచ్సిలు ఉండేవి కానీ అంతకు మించినటువంటి వైద్య సహకారం అనేది ఉండేది కాదు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం పథకం కూడా ఒకటి గ్రామీణ ప్రాంతాలు అంటే ఈ టైర్ టూ టైర్ త్రీ అని అంటాం కదా, ఇటువంటి నగరాలకు కూడా ఎక్కువగా ప్రజలకి లబ్ధి పొందించే విధంగా ఈ పథకం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం ఇది, మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించింది ఏంటంటే ముఖ్యంగా ఇందులో బెనిఫిట్ కవర్ అంటే ఈ పథకం ద్వారా ఏమవుతుందంటే వైద్య పరీక్ష, చికిత్స మరియు సంప్రదింపులు అంటే టెస్ట్లు అంటాం కదా, టెస్ట్లు అలాగే మనకి ట్రీట్మెంట్ కన్సల్టేషన్ ఇవన్నమాట. తర్వాతనేమో ఆసుపత్రిలో చేరడానికి ముందు ఏవైతే ప్రీ కన్సల్టేషన్ కానివ్వండి, ప్రీ అడ్మిషన్కి ఏది సంబంధించిందో దానికంతే సంబంధించిన ఖర్చులు కానీ, లేదా ఇప్పుడు ఔషధాలు అంటే మందులు మరియు వైద్యానికి సంబంధించినటువంటి ఇప్పుడు వస్తువులు వాడుతుంటారు, అవి కూడా బిల్లులు ప్రైవేట్ ఆసుపత్రులు వేస్తారు మనకి. సిరంజ్ దగ్గర నుంచి పెద్ద కాటన్ వరకు కూడా అన్ని వాళ్ళు విడిగా వేస్తారు మనకి. అటువంటి వైద్య చికిత్సకు సంబంధించినటువంటి పరికరాలు కానీ వస్తువులు, వినియోగ వస్తువులు ఏవైతే ఉంటాయో అవి, అలాగే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇంటెన్సివ్ అండ్ నాన్ ఇంటెన్సివ్ రెండు ఉన్నాయన్నమాట. ఈ ఇంటెన్సివ్ అండ్ నాన్ ఇంటెన్సివ్ కేర్లో అలాగే రోగ నిర్ధారణ మరియు ప్రయోగశాలలో పరీక్షలు ఏవైతే ఉంటాయో అవి, అలాగే వసతికి సంబంధించి అంటే ఇన్ని రకాల బెనిఫిట్స్, ఇన్ పేషెంట్ అంటాం కదా అంటే ఓపీ మాత్రమే కాకుండా ఇన్ పేషెంట్ సర్వీసెస్ కూడా ఆయుష్మాన్ భారత్లో కవర్ అవుతుంది. చికిత్స సమయంలో కొంతమందికి ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీలు తలెత్తుతూ ఉంటాయి, అంటే కొంచెం చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉండి ఇంకా చికిత్స భారంగా మారేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎంతటి భారమైనటువంటి సిచ్యువేషన్ అయినా ఒకసారి చికిత్స అంటే మొదలు పెడితే దానికి సంబంధించిన ఖర్చు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ ఆరోగ్య బీమా ఏదైతే ఉందో దీనికి సంబంధించి కవర్ అయ్యేటటువంటి అంశాలు అన్నమాట. దీని ద్వారానే మనం అర్థం చేసుకోవచ్చు ప్రీ కన్సల్టేషన్ దగ్గర నుంచి పోస్ట్ చికిత్స వరకు కూడా ఇదంతా ఎంటైర్ ప్రాసెస్లో ఉన్నటువంటి ఇంక్లూడింగ్ మెడిసిన్స్తో సహా, మెడిసిన్ కానీ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా కవర్ అయ్యేటటువంటి అవకాశం మనకి ఉంది.
2: మేడం, ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఏ చికిత్సలు అందిస్తారంటారు?
1: ఇప్పుడు మనకి ఏదైతే సాధారణంగా మనము ప్రైవేట్ ఆసుపత్రిలో గనక అంటే మనకి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఒకవేళ ఉదాహరణకు కొన్ని కంపెనీలు ఇస్తుంటాయి, వాటిల ద్వారా ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ లేదంటే మనకి ఏదైనా జబ్బు వచ్చిందనుకోండి, మనం వెళ్ళినప్పటి నుంచి ఆ సర్జరీ వరకు కూడా, ఆ తర్వాత పోస్ట్ సర్జరీ ఏదైతే ఉంటుందో అటువంటివన్నీ కూడా ఎలా అయితే మనకి ఆ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఇస్తుందో, అలాగే ఆయుష్మాన్ భారత్ ద్వారా కూడా వైద్య పరీక్షలు ఇనీషియల్గా ఏదైనా ఐడెంటిఫై చేయాలని అనుకోవడానికి అంటే ఎవరికి ఏమైనా ఇబ్బందిగా ఉందనుకోండి చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు చేసేటటువంటి వైద్య పరీక్షలు, ఆ తర్వాత ఆసుపత్రులు చేరినప్పుడు ఉండేటటువంటి ఇన్ రూమ్ ఉంటాయి కదా అంటే రూమ్ రెంట్లు అని, లేదంటే డాక్టర్ విజిట్స్ అని చెప్పని ఇట్లాంటివి, తర్వాత చికిత్సలు కన్సల్టేషన్స్, ఆ తర్వాత మళ్ళీ హాస్పిటలైజ్ అవ్వడానికి ప్రీ కన్సల్టేషన్ ఏదైతే ఉంటుందో ముందుగా మనం వెళ్తూ ఉంటాం కదా, అంటే ఒకసారి వెళ్ళి చూపించుకొని తర్వాత డాక్టర్ ఏదైనా పలానా తేదీ నాడు వచ్చి అడ్మిట్ అవ్వండి ఇట్లాంటివి ఉంటాయి కదా, అలాంటి ప్రీ కన్సల్టేషన్ ఏవైతే ఉంటాయో ఆ ఖర్చులు, అలాగే నాన్ ఇంటెన్సివ్ కేర్, మళ్ళీ ఇంటెన్సివ్ కేర్ కూడా మనం ఐసీయూ అంటుంటాం కదా, మళ్ళీ మందులు కూడా, సో మందులు అలాగే ఇతరత్ర ఖర్చులు, మళ్ళీ డయాగ్నోస్టిక్స్ ల్యాబొరేటరీ సర్వీసులు, ల్యాబ్స్లలో కనుక ఏమైనా ఇవి ఉంటాయి పరీక్షలు చేస్తారు కదా టెస్టులు అలాంటివి రూమ్ అకామిడేషన్లు, ఆ తర్వాతనేమో అవసరమైతే కనుక ఇంప్లాంట్ ఏదైనా అవయవానికి సంబంధించి ఇంప్లాంట్ సేవలు, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే ఆసుపత్రి ఉన్నటువంటి రోగికి అవసరమైనటువంటి ఆహారాన్ని కూడా అందిస్తారు మంచి పౌష్టికాహారము, ఆ తర్వాత చికిత్స సమయంలో ఏదైనా క్లిష్ట సమస్యలు తలెత్తుతూ ఉంటే గనక అటువంటివి, మళ్ళీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత లేదా డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత 15 రోజుల పాటు వరకు కూడా వైద్యపరమైనటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించి కూడా ఇందులో మనకి చికిత్సను అందించారు. ఓవరాల్గా ఇప్పుడు మనకి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏవైతే ప్రీ కన్సల్టేషన్ దగ్గర నుంచి పోస్ట్ డిశ్చార్జ్ వరకు ఏవైతే ఉంటుందో అంటే డిశ్చార్జ్ అయిన తర్వాత, అలానే ఇక్కడ కూడా డిశ్చార్జ్ అయిన తర్వాత 15 రోజుల వరకు ఈ మొత్తం పీరియడ్లో అయ్యేటటువంటి వైద్య పరీక్షలు కానీ వైద్య చికిత్స కానీ మందులు కానీ ఆహారం కానీ

0: ఇటువంటివన్నీ కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రభుత్వమే భరిస్తుంది అన్నమాట.
1: మేడం, అసలు ఆయుష్మాన్ భారత్ పథకం పొందటానికి ఎవరు అర్హులు, అలాగే వారు అర్హత పొందటానికి ఎలాంటి ధృవపత్రాలు సమర్పించాలి?
0: ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్థికంగా వెనకబడినటువంటి వారు లేదంటే పేద వర్గాల వారు, వారికి ఈ ఆయుష్మాన్ భారత్ పథకం వర్తిస్తుందండి. దీనికి సంబంధించి అంటే వివిధ రకాల వృత్తుల్లో ఉన్నటువంటి, ఇప్పుడు చేతి వృత్తులు ఉంటారు, అటువంటి వారందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. దీని ద్వారా ఏంటంటే సంవత్సరానికి 5 లక్షల రూపాయలు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక సంవత్సరానికి ఒక మనిషికి 5 లక్షల రూపాయల వరకు కూడా ఈ ఆయుష్మాన్ భారత్ ద్వారా లబ్ధి చేకూరుతుంది. దీనికి సంబంధించిందంటే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కింద నమోదు చేయించుకున్న వారు కూడా ఆయుష్మాన్ భారత్ కిందకు వస్తారు. అలాగే మనం అర్హత మనకి ఉందో లేదో అని చెక్ చేసుకోవడానికి కూడా దీనికి అవకాశం ఉంది. మనము అసలు ముందంటే ఎక్కడెక్కడ ఏ ఆసుపత్రిలో ఈ ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుందని కూడా తెలుసుకోవడానికి వెబ్సైట్ ఉంది. దాన్ని అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అందులో మన రాష్ట్రము అలాగే మన జిల్లా క్లిక్ చేసిన తర్వాత హాస్పిటల్ లిస్ట్ వస్తుంది. జిల్లాల వారీగా ఆయుష్మాన్ భారత్ ఉన్నటువంటి ఆసుపత్రి లిస్ట్ వస్తుంది. ఇందులో ఉన్నది ఏంటంటే ప్రైవేట్లో కూడా చేయించుకోవచ్చు. సో ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పేర్లు వస్తాయి. మనం దాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి మెడికల్ స్పెషాలిటీ అంటే ఇప్పుడు గుండెకి సంబంధించిందా లేదా లివర్కి సంబంధించిందా లేదా కాళ్ళు కనో ఎముకల కనో ఇలాగా మనం స్పెషాలిటీని కూడా ఎంచుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఒక క్యాప్చా కోడ్ అని ఇస్తారు, అంటే వెరిఫికేషన్లా అక్కడ వెబ్సైట్లో ఇచ్చినప్పుడు అది ఎంటర్ చేస్తే మనకి ఏ ఆసుపత్రి ఉందో దాని పేరు వచ్చేస్తుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనం అలా ఎంటర్ చేస్తున్నప్పుడు మనం చేయాల్సిందల్లా మన మొబైల్ నెంబర్ అంటే అది అడుగుతుంది అనమాట మొబైల్ నెంబర్. ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాత ఇందా నేను చెప్పినట్టుగా ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి, ఏమేమి స్పెషాలిటీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి వెబ్సైట్లో వచ్చేస్తుంది. లేదంటే గనక మనకి ఎంపానల్డ్ హెల్త్ కేర్ ప్రొసీజర్ అని చెప్పనంటే వాళ్ళు కూడా జిల్లాకు వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మనం సంప్రదించవచ్చు. ఇది కూడా కాకపోతే ఆయుష్మాన్ భారత్ సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 1455555 లేదా 1800111565 కూడా ఫోన్ చేసి మనము లబ్ధి అంటే అర్హత ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఆసుపత్రి ఎక్కడెక్కడ ఉన్నాయన్న డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చు. దానికి నమోదు చేయించుకోవాలంటే ఏదైనా సరే గుర్తింపు కార్డు, భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటి ఏదైనా గుర్తింపు కార్డు లేదా ఆధార్ కానీ పాన్ కార్డు కానీ, అలాగే మనకు కావాల్సింది మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవి కూడా ఉండాలి, ఇంటి అడ్రస్సు. ఒకవేళ వెనుకబడిన వర్గాల వారు ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన కాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే కుల ధృవపత్రం ఉంటుందో అది, లేదంటే ఆదాయ ధృవపత్రము లేదా కుటుంబ స్థితిగతులను తెలిపేటటువంటి ఎనీ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవి స్టాండర్డ్గా ఉండేటటువంటిది. మనం ఇంకా ఎక్కువగా కావాలని అనుకుంటే ఇందా చెప్పిన టోల్ ఫ్రీ నెంబర్కి చేసుకోవచ్చు అన్నమాట. దీనికి అర్హులు అని తెలిసిన తర్వాత కార్డు ఇస్తారు, ఆయుష్మాన్ భారత్ కార్డు ఇస్తారు. ఈ కార్డు జారీ చేసే ముందు మీ ఆధార్, అంటే కార్డు వాళ్ళు ఇష్యూ చేయడానికి ముందు మన దగ్గర ఒరిజినల్ ఆధార్ చెక్ చేసుకుని, ఆధార్ కానీ ఏదైనా సరే అడ్రస్ ఐడెంటిటీ చూసుకొని దాన్ని పరిశీలించిన తర్వాత అప్పుడు మనకి కార్డు ఇష్యూ చేస్తారు. చేసిన తర్వాత మనకి ఆసుపత్రిలో ఇందాక చెప్పినట్టుగా ఏదైనా చికిత్స కావాలని అనుకున్నప్పుడు ఆయుష్మాన్ భారత్ సంబంధించిన కయాస్క్లు ఉంటాయి, అంటే చిన్న చిన్న ప్రతి ఆసుపత్రిలో ఒక మనిషి కూర్చొని ఉంటాడు, అంటే గొడుగులాగా పెట్టుకొని కూర్చొని ఉంటాడు అనమాట టేబుల్ వేసుకొని. సో అతని దగ్గరకైనా వెళ్ళి తెలుసుకోవచ్చు, లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్డు ఇచ్చి మాకు ఇలా ఉందని అంటే వాళ్ళు కూడా మనల్ని ఆసుపత్రిలో చికిత్స కోసం ఎన్రోల్ చేస్తారనమాట. ఈ పథకం కింద ఆడవాళ్ళు వృద్ధులు అందరూ కూడా, ఇటీవల కాలంలోనే నరేంద్ర మోదీ గారు 80 సంవత్సరాలు పైబడిన వ్యక్తుల వృద్ధులందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపచేస్తూ తీసుకొచ్చినటువంటి నిర్ణయం. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది సీనియర్ సిటిజన్ దీని ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు, ఇప్పటికీ వారందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు,
1: చాలా హెల్ప్ఫుల్.
0: ఎందుకంటే ఇవాళ రేపు సంపాదించే దాంట్లో అత్యధిక శాతము పిల్లల వైద్యానికి లేదంటే విద్యకే ఖర్చు అవుతుంది, అంటే మనిషి సగటు మనిషికి తనకి వైద్య ఖర్చులు మితిమీరిపోతున్నాయి. పేద మధ్యతరగతి కుటుంబాలకు అసలు వైద్య సహాయం అందే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇప్పుడిప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా మెరుగవుతుంది, గడిచిన కొన్ని సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని కూడా చాలా పెంచారు గతంతో పోల్చుకుంటే. 10 ఏళ్లకు ముందు గవర్నమెంట్ ఆసుపత్రులు ఎలా ఉన్నాయి, అక్కడ ఎక్విప్మెంట్స్ ఎలా ఉన్నాయి, మందులు నాణ్యమైనటువంటి మందులు ఉండేవి కాదు. ఇప్పుడు చూస్తే కనుక మనకి నాణ్యమైన మందులు దొరుకుతున్నాయి, మంచి చికిత్సలు దొరుకుతున్నాయి, అలాగే వందలాది చికిత్సలు కూడా ఇటువంటి ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద ప్రజలందరికీ కూడా ఉచితంగానే వైద్య సహాయాన్ని అందించడం అనేది ఇప్పటివరకు దాదాపు

0: 10 కోట్ల మందికి పైగా ఇందులో ఆయుష్మాన్ భారత్లో కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దాని ద్వారా లబ్ధి కూడా పొందడం అనేది జరిగింది. ఏదేమైనా సగటు మనిషికి చాలా మంచి ఊరటనిచ్చేటటువంటి ఒక సంక్షేమ పథకం ఆయుష్మాన్ భారత్ అని మనం చెప్పుకోవచ్చు.
1: యామిని గారు, ఆయుష్మాన్ భారత్ పథకంలో సుమారు ఎన్ని రకాల వ్యాధులకు చికిత్స అందిస్తారు?
0: ప్రజెంట్ అయితే గనక 1393 రకాలైనటువంటి చికిత్సలకి అందిస్తున్నామండి. కాకపోతే దీనికి సంబంధించిన అంటే ఆయుష్మాన్ భారత్ పథకం కింద కవర్ చేయబడేటటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయంటే కంటి శుక్లం కానీ, లేదంటే ప్రసూతి, లేదా నవజాత శిశువులు అంటే డెలివరీస్ అట్లాంటివి ఏవైతే ఉంటాయి అవి, తర్వాత శిశు సంరక్షణ, ఎంఆర్ఐ మరియు అంటే పీటీ స్కానింగ్లు ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా, అటువంటి రోగ నిర్ధారణ కూడా మనకి పరీక్షలు కవర్ అవుతాయి. కానీ ఇందులో పరీక్షలు కవర్ అవ్వనివి ఏవైతే ఉన్నాయంటే, ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీ అంటే ఏదైతే కొంచెం శరీరానికి అందానికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవి ఆయుష్మాన్ భారత్ కింద కవర్ అవ్వవు. ఉదాహరణకి దంత విధానాలు కానీ, లేదంటే కనుక మేజర్ ఆర్గాన్ ఇంప్లాంటేషన్స్ కానీ, లేదా ఊబకాయము, వంద్యత్వము, మానసిక అనారోగ్యము, ఇటువంటివి ఆయుష్మాన్ భారత్ ద్వారా కవర్ కానివి. మిగతా ఇందా చెప్పినట్టుగా దాదాపు 1390కి పైగా అన్ని రకాలుగా మిగతా అన్ని కవర్ అవుతాయి. ఇప్పుడు ఇందా చెప్పినట్టు కాస్మెటిక్ ఇవన్నీ మామూలు ప్రైవేట్ ఇన్సూరెన్స్లో కూడా కవర్ కావు.
1: యామిని శర్మ గారు, ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళడానికి ఇటు అన్ని రాష్ట్రాలు కానీ కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నాయంటారా?
0: ఇంత మంచి లక్ష్యంతో ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమం ఏదంటే పథకం ఉందో, కానీ దీన్ని కూడా రాజకీయ దురుద్దేశంతో చేయాలని చెప్పని కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు పేద ప్రజలకు అందించే సహకారాన్ని కూడా వాళ్ళు మర్చిపోయి రాజకీయ కక్షపూరితంగా ఉన్నారు. కానీ చాలా దురదృష్టకరం, అటువంటి వ్యక్తులు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే నిజమైనటువంటి పేదలు ఉన్నారు, వారందరికీ ఇట్లా మనిషికి 5 లక్షల రూపాయల ఉచిత వైద్య సహాయాన్ని వాళ్ళు చేజేతులారా నిరాకరించినట్టే. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ అవుతోంది. దీనికి సంబంధించి కూడా మన రాష్ట్రంలో కూడా కొన్ని వేలాది ఆసుపత్రులు ఆయుష్మాన్ భారత్కి సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రులు కూడా రిజిస్టర్ చేసుకొని ఇప్పటికే మన రాష్ట్రంలో కూడా దాదాపు 1 లక్షల మందికి సదుపాయాన్ని అందించాయి, చికిత్సను కూడా అందించాయి. అంటే ఒకటి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినదైనా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినదైనా కేవలం అది ప్రజల కోసమే అని చెప్పని అర్థం చేసుకుని కేంద్రం ఇచ్చేటటువంటి సహకారం అయితే ఉందో అది ప్రతి రూపాయి ఒడిసి పెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు 10 కోట్ల కుటుంబాలు రిజిస్టర్ అయి ఉన్నాయి, ఇంకొక 10 కోట్ల కుటుంబాలకు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వానికి అభ్యంతరం ఏమీ లేదు.
1: ఆయుష్మాన్ భారత్ కు సంబంధించి ఎన్నో విషయాలు మా శ్రోతలకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు యామిని శర్మ గారు.
0: ధన్యవాదాలండి.
2: ఆయుష్మాన్ భారత్ పథకంపై ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు అతిథి సాధినేని యామిని శర్మ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వ్యాఖ్యాత కేరాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

10:18 దాటి 4 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. భువన్ చంద్ర లిరిక్స్ అందించగా హ్యారీ స్టేరస్ మ్యూజిక్ కంపోజిషన్ లో కునాల్ వసుంధరదాస్ పాడిన పాట అపరిచితుడు మూవీ నుంచైతే విన్నారు. హరవిలులో మొట్టమొదటిగా అడిగిన ప్రశ్న, April 16th ఏ డేని అబ్జర్వ్ చేస్తారు? మరి దానికి సంబంధించిన క్లూ కూడా ఇచ్చేసా కదా. సో స్వరాభిషేకం మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు. మరి చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు. మల్లికార్జున గారు అభిరామ్ కేశనగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుండి మెసేజ్ చేస్తున్నారు దేవసేన గారు. కాదండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. లెనిన్ ప్రతాప్ మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఇంకా భాస్కర్ గారు పెడన నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. అపరంజీ గారు తిరుపతి నుండి. కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు. సో ఆ రోజు స్పెషల్ డేని అబ్జర్వ్ చేస్తారన్న డే గురించి అడిగాను. నెక్స్ట్ ఇంకా మెసేజ్ విజయవాడ నుంచి మల్లికార్జున్ గారు మెసేజ్ చేశారు. అది April 16th అడిగాను నేను. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ పోలవరం నుండి భాస్కర్ రావు గారు, రాణి గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుండి సాయి శిరీష గారు. కాదు. నెక్స్ట్ ఇంకా కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుండి మెసేజ్ చేశారు. అవునా? ఓకే. అయితే నేను దానికి సంబంధించి ఒక పాట అయితే ప్లే చేశాను కదా, దానికి రిలేటెడ్గా ఆన్సర్ అయితే రావాలనుకున్నాను. సరే చూద్దాం. వెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు. ఎస్ వరల్డ్ వాయిస్ డే, ప్రపంచ స్వర దినోత్సవం, April 16th. మరి ఇంకా హరివిలిలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ AMRUT దీని పూర్తి వివరణ తెలుసా? మరి AMRUT అమృత్ పథకం యొక్క పూర్తి వివరణ తెలిస్తే మెసేజ్ చేసేయచ్చు 8662488114కి.

సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. అడిగిన ప్రశ్న హరివిల్లు ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ AMRUT ఈ అమృత్ యొక్క పూర్తి వివరణ ఏమిటి అని చెప్పి అడిగాను. మరి ఇంకా మన శ్రోతలందరూ కూడా మెసేజెస్ పంపించారు, ఎవరెవరు ఏం మెసేజెస్ పంపించారో ఒకసారి చదివి వినిపించేస్తాను.

0: విజయవాడ నుండి విశ్వజ్ఞ గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. ఉయ్యూర్ నుండి లతా గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మొనీషా మధురై నుండి మెసేజ్ చేస్తున్నారు. చెల్ల మందిర చెల్ల పందిరామర్ నుంచి నెక్స్ట్ మధురై నుండి మెసేజ్ చేశారు. ఎస్ ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్ అండి. కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. దుర్గా ప్రీతి గారు బళ్ళారి కర్ణాటక నుండి. ఎస్ గుడ్ మార్నింగ్ అండి. కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాస్ గారు గన్నవరం తిరుపతి నుండి మెసేజ్ చేశారు. అమృత్ పథకానికి మీరు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్ అండి, అది కాదు. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నేతాజీ గారు సత్యవేడు తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. పోరంకి నుండి వీరరాఘవమ్మ మెసేజ్ చేశారు. ఎస్ గుడ్ మార్నింగ్ అండి. నెక్స్ట్ ఇంకా పోలవరం నుండి భాస్కర్ రావు గారు రాణి గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. కానూర్ నుండి తాతారావు గారు మెసేజ్ చేశారు. ఎస్ గుడ్ మార్నింగ్. మరి ఇంకా అమృత్ AMRUT పూర్తి వివరణ ఇంకా మెసేజ్ అయితే చేశారు ఎవరు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరి AMRUT పూర్తి వివరణ ఏంటి అంటే కనుక అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. మరి ఈ అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అమృత్ పథకాన్ని మొట్టమొదటిగా 2015 జూన్లో ప్రవేశపెట్టడం జరిగిందనమాట. మరి ఈ అమృత్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే కనుక ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ కనెక్షన్, ఇంకా సీవరేజ్ కనెక్షన్ అంటే డ్రైనేజ్ కనెక్షన్, దీంతోపాటు సిటీస్లో ముఖ్యంగా పొల్యూషన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా, అండ్ అలాగే పిల్లలు కూడా చాలామంది ఉంటారు ఎక్కడికి వెళ్ళాలి హాలిడేస్ అని చెప్పి, మరి వీళ్ళందరికీ ఆడుకోవడానికి అండ్ అలాగే మార్నింగ్ పూట వాకింగ్ చేసేందుకు, అవుట్డోర్ జిమ్ చేసేందుకు ఇలాగా పార్క్స్ని ఏర్పాటు చేయడం కోసం ఈ అమృత్ పథకాన్ని ప్రవేశపెట్టారనమాట. ఇంకా అమృత్ 2.0 2021 ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ అమృత్ 2.0 యొక్క పూర్తి లక్ష్యం ఏమిటంటే కనుక ప్రతి ఇంటికి కూడా హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ అందించడం అండ్ అలాగే ప్రతి ఇంటికి కనెక్ట్ అయిన సీవరేజ్ కనెక్షన్ని పరిశుభ్రంగా డిస్పోజ్ చేయడం, దీంతోపాటు ఇంకా ప్రతి ఒక్క నగరంలో కూడా గ్రీనరీని ఇంకా పెంచడం, చెప్పాలంటే 4,800 సిటీస్ వరకు కూడా ఇది లక్ష్యంగా పెట్టుకుందన్నమాట అమృత్ 2.0. మరి ఇంకా హరివిలిలో మూడవ ప్రశ్న వచ్చేసి, మనమైతే గనక వాహనాలు నడుపుతూ ఉంటాం కదా, మరి ఇంకా క్వశ్చన్ అడిగే ముందు ఒక చిన్న షార్ట్ బ్రేక్.
1: సర్దుబాటు అయింది.
2: దేనికి?
1: చిన్ని ఫీజుకి.
2: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే? ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
3: ఆర్బీఐ చెబుతుంది
2: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

12:31 దాటి 20 సెకండ్లు కావస్తోంది. సమయం హార్విల్లు వింటున్నారు విత్ భారతి విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మరి ఎప్పుడైనా సరే మనం వెహికల్స్ నడుపుతూ ఉంటే కనుక మన స్పీడ్ ఎంత ఉందో చూడాలి అంటే వెహికల్లో ఒక మీటర్ అయితే ఉంటుంది కదా, ఇంతకీ ఆ మీటర్ మీటర్ అని చెప్పి అంటూ ఉంటాం. దానికి ఇంకొక పేరు కూడా ఉంది, అదే ఆ మీటర్ ముందు ఇంకొక పదం కూడా.

ఉంది. ఇంతకీ స్కేల్ యొక్క పూర్తి పేరు తెలిస్తే కనుక 8662488141కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు. వాహనాల్లో మనం ఎంత దూరం ప్రయాణించాము, ఇంకా ఆ స్పీడ్ అంతా కూడా చూపిస్తుంది అన్నమాట. సో ఆ మెజర్మెంట్ స్కేల్ని ఏమని పిలుస్తారో తెలిస్తే కనుక 8662488 86624888 81 4కి మెసేజ్ పంపించేయచ్చు.

10:39 దాటి 35 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనమున్నాం హరివిలులో. భువన్ చంద్ర లిరిక్స్ అందించగా హరిహరన్ సుజాత పాడిన పాట రక్షకుడు మూవీ నుంచి అయితే విన్నారు కదా. అడిగిన ప్రశ్న ఏమిటంటే కనుక మనం వెహికల్స్ నడుపుతూ ఉంటాం కదా, సో ఆ వెహికల్స్లో మనం ఇంత దూరం ప్రయాణించాం, ఇంకా అలాగే దానిపైన కూడా ఎంత స్పీడ్తో మనం వెళ్తున్నాం అనేది ఒక స్కేల్ అయితే ఉంటుందన్నమాట. ఇంతకీ ఆ స్కేల్ ఏంటి, అదే దాని పేరు ఏంటి చూద్దాం. ఎవరెవరు మెసేజెస్ పంపించారు, ఫస్ట్ మెసేజ్ ఎవరు పంపించారు? వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు. ఎస్, అమృత్ పథకానికి మెయిన్ ఆబ్జెక్టివ్ అదే అనమాట. నెక్స్ట్ ఇంకా విశ్వజ్ఞ గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు. ఎస్ ఓకే. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు పంపిస్తున్నారు, పేరైతే మెసేజ్ చేయలేదు, మెసేజ్ అయితే పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. తిరువీధుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కాజా నుండి మెసేజ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇంకా సాంగ్ రిక్వెస్ట్ అయితే కాదు. రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా నేతాజీ గారు సత్యవేడు తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుండి మెసేజ్ చేశారు. ప్రతాప్ గారు నెల్లూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు. వాహనాల స్పీడ్ను అంటూ పోలవరం నుండి భాస్కర్ రావు గారు రాణి గారు మెసేజ్ చేశారు. కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుండి మెసేజ్ చేశారు. కానూరు నుండి తాతారావు గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. వీసీ మోహన్ గారు ఎఫ్సిఐ కాలనీ మిరియాలగూడెం నుండి మెసేజ్ చేశారు. వివిధ భారతికి గుడ్ మార్నింగ్ అంటూ ఓకే. నెక్స్ట్ ఇంకా లతా గారు ఉయ్యూరు నుండి మెసేజ్ చేశారు. స్పీడ్ గురించి తెలిపేది అది, ఇంకా ఎంత దూరం ప్రయాణించామో చూపించేది ఇది. 2 మీటర్స్ ఉంటాయి అంటూ ప్రతి వాహనం కొన్నప్పటి నుంచి మొట్టమొదటిగా ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి ఎన్ని కిలోమీటర్లు తిరిగాం అని చెప్పి చూపిస్తారు.

నిజంగా దాంట్లో అన్ని కిలోమీటర్లు మనం తిరిగామా అని చెప్పి అనిపిస్తుంది కదా. చెప్పాలంటే ఒక దేశంలోని నార్త్ నుంచి సౌత్ వరకు, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు ఇంత లాంగిట్యూడ్ లాటిట్యూడ్ డిస్టెన్స్ అని చెప్పి చెప్తుంటారు కదా, అలాగ దేశం అంతా కూడా చుట్టేశామా అనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు అటువంటి మీటర్ని చూస్తూ ఉంటే కనుక. సో ఇంకా మెసేజెస్ ఎవరు పంపించారు, దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఇంకా సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. గురుస్వామి నాయుడు గారు రొంపిచర్ల నుండి మెసేజ్ చేశారు. ఎస్ మీటరే, ఆ పేరు ఒకటి ఉంటుందన్నమాట, ఆ పేరు ఏమని పిలుస్తారు అని చెప్పి అడిగాను క్వశ్చన్ని. సో 10:42 దాటి 30 సెకండ్లు కావస్తుంది. అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే కనుక, మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగామని ఒక మీటర్ చూపిస్తుంది అన్నా కదా వాహనాల్లో, సో దాన్ని ఓడోమీటర్ అని చెప్పి పిలుస్తారనమాట. ఇంకా పైన స్పీడ్ని కూడా అది మెజర్ చేస్తూ మనకి చూపిస్తుంది కదా, అది స్పీడోమీటర్. సో ఓడోమీటర్ అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన మాట. సో హరివిలలో ఇవి ఈరోజు ప్రశ్నలు. ఇంకా నేనైతే చాలా విషయాలు నేను మీతో షేర్ చేసేసా కదా, ఇవి ఈనాటి సంగతులు విశేషాలు. మరి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో మరి మళ్ళీ కలుసుకుందాం. మరి ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే మీకోసం ప్లే చేసేస్తున్నాను.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: సమయం 10:45 దాటి 10 సెకండ్లు కావస్తోంది. వింటున్నారు వివిధ భారతి. ఇప్పుడు ఒక ప్రాయోజిత కార్యక్రమం, షుగర్ వ్యాధి గురించి అవగాహన కార్యక్రమం. ఈ కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజిషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, నమస్కారం అండి. మీరు విజయవాడలో జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే షుగర్ వ్యాధికి సంబంధించి ఎన్నో అవగాహన కార్యక్రమాలు అందించినటువంటి అనుభవజ్ఞులు మీరు. ప్రధానంగానండి, షుగర్ కంట్రోల్లో లేనటువంటి వాళ్ళకి సరే హార్ట్ అటాక్ వస్తుంది, పక్షవాతం వస్తుంది, కిడ్నీలు చెడిపోతాయి, కంటి రెటీనా దెబ్బతింటది, ఇవి వెరీ కామన్ గా మనకు తెలిసినవి కాకుండా

0: చాలా మంది ఎక్కువగా చెప్పుకోలేరు, అలాగని చెప్పి తేలిగ్గాను తీసుకోలేని ఇబ్బంది అండి. కాళ్ళు చేతులు తిమ్మురులు, అదేవిధంగా కాళ్ళు చేతులు సూదులతో గుచ్చినట్టు, అలాగే ఒక్కొక్కసారి మొద్దుబారినట్టు ఉంటాం. దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటారని మీ వైద్యులు చెబుతుంటారు. అసలు ఈ షుగర్ కంట్రోల్లో లేనటువంటి వాళ్ళకు వచ్చే సమస్యల్లో డయాబెటిక్ న్యూరోపతి అనే దాని గురించి ఒక్కసారి చెప్పండి డాక్టర్ గారు. అది చాలా ఇబ్బంది, బాధపడుతుంటారు. నైట్ అయితే ఆ తిమ్మురులకి సూదులతో గుచ్చినట్టు ఉండడం, కొంతమంది కాళ్ళు మొద్దుబారడం, ఇలాంటివి నొప్పులు, గాలిలో తేలినట్లు ఉండటం, అలాగే మబ్బుల్లో తేలినట్టు ఉండటం, చీమలు బాగుతున్నట్టు ఉండడం, ఇలాంటి ఎన్నో చెబుతుంటారు డాక్టర్ గారు. ఈ డయాబెటిక్ న్యూరోపతి గురించి ఒక్కసారి చెప్పండి.
1: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్. ఇప్పుడు డయాబెటిస్ టాపిక్ ని మనం వివరంగా మాట్లాడుకున్నప్పుడు డయాబెటిస్ లో వచ్చే కాంప్లికేషన్స్ ని స్టెప్ బై స్టెప్ చూసినప్పుడు, ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి, షుగర్ అదుపులో లేనటువంటి పేషెంట్స్ కి మనం న్యూరోపతిని ఒక సెట్ గా పక్కకి తీసుకుంటే, న్యూరోపతి అనేది చూడడానికి చిన్న సమస్య అయినా దాని చుట్టూ చాలా సమస్యలు అనేది మనకి రివాల్వ్ అవుతూ ఉంటాయండి. అంటే నేను ఇప్పుడు న్యూరోపతి గురించి వివరంగా చెప్తాను. ఈ న్యూరోపతి అనేది ఆల్మోస్ట్ అన్కంట్రోల్డ్ షుగర్ పేషెంట్స్ చాలా మందిలో అందరూ ఫేస్ చేసే సమస్యలు ఇవి. అంటే న్యూరోపతిని మనం తెలుగులో వివరంగా చెప్పాలంటే, ఈ షుగరు కొత్తగా వచ్చిన పేషెంట్స్, అంటే షుగర్ ఉందని తెలుసుకోకముందు కూడా ఈ కంప్లైంట్స్తోనే షుగర్ డౌట్తో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. న్యూరోపతిలో పేషెంట్కి ఉండే లక్షణాలు వచ్చేసి కాళ్ళు చేతులు తిమ్మిర్లు, మొద్దుబారడం, కొంగర్లు పోతున్నట్టు ఉండడము, సూదులు గుచ్చుతున్నట్టు ఉండడము, మబ్బుల్లో నడుస్తున్నట్టు ఉండడం, అంటే భూమి మీద నడుస్తున్నప్పుడు భూమిని సరిగా, భూమి మీద నడుస్తున్న ఫీలింగ్ మైండ్కి లేకపోవడము, తర్వాత ఎప్పుడు ఏదో సూదులతో గుచ్చుతున్నట్టు, ఎప్పుడు కాళ్ళ మీద ఏదో చీమలు పాకుతున్నట్టు, తర్వాత కొన్ని కొన్నిసార్లు ఏదన్నా గుచ్చుకున్నా కూడా తెలియకపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ బేసిక్ కామన్ లక్షణాలు అండి. సో ఇది అనేది ఎక్కువ శాతంలో చూస్తుంటాం. కానీ నేను ఈరోజు వివరంగా న్యూరోపతిని మనం విడగొట్టి చెప్పబోతున్నాను. న్యూరోపతి అనేది ఏంటంటే, నరాలు, మనిషి యొక్క నరాలు కొద్దిగా షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల డ్యామేజ్ అయినప్పుడు వచ్చే సమస్యల్ని మనం న్యూరోపతి కింద కన్సల్ట్ చేస్తాం. సో న్యూరోపతిని మనం ముఖ్యంగా రెండు భాగాలుగా విడతీసుకోవచ్చు. పెరిఫరల్ న్యూరోపతి అంటే చేతులకి కాళ్ళకి వచ్చే నరాల సప్లైకి సంబంధించిన మార్పుల్లో జరిగే కాంప్లికేషన్స్, అలాగే ఆటోనోమిక్ న్యూరోపతి. ఆటోనోమిక్ న్యూరోపతి అంటే మన బాడీలో ఆటోనోమిక్ నర్వస్ సిస్టమ్ వచ్చేసి మనకి అరుగుదలకి, అంటే జీర్ణకోశకు సంబంధించి గుండె పనితీరు, గుండె యొక్క నాడి వేగం అన్ని కంట్రోల్ చేసే దాంట్లో, మన బీపీ, మన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసే దాంట్లో, మనకి చెమట పట్టడం, తర్వాత మన మూత్ర బ్లాడర్ యొక్క ఫంక్షన్ని కంట్రోల్ చేయడంలో, అలాగే లైంగిక సంబంధించిన వాటిలో కూడా ఈ ఆటోనోమిక్ న్యూరోపతి అనేది మనం చూస్తూ ఉంటాము. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరిఫెరల్ న్యూరోపతి గురించి మాట్లాడినప్పుడు, ఇవన్నిటికంటే ముందు ఏంటంటే న్యూరోపతి లక్షణాలు ఇందాక నేను చెప్పినట్టు కాళ్ళు చేతులు తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడం, నొప్పులు, ఇవన్నీ కామన్గా ఉంటూ ఉంటాయి. సో వీటిలో మనం చూసుకున్నప్పుడు ఏంటంటే కామన్ కారణం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి షుగర్ కంట్రోల్ లేకపోవడము, రెండు వచ్చేసి కామన్గా మగవాళ్ళలో చూసినప్పుడు బాగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కూడా విటమిన్ లోపం వల్ల, ఆల్కహాల్ వల్ల నరాలు దెబ్బతిని న్యూరోపతి సమస్యలు, షుగర్ లేకపోయినా కూడా వాళ్ళు ఫేస్ చేసే అవకాశం ఉంది. మూడోది వచ్చేసి న్యూట్రిషనల్, అంటే ఈ మధ్య మీరు అందరికీ బాగా అవగాహన పెరిగింది, విటమిన్ B12 అనేది బాగా తగ్గినా కూడా పేషెంట్కి న్యూరోపతి అనే సమస్య వచ్చే అవకాశం ఉంది. సో మనం ఈరోజు ఓన్లీ షుగర్ గురించి మనం మాట్లాడడం జరుగుతుంది. సో షుగర్ పేషెంట్స్కి న్యూరోపతిలో మనకి మనం కామన్గా పెరిఫరల్ న్యూరోపతిలో చూసుకున్నప్పుడు కాళ్ళల్లో మంట, సూదులు గుచ్చుతున్నట్టు ఉండడం, కాళ్ళకి నడుస్తున్నప్పుడు స్పర్శ లేకపోవడం, నడుస్తున్నప్పుడు భూమిని సరిగా తెలుసుకోలేనప్పుడు, మనం భూమి మీద నడుస్తున్నప్పుడు మనం మేఘాల్లో నడుస్తున్నట్టు ఫీలింగ్ ఉండడం, అలాగే రాత్రిపూట విపరీతమైన కాళ్ళ నొప్పులు రావడం అనేది, ఇది ఒక కామన్ కంప్లైంట్ షుగర్ పేషెంట్స్లో చూస్తుంటాం. ఇది కాకుండా ఆటోనోమిక్ న్యూరోపతి గురించి చూసినట్టయితే, మీరు గమనించినప్పుడు షుగర్ పేషెంట్స్ అంటే ఎక్కువ శాతం షుగర్ కంట్రోల్ అయినటువంటి వాళ్ళకి వచ్చే సమస్యల్లో ఆటోనోమిక్ న్యూరోపతిని మనం మళ్ళీ సబ్ పార్ట్స్గా విడదీసినప్పుడు మన జీర్ణ వ్యవస్థకు సంబంధించి డయాబెటిక్ కంట్రోల్ అయినప్పుడు న్యూరోపతిలో ఉండేది డయాబెటిక్ గ్యాస్ట్రోపెరిసిస్ అంటాం. దీంట్లో ఏంటంటే పేషెంట్కి ఎప్పుడు గ్యాస్ ట్రబుల్ అనేది సరిగ్గా కంట్రోల్ అవ్వకపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు గ్యాస్ ట్రబుల్తో ఏదో గ్యాస్ ట్యాబ్లెట్స్ వాడుతూ దానికి చూపించుకుంటూ, గ్యాస్కి సంబంధించి చూపించుకుంటూ ఉండరు. కానీ అసలు కారణం వచ్చేసి షుగర్ కంట్రోల్ లేకపోవడం అనేది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఏమవుతుందంటే పేషెంట్ ఆహారం తీసుకున్నప్పుడు కడుపులో ఉండే ఆహారము, జీర్ణకోశ వ్యవస్థ స్లో అయిపోతూ ఉంటుంది. పేషెంట్కి ఎప్పుడు కడుపు ఉబ్బరం, వికారము, వామిటింగ్ సెన్సేషను, కొద్దిగా తినగానే కడుపు నిండిపోయినట్టు ఉండడం, ఇలాంటివి మనం డయాబెటిక్ గ్యాస్ట్రోపరిసిస్లో గమనిస్తాము. అలాగే ఆటోనోమిక్ న్యూరోపతిలో ఇంకొక భాగం వచ్చేసి ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్, అంటే సడన్గా పేషెంట్ కూర్చుని లేవగానే బీపీ డౌన్ అయి కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా షుగర్ కంట్రోల్ అయినటువంటి వాళ్ళలో గమనిస్తుంటాం. వీళ్ళకి అప్పుడప్పుడు కళ్ళు తిరగడము, తర్వాత

0: ఉన్నట్టు హార్ట్ రేట్ బాగా పెరిగిపోయినట్టు అవడము, తర్వాత హార్ట్ రేట్ స్లో అవడం, ఇర్రెగ్యులర్ అవడం అనేది చూస్తుంటాము. దీంతోపాటు విపరీతమైన చెమటలు పట్టడము, లేకపోతే అసలు చెమటే పట్టకపోవడము, తర్వాత ఆహారం తింటున్నప్పుడు విపరీతంగా చెమటలు పట్టడం, ఎక్కువగా షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళకి కాళ్ళల్లో రక్త సరఫరా తగ్గడంతో పాటు ఆటోనోమిక్ న్యూరోపతి వల్ల చెమట అనేది సరిగా పట్టకపోవడం వల్ల కాళ్ళు ఎప్పుడూ పగిలినట్టు పొడిబారిపోయి డ్రై అయిపోయి దానివల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది కాళ్ళకి పెరుగుతూ ఉంటుంది. దీంతోపాటు ముఖ్యమైన సమస్య వచ్చేసి బ్లాడర్ అండ్ యూరినరీ సమస్యల్లో పేషెంట్కి యూరిన్కి పద్దాక యూరిన్కి వెళ్లాల్సి రావడం, కానీ వెళ్ళినప్పుడు కంప్లీట్గా యూరిన్ ఎంప్టింగ్ ఆఫ్ ది బ్లాడర్ సరిగా లేకపోవడం, దానివల్ల పేషెంట్ యూరిన్ కంప్లీట్గా వెళ్ళకపోవడం వల్ల ఈ న్యూరోపతి సమస్య వల్ల వాళ్ళకి షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళకి ఆ షుగర్ యాడ్ అయ్యి తరచూ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఈ న్యూరోపతిలో భాగమే. ఇది కాకుండా కామన్గా పేషెంట్స్ ఫేస్ చేసే దాంట్లో లైంగిక సామర్థ్యం దెబ్బతినడం, ఇది కూడా మగవాళ్ళకి చూస్తున్నప్పుడు అయితే అంగస్థమైన ప్రాబ్లమ్స్ ఈ డయాబెటిక్ న్యూరోపతిలో ఒక కంప్లైంట్. అలాగే లేడీస్కి వచ్చేసి వేరే రకమైన సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అనేది మనం చూస్తుంటాము. సో ఆటోనోమిక్ న్యూరోపతిలో ఇంకోటి కూడా ఉంది, ఏంటంటే ఈ నొప్పి తెలియకపోవడం వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ముఖ్యంగా చూసినప్పుడు గుండె గురించి మనం మాట్లాడినప్పుడు హార్ట్ అటాక్లు వాటిలో నార్మల్ పర్సన్కి ఏదైనా హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఛాతిలో నొప్పి రావడం జరుగుతుంటుంది. కాకపోతే షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళకి సైలెంట్ హార్ట్ అటాక్ అంటే ఏమాత్రం నొప్పి లేకుండా హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం. సో ఇలా చూసినప్పుడు ఏంటంటే న్యూరోపతి అనేది మనం ఓన్లీ కాళ్ళు చేతులు తిమ్మిర్లు మంటలు కింద మనం వదిలిపెట్టేసుకునేది కాకుండా చాలా రకాల ఆర్గాన్స్ న్యూరోపతి అనేది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది కాకుండా కామన్గా న్యూరోపతిని ఎందుకు మనం సీరియస్గా పరిగణించాలంటే న్యూరోపతి ఉన్నప్పుడు కాళ్ళ యొక్క స్పర్శ జ్ఞానం తగ్గుతుంది, కాళ్ళల్లో రక్త ప్రసరణతో పాటు చెమట కూడా తగ్గి కాళ్ళు డ్రై అయ్యి ఏదన్నా ఇన్ఫెక్షన్ వస్తే అది చలికాలంలో స్కిన్ ఇంకా బాగా పొడిబారడం వల్ల పేషెంట్ తెలియక దాన్ని స్కిన్ మీద ఏదైనా గోకినా సరే ఆ స్కిన్ కట్ అయ్యి క్రాక్స్ వచ్చి దాంట్లోకి మన సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి సెల్యులైటిస్ లాగా అది కంట్రోల్ అవ్వకపోతే గ్యాంగ్రీన్ లాగా కూడా మారే అవకాశం ఉంటుంది. సో ఇది ఒకటి ఒక ఆస్పెక్ట్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఆస్పెక్ట్ వచ్చేసి ఎక్కువ కాలం షుగర్ కంట్రోల్ లేనప్పుడు కాళ్ళల్లో ఈ న్యూరోపతి వల్ల కావచ్చు, స్పర్శ జ్ఞానం తగ్గడం వల్ల కావచ్చు, ఏదన్నా గాయమైనప్పుడు ఇమీడియట్గా పేషెంట్కి తెలుసుకునే అవకాశం లేకపోవడం వల్ల ఆ గాయం చిన్నదే కదా అనుకున్నా కూడా ఒక వారం కల్లా ఆ గాయం పెద్దదైపోయి మనం సరిగ్గా గమనించకపోతే అది వేరే ఇతరత్ర కాంప్లికేషన్స్కి దారితీసే అవకాశం. సో ఇన్ని రకాల సమస్యలు మనం న్యూరోపతితో లింక్ అయి ఉంటాయి కాబట్టి ఇవన్నిటికీ మూల కారణం అనేది షుగర్ కంట్రోల్ లేకపోవడం. కాబట్టి ఖచ్చితంగా షుగర్ కంట్రోల్ చేసుకుంటూ హెచ్పిఐవన్సి లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటే ఈ న్యూరోపతికి సంబంధించి మనం జాగ్రత్త పడే అవకాశం ఉంది. ఇది కాకుండా ఈ షుగర్ డౌన్ అయినప్పుడు నార్మల్ పేషెంట్స్లో చెమటలు బట్టి తెలిసే అవకాశం ఉంది, కానీ కొన్నిసార్లు న్యూరోపతి ఎక్కువగా ఉండే వాళ్ళలో ఈ హైపోగ్లైసిమియా కూడా దానివల్ల వచ్చే లక్షణాలు కూడా చెమటలు పట్టకపోవడము కాబట్టి పేషెంట్కి కూడా అవేర్నెస్ ఉండకపోవడం కూడా జరుగుతుంటుంది. సో ఇవన్నీ మనం న్యూరోపతి కిందే కన్సిడర్ చేస్తుంటాం. సో ముఖ్యంగా చెప్పాలంటే న్యూరోపతి ఉన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ చేయాల్సింది ఫస్ట్ స్ట్రిక్ట్గా షుగర్ కంట్రోల్ చేయాలి, తర్వాత డైలీ లేదా వారంలో 2 సార్లు అయినా పాదాలు అడుగున కరెక్ట్గా చూసుకుని ఏదన్నా చిన్న గాయమైనా సరే ముందుగానే మనం గమనించుకోవాలి షుగర్ పేషెంట్స్. అలాగే మెత్తటి చెప్పులు, టైట్గా లేని చెప్పులు, కాలికి గాయం కాని చెప్పులు వేసుకోవాలి, పాదాలు బాగా పొడిబారుతుంటే దానికి సంబంధించి మంచి మాయిశ్చరైజర్ వాడాలి. అలాగే షుగర్ పేషెంట్స్లో వచ్చే కామన్గా వచ్చేసి విటమిన్ బి12 డెఫిషియన్సీని మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఒకటి వెజిటేరియన్స్కి విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉంది, రెండోది నాన్ వెజిటేరియన్స్ అయినా సరే షుగర్ టాబ్లెట్స్ మెట్ఫార్మిన్ వల్ల కొంతమందికి బి12 డెఫిషియన్సీస్ వచ్చే అవకాశం ఉంది కదా, అది కూడా న్యూరోపతి సమస్య ఉన్నప్పుడు విటమిన్ బి12 చెక్ చేసి ఆ లెవెల్స్ మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు జనరల్గా రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు న్యూరోపతికి సంబంధించిన స్క్రీనింగ్ చేస్తూ ఉంటారు, అదొకటి చూడాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే చెప్పులు లేకుండా వీలైనంత వరకు అంటే నీట్గా లేని ప్రదేశాల్లో చెప్పులు లేకుండా నడవకపోవడం ఉత్తమము. అది కాకుండా లాస్ట్ వచ్చేసి స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి చెడు అలవాట్లు అంటే పొగాకు ఏ రూపంలోనైనా సరే స్మోకింగ్ అంటే ఉట్టి సిగరెట్ కాదు చుట్టలు ఇలాంటివి కాకుండా పొగాకు నవిలే అలవాటైనా సరే అది కాంప్లికేషన్స్ పెంచే అవకాశం ఉంది. కాబట్టి చెడు అలవాట్లకి దూరంగా ఉండడం వల్ల న్యూరోపతి సమస్యకి మనం జాగ్రత్తలు పాటించవచ్చు.
1: మామూలుగా ఈ డయాబెటిక్ న్యూరోపతి కండిషన్లో కాళ్ళు చేతులు తిమ్మురులు సూదులతో గుచ్చినట్టు ఉండటం అని అనుకున్నాం కదా ఈ సమస్య వస్తుందని, వీళ్ళు మందులు వాడుకుంటూ పాదాలకి రాత్రి పడుకునేటప్పుడు కొబ్బరి నూనె రాసుకోవడం కానీ వెన్న రాసుకోవడం కానీ చేయొచ్చా? అలాగే ఏదో షుగర్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్

0: షూస్ అనేది ఒక ప్రత్యేకమైన చెప్పులు ఉంటాయట, అవి ఏంటి డాక్టర్, అవి వేసుకోవచ్చా, మంచిదేనా?
1: కరెక్టేనండి. బేసికల్గా ఏం లేదండి, ఫస్ట్ షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, తర్వాత ప్రాపర్ ఫుడ్ కేర్ అంటే కాళ్ళకు సంబంధించిన కేర్ తీసుకుని రాత్రికి మంచి కొబ్బరి నూనె కానీ మాయిశ్చరైజర్ కానీ వాడుకుని కాళ్ళు పగలకుండా చూసుకోవాలి. తర్వాత ఏదన్నా సరే ఈ చలికాలంలో ఎక్కువగా మేము చూసే ఈ కాళ్ళు ఇన్ఫెక్షన్స్ పేషెంట్స్ కొంచెం ఎక్కువ వస్తూ ఉంటారు. ఏదన్నా చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నా దాన్ని మొదట్లోనే కరెక్ట్గా కంట్రోల్ చేసుకుంటే అది పెరిగి పెద్ద అయ్యే అవకాశం లేదు. డయాబెటిక్ ఫుట్ వేర్ అంటే ఏం లేదండి ప్రత్యేకించి, అది కొంచెం ప్రాపర్గా ఫిట్ అయ్యే చెప్పులు, కొంచెం మెత్తగా చెప్పులు వేసుకోవాలి, కరెక్ట్ సైజ్ చెప్పులు వేసుకోవాలండి, అండ్ అన్నిటికంటే ముందు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి.
0: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ ఆర్యులు పణికుమార్ గారు. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: షుగర్ బీపీ థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్ బీపీ థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 91504744.

0: भारती FM 101.3 లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.
2: రే నందు, వెళ్ళకు పాల ప్యాకెట్ తీసుకురా.
3: సరేమా.
2: వెళ్ళకుండా ఇంకేం వెతుకుతున్నావు?
3: బైక్ కీస్ కనబడట్లేదుమా, ఇక్కడెక్కడ పెట్టాను.
2: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటూ వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
4: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో శాంతి. యోగాను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా జీవితాంతం ఆచరించే ఆరోగ్యకరమైన జీవన విధానంగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం మౌర్య భరద్వాజ్ పిలుపునిచ్చారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం కదిరిలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆలయ ప్రాంగణంలో సామూహిక యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది. మన పూర్వీకులు వారసత్వంగా ఇచ్చిన వెలకట్టలేని గొప్ప సంపద యోగా అని, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యోగాను ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకుని సుసంపన్న ఆరోగ్య ఆనంద స్వర్ణాందను సాకారం చేయడంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన మానవహారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్కు విశాఖ జిల్లా

యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి జూలై 14 వరకు సర్వే జరుగుతుంది. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు క్లెయిమ్లు స్వీకరిస్తారు. కొత్త ఓటర్లుగా చేరడానికి ఫామ్ 6లను సమర్పించవచ్చు. సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన అన్నప్రసాదాలు అందించడమే టీటీడీ ప్రధాన లక్ష్యమని టీటీడీపీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహం సుధర్మ సమావేశ మందిరంలో నిన్న రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రైస్ దాల్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. వైఎస్సార్ కడప జిల్లా కేంద్రంలోని వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో యోగాంధ్ర 2026 పక్షోత్సవాల్లో భాగంగా ఫ్యామిలీ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 1000 కుటుంబాలకు చెందిన 4000 మందికి పైగా పాల్గొని యోగాసనాలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధిమీనా, సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన యోగాసనాలు చేసి ప్రజలకు స్ఫూర్తినిచ్చారు.

ఒకసారి కడప జిల్లా కేంద్రంలోని వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో యోగాంధ్ర 2026 పక్షోత్సవాల్లో భాగంగా ఫ్యామిలీ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 1000 కుటుంబాలకు చెందిన 4000 మందికి పైగా పాల్గొని యోగాసనాలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధిమీనా, సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన యోగాసనాలు చేసి ప్రజలకు స్పూర్తినిచ్చారు. భూమి యాజమాన్య హక్కులకు టైటిల్కు సంబంధించిన వివాదాలు ఉన్నాయనే కారణంతో గ్రామ పంచాయతీలు భవన నిర్మాణ అనుమతులను నిరాకరించడానికి వీల్లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇటువంటి వివాదాలను పరిష్కరించే అధికారం కేవలం సివిల్ కోర్టులకు మాత్రమే ఉంటుందని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ మేరకు జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి కీలక తీర్పు వెలువరించారు. విశాఖపట్నంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 5వ సీజన్ ప్రారంభమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా ఎలాంటి వేడుకలు లేకుండా టోర్నమెంట్ను నిరాడంబరంగా మొదలుపెట్టగా శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు టోర్నీని ప్రారంభించారు. ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్లో కాకినాడ కింగ్స్ జట్టు సింహాద్రి వైజాగ్ లయన్స్పై ఘన విజయం సాధించింది. తిరిగి 12 గంటలకు వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్తో మళ్లీ కలుద్దాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 11:05 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే ఇక ఈ సినిమా కబుర్ల నుంచి ఈవినింగ్ వివిధ వరకు కూడా బ్యూటిఫుల్ సాంగ్స్ తో, మంచి మంచి ఇన్ఫర్మేషన్ తో మనమైతే ఈ రోజంతా సూపర్ గా ఎంజాయ్ చేద్దాం. అండ్ ఇక ఫస్ట్ అయితే ఇవాళ డే స్పెషాలిటీస్ కూడా కొన్ని ఉన్నాయండి. ఈ రోజు కొంతమంది సెలబ్రిటీస్ పుట్టినరోజులు కూడా ఉన్నాయి. మరి ఫస్ట్ తెలుసుకుందాం మన బాలకృష్ణ గారి పుట్టినరోజు అన్నమాట ఇవాళ. మరి అందరికీ తెలుసు మన బాలయ్యబాబు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతగానో అందరికీ ఇష్టమైన సినిమాలు, ఎన్నో సినిమాలు ఉన్నాయి మరి బాలకృష్ణ గారివి. మనకు తెలుసు చిన్నప్పుడు నాకు ఊహ తెలిసిన తర్వాత నేను చూసిన మంచి సినిమా అంటే ఆదిత్య 369. ఇప్పటికీ అసలు ఎవరైనా మర్చిపోతారా అండి? ఎంతో ఇంట్రెస్టింగ్ గా చాలా ఈగర్ గా చూస్తూ ఉంటాం అనమాట, ఎక్సైట్మెంట్ తో చూస్తూ ఉంటాం. అండ్ అలాంటి ఒక టైం మిషన్ మన విజయవాడ కూడా పెట్టడం జరిగింది. మీకు కూడా వినే ఉంటారు, న్యూస్ లో చూసుంటారు. సో ఒక 2 డేస్ ఎగ్జిబిషన్ లాగా అనమాట, సో ట్రెండ్సెట్ మాల్ దగ్గర. ఎనీహౌ, మరిన్ని అప్డేట్స్ మన బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి, కొన్ని సినిమాల గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా మీకోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

0: Che!
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినేశాం కదా, అఖండ సినిమా అలాగే మహారథి సినిమా నుంచి నిజంగా సూపర్ సాంగ్స్ అండి. ఇక మనందరికీ బాగా తెలుసు ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడంలో ఆయనకు ఆయనే సాటి మన బాలకృష్ణ గారు. అటు పౌరాణికాల్లో కానివ్వండి, జానపదాల్లో కానివ్వండి, సాంఘిక చిత్రాలలో కూడా ఎనీ టైం ఎనీ మూవీ చేయడానికి ఆయన ఎప్పుడు రెడీగా ఉంటారు. అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఆల్వేస్ బిజీగా ఉంటారనమాట సినిమాలతో. సో ఎప్పుడెప్పుడు సినిమాలు కంప్లీట్ చేద్దాం, ప్రేక్షకుల ముందుకి కొత్త పాత్రలతో ముందుకు రావాలని ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు, మనల్ని అందరినీ అలరిస్తూనే ఉంటారు మన అందరి ఫేవరెట్ హీరో నందమూరి బాలకృష్ణ గారు. మరి ఇదే రోజున 1960 జూన్ 10వ తేదీన జన్మించారనమాట. మనందరికీ తెలుసు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుమారుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా ఆయనకు ఒక ప్రత్యేకమైన పాత్రలు, ఆయనకు ఒక ప్రత్యేకమైన ధోరణిని ఏర్పరచుకున్నారనమాట ఈ ఇండస్ట్రీలో అని చెప్పచ్చు. దాదాపుగా 50 పైగా సినిమాల్లో నటుడిగా కొనసాగారు. అందుకు గాను ఆయనకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో గోల్డ్ ఎడిషన్ లో స్థానం కూడా దక్కిందనమాట లాస్ట్ ఇయర్. సో 2025 August 30 ఈ ఘనత దక్కించుకున్నారు. అలాగే మన భారత ప్రభుత్వం కూడా దేశంలోనే అత్యున్నత 3వ పురస్కారమైన పద్మభూషణ్ అవార్డుతో కూడా మన బాలకృష్ణ గారిని సత్కరించడం జరిగిందనమాట. సో లాస్ట్ ఇయర్ సూపర్బ్ కదా.

మరి ఇంకా చాలా మంచి కెరీర్ అంటే ఆయన కెరీర్ లో సినిమాలు అటు చదువుతో పాటుగా సినిమాల్లో కూడా మంచి మంచి పాత్రలు చేస్తూ అందరినీ అలరిస్తూ వచ్చారనమాట. సో ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. మీ అందరి కోసం చెన్నకేశవరెడ్డి సినిమా నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

గైస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 11:25 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మన బాలకృష్ణ గారి రికార్డ్స్ గురించి మాట్లాడదామా? సో 1987 లో బాలకృష్ణ గారు నటించిన 8 సినిమాలు విడుదలయ్యాయి తెలుసా? అవన్నీ కూడా సూపర్ హిట్ అవ్వడం ఇంకొక స్పెషల్ రికార్డ్ అనమాట. అందులో ఒక 3 సినిమాలకు మాత్రం, అలాగే ఆయన నటించిన కొన్ని సినిమాల్లో ఒకేసారి 3 సినిమాలకి నంది అవార్డ్స్ అందుకున్నారు. అలాగే ఒక 6 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా అందుకున్నారు. ఇక నంది అవార్డ్స్ అందుకున్న ఫిల్మ్స్ ఏంటి? నరసింహనాయుడు, సింహ, అలాగే లెజెండ్ అనమాట. ఇక అలాగే 6 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అందుకోవడంతో పాటుగా మొత్తం కూడా ఆయన నటించిన 71 సినిమాలలో 100 రోజులకు పైగా ఈ లెజెండ్ ఫిల్మ్ అయితే 1000కి పైగా రోజులు ఈ థియేటర్స్ లో ఆ సినిమా ప్రదర్శించడం అవ్వడం ఒక రికార్డ్ అనమాట. సో చాలా సినిమాలు, 71 సినిమాలు 100 రోజులకు పైగా ప్రదర్శించారు. అలాగే లెజెండ్ ఫిల్మ్ అయితే మాత్రం ప్రత్యేకంగా 1000 డేస్ అయితే థియేటర్స్ లో ఆడడం జరిగింది. అంతటి ఘనత ఉందన్నమాట మన బాలకృష్ణ గారికి. అలాగే దర్శకుడిగా కూడా ఆయన నర్తనశాల సినిమాని రూపొందించాలనుకున్నారు. అప్పట్లో మనం విన్నాం నర్తనశాల సినిమా చేయబోతున్నారు త్వరలో అని అలా, కానీ అనుకోకుండా ఆ ఫిల్మ్ కాస్త ఆగిపోయింది. కానీ ఫ్యూచర్ లో ఎప్పటికైనా సరే అది చేయాలనే డ్రీమ్ అయితే మన బాలకృష్ణ గారికి ఉందన్నమాట. అలాగే బాలకృష్ణ గారిలో ఒక రచయిత కూడా ఉన్నారు తెలుసా, ఆదిత్య 369 కి సీక్వెల్ చేయాలి అని కూడా ఆలోచిస్తూ ఒక స్టోరీని కూడా ఆయన ఊహించుకున్నారంట. సో స్టోరీని ఊహించుకున్నారు, ఆ కథ కూడా ఆయన ఆల్మోస్ట్ ఫిక్స్ చేయడం కూడా జరిగింది. ఆదిత్య 999 మ్యాక్స్ అనే పేరుతో ఒక స్టోరీని ఆయన రెడీ చేశారు అని కూడా చెప్తున్నారు. మరి ఇది కాస్త పట్టాలెక్కేస్తే మనం త్వరలో ఆదిత్య 369 కి సీక్వెల్ ఖచ్చితంగా చూసి

తీరచ్చు అనమాట. ఎనీహౌ మళ్ళీ ఇంకా ఎన్నో బ్యూటిఫుల్ ఫిలిమ్స్ తో మంచి మంచి క్యారెక్టర్స్ తో మన ముందుకి వస్తూ ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని, ఇలానే అందరినీ అలరిస్తూ ఉండాలని మనం కూడా విషస్ చెప్తూ మరి మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. బాలకృష్ణ గారి పాట, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక 11:39 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మన ఈ రోజు ఈవివి సత్యనారాయణ గారి జయంతి. మరి ఈవివి గారు అని చెప్పగానే ఫస్ట్ అసలు కామెడీ గుర్తొస్తుంది కదా, కామెడీ కింగ్ అని అనొచ్చు. ఎందుకంటే ఈయన జంధ్యాల గారి శిష్యులు అనమాట. సో కింగ్ ఆఫ్ కామెడీగా మనకి ఎంతో మంచి మంచి సినిమాలు అందిస్తూ మంచి సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాలను అందించారు మన ఈవివి సత్యనారాయణ గారు. మరి ఆయన పేరు వింటే ఫస్ట్ గుర్తొచ్చేది ఆయన కామెడీనే కదా. మరి తెలుగు సినిమా కామెడీని కొత్త యాంగిల్లో చూపించిన వారిలో మన జంధ్యాల గారి తర్వాత ప్లేస్ ఈవివి గారికి దక్కుతుందని చెప్పచ్చు. అలాగే కామెడీ మాత్రమే కాకుండా ఆమె లాంటి ఒక సీరియస్ మూవీతో కూడా కన్నీళ్లు పెట్టించారు ఈవివి గారు. మరి ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల్లో కొన్ని ఆణిముత్యాలు అయితే చాలా ఉన్నాయండి, చాలా సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అలాగే చాలా మంది హీరోయిన్స్ ని ఆయన ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరిగింది. అండ్ మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, జమ్మలకడి పంబ మరి ఈ సినిమా ఒరిజినల్ గా పేరు జమ్మలకడి పంబ కాకుండా రివర్స్ గేర్ అనే టైటిల్తో ఆ సినిమాని రిలీజ్ చేద్దాం అనుకున్నారంట. కానీ అది కాస్త నెగిటివ్ సౌండ్ లో ఉంది, బాగాలేదు అని చెప్పేసి ఈ జమ్మలకడి పంబ అనే పేరుని మార్చడం జరిగిందనమాట. సో ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు ఊహించని విధంగా సూపర్ హిట్ అయిపోయింది. అండ్ తెలుసు కదా చాలా మంది ఆర్టిస్టులు ఆయనతో వర్క్ చేయడం ఎంతగానో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, పెద్ద పెద్ద హీరోస్ కూడా. ఇంకా కొంతమంది కెరీర్ లో చూసుకుంటే మన శోభన్ బాబు గారు ఏవండి ఆవిడొచ్చింది, ఈ మూవీ శోభన్ బాబు గారి లాస్ట్ హిట్ మూవీ అనమాట, ఈవివి గారితోనే తీయడం జరిగింది. అలాగే హలో బ్రదర్ సినిమా 1992 వచ్చిందనమాట ఈ హలో బ్రదర్ సినిమా. అది ఆల్రెడీ జాకీ చాన్ గారి మూవీకి రిలేటెడ్ గా తీసుకుని ఈ సినిమాని మన తెలుగులో ఆయన చేయడం జరిగిందనమాట హలో బ్రదర్. సో హిందీలో కూడా సల్మాన్ ఖాన్ జుడ్వా అనే సినిమాతో తీశారనమాట. సో సేమ్ మూవీని జుడ్వా అనితో సినిమా హిందీలో వచ్చింది. అలాగే అలీబాబా అరడజన్ దొంగలు. ఇక మన రాజేంద్ర ప్రసాద్ గారితో ఈవివి సినిమాలు గారు ఈవివి గారి సినిమాలంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, సూపర్ డూపర్ హిట్ సినిమాలన్నీ అన్ని కూడా. అలాగే వెంకటేష్ గారితో అబ్బాయి గారు సినిమా, అదైతే అసలు ఊహించని విధంగా అది 11 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఆ స్టోరీ బేస్ ని అంటే అందులో వచ్చిన స్టోరీని బట్టి దాని తర్వాత ఒక 11 సినిమాలు రిలీజ్ అయినమాట. సో అలా ఎంతో మంది ఆర్టిస్టులతో ఆయన నటిస్తూ అంటే సినిమాలు తీస్తూ ఎన్నో మంచి అవార్డ్స్ కూడా అందుకోవడం జరిగింది. బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్ కూడా మొదలయ్యాయి. ఈవివి గారి సినిమాలంటేనే అసలు చాలా మందికి చాలా ఇష్టమైన సినిమాలు అనమాట. సో ఇక మీ అందరి కోసం అయితే హలో బ్రదర్ సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నానండి, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: विद भारती FM 101.3।
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో శాంతి. చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన నేడు చెన్నైలో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. 5 దశాబ్దాల తన సుదీర్ఘ కెరీర్లో భారతీరాజా దాదాపు 40 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ది పదంలో వేగంగా ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ రోజుతో 4399 రోజుల పదవీకాలాన్ని పూర్తి చేసుకుని ఒక చారిత్రక మైలురాయిని అందుకుని ప్రత్యేక రికార్డును నెలకొల్పిన నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. యోగాంధ్ర 2026 పక్షోత్సవ వేడుకల్లో భాగంగా ఈ రోజు ఉదయం 6 గంటలకు శ్రీకాకుళం కార్గిల్ పార్కులో నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ డీఆర్డీఏ ఉద్యోగులు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 200 మంది సిబ్బంది ఒకే చోట చేరి ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. నిత్యం విధుల్లో బిజీగా ఉండే ఉద్యోగులకు మానసిక ప్రశాంతతను శారీరక ఉల్లాసాన్ని ఇవ్వడానికి యోగా ఎంతో దోహదపడుతుందని శ్రీకాకుళం జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ పథక సంచాలకులు ఎం కిరణ్ కుమార్ అన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి నిన్న దర్శించుకున్నారు. అనంతరం రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను ఆంధ్రప్రదేశ్లో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపం

పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు ఆయనకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ లో మరో వైద్య విభాగం అందుబాటులోకి వచ్చింది. ఎయిమ్స్ మంగళగిరి ఆవరణలోని ఆయుష్ వైద్య విభాగాన్ని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు సీఈఓ ప్రొఫెసర్ డాక్టర్ అహంతేమ్ శాంతా సింగ్ ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యాధికారులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అంతర్జాతీయ ప్రయాణికులు ఢిల్లీకి చేరుకోవడానికి ముందే ఇమ్మిగ్రేషన్ బ్యాగేజీలను పూర్తి చేసుకుని అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గమ్యస్థానాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించేందుకు వారణాసి ఇప్పుడు వీలు కల్పిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. భారతదేశపు హబ్ అండ్ స్పోక్ విమానయాన దార్శనికత వారణాసితోనే ప్రారంభమవుతుందని తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచ విమానయాన కేంద్రంగా మార్చే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగని ఆయన ఈ మేరకు పోస్టు చేశారు. తిరిగి ఒంటిగంటకు ప్రసారమయ్యే వివిధ భారతీయ ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో మళ్లీ కలుద్దాం.

సందర్భంలో పలువురు వైద్యాధికారులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అంతర్జాతీయ ప్రయాణికులు ఢిల్లీకి చేరుకోవడానికి ముందే ఇమ్మిగ్రేషన్ బ్యాగేజీలను పూర్తి చేసుకుని అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గమ్యస్థానాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించేందుకు వారణాసి ఇప్పుడు వీలు కల్పిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. భారతదేశపు హబ్ అండ్ స్పోక్ విమానయాన దార్శనికత వారణాసితోనే ప్రారంభమవుతుందని తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచ విమానయాన కేంద్రంగా మార్చే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగని ఆయన ఈ మేరకు పోస్టు చేశారు. తిరిగి ఒంటి గంటకు ప్రసారమయ్యే వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో మళ్లీ కలుద్దాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఆరెంజ్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ కారుణ్య వాయిస్ లో వినేసాం కదా. మరి 12:10 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక సిడ్నీ నగరం సాంగ్ అండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో ఆ నగరం కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉంటుంది, చాలా అందంగా. అండ్ జనరల్ గా ఇప్పుడు ప్రెసెంట్ సిడ్నీలో ఒక ఫెస్టివల్ అయితే జరుగుతోంది తెలుసా, వివిడ్ సిడ్నీ ఫెస్టివల్ అని చెప్పేసి. ఎవ్రీ ఇయర్ మే లాస్ట్ వీక్ లో స్టార్ట్ చేస్తారు ఈ ఫెస్టివల్ ని. అలాగే జూన్ సెకండ్ వీక్ వరకు దాదాపుగా 3 వారాల పాటు ఈ ఫెస్టివల్ అనేది చేస్తూ ఉంటారనమాట అక్కడ ప్రతి సంవత్సరం. మరి అలాగే ఈ సంవత్సరంకి వచ్చేస్తే May 22 స్టార్ట్ చేశారు ఈ వివిడ్ సిడ్నీ ఫెస్టివల్ ని. ఇక June 13 తో ముగుస్తుందన్నమాట. అయితే ఈ ఫెస్టివల్లో ఏం చేస్తారు, జనరల్ గానే సిడ్నీ నగరం చాలా అందంగా ఉంటుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా టూరిస్టులందరూ ఎక్కువగా ఈ సిడ్నీ నగరానికి ఈ ఫెస్టివల్ టైంలో విజిట్ చేస్తూ ఉంటారు. ఇక స్పెషల్గా ఈ ఫెస్టివల్ టైంలో అయితే రికార్డు స్థాయిలో వెళ్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ కనిపించే ప్రతి కట్టడం, ప్రతి ప్లేస్ కూడా చీకటి పడగానే విద్యుత్ వెలుగులతో అలా మెరిసిపోతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే సిటీ అంతా కలర్ఫుల్ లైటింగ్స్తో డెకరేట్ చేస్తూ ఉంటారు, అంటే డెకరేట్ చేసి ఉంటారు ఈ 3 వీక్స్ పాటు ఈ ఫెస్టివల్లో భాగంగా. చాలా ఎనర్జెటిక్ గా ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేసుకుంటూ ఉంటారు. ప్రపంచ ప్రఖ్యాత కళాకారులతో, సంగీత విద్వాంసులతో ప్రదర్శనలు కూడా చేస్తూ ఉంటారనమాట. అలాగే వాటర్ పైన విజువల్ ఎఫెక్ట్స్ అనేవి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి ఈ సిడ్నీ ఫెస్టివల్లో. సో అలా వచ్చి టూరిస్టులకి అట్రాక్టివ్ గా బాగా ఎంటర్టైన్ చేసే విధంగా ఈ ఫెస్టివల్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. సూపర్ కదా. సో అలా ఒక్కొక్క నగరంలో కొన్ని రకాల ఫెస్టివల్స్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉండడం జరుగుతోంది. సో ప్రెసెంట్ అయితే ఇక్కడ వివిడ్ సిడ్నీ ఫెస్టివల్ సిడ్నీలో ప్రెసెంట్ జరుగుతోందన్నమాట, అది మ్యాటర్. ఇక నెక్స్ట్ మీకోసం గణేష్ మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, రామ్ పోతినేని సినిమా నుంచి. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ ఆర్జే తేజు.

Oh yeah.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి.

వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 బ్యూటిఫుల్ సాంగ్ గంగోత్రి సినిమా నుంచి అయితే వినేశాం కదా. అయితే ఇక 12:23 అయిపోయింది క్లాక్ టైం చూస్తే మాత్రం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం నేను మీ ఆర్జే తేజు. అండ్ లాస్ట్ ఇయర్ నేను షిరిడి వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలో శని సింగనాపూర్ విజిట్ చేయడం, శని సింగనాపూర్ ఊరు చూస్తే నిజంగా అసలు చాలా ఇంట్రెస్టింగ్ గా, ఎవరికి ఇళ్లకు తలుపులు ఉండవు, అందరూ చాలా సేఫ్ గా ఫీల్ అవుతూ ఉంటారు, ఏం జరగదు మాకు ఇక్కడ, దొంగతనాలే జరగవు, అందరం నిజాయితీగా ఉంటాము అని ఆ ఫీలింగ్ తోనే ఉంటారనమాట. అంటే ఏదన్నా దొంగతనం జరిగినా శనిదేవుడు ఊరుకోడు అని ఇట్లా ఈ నమ్మకంతో ఇప్పటికీ చాలా మంది హౌసెస్ కి అక్కడ మెయిన్ డోర్స్ అయితే ఉండవన్నమాట. అలా కర్టన్స్ వేసుకుంటారు, వదిలేస్తారు, నైట్ టైం కూడా అలా డోర్స్ లేకుండానే ఉంటారు, నిద్రపోతారు, ఆరు బయట నిద్రపోతూ ఉంటారు, ఎక్కడ దొంగతనాలు జరగవు అని అంటూ ఉంటారు కదా. సో కొంచెం ఇంచుమించుగా ఇలాంటిదే ఇంకొక ప్లేస్ కూడా నేను చదివానండి రీసెంట్ గా, నాగాలాండ్ రాజధాని కోహిమా ఉంది కదా, సో ఈ కోహిమా కూడా అక్కడ కూడా ఒక చిన్న గ్రామం ఉందన్నమాట. కోహిమాకి పశ్చిమాన ఒక 20 కిలోమీటర్స్ దూరంలో కొనోమా అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం స్పెషాలిటీ ఏంటో తెలుసా, అక్కడ అసలు ఎవ్వరు కూడా అబద్దాలే ఆడరంట, ఎవరు కూడా దొంగతనం కూడా చేయరు, అండ్ అలాగే ఎవరి ఇళ్లకు కూడా తాళాలు వేయరంట. అలాగే షాప్స్ లో కూడా చూస్తే ఎక్కడ కూడా తాళాలే ఉండవంట. సో షాప్స్ మెయిన్ గా మనం చాలా కేర్ఫుల్ గా చూసుకుంటూ ఉంటాం, షాప్స్ కి లాక్ వేసుకుని వెళ్ళిపోతాం కదా జనరల్ గా, కానీ అక్కడ మాత్రం అలా ఉండదు. ఏ షాప్ లో చూసినా సరే వాళ్ళ డ్యూటీస్ అయిపోయిన తర్వాత ఇంకా అలానే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలాంటివన్నీ ఆ కొనోమా గ్రామం కనుక వెళ్తే కనుక చూడొచ్చు. సో మొత్తం మీద ఆ గ్రామంలో టోటల్ గా ఒక 154 ప్రత్యేకతలు ఉన్నాయి అని చెప్తున్నారు. సూపర్ కదా, అసలు వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి రోజుల్లో, ఈ రోజుల్లో కూడా ఇలాంటివి ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది. నిజంగా వీళ్ళు కొన్ని నిబంధనలు అనేది పెట్టుకుంటారనమాట ఆ గ్రామంలో వాళ్ళు. ఎవరైనా సరే ఆ నిబంధనలు దాటి ప్రవర్తించారా ఇంకా అంతే, వాళ్ళ పని దైవం చూసుకుంటుంది అని ఫీల్ అయిపోతారు. దాంతో వాళ్ళకి కఠినమైన శిక్షలు దైవమే ఇస్తారు అని ఆ గట్టి నమ్మకంతో వాళ్ళు ఎటువంటి అబద్ధాలు చెప్పరు, మోసాలు చేయరు, దొంగతనాలు చేయరు. అలాగే ఇలా వాళ్ళ దుకాణాలకి కూడా కనీసం లాక్స్ అనేవి వేసుకోకుండా అలా జాగ్రత్తగా బతుకుతున్నారు. సో ఒక నమ్మకమే వాళ్ళని బ్రతికిస్తుందని చెప్పచ్చు. ఇంట్రెస్టింగ్ కదా. సో ఇలా ఈ నిజాయితీ గల గ్రామంగా పేరు సంపాదించుకుందనమాట ఈ నాగాలాండ్ రాజధాని కోహిమాలో ఉన్న ఈ కొనోమా గ్రామం. దేశంలోనే నిజాయితీ గల గ్రామం అనేది ఏది అంటే ఈ కొనోమా. సూపర్ కదా. సో అది విషయం అయితే. నెక్స్ట్ మీకోసం మీకు ఒక బ్యూటిఫుల్ ట్రాక్ ప్లే చేస్తాను. ఇక 12:25 అయిపోయింది. ఇక 5 మినిట్స్ లో మనమైతే ఒక వార్తలు, తెలుగులో వార్తలు కూడా వింటామన్నమాట 12:30 ఎగ్జాక్ట్లీ. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనది తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైట్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు నీ గుణాలేంటో.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
6: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
5: ఓ పాట కనులు తుడిస్తే
6: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
5: ఓ పాట మనసుకి హత్తుకుంటే
6: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
5: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
6: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
5: 101.3.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. దేశంలో సీఎన్జీ గ్యాస్ కొరత ఏమీ లేదని కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఫిలిప్పీన్స్ లో సంభవించిన తీవ్ర భూకంపంలో 37 మంది మరణించగా దాదాపు 500 మంది గాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. 2014 మే 26న మోదీ తొలిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1952 మే 13న దేశ తొలి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1964 మే 27 వరకు సేవలందించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ప్రధానమంత్రి మోదీ అధిగమించారు. ప్రధానమంత్రిగా పండిట్ నెహ్రూ పదవీకాలం 4398 రోజులు కాగా 2014 మే 26 నుండి నేటి వరకు ప్రధానమంత్రి మోదీ నిరంతర పదవీకాలం 4399 రోజులకు చేరింది. దీంతో భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. నరేంద్ర మోదీ దేశంలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ చారిత్రాత్మక మైలురాయి అనేది కేవలం అధికారంలో ఉన్న సమయాన్ని సూచించేది మాత్రమే కాదని దేశాభివృద్ది ప్రయాణంలో ఒక విప్లవాత్మక యుగానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. భారతదేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నిలవడంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ ఈ మైలురాయి భారత ప్రజాస్వామ్య బలానికి, ప్రజల నమ్మకానికి ప్రతీక అని కొనియాడారు. దేశ ప్రగతి, సుపరిపాలన, వికసిత్ భారత్ సంకల్ప సాధన దిశగా మోదీ నాయకత్వం ఇలాగే ముందుకు సాగాలని లోక్సభ స్పీకర్ ఆకాంక్షించారు. నరేంద్ర మోదీ భారతదేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు అమిత్ షా, డాక్టర్ ఎస్ జయశంకర్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్తో సహా

0: పలువురు కేంద్ర మంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ ఈ 12 ఏళ్ల పాలన దేశ గౌరవాన్ని పెంచడం, సాంస్కృతిక పునరుజ్జీవం, దాస్య మనస్తత్వం నుండి దేశాన్ని విముక్తి చేయడం కోసం సాగిందని అమిత్ షా అన్నారు. మోదీ నాయకత్వం, దార్శనికత, జాతీయ అభివృద్ది పట్ల ఆయనకున్న నిబద్దతపై దేశ ప్రజల నమ్మకానికి, విశ్వాసానికి ఈ ఘనత ప్రతిరూపమని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. గడిచిన 12 ఏళ్లలో ప్రధానమంత్రి మోదీ నాయకత్వం భారతదేశ అభివృద్ది పదాన్ని మార్చివేసే విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చిందని గోయల్ అన్నారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ కాలంలో సాహసోపేతమైన సంస్కరణలు అందించిందని, పలు కార్యక్రమాలను అమలు చేసిందని సీతారామన్ పేర్కొన్నారు. 4,399 రోజుల ఈ ప్రయాణం ఒక సాధికార, సంపన్న, అభివృద్ది చెందిన, స్వయం సమృద్ద భారతదేశ నిర్మాణంలో ఒక సువర్ణ అధ్యాయమని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కూడా ప్రధానమంత్రి మోదీకి అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా అవతరించిన సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, ఢిల్లీ మంత్రులు ఈరోజు న్యూఢిల్లీలోని ఒక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో నితిన్ నబిన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ నాయకత్వం దేశవ్యాప్తంగా సరికొత్త చరిత్రను సృష్టించిందని పేర్కొన్నారు. ఈ అద్భుతమైన నాయకత్వంలోనే 25 కోట్ల కుటుంబాలు పేదరికం నుండి విముక్తి పొందాయని ఆయన చెప్పారు.
1: పిచ్చే 12 సాలో కై కీర్తిమాన్ బనాయే సబ్సే బడా విషయ్ ఆజ్ హమారా గరీబ్ హమారా పరివార్ కే ముఖ్య ధారా కే సాథ్ జోడ్ కే కామ్ కర్ రహా దేశ్ కే వికాస్ మే కామ్ కర్ రహా ఆజ్ హమారా యువా పూరీ తరహ్ సే ఉత్సాహ్ కే వాతావరణ్ మే మై మాన్తా హూం కి 2013-14 కా జో సమయ్ థా ఏక్ నిరాశా కా వాతావరణ్ మే హమారా యువా థా ఆజ్ హమారా యువా అప్నే ఆప్ కో ఉత్సాహ్ ఔర్ ఉమీద్ ఔర్ ఆకాంక్షాఓం కే సాథ్ మోదీ కే సాథ్ చల్నే కో తయార్.
0: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ తన జీవితాన్ని ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశ సేవకే అంకితం చేశారని పేర్కొన్నారు.
2: మోదీ జీనే లగాతార్ దేశ సేవా మే అప్నా జీవన్ అర్పిత్ కియా. దేశ సేవా మే జినోనే ఏక్ దిన్ భీ బినా కోయి అవకాశ్ లియే దేశ్ కా మాన్ సమ్మాన్ ఔర్ స్వాభిమాన్ బఢానే కా కామ్ కియా ఔర్ ఉన్కా జో యోగ్దాన్ వికసిత్ భారత్ కే లియే హై దేశ్ కా హర్ నాగరిక్ ఆజ్ దిల్ కీ గహరాయి సే ఉస్కే లియే ధన్యవాద్ కర్నా చాహతా హూం.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో సీఎన్జీ కొరతేదీ లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. ఇళ్లకు పైప్డ్ నేచురల్ గ్యాస్ సరఫరాను ప్రభుత్వం విస్తరిస్తోందని, ఎల్పీజీ కనెక్షన్లను పీఎన్జీ కనెక్షన్లుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను ఆసరాగా చేసుకుని కొందరు కృత్రిమ కొరతను సృష్టిస్తూ, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ లాభపడాలని చూస్తున్నారని పేర్కొన్నారు. అటువంటి చర్యలకు పాల్పడే వారిపై ప్రభుత్వం తక్షణ కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి చెప్పారు.
3: గ్లోబల్ సిచ్యువేషన్ కా ఫాయిదా ఉఠాకే కుష్ లోగోనే ఆర్టిఫిషియల్ షార్టేజెస్ కర్నే కి కోషిష్ కీ హై. ఏక్దమ్ హమ్నే ఉస్పే క్రాక్ డౌన్ కర్ దియా. కోయి కమీ నహీ హై, నా సీఎన్జీ కి కమీ హై, నా పైప్ గ్యాస్ జో లోగో కే ఘరో మే జా రహే హై. ఇన్ఫాక్ట్ ఎల్పీజీ కే హమ్ కన్వర్ట్ కర్ రహే హై ఇంటూ పీఎన్జీ కనెక్షన్.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ జయశంకర్ బల్గేరియా పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రితో చర్చలు జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తరువాత ఫిన్లాండ్ పర్యటనలో భాగంగా అక్కడ జరిగే 14వ కుల్తారంత టాక్స్ సదస్సులో డాక్టర్ జయశంకర్ పాల్గొంటారు. ఈ ఏడాది సదస్సును పరివర్తనలో ప్రపంచ, ప్రాంతీయ, స్థానిక దృక్పథాలు అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో మంత్రి ఫిన్లాండ్ విదేశాంగ మంత్రితో కూడా సమావేశం నిర్వహిస్తారు. గ్రామీణాభివృద్దిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం 1.25 లక్షల కోట్ల రూపాయల భారీ ఉద్దీపనను ప్రకటించింది. ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దీనికి అదనంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 95,692 కోట్ల

రూపాయల మధ్యంతర కేటాయింపులను విడుదల చేసినట్టు ఆయన చెప్పారు. ఫిలిప్పీన్స్ లో 7.8 తీవ్రతతో భూకంపం వల్ల 37 మంది మరణించగా దాదాపు 500 మంది గాయపడ్డారు. 32,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. శిథిలాల కింద ఎవరూ చిక్కుకోకుండా చూడ్డానికి రక్షణ సిబ్బంది నిన్న దక్షిణ ఫిలిప్పీన్స్ వ్యాప్తంగా కూలిపోయినా తీవ్రంగా దెబ్బతిన్న భవనాల్లో గాలింపు చర్యలు చేపట్టింది. గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఆ దేశంలో వచ్చిన అత్యంత తీవ్రమైన భూకంపాల్లో ఇదొకటి. కాగా ప్రాణాలతో ఉన్న వారిని గుర్తించేందుకు, ప్రాణ నష్టాన్ని అంచనా వేసేందుకు గాలింపు బృందాలు తనిఖీలు జరుపుతున్నాయి. ఈ భూకంప కేంద్రం మిండనావో తీవ్రానికి సమీపంలో ఉంది. సముద్రంలో గరిష్టంగా 1.4 మీటర్ల ఎత్తున అలలు ఎగిసి పడుతుండటంతో సునామీ వస్తుందనే భయంతో వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పరుగులు తీశారు. ప్రముఖ సినీ దర్శకుడు భారతీ రాజా ఈరోజు చెన్నైలో మరణించారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. భారతీ రాజా దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా వెండి తెరకు, గ్రామీణ ముగ్ధత్వానికి సహజమైన అందాలను పరిచయం చేసిన దర్శకుడిగా సుపరిచితులు. సినిమా పరిశ్రమలో ఒక నూతన ధోరణిని సృష్టించిన ఆయన పరిశ్రమలోనే ఒక అగ్రగామి వ్యక్తిగా నిలిచారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ రోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. దేశంలో సీఎన్జీ గ్యాస్ కొరత ఏదీ లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఫిలిప్పీన్స్ లో సంభవించిన తీవ్ర భూకంపంలో 37 మంది మరణించగా దాదాపు 500 మంది గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: Shakti FM 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: నేను మీ ఆర్జే తేజు అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూనే చేస్తూ ఉన్నారు. మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం పర్యాటకులకు ప్రపంచ వ్యాప్తంగా ఆహ్లాదంగా అందించే ఐలాండ్స్ అయితే చాలానే ఉన్నాయండి. ప్రపంచ వ్యాప్తంగా చాలా బ్యూటిఫుల్ ఐలాండ్స్ ఉన్నాయి, కానీ మీరెప్పుడైనా తినగలిగే ఐలాండ్ గురించి విన్నారా? అంటే అక్కడ కూరలకు రుచి రావడం కోసం జనరల్ గా మనం మసాలాలు వాడుతూ ఉంటాం కదా. అయితే ఈ ఇరాన్ పరిధిలోని హర్ముజ్ ఐలాండ్ లోని ప్రజలు మాత్రం మట్టిని కూరల్లో ఉపయోగిస్తారు తెలుసా. అండ్ ఎందుకంటే అక్కడ ఐలాండ్ లో

దొరికే మట్టిలో ఐరన్ తో పాటుగా 70 ఖనిజాలు ఉంటాయంట. ఆ మట్టిని గెలాక్ అని పిలుస్తారు. అగ్నిపర్వత శిలల నుండి పుట్టుకొచ్చిన హేమటైట్ అనే ఒక ఐరన్ ఆక్సైడ్ వల్ల ఇది ఏర్పడింది అని శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. మరి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో కనిపిస్తుందన్నమాట ఈ ఐలాండ్ అంతా కూడా. కాబట్టి దీన్ని రెయిన్బో ఐలాండ్ అని కూడా పిలుస్తారు. అయితే ఇక్కడ దొరికే ఈ ఎర్రమట్టిని వంటల్లో ఉపయోగిస్తారు, అలాగే బ్రెడ్ లో కూడా సాస్ లాగా వాడతారనమాట, అలాగే కాస్మెటిక్స్ లో కూడా ఇంకా యూజ్ చేస్తారు, డిజైనింగ్స్ లో కూడా యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఒక మట్టిని వివిధ రకాలుగా వాడుతున్నారు. సో కాస్మెటిక్స్ అలాగే సాస్ లాగా ఇంకా వంటల్లో సూపర్ కదా. అసలు ఒక మట్టిని జనరల్ గా ఏదో సామెతలాగా మనం అనుకుంటూ ఉంటాం, మట్టి తింటావా ఏంటి చిచి అని, కానీ నిజంగానే అక్కడ కొంత జనాలు మట్టినే తినేస్తున్నారు, అది విషయం. నెక్స్ట్ మీ అందరి కోసం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. కేకే పాడిన పాట వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: రే నందు, మెల్లకు పాల ప్యాకెట్ తీసుకురా.
1: సరేమా.
0: మెల్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
1: బైక్ కీస్ కనబడట్లేదు మా, ఇక్కడెక్కడ పెట్టాను.
0: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటూ వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
2: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో శాంతి. విద్యను వ్యక్తిగత అభివృద్ది కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలని రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో ఈరోజు జరిగిన 63, 64, 65, 66, 67, 68వ స్నాతకోత్సవంలో గవర్నర్ ఛాన్సలర్ హోదాలో హాజరయ్యారు. మొత్తం 6 స్నాతకోత్సవాలను ఈరోజు ఒకేసారి ఎస్వీయూ నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో విశేష పురోగతి సాధించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జాతీయ భద్రత, ఆర్థికాభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతుల విస్తరణలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు దేశ ప్రజల్లో విశ్వాసం పెంపొందించాయని ఆయన ఎక్స్వేదికగా తెలిపారు. 12 పాలనలో నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక అజేయ శక్తిగా సగర్వంగా నిలిచిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వరుసగా ఎన్నికై దేశాన్ని అత్యధిక కాలం పాలించిన నేతగా మోదీ నిలవడం చరిత్రాత్మకమన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గృహాలు మంజూరైన లబ్దిదారులు ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని అనంతపురం జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి శైలజ ఒక ప్రకటనలో సూచించారు. ఈ పథకం గడువు సెప్టెంబర్30తో ముగియనున్నందున నిర్మాణ దశల్లో ఉన్న గృహాలను పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గడువు అనంతరం పూర్తి కాని ఇళ్లకు మిగిలిన బిల్లులు మంజూరు చేసే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు రాష్ట వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ప్రజలు, అధికారులు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక అభివృద్దికి అధికారులు మరింత చురుగ్గా పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. నెల్లూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో ఈరోజు జరిగిన జిల్లా అభివృద్ది సమీక్ష కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పార్టీ శ్రేణులు కీలక పాత్ర పోషించాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సూచించారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నిర్వహించిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యశాలలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా ఉత్తమ మార్గమని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పంచభూతాల సంగమ ప్రాంతం పాకల సముద్ర తీరంలో యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల ఆరోగ్య భద్రత కోసం యోగాంధ్రకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: CFM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక 1:04 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే నేను ఇక ధీరా ప్రోగ్రాం గురించి మాట్లాడబోతున్నాను. May 26, 2014 మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టైం ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి పదవిలో సక్సెస్ఫుల్ గా కొనసాగుతూ వస్తున్నారు. అయితే ఈ రోజుతో వారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 4,399 రోజులు పూర్తి చేసుకున్నారు. ఇలా ఎక్కువ రోజులు ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా ఈ రికార్డ్ జవహర్లాల్ నెహ్రూ గారికి మాత్రమే ఉంది. అయితే May 13, 1952 నుంచి May 27, 1964 వరకు కూడా వరుసగా 4,398 రోజులు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఈ రికార్డ్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బ్రేక్ చేశారన్నమాట. సో ఈ 12 సంవత్సరాలలో మన దేశంలో ఎన్నో చేంజెస్ వచ్చాయి, తెలుసు కదా. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ఎన్నో ఉపయోగకరమైన స్కీమ్స్ కానివ్వండి, యూస్ఫుల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, చాలా మార్పులు అయితే తీసుకొచ్చారు మన పీఎం గారు. మరి మెయిన్ గా ఈ రోజు మనం ధీరాలో మన భారత ప్రభుత్వం మహిళల సాధికారత కోసం చేపట్టిన కొన్ని కార్యక్రమాల గురించి, ఈ 12 ఏళ్లలో వచ్చిన మార్పుల గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఇవాల్టి మన ధీరా ప్రోగ్రామ్ లో. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

వింటూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 బ్యూటిఫుల్ సాంగ్ గళ్ళీ కుర్రాళ్ళ సినిమా నుంచి వినసం కదా. 1:11 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మనం ఉన్నాం ధీర ప్రోగ్రామ్ లో. నేను మీ ఆర్జే తేజు. ఒక దేశం అభివృద్ది మహిళల అభివృద్దిపైనే ఆధారపడి ఉంటుంది. మహిళలు విద్యావంతులుగా, ఆరోగ్యవంతులుగా, అలాగే ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ గా ఉంటే ఆ కుటుంబం, సమాజం, అలాగే దేశం కూడా అభివృద్ది చెందుతాయి. మరి ఈ 12 ఏళ్లలో మన సెంట్రల్ గవర్నమెంట్ మహిళల సంక్షేమం, భద్రత, విద్య, ఆరోగ్యం కోసం ఎన్నో రకాల పథకాలను అమలు చేసింది. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది గవర్నమెంట్ ఫామ్ అయిన కొద్ది రోజుల్లోనే వచ్చిన ఒక స్కీమ్, అంటే ఒక ప్రోగ్రామ్, బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్. 2015లో స్టార్ట్ చేశారన్నమాట. ఇది లింగ వివక్షను తగ్గించడం, బాలికల విద్యకు ఇంపార్టెన్స్ ఇవ్వడమే మెయిన్ గా దీని ప్రధాన లక్ష్యం. ఆడపిల్లలని కాపాడండి, ఆడపిల్లని చదివించండి అనే ఒక నినాదంతో ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. దేశవ్యాప్తంగా ఇది ఎంతగానో సక్సెస్ఫుల్ గా రన్ అయింది. మరి అలాగే బాలికల ఉన్నత విద్య కోసం, వారి భవిష్యత్ అవసరాల కోసం పేరెంట్స్ కొంత మనీని కనుక సేవ్ చేస్తే గర్ల్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం యూజ్ అవుతుంది. మరి ఆ స్కీమే సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అనమాట. ఇది కూడా సక్సెస్ఫుల్ గా రన్ అయిందనమాట. సో ఇప్పటికి ప్రతి ఆడపిల్ల పుట్టిన వెంటనే తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ స్కీమ్ లో కనుక నమోదు చేస్తే వాళ్ళ హయ్యర్ స్టడీస్ కోసం ఆ మనీ యూజ్ అవుతాయి. అలాగే నెక్స్ట్ గర్భిణీ స్త్రీల కోసం కానివ్వండి, బాలింతల ఆరోగ్యం కోసం కూడా ప్రధానమంత్రి మాతృవందన యోజన స్కీమ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఆయుష్మాన్ భారత్ ద్వారా కూడా లక్షలాది మంది ఉచిత వైద్య సేవలు పొందే అవకాశం కూడా కలిగింది. ఇలా ఇలాంటి మార్పులు ఎన్నో ఎన్నో ఈ 12 ఏళ్లలో చూశాం. అండ్ మరిన్ని విషయాల గురించి, మెయిన్ గా మహిళలకు సంబంధించిన ఎలాంటి పథకాల గురించి, ఎలాంటివి సక్సెస్ఫుల్ గా రన్ అయ్యాయి, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మరిన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండేం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1

0: పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
2: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్ళని కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
3: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
4: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
5: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
0: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
2: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. యువత వినూత్నంగా ఆలోచిస్తూ సవాళ్లను అధిగమించి విజయాలు సాధించాలని పిలుపునిచ్చిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4399 రోజులను పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. రాష్టంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామన్న గనుల శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఇక వార్తల్లోని వివరాలు. యువత వినూత్నంగా ఆలోచిస్తూ సవాళ్లను అధిగమించి విజయాలు సాధించాలని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సూచించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నర్ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 52 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 12,000 మందికి పైగా విద్యార్థులకు పట్టాలను అందజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ,
1: I deem it a privilege and honor to preside over the 63rd to 68th combined annual convocation of Sri Venkateshwara University Tirupati, one of the premier citadels of higher education and research in India since its establishment in 1954. As rightly said, this is second biggest university in our state. Rather, it is a celebration of knowledge, perseverance, discipline, aspirations and achievement.
0: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4399 రోజులను పూర్తి చేసుకోవడంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రజా సంక్షేమం, దేశాభివృద్ది మధ్య సమతుల్యతను పాటిస్తూ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ మరింత బలమైన, సురక్షితమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన దేశంగా ఎదిగిందని పేర్కొన్నారు. అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన, ఎన్నికైన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన మోదీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున అభినందనలు తెలిపారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాలలో విశేష పురోగతి సాధించిందని పేర్కొన్నారు. జాతీయ భద్రత, ఆర్థికాభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతుల విస్తరణలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు దేశ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాయని తెలిపారు. మరొకవైపు, వరుసగా అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసినందుకుగాను నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం తీర్మానాన్ని ఆమోదించింది. రాష్టంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర అన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారిని మంత్రి ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత రెండేళ్లలో మౌలిక సదుపాయాలు, సాగునీరు, పరిశ్రమలు, ఉపాధి కల్పన వంటి రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొన్నారు. రాయలసీమను అన్ని రంగాల్లో అభివృద్ది పదంలో నడిపించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొంటూ,
2: అన్ని ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని మరి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. చాలా అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా, సూపర్ 6 కానీ, అలాగే వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ లో 25% మనకు రావడం అనేది ఇది చాలా సుపరిణామం. ముఖ్యంగా ఈ రాయలసీమ ఏరియాలో వాటర్

0: తీసుకురావడానికి మరి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కృషి కానీ, యుద్ధ విమానాలు తయారు చేసే కర్మాగారం కూడా పుట్టపర్తి రావడం, ఇవన్నీ కూడా రాయలసీమలో, అట్లాగే తిరుపతి చుట్టుపక్కల శ్రీ సిటీలో ఇవన్నీ కూడా చాలా పరిశ్రమలు వస్తున్నాయి. డెఫినెట్ గా రాయలసీమ ఒక రత్నాల సీమగా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా మారుతుంది. అలాగే అన్ని జిల్లాలు కూడా సమగ్ర అభివృద్ధి చెందబోతోంది.
1: రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు రాష్ట వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ప్రజలు, అధికారులు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. విజయనగరం జిల్లాలోని శ్రీ రాజమన్నార్ గోపాలస్వామి దేవాలయంలో నిర్వహించిన ఆలయ యోగాలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొని యోగాసనాలు వేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరిలో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కె వెంకటప్రసాద్ పాల్గొన్నారు. కడపలోని క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన కుటుంబ యోగా కార్యక్రమంలో 1000కి పైగా కుటుంబాలకు చెందిన 4000 మంది పాల్గొని ఆసనాలు వేశారు. శ్రీకాకుళంలోని కార్గిల్ పార్కులో నిర్వహించిన ప్రత్యేక యోగా శిబిరంలో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ,
2: క్రమబద్ధమైన జీవితం గడపడానికి, మనసుకి శరీరానికి కోఆర్డినేషన్ కోసం ఏవైతే మన యోగ పురుషులు, ఋషులు, మునులు, మహానుభావులందరూ కొన్ని వేల సంవత్సరాలుగా ఒక క్రమబద్ధమైన జీవితం గడపడం కోసం మానవ సమాజానికి, ప్రపంచానికి అందిన ఆ గొప్ప ప్రక్రియ యోగ ప్రక్రియ, ప్రజల్ని జాగృతం చేయడం కోసం రాష్ట ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మొదలెట్టారు. అందరికీ యోగాంధ్ర శుభాకాంక్షలు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక అభివృద్దికి అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సూచించారు. నెల్లూరులో నిర్వహించిన జిల్లా అభివృద్ది సమీక్ష కమిటీ సమావేశంలో మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డితో కలిసి ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ది పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు బైపాస్ రోడ్డులో సుమారు 8 కోట్ల 61 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ, ప్రజల ప్రైవేటు భాగస్వామ్యం, P4 విధానంలో సాలూరును అభివృద్ది చేయనున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
3: ఐలం సాలూరు వెనక్కి 32 అడుగులు ఆంజనేయ స్వామి విగ్రహం పెడుతున్నాం. దాని ముందు ఒక పార్క్ పెట్టాలని అనుకున్నాం. అదంతా కూడా P4 విధానంలోనే. అలాగే మేము మళ్ళీ గాంధీ పార్క్ కూడా ఒక చక్కగా తయారు చేయాలి, వాకింగ్ ట్రాక్ తయారు చేయాలని అనుకున్నాం. అది కూడా P4 విధానంలో పెట్టుకుంటున్నాం. మీరు, మేము మొత్తం అందరం కలిసి మనం సాలూరు నియోజకవర్గాన్ని, అలాగే సాలూరు మున్సిపాలిటీని ముందుగా అభివృద్ది చేయాలి. మాకు డంపింగ్ యార్డ్ కూడా ఆ ప్రాబ్లం లేకుండా అది కూడా క్లియర్ చేసుకుంటున్నాము. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉన్న సోదర సోదరీమణులందరూ మన ఊరిని మనం డెవలప్ చేసుకోవడానికి మీ అందరి సహకారం కావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ,
1: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రమాద ఘటన బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా మృతి చెందిన కార్మిక కుటుంబాలతో పాటు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఉక్కు కర్మాగారం ప్రమాద ఘటన బాధితులను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఉక్కు కర్మాగారం కార్మికుల సమస్యలు, ఉద్యోగ భద్రత అంశాలపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్లో ఆయుష్ వైద్య విభాగం ప్రజలకు అందుబాటులోనికి వచ్చిందని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అహెమ్తేమ్ శాంతా సింగ్ తెలిపారు. ఎయిమ్స్ ఆవరణలో నూతనంగా నిర్మించిన ఆయుష్ వైద్య విభాగాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ అహెమ్తేమ్ శాంతా సింగ్ మాట్లాడుతూ, ఆధునిక వైద్య విధానాలతో పాటు సాంప్రదాయ భారతీయ వైద్య విధానాలను సమన్వయం చేస్తూ సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందించాలనే లక్ష్యంతో ఆయుష్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఎయిమ్స్ మంగళగిరి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తోందని, ఇకపై ఆయుష్ విభాగం ద్వారా కూడా మరింత విస్తృతమైన వైద్య సేవలు అందుబాటు రానున్నాయని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు పారిశ్రామిక అభివృద్ది కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్

జి లక్ష్మీసా అన్నారు. విజయవాడలోని రతన్ టాటా హబ్లో నిర్వహించిన సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ సామర్థ్యాల పెంపు కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కామర్స్, జీఎస్టీ, ట్రేడ్ మార్కులు, డిజిటల్ మార్కెటింగ్, వ్యాపార అభివృద్ది వ్యూహాలతో పాటు ప్రభుత్వ పథకాలు, మార్కెట్ అవకాశాలపై అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత వినూత్నంగా ఆలోచిస్తూ సవాళ్లను అధిగమించి విజయాలు సాధించాలని పిలుపునిచ్చిన రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4399 రోజులను పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. రాష్టంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామన్న గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వివిధ భారతీ ఎఫ్ఎం 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 1:31 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే ధీర ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. 12 సంవత్సరాల మన ప్రధానమంత్రి గారి నేతృత్వంలో వచ్చిన ఈ మహిళా సాధికారత గురించి, ఆ సాధికారత కోసం ఏర్పడిన కొన్ని కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ఇందక్కడి నుంచి. సో ఇంకా మహిళలు మెయిన్ గా ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ గా ఉండేందుకు జన్ధన్ యోజన స్కీమ్ ద్వారా కోట్లాది మంది మహిళలకు బ్యాంక్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. చాలా మంది మహిళలు దీని ద్వారా లబ్ది పొందుతున్నారు. అలాగే ముద్రా యోజన స్కీమ్, ఈ ముద్రా యోజన ద్వారా కూడా మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాలు కూడా అందించి స్వయం ఉపాధి అవకాశాలు కూడా పెంచేశారు. అలాగే నెక్స్ట్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ఈ ఉజ్వల యోజన కింద పేద కుటుంబాల మహిళలకు ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్స్ కూడా అందించబడ్డాయి. దీనివల్ల మెయిన్ గా చాలా మంది గ్రామీణ మహిళలకు చాలా చాలా హెల్ప్ అయిందన్నమాట. అలాగే ఇంకా చాలా రకాల స్కీమ్స్ కానివ్వండి, చాలా రకాల ప్రోగ్రామ్స్ కానివ్వండి, అవి కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మనం మాట్లాడుకునే ముందు మీకోసం ఒక మంచి పాట ప్లే చేస్తున్నాను, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా నుంచి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

विविध भारती FM 101.3।

विविध भारती FM 101.3। వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 143 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మన ముందు ధీరా ప్రోగ్రామ్ లో నేను మీ ఆర్జే తేజు. సో ఇక నేనైతే మాట్లాడుతున్నాను మహిళా సాధికారత కోసం ప్రవేశపెట్టిన కార్యక్రమాల గురించి, ఈ 12 ఇయర్స్ లో మనం సాధించిన సక్సెస్ గురించి.

అలాగే మహిళల భద్రత కోసం మిషన్ శక్తి, సఖీ కేంద్రాలు, మహిళా హెల్ప్ లైన్ వంటి ప్రోగ్రామ్స్ ద్వారా మహిళలకు భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారన్నమాట. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 2023లో నారీ శక్తి వందన్ అనే ఒక చట్టం కూడా ప్రవేశపెట్టారు మన సెంట్రల్ గవర్నమెంట్ వారు. దీనివల్ల ఏం జరిగింది, లోక్సభ రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగింది. రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే విధంగా ఒక హిస్టారికల్ డెసిషన్ గా మారిపోయిందన్నమాట ఈ నిర్ణయం, నారీ శక్తి వందన్ అనే చట్టం. ఇంకా ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా మంది మహిళలు అన్ని రకాల బిజినెస్ లో రాణిస్తూ ఉన్నారు కదా. మరి స్టార్టప్ ఇండియా అలాగే స్టాండప్ ఇండియా వంటి ప్రోగ్రామ్స్ ద్వారా మహిళలు వ్యాపార రంగంలో ముందుకు రావడానికి అవకాశాలు కూడా కల్పించారు. ఇక చాలా మంది మహిళలు చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలను కూడా స్థాపించి ఉపాధి అవకాశాలు కూడా పొందారు. అంతేకాకుండా మహిళలకు సైన్యం, భద్రతా రంగాల్లో కూడా అవకాశాలు కూడా ఇచ్చింది మన గవర్నమెంట్. ఇంకా డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా మహిళలు ఆన్లైన్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్ తో ఈజీగా గవర్నమెంట్ సేవలు పొందగలుగుతున్నారు. అలాగే ముఖ్యంగా గ్రామీణ మహిళల్లో కూడా డిజిటల్ అవగాహన అనేది పెరిగింది అనే చెప్పాలి. మహిళా సాధికారత దేశ ప్రగతికి పునాది అనే స్ఫూర్తితో ఈ కార్యక్రమాలు మహిళలను దేశాభివృద్దిలో కీలక భాగస్వాములుగా తీర్చిదిద్దే దిశగా ముందుకు తీసుకెళ్తున్నాయి అని ఖచ్చితంగా చెప్పచ్చు. సో ఈ విధంగా ఈ 12 ఇయర్స్ నుంచి కూడా మహిళల సాధికారత కోసం ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టింది మన గవర్నమెంట్. అలాగే కేవలం మహిళల కోసమే కాకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా అన్ని రకాల సేవలు అందిస్తూ ఎప్పటికప్పుడు అలర్ట్ గా అన్ని విషయాల గురించి తెలుసుకుంటూ అవేర్నెస్ తో ఉండాలి అని, అండ్ చాలా యూజ్ అయ్యే ప్రోగ్రామ్స్, స్టూడెంట్స్ కి యూజ్ అయ్యే ప్రోగ్రామ్స్, పెద్దవాళ్లకి యూజ్ అయ్యే ప్రోగ్రామ్స్, స్కిల్స్ పెంచే విధంగా, సో ప్రతి దానికి గురించి చాలా వివరంగా అన్ని రకాల స్కీమ్స్ ని ప్రవేశపెట్టి అన్ని విధాలుగా సేవలు అందిస్తూ వస్తూ ఉన్నారన్నమాట. సో ఆ విధంగా ముందుకు తీసుకెళ్తోంది మన ప్రభుత్వం. నెక్స్ట్ ఇంకా మీ అందరి కోసం నెక్స్ట్ సాంగ్ ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: रेडियो विविध भारती FM 101.3।
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

చెర్రగండి చెర్రగండి చెర్రగండి, గూగులెత్తికిన్న గుంసు వచ్చనండి. చెర్రగండి చెర్ర

0: Shakti FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

విండో చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.32 26 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే ఇక సందడే సందడిలోకి మనం ఎంటర్ ఇచ్చేస్తున్నాం కదా. ఆల్రెడీ 2 బ్యూటిఫుల్ సాంగ్స్ గేమ్ చేంజర్ నుంచి అలాగే వాంటెడ్ సినిమా నుంచి అయితే వినేశారు. ఇక నెక్స్ట్ సందడి మొదలెట్టడానికి ఇంకా కొన్ని నిమిషాలు, ఒక 4 మినిట్స్ టైం అయితే ఉంది. సో ఎగ్జాక్ట్లీ 2:30 నేను మిమ్మల్ని క్వశ్చన్ ఫస్ట్ ఇవాళ మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అనేది కూడా నేను అడిగేస్తాను. సో ఈ లోపు మీరు అయితే రెడీగా ఉండండి. తెలుసు కదా మెసేజ్ ఎలా చేయాలో, 8662488114 నెంబర్కి నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ పంపించవచ్చు. సో స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సో బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఖుషి విని ఎంజాయ్ చేశారు కదా. మరి 2:30 అయిపోయింది ఎగ్జాక్ట్లీ, ఇక సందడి మొదలెట్టేసేద్దాం. మరి ఇవాళ మన సందరేష్ నేను అడగబోయే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ పంపించేసేయాలి అంటే 8662-4888-14 నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉంటే చాలండి. క్లారిటీగా మీ పేరు, ఊరు అండ్ ఆన్సర్ కరెక్ట్ గా టైప్ చేసి పంపించేసేయండి. ఇక నేను మీ ఆర్జే తేజు. ఇక ఫస్ట్ క్వశ్చన్ ఇవాళది ఏంటంటే నరపతి అంటే అర్థమేంటి. సో విన్నారు కదా నరపతి అనే పదము అని అడుగుతున్నాను. సో నరపతి అనే వర్డ్ ఒకటి ఉంది, దాని అర్థం ఏంటో తెలిస్తే నాకు మీ ఆన్సర్స్ ని పంపించచ్చు. మీ వాట్సాప్ నంబర్ తెలుసు కదా 8662-4888-14. మరి పంపిస్తూ ఉండండి, వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

సో వింటూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 బ్యూటిఫుల్ సాంగ్ మమ మహేష్ అయితే వినేశారు. సర్కారు వారి పాట సినిమా నుంచి అనమాట. సో 2:36 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే, ఇక నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను కదా సందరేశ నదిలో, నరపతి అంటే అర్థం ఏంటి? సో చాలా ఈజియెస్ట్ ఆన్సర్ అనమాట. చూద్దాం ఆన్సర్స్ ఎవరు పంపించారో. ఇప్పటికైతే నాకు 30 మెసేజెస్ అయితే వచ్చాయి, చూద్దాం. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్లు అయితే స్టార్ట్ అయ్యాయి. హాయ్ అండి అంటూ అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి పెట్టారు, బట్ ఇంకా ఆన్సర్ రాలేదు. రాజుల నుంచి జయన్న గారు హాయ్ అని మాత్రమే పంపించారు. జరిపోతుల బుచ్చయ్య గారు తరాలపల్లి నల్గొండ జిల్లా హనుమకొండ జిల్లా. ఓకే, ఆన్సర్ ఎక్కడండి? నమస్తే అందరికీ కూడా, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మెసేజ్ పంపించారు, స్వాగతం సందర్శన అడిగే అంటూ. స్వాగతం చెప్పేసుకున్నాం, చాలాసేపు అయిపోయింది, ఆన్సర్ కూడా మీరు పంపించాలి మరి, ఇంకా రాలేదు. ఓకే, కరెక్ట్ ఆన్సర్తో ఫస్ట్ మెసేజ్ అయితే స్టార్ట్ అయిపోయాయి. కాదర్ వీరేష్ గారు రాజులి మండలం నుంచి పంపించారనమాట. సూపర్. అసలు నరపతి అంటే అర్థం ఏంటి అనేది కరెక్ట్గా గెస్ చేశారు. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్తో, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. యాకూబ్ బాషా గారు నూజహాన్ కొత్తగూడెం నుంచి పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, బట్ ఆన్సర్ అయితే లేదు. పెడన్న జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నాగమణి గారు తాడేపల్లి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి కరెక్ట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి పంపించారు, కానీ ఇంకా వివరంగా పంపిస్తే బాగుంటుంది మీ ఆన్సర్ని. తర్వాత మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుంచి పంపించారు, కానీ ఆన్సర్ పెట్టలేదు. తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ కరెక్ట్ ఆన్సర్తో శ్రీనివాస్ వర్మ గారు నక్కగూడెం నుంచి పంపించారు. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం నుంచి పంపించారు కడప జిల్లా కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాసరావు గారు కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. ఎస్వి ప్రకాష్ చింతామణి కర్ణాటక నుంచి పంపించారు, ఆన్సర్ అయితే లేదు, గుడ్ ఆఫ్టర్నూన్ అని మాత్రమే వచ్చింది. జయం భాషా ఫ్యామిలీ అందరూ కూడా కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అంటూ భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్గా. ఓకే, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మురారి మహేష్ బేతంచెర్ల గౌరీపేట నుంచి పంపించారండి కరెక్ట్ ఆన్సర్. కొల్లాపూర్ నుంచి కురుమూర్తి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత గాజుల సురేష్ గారు ఫ్రమ్ కైకలూరు కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్

బెంగళూరు. కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ బి రాంబాబు గారు, కమల, మానస, రచన, ఉదయ్, ఉదయ్ తేజ్ ఫ్రమ్ బైరెడ్డిపల్లి, చిత్తూరు డిస్టిక్ట్. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ షరీఫ్ గారు, గన్నవరం గ్రామం, భద్రాచలం ఏరియా నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు, కరీంనగర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గోర్లకాన్తొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ బాబు, సుమలత పంపించారు. కరెక్ట్ ఆన్సర్. తర్వాత కానూరు నుంచి తాతారావు గారు పంపించారు. కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు కరెక్ట్గా. ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పటి వరకు వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. ఒక సాంగ్ ప్లే చేస్తాను, మరి ఇంకా కొంతమంది టైపింగ్లో ఉన్నారనమాట. సో ఇంకా ఎవరైనా మెసేజ్లు పంపిస్తారేమో, ఆ సాంగ్ తర్వాత నేను ఆన్సర్ రివీల్ చేస్తాను. నరపతి అంటే అర్థం ఏంటి, ఆన్సర్ ఏంటో పాట తర్వాత విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: భారతి ఎఫ్ఎం 101.3.
3: ఎక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి. ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్, జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్. కహానీ నహీ బదలీ, స్టైల్ గయా హై బదల్. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
4: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. అయితే ఇందాక మీరు విన్నారు అన్నయ్య సినిమా నుంచి సాంగ్ అనమాట. అయితే నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటో రివీల్ చేసేస్తాను. నరపతి అంటే అర్థం ఏంటి అంటే, మిగతా ఇంకా కొన్ని మెసేజ్లు వచ్చాయండి, చదువుతాను. ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి గారు కందకాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత కర్నూలు నుంచి, ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక, వెన్నెలవల్లి, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ కరెక్ట్ ఆన్సర్. కృష్ణబాబు గారు అనంతపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. సానియా ఫ్రమ్ చిత్తూర్ డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ మెసేజ్ అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. రంజిత్ రెడ్డి ఫ్రమ్ రంగాపురం కరెక్ట్ ఆన్సర్. కొంకల గ్రామం నుంచి గురు లహరి అరవింద, తులసి రాఘవేంద్ర కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం మురహరి యశోద జానకిరాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మీ పేరులోనే ఆన్సర్ ఉంది అయితే. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి పంపించారు ఆన్సర్, రాజు అని చెప్పేసి. సో ఆన్సర్ ఏంటి, రాజు అనమాట. నరపతి అంటే అర్థం నరులను పాలించే వ్యక్తి, ప్రభువు. సో ఆన్సర్ ఏంటి, రాజు. నరపతి అంటే అది ఒక సాంస్క్రిట్ వర్డ్ అనమాట, అది మ్యాటర్. నెక్స్ట్ అయితే ఇంకొక సాంగ్ ప్లే చేస్తాను. దానికంటే ముందు ఇంకొక క్వశ్చన్ అడగాలి కదా. మరి క్వశ్చన్ ఏంటంటే,

సో చాలా సింపుల్ ఆన్సర్ మీకు ఐడియా వచ్చేస్తుంది. చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. సరిగమలు ఉన్నాయి కదా, సరిగమల్లో రెండవ అక్షరం అర్థం ఏంటి? సో మీరు కరెక్ట్ గా ఆన్సర్ ఏంటో గెస్ చేసి నాకు పంపించవచ్చు. సో సరిగమ ఈ వర్డ్స్ లో రెండవ అర్థం, రెండవ అక్షరం అర్థం ఏంటి? సరిగమల్లో రెండవ అక్షరం అర్థం ఏంటి? తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్లు కూడా వచ్చాయండి. హనుమకొండ జిల్లా తరాలపల్లి నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు కూడా రాజు అనే ఆన్సర్ పంపించారు. కాదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి పంపించారు. ఫస్ట్ మీరే అండి పంపించింది కూడా. ఓకే దెన్. సో నెక్స్ట్ నేను అడిగిన, ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి కూడా సరిగమల్లో రెండవ అక్షరం అర్థం ఏంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. అలాగో రాజు అనే క్వశ్చన్ మీద ఆన్సర్ విన్నాం కదా. నెక్స్ట్ జగదేక వీరుడు అదిలోక సుందరి సినిమా నుంచి నాకు పాట ప్లే చేద్దాం అనిపిస్తోంది. సో ఆ పాట వినేద్దాం. మన భారతంలో అంటూ వస్తోంది. స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

చూసి కన్ను కుట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

అందాల రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు, పెద్దరాణి నాట్యంలో మయూరి. చిన్నరాణి సంగీతంలో దిట్ట.

0: Shakti FM 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 బ్యూటిఫుల్ సాంగ్. ఎస్పీ బాలు గారి వాయిస్ లో వినేశాం కదా జగదేక వీరుడు అతిలోక సుందరి, ఎవర్ గ్రీన్ మూవీ నుంచి వినేశాము. ఇక 2:54 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు. ఇక సందడేస్ నడిలో మనమున్నాం. సరిగమల్లో రెండవ అక్షరం అర్థం ఏంటి అని అడిగాను కదా, మరి ఆన్సర్ ఏంటి చూద్దాం. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. ఇంకా చాలా మెసేజ్లు వస్తూ ఉన్నాయి, సో దీని మీద అందరికీ నాలెడ్జ్ ఉన్నట్టుంది, బాగానే కరెక్ట్ గానే వస్తున్నాయి. నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కాదర్ వీరేష్ గారు రాజోలి మండలి నుంచి, కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి, కరెక్ట్ ఆన్సర్. సుందరి గారు ఫ్రమ్ పెనమలూర్, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ వర్మ నక్కగూడ నుంచి పంపించారు. ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ ఎంఎం నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ దేవసేన తిరుపతి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఎద్దు మైలారం నుంచి మనకి మెసేజ్ వచ్చింది, పేరైతే మెన్షన్ చేయలేదు. తర్వాత షరీఫ్ గారు గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. లలిత మురళి భాను కామకూరు తిరుపతి జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రాజోల నుంచి జయన్న గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పిఆర్ శేఖర్ గారు చీరాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మెసేజ్ గాజుల సురేష్ గారు, గాజుల కృష్ణకుమారి ఫ్రమ్ కైకలూరు, కరెక్ట్ ఆన్సర్. కుసుమ ఫ్రమ్ అమ్మటి నగర్, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి సుధా గారు, కరెక్ట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సాయి ఫ్రమ్ కూచినపూడి, కరెక్ట్ ఆన్సర్. బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి సాయి సిరీష, కరెక్ట్ ఆన్సర్. ఎం మురహరి యశోద గారు, జానకీరాజు గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. గోర్లకాందొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్లా, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ తరాలపల్లి గ్రామం నుంచి జరుపతుల బుచ్చయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ సుమలత, సంతోష్ నిత్య సంతోషిని, కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, కరెక్ట్ ఆన్సర్. వినుకొండ నుంచి ఎస్ సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. హాయ్ మేడం అంటూ కృష్ణబాబు గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మనోహర్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు నుంచి ముజఫర్ నగర్ నుంచి రామ కార్తిక, వెన్నెలవల్లి, మదన్ కుమార్, అనురాధ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి, కరెక్ట్ ఆన్సర్. అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నున్న నుంచి శోభారాణి గారు, సాగర్, చాందిని, అవిరాన్, శ్రీయాన్స్, రుత్విక, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, కరెక్ట్ ఆన్సర్. కొంకల గ్రామం నుంచి గురు లహరి, అరవింద, తులసి, రాఘవేంద్ర, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. యాకూబ్ బాషా గారు, నూజహాన్ గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మురారి మహేష్ బేతం చెల్ల గౌరీపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వెస్ట్ తాంబరం నుంచి చెన్నై నుంచి పిఎస్ రంగారావు గారు, కరెక్ట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సంధ్యా మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. బాల కొండేష్ కొత్త బస్టాండ్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సో ఫైనల్ గా వచ్చిన మెసేజెస్ అన్ని ఇవన్నమాట. సో సరిగమల్లో రెండవ అక్షరానికి అర్థం ఏంటి అంటే, సరిగమల్లో అంటే రీ వస్తుంది కదా, రీ అంటే రిషభం అనమాట. సో రిషభం అని చెప్పేసి మన లిజనర్స్ అందరూ కూడా కరెక్ట్ గా గెస్ట్ చేసి పంపించేశారు. ఓకే దెన్ నెక్స్ట్ ఇక టైం న్యూస్ కి టైం అయిపోయింది కాబట్టి కాసేపట్లో మనం వార్తలు వింటాం, తర్వాత మరిన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను సందర్శన నదిలో. సో వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇంటినారో వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: नमस्ते, एफएम न्यूज की स्वागतम। नेनु मी सरिता। యువత వినూత్నంగా ఆలోచిస్తూ సవాళ్లను అధిగమించి విజయాలు సాధించాలని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సూచించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నర్ ఈరోజు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4399 రోజులను పూర్తి చేసుకోవడంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రజా సంక్షేమం, దేశాభివృద్ది మధ్య సమతుల్యతను పాటిస్తూ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ మరింత బలమైన, సురక్షితమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన దేశంగా ఎదిగిందన్నారు. రాష్టంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత 2 ఏళ్లలో మౌలిక సదుపాయాలు, సాగునీరు, పరిశ్రమలు, ఉపాధి కల్పన వంటి రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించామని తెలిపారు. రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు రాష్ట వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ప్రజలు, అధికారులు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక అభివృద్దికి అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సూచించారు. నెల్లూరులో నిర్వహించిన జిల్లా అభివృద్ది సమీక్షా కమిటీ సమావేశంలో మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డితో కలిసి ఆయన ఈరోజు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ లో ఆయుష్ వైద్య విభాగం ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అహమ్తేమ్ శాంతాసింగ్ తెలిపారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు పారిశ్రామిక అభివృద్ది కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశా అన్నారు. విజయవాడలోని రతన్ టాటా హబ్లో నిర్వహించిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ సామర్థ్యాల పెంపు కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు బైపాస్ రోడ్డులో సుమారు 8 కోట్ల 61 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 4 గంటలకు ప్రసారమైన న్యూస్ లో మళ్లీ కలుద్దాం.

0: రే నందు, మెల్లకు పాల ప్యాకెట్ తీసుకురా.
1: సరేమా.
0: వెళ్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
1: బైక్ కీస్ కనపడట్లేదు మా, ఇక్కడెక్కడ పెట్టాను.
0: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటూ వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
2: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

వింటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో 3 గంటల 12 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే, ఇక నేను అడిగాను మిమ్మల్ని మన దేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాల పేర్లు, అది కూడా ఎం లెటర్ తో స్టార్ట్ అయ్యే రాష్ట్రాల పేర్లు. ఒక 5 నేమ్స్ అయితే చాలు అని చెప్పాను. మరి ఎవరెవరు పంపించారో చూసేద్దామా. చాలా క్లారిటీగా క్లియర్ గా పంపిస్తే నేను చక్కగా చదివి వినిపించేస్తాను మీ ఆన్సర్స్ ని. 1, 2, 3, 4, 5. ఓకే, కరెక్ట్ ఆన్సర్ తో కేదర్ వీరేష్ గారు రాజులి మండలి నుంచి పంపించారు. పెడన జగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. మీరందరూ ఎక్కడ ఏం చూడకుండా చక్కగా గుర్తుపెట్టుకొని మరి పంపించారా, లేకపోతే చూసి చెప్తున్నారా? ఇక నెక్స్ట్ షరీఫ్ గారు గనవరం గ్రామం భద్రాచలం ఏరియా నుంచి పంపించారు. ఓకే కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు 2 స్టేట్సే పెట్టారు, ఇంకా మిగతా 3 ఎక్కడా. నెక్స్ట్ కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి ఓకే కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా కరెక్ట్ ఆన్సర్. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీటి నుంచి కిషోర్ గారు లక్ష్మణరావు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఏంటేంటి 1, 2, 3, 4 స్టేట్స్ పెట్టారు అండ్ మొదలగినవి అంట, అంటే నేను ఫిల్ చేసుకోవాలా నెక్స్ట్ స్టేట్ పేరు. ఓకే 4 అయితే కరెక్ట్గా మెన్షన్ చేశారు మీరు. నెక్స్ట్ కోమల సాయి ఫ్రమ్ కొత్త కూచినపూడి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రామలకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. జయం భాషా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ పాలెం పోలయ్య గారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అంకయ్య గారు బందరపల్లి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సుధా గారు కొత్తకోట నుంచి పంపించారు ఓకే కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. బేతంచెర్ల నుంచి గౌరీపేట నుంచి నంద్యాల గారు నంద్యాల జిల్లా నుంచి అన్నమాట. మురారి మహేష్ మెసేజ్ పంపించారు కరెక్ట్గా. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి పంపించారు ఓకే కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడ నుంచి యాకూబ్ బాషా గారు నూర్జహాన్ గారు 4 స్టేట్స్ అయితే కరెక్ట్గానే మెన్షన్ చేశారు, ఇంకొకటి మిస్ అయ్యారు. 4 అయితే కరెక్టే. నెక్స్ట్ ఆశా గారు కాపుగొంపల్లి గ్రామం ఏటపాక గ్రామం మండలం నుంచి పంపించారు.

కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పిఎస్ రంగారావు గారు, వెస్ట్ తాంబరం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ జరిపోతుల బుచ్చయ్య గారు, హనుమకొండ జిల్లా తరాలపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఫోర్ స్టేట్స్ అయితే కరెక్ట్గా మెన్షన్ చేశారు. శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి పెట్టారనమాట మెసేజ్. గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి పంపించారు, ఫోర్ స్టేట్స్ పెట్టారు కరెక్ట్గా, మిగతా ఇంకో ఒక్కటి మిస్ అయ్యారు. నెక్స్ట్ రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు, మహారాష్ట్ర. ఓకే, ఒక ఆన్సర్ వచ్చేసింది నా నోటి నుంచే. సో మిగతా ఫోర్ కూడా కరెక్ట్గానే మెన్షన్ చేశారు మీరు. సులోచన గారు కరీంనగర్ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. ఎంఎం నివాస్ ఫ్రమ్ నల్లపాడు గుంటూరు కరెక్ట్ ఆన్సర్. మోహన్ రావు గారు లీలావతి హేమప్రియ అమృత కప్పల్దొడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాస వర్మ గారు ఓకే ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ పెట్టారు, ఫైవ్ స్టేట్స్. నెక్స్ట్ కందకాయపల్లి గ్రామం నుంచి ఆర్ వెంకట సుబ్బయ్య గారు, లక్ష్మీదేవి గారు కరెక్ట్ ఆన్సర్. ఎస్వి ప్రకాష్ చింతామణి కర్ణాటక నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గాజుల సురేష్, గాజుల కృష్ణకుమారి ఫ్రమ్ కైకలూరు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్లా కరెక్ట్ ఆన్సర్. రెండు స్టేట్స్ మాత్రమే మెన్షన్ చేశారు మీరు, జాప భూమేశ్వర్ గారు. ఇట్స్ ఓకే, నేను నెక్స్ట్ ఆన్సర్ రివీల్ చేస్తాను కదా విందూర్ గాని. మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, సాలి కాలనీ, వెంకటగిరి నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సి బెలగల్ కొత్త బస్టాండ్ నుంచి కోమల్ కొండేష్, మూడు స్టేట్స్ మాత్రమే మెన్షన్ చేశారు. తర్వాత పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ పంపించారు, ఓకే కరెక్ట్గా. తర్వాత సూర్యప్రకాష్ గారు పెనుకొండ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అనురాధ గారు, మదన్ కుమార్, తులసి రాఘవేంద్ర, వెన్నెల తల్లి, రామకార్తిక, కర్నూలు ముజఫర్నగర్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి ఐజ మండలం నుంచి భూమ్ హనుమంతు అండ్ సరిత మెసేజ్ పంపించారు, రెండు స్టేట్స్ మాత్రమే పెట్టారు మీరు. గురుస్వామి నాయుడు రొంపిచెల నుంచి పంపించారు, ఓన్లీ త్రీ స్టేట్స్. తర్వాత కొంకల గ్రామం నుంచి గురు, లహరి, అరవింద, తులసి, రాఘవేంద్ర కరెక్ట్ ఆన్సర్. లత ఫ్రమ్ ఉయ్యూరు కరెక్ట్ ఆన్సర్. నిన్న నుంచి శోభారాణి గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. దేవసేన ఫ్రమ్ తిరుపతి, త్రీ స్టేట్స్ మెన్షన్ చేశారు, ప్రస్తుతానికి ఇవే గుర్తొచ్చాయంటూ. ఓకే నెక్స్ట్ వీర కనకారావు గారు, పార్వతి గారు వీరభద్రాపురం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. సుందరి గారు పెనంలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గోర్లకందొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ బాబు, సుమలత కరెక్ట్ ఆన్సర్. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. 3:18 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. సో ఇంతకి ఆన్సర్ ఏంటంటే, మన దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఎంతో స్టార్ట్ అయ్యే ఐదు రాష్ట్రాల పేర్లు అని అడిగాను కదా. ఎస్ భీమేశ్వరరావు గారు పెడన నుంచి పంపించారు, ఒక త్రీ స్టేట్స్ అయితే పెట్టారు మీరు కూడా. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్స్ ఏంటి, మధ్యప్రదేశ్, మణిపూర్, మిజోరాం, మహారాష్ట్ర అండ్ మేఘాలయ. సో ఈ ఫైవ్ ఇండియన్ స్టేట్స్ స్టార్టింగ్ విత్ ద లెటర్ ఎం ఇవన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది చూద్దాం. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం మేఘాలయ, మణిపూర్, మహారాష్ట్ర అంటూ త్రీ స్టేట్స్ మెన్షన్ చేశారు. అమలాపురం నుంచి ప్రేమ్ కుమార్ మెసేజ్ పంపించారనమాట. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మెసేజ్ మీదే ఇంకా. ఓకే దెన్. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇంకా 3:15 దాటిపోయింది, 3:20 అవుతోంది. ఓకే సో చాలా ఈజీ క్వశ్చన్. డైలీ మనం నిద్రలేచిన దగ్గర నుంచి మన చేతుల్లో అలా తిరుగుతూనే ఉంటాయి, ఒక చేతి నుంచి ఇంకొక చేతికి మారుతూ ఉంటుంది. సో ఏంటి అది, లేనిదే మనం బ్రతకలేము అండ్ మనం కష్టపడేది కూడా దానికోసమే, డబ్బులు కదా. సో మనం డైలీ మన చేతుల్లో చూసుకునే ఈ డబ్బులు గురించి నేను మీతో ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. డైలీ ఇప్పుడు నోట్స్, 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్, 100, 200, 500, 2000 రూపీస్ నోట్స్ ఒకప్పుడు లాంటివి కాకుండా తర్వాత మార్పులు జరిగాయి కదా. సో ఒక్కొక్క నోటు మీద ఒక్కొక్క చారిత్రక కట్టడం అయితే ఉంది. సో నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, 100 రూపీస్ నోట్, సో 100 రూపీస్ నోటు మీద కనిపించే ఒక చారిత్రక కట్టడం, దాని పేరు ఏంటి, అది ఏ స్టేట్లో ఉంది. సో ఆ చారిత్రక కట్టడం పేరేంటో తెలియాలి అండ్ అది ఏ స్టేట్లో ఉంది అనేది కూడా

మెన్షన్ చేయాలి. ఓకేనా? సో 100 రూపీస్ నోట్ మీద కనిపించే ఆ ప్లేస్ ఎక్కడ అండ్ మీరు తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. ఈ క్వశ్చన్ తర్వాత మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కూడా మీకోసం రెడీగా ఉంది, అడుగుతాను. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

రైలు

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

సో వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 న్యూస్ తో అనే సినిమా నుంచి మనీ సాంగ్ అయితే వినేశారు కదా, డబ్బు అంటూ నిజంగా ప్రతి వర్డ్ చాలా ఫ్యాక్ట్ అనమాట ఈ పాటలో విన్నది. ఇక 3:26 అయిపోయింది క్లాక్ లో, టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు అండ్ ఇక మనం అయితే సందర్శన నదిలో ఉన్నాం కదా. నేనైతే మిమ్మల్ని అడిగాను ఒక క్వశ్చన్, ఒక మనీ రిలేటెడ్, అంటే 100 రూపీస్ నోట్ మీద కనిపించే ఆ చారిత్రక ప్రదేశం ఏంటి. సో మీకు తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అన్నాను కదా. నాకైతే చాలా మంది మెసేజ్లు పంపించేశారు, టోటల్ గా 53. బాప్రే, 53 అంటే నేను ఎప్పటికి చదవాలి. సో భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. సో ఫాస్ట్గా చదివేస్తాను. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు గారు కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్, జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్, పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అందరూ కరెక్ట్గానే పెట్టారు కాబట్టి సో నేను ఇంకా పేర్లు చదివేస్తాను. రాజుల నుంచి బోరెల్లి జయన్న గారు, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, సంతోష్ కుమార్, నిత సంతోషిని, కట్ల సతీష్, సుమలత, భద్రాద్రి కొత్తగూడెం నుంచి, షరీఫ్ గారు గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా, ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి గారు కందికాయపల్లి గ్రామం నుంచి, శ్రీనివాస వర్మ నక్కగూడెం నుంచి. నెక్స్ట్ మెసేజ్, శ్రీనివాస వర్మ ఫ్రమ్ బెంగళూర్, ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూర్, మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, సాలి కాలనీ వెంకటగిరి నుంచి, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్ అండ్ సుప్రియ, వెంకటరమణ గారు ఆళ్లపరు నుంచి. నెక్స్ట్ పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, మన్హర్ గారు ఓకే కరెక్ట్ ఆన్సర్, సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల, శివాన్వి, స్వీటీ, తర్వాత అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు, పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం ఫ్రమ్ చెన్నై, కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, ఎంఎం నివాస్ గారు ఫ్రమ్ నల్లపాడు గుంటూరు, జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, లలిత గారు, మురళి, భాను, కామకూరు, తిరుపతి జిల్లా నుంచి. నెక్స్ట్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, కుర్నూతుల సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా. నేను అడిగింది 100 రూపీస్ నోట్ అయితే ఈయన ఇంకా వివరంగా 10 రూపీ, 20, 50, 200, 500 దగ్గరది కూడా అన్ని పెట్టారనమాట వివరంగా. ఓకే, చాలా కష్టపడ్డారు మొత్తానికి. నెక్స్ట్ సుధా గారు కొత్తగూడెం నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ సుమల, కట్ల రాజేశం అండ్ సరోజిని ఓకే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి ఆల్రెడీ చదివాను, మళ్ళీ వచ్చింది ఓకే. గోర్లకాంద దొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ బాబు గారు, సుమలత గారు, యూసఫ్ ఫ్రమ్ కొల్లిపార, నున్న నుంచి శోభారాణి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, మోహన్రావు గారు, లీలావతి గారు, హేమప్రియ, అమృత కప్పలదొడ్డి నుంచి. నెక్స్ట్ ఆశా గారు కాపుగొంపల్లి గ్రామం ఏటపాక మండలం నుంచి, తర్వాత మహమ్మద్ జైనుద్దీన్, శ్రీమాను జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మేడ, తిరుపతి నుంచి దేవసేన గారు, గుర్తు రావట్లేదే అయ్యో అంటున్నారు, వేరే ఆన్సర్ ఏదో పెట్టారు కానీ ఓకే నేను చెప్తాను ఆన్సర్ ఏంటో. గాజుల సురేష్ గారు, కృష్ణకుమారి గారు ఫ్రమ్ కైకలూరు, తర్వాత తులసి రాఘవేంద్ర, అనురాధ, మదన్ కుమార్, ముజఫర్నగర్ కర్నూలు నుంచి అనమాట, రామకార్తిక, వెన్నెలవల్లి వీళ్ళందరూ పెట్టారు మెసేజ్. హాయ్ అండి అంటూ అంకయ్య గారు బందరపల్లి నుంచి పెట్టారు, బందరపల్లి నెల్లూరు నుంచి. కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా గారు, నూర్జహాన్ గారు, పెడన వీరభద్రాపురం నుంచి వీర కనకారావు గారు, పార్వతి గారు, కుసుమ గారు ఫ్రమ్ అంబటినగర్, సిహెచ్ వేణు గారు ఫ్రమ్ జయంపు గ్రామం. నెక్స్ట్ ఎం ముర్హరి, యశోద, జానకిరాజు ఫ్రమ్ నిజామాబాద్, జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల, అమలాపురం నుంచి ప్రేమ్ కుమార్, నెక్స్ట్ జరిపోతుల బుచ్చయ్య గారు ఫ్రమ్ తరాలపల్లి, ఎస్వి ప్రకాష్ గారు, చింతామణి గారు.

ఫ్రమ్ కర్ణాటక. కోటేశ్వర్, ఇంద్రజ, సరస్వతి, ప్రహ్లాద్, అనిమిరెడ్డి, బెలగల్ మండలం బురాందొడ్డి అని చెప్పేసి పెట్టారు, కానీ మీ ఊరి పేరు అర్థం కాలేదు. నెక్స్ట్ లతా గారు ఫ్రమ్ ఉయ్యూరు. తర్వాత సుందరి గారు ఫ్రమ్ పెనమలూరు. వినకొండ నుంచి ఎస్ సుబ్రహ్మణ్యచారి, విజయలక్ష్మి. తర్వాత జోగులమ్మ గద్వాల నుంచి భూంపురం నుంచి హనుమంతు గారు, సరిత గారు. తర్వాత నాగన్న, కళావతి, నాగలక్ష్మి, పావని అండ్ భావన ఫ్రమ్ అనంతపురం. కాదర్ వీరేష్ గారు రాజులి మండలం నుంచి, తాడేపల్లి నాగమణి గారు. తర్వాత సూర్యప్రకాష్ ఫ్రమ్ పెనుకొండ. మురారి అండ్ మహేష్ ఫ్రమ్ బేతంచెర్ల, గౌరీపేట, నంద్యాల జిల్లా. రామకృష్ణ గారు దేవాంగ, సౌత్ మోపూర్ నుంచి. కేవి రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం. ఇక నెక్స్ట్ మెసేజ్, వెంకటాద్రి, భార్గవి అండ్ రవి, జ్యోతి అండ్ హేమంత్. మెసేజ్ ముసలి మడుగు పాలమనేర్ నుంచి అంట. ఓకే, సో ఇవన్నమాట నాకు వచ్చిన మెసేజెస్. అందరూ కూడా కరెక్ట్గా గెస్ చేశారు, ఒకళ్ళిద్దరు మాత్రం ఆన్సర్ గుర్తు రావట్లేదని తెలియదని పెట్టారు. కానీ సో అందరూ కరెక్ట్గా, ఇంతకీ ఆన్సర్ ఏంటి, 100 రూపీస్ నోట్ మీద ఉన్న ఆ ప్లేస్ రాణికా వావ్, ఇట్ ఈస్ ఇన్ గుజరాత్.

సో 100 రూపీస్ నోట్ మీద కనిపించిన ఆ కట్టడం మనకి అర్థమైపోయింది కదా. సో రాణిక వావ్ అదొక మెట్ల బావి అనమాట. సో ఎప్పుడో కొంతకాలం క్రితం అయితే అది వాన నీటితో, అంటే నీటితో మునిగిపోయి ఉన్నది. తర్వాత పురావస్తు తవ్వకాల్లో అది బయటపడడం, ఇక అది ఒక చారిత్రక ప్రదేశంగా భావించి మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు దానికి ఒక గౌరవార్థాన్ని అయితే తీసుకొచ్చారు 100 రూపీస్ నోట్ మీద దాన్ని ప్రచురించి. సూపర్ కదా. సో అదనమాట 100 రూపీస్ నోట్ వెనుక ఉన్న హిస్టరీ.

0: నెక్స్ట్ అయితే ఇక 3:32 అయిపోయింది కదా, నెక్స్ట్ మీకోసం ఒక పాట అయితే ప్లే చేస్తాను. దానికంటే ముందు మరి ఈ రోజు ఈబివి సత్యనారాయణ గారి జయంత్ అనమాట. మరి ఆయన డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయండి. చాలా మంది యాక్టర్స్ కూడా ఆయన ద్వారా పరిచయం అయ్యారు. కింగ్ ఆఫ్ కామెడీగా మనం పిలుస్తాము ఈవివి గారిని. అయితే దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. సో ఈవివి గారు రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఫిల్మ్స్ అయితే అసలు సూపర్ డూపర్ హిట్ కదా. మరి ఈవివి గారు రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ హిట్ మూవీ, సో నాకు కావాల్సింది ఫస్ట్ సక్సెస్ అయిన సినిమా పేరు మీకు తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి, ఓకేనా? సో ఈబివి గారు రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ సూపర్ హిట్ సినిమా ఏంటో తెలిస్తే 8662438114 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
2: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
0: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
1: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఎస్వీటి గారు వివిధ భారతి ఎఫ్ఎం 101.33 40 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే ఇక ఈవీవీ గారి అలాగే రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ హిట్ మూవీ అది ఏంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అన్నాను కదా. మరి ఆన్సర్స్ పంపించారు చాలా మంది, నాకైతే ఇప్పటిదాకా 55 మెసేజెస్ వచ్చాయండి. భార్గవి, రవి, జ్యోతి, హేమంత్ అలాగే వెంకటాద్రి ముసలిమడుగు పాలమనేర్ చిత్తూరు డిస్టిక్ట్ నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్, అంతక నేను కన్ఫ్యూజ్ అయిపోకూడదు మళ్ళీ ఆన్సర్. కొంతమంది రెండు మూడు ఆన్సర్స్ కూడా పెట్టారు, ఆప్షన్స్ నాకే ఇచ్చారనమాట. తర్వాత కరెక్ట్ ఆన్సర్తో కాదర్ వీరేష్ గారు రాజులీ మండలం నుంచి పంపించారు. తర్వాత శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనధర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్ కాదు. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్ అయితే కాదండి. ఇట్స్ ఓకే, నేను ఆన్సర్ రివీల్ చేస్తాను ఇక నెక్స్ట్. తర్వాత రెండు సినిమా పేర్లతో మెసేజ్ పెట్టారు ఎవరంటే కొన్నుతుల సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా. ఆ రెండింటిలో ఒకటైతే కరెక్ట్ గానే పెట్టారు మీరు. రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు, అప్పుల అప్పారావు గారు. చూసి అప్పుల అప్పారావు అని పెట్టారా, సినిమా పేరు మీ పేరు కన్ఫ్యూజ్ అయిపోతుంది. నేను ఆన్సర్ అయితే చదివేశాను. ఓకే, సో అప్పుల అప్పారావు ఇస్ ద ఆన్సర్ అనమాట కరెక్ట్ గా. నెక్స్ట్ శ్రీనివాస్ పేర్లు ఎక్కువగా వస్తున్నాయండి, చాలా బాగుంది సందర్శ నదిలో అంట. మీ పేరు కూడా శ్రీనివాస్ కదా అందుకని అంటున్నారా? శ్రీనివాస్ వర్క, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ వర్మ గారు నక్కగూడ నుంచి మెసేజ్ పెట్టారనమాట కరెక్ట్ ఆన్సర్తో. ఓకే, సో ఇక అప్పుల అప్పారావు ఆన్సర్ రివీల్ అయిపోయింది. సో అందరూ మాక్సిమం అదే ఆన్సర్స్ పంపించారు కాబట్టి ఇంకా మిగిలిన 50 మెసేజెస్ అయితే చదివేస్తున్నాను మీ పేర్లు. నెక్స్ట్ మెసేజ్ మనకి తాడేపల్లి నుంచి నాగమణి గారు పెట్టారు మెసేజ్ కరెక్ట్గా. ఎస్వి ప్రకాష్ గారు, చింతామణి గారు పెట్టారు కర్ణాటక నుంచి. లేడీస్ టైలర్ అంటున్నారండి కానీ కాదు. బ్రహ్మర శర్మ గారు కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మన్హర్ గారు ఆ ఒకటి అడక్కు అంటూ మెసేజ్ పెట్టారు కానీ ఆహా అదైతే కాదు. సిహెచ్ వేణు గారు జయంపు గారు గ్రామం నుంచి మెసేజ్ పంపించారు, ఆ ఒకటి అడక్కు అంటున్నారు కానీ అప్పుల అప్పారావు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు గారు పెడర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు. తర్వాత తిరుపతి నుంచి శోభ గారు. నెక్స్ట్ మెసేజ్ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు. ఎం మురహరి, యశోద, జానకిరాజు గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా. సుధా గారు ఫ్రమ్ కొత్తగూడెం. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ అండ్ సంతోష జంబలగడి పంబ అంటున్నారండి కానీ కాదు. అసలు రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ అని చెప్పి అడిగాను కదా మీరు ఈ సినిమా ఎందుకు పెట్టారు. తర్వాత కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక, వెన్నెలవల్లి, తులసి, రాఘవేంద్ర, అనురాధ అండ్ మదన్ కుమార్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి సుబ్బరామయ్య గారు చెవిలో పువ్వు సినిమా అనుకుంటా అండి అంటున్నారు కానీ కాదు. తర్వాత కే నేతాజీ ఫ్రమ్ సత్యవీడు తిరుపతి జిల్లా, బట్ రాంగ్ ఆన్సర్ అండి మీరు పెట్టింది. అమలాపురం నుంచి ప్రేమ్ కుమార్ గారు కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి లింగమూర్తి గారు కరెక్ట్ ఆన్సర్. మురారి మహేష్ బేతంచెర్ల గౌరీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. లత ఫ్రమ్ ఉయ్యూరు కరెక్ట్ ఆన్సర్. లలిత మురళి భాను కామకూరు తిరుపతి జిల్లా నుంచి మాత్రం రాంగ్ ఆన్సర్ అండి. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. పిఎస్ రంగారావు గారు ఫ్రమ్ వెస్ట్ తాంబరం చెన్నై కరెక్ట్ ఆన్సర్. షరీఫ్ గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రెడ్డి గారు ఫ్రమ్ ఒడిశా కరెక్ట్ ఆన్సర్. సి బెలగలకొత్త బస్టాండ్ బాలకోండేశ్వరరావు చెవిలో పువ్వు సినిమా అంటున్నారు కానీ కాదండి. కర్నూలు జిల్లా నుంచి మనకి మెసేజ్ వచ్చింది కానీ మెన్షన్ పేరు అయితే రాలేదు, సరిగ్గా అర్థం కాలేదు మీ పేరు. బట్ట రామకృష్ణ గారు దేవాంగ సౌత్ మోపూర్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం నుంచి రాంపురం నుంచి గట్ల సతీష్ అండ్ సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల కరెక్ట్ ఆన్సర్. అప్పుల అప్పారావు అని చెప్పి కొంకల గ్రామం నుంచి గురులహరి, అరవింద, తులసి, రాఘవేంద్ర కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన వీరభద్రాపురం నుంచి వీర కనకరావు గారు, పార్వతీ గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. సూపర్ కామెడీ సినిమా అండి అప్పుల అప్పారావు అని చెప్తూ కరెక్ట్ ఆన్సర్తో వినకొండ నుంచి ఎస్ సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు పెట్టారు మెసేజ్. ఓకే, కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు, ఆ ఒక్కటి అడక్కు అనుకుంటున్నానండి అంటున్నారు కాదండి. కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపించారు ఆన్సర్ బృందావనం అంటున్నారు కానీ కాదు. ఆన్సర్ రివీల్ చేసేసిన తర్వాత కూడా మీకు అర్థం అవ్వలేదన్నమాట.

ఓకే, ముందే పంపించుతారు చాలా మంది కదా. ఇక రాజుల నుంచి బోరెల్లి సంధ్యా గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. రాజేంద్ర ప్రసాద్ గారిది అప్పుల అప్పారావు సినిమా అంటూ పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ గా. ఓకే, ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయలపల్లి విలేజ్ నుంచి పంపించారు కరెక్ట్ గా. జరిపోతుల బుచ్చయ్య గారు కరెక్ట్ ఆన్సర్. యూసఫ్ ఫ్రమ్ కొల్లిపార కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడ నుంచి యాకూబ్ బాషా కరెక్ట్ ఆన్సర్. రామలకోట నుంచి దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాథ్ చాణిక్య శంకర్ కుమారి అజయ్ గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారండి కరెక్ట్ గా. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన. ఓకే, ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్. సానియా ఫ్రమ్ చిత్తూర్ డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహమాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి నాని గారు గంగా కరెక్ట్ ఆన్సర్. లీలావతి గారు మోహన్ రావు హేమప్రియ అమృత కప్పల్ జోడి నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగన్న గారు కళావతి నాగలక్ష్మి పావని భావన ఇందిరాగాంధీ నగర్ అనంతపురం నుంచి అహనా పెళ్ళంట అంటున్నారు కానీ కాదు. సూర్యప్రకాష్ ఫ్రమ్ పెనుకొండ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ మెసేజ్ చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు మరియు పద్మ. ఓకే, కరెక్ట్ ఆన్సర్. సో మీరు పంపించిన మెసేజెస్ అన్ని కూడా కరెక్ట్ గానే పంపించేశారు. ఇంతకీ ఈవివి గారు అలాగే రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ సూపర్ హిట్ మూవీ ఏంటి అంటే అప్పుల అప్పారావు. 1992లో వచ్చిన ఈ కామెడీ ఫిలిం వీరి కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ బ్లాక్ బస్టర్ అనమాట. సో అది మ్యాటర్. అక్కడి నుంచి మన రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా కామెడీ రోల్స్ ఎక్కువగా రావడం అండ్ కామెడీకి ఆయనే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోవడం, కామెడీ హీరోగా పేరు తెచ్చుకోవడం అలా మారిపోవడం కూడా జరిగింది. అది మ్యాటర్. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడిగేస్తాను. ఇది ఒక చిన్న డైలాగ్ అనమాట. నేనేది మొదలు పెట్టను, మొదలు పెడితే వదిలిపెట్టను. ఈ ఫిలిం ఏది, ఈ డైలాగ్ ఉన్న ఫిలిం ఏది? నేనేది మొదలు పెట్టను, మొదలు పెడితే వదిలిపెట్టను. సో ఈ డైలాగ్ ఏ సినిమాలో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: S352 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే ఇక లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే అనమాట. సో సందేశ నటిలో నేను అడిగాను ఆల్రెడీ, నేనేది మొదలు పెట్టను, మొదలు పెడితే వదిలిపెట్టను. సో ఇలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ అండి ఎవరికి ఉంటాయండి? సో తెలుగులో డైలాగ్స్ ఎక్కువగా ఉండే హీరో మన బాలకృష్ణ గారిది. మరి బాలకృష్ణ గారి 99వ సినిమాలో డైలాగ్ అనమాట ఇది. ఆ 99వ సినిమా పేరేంటబ్బా? మీరైతే గెస్ట్ చేశారా లేదా చూద్దాం. పంపించారా కరెక్ట్గా లేదా చెప్తాను. గబ్బర్ సింగ్ అని కొంతమంది, సింహ అని కొంతమంది, ఇలా చాలా రకాల సినిమా పేర్లు, దేవరా అని ఇలా వస్తున్నాయి, కానీ ఇవి ఏవి కాదండి. సో బాలకృష్ణ గారిది 99వ సినిమా. నేనైతే క్లూ కూడా ఇచ్చేసాను కదా. వేముల పరశురాములు గారు, పద్మగారు అయితే పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. కాదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు సింహ అంటున్నారు. నెక్స్ట్ మెసేజ్ కనకారావు గారు ఫ్రమ్ పెడన, సింహ మూవీ అంటున్నారా? సినిమా పేరైతే కాదు, హీరో అయితే కరెక్టే. రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు లయన్ సినిమా అంటున్నారు. బట్ట రామకృష్ణ గారు దేవాంగ సౌత్ మోపూర్ నుంచి మాత్రం కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. పాలం పోలయ్య గారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి, బట్ రాంగ్ ఆన్సర్. భ్రమర శర్మ నయనిక బాలాజీనగర్ నయనక రెసిడెన్సీ అని చెప్తూ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు. దేవరా అంటున్నారు కానీ కాదండి. తేజు శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుంచి మెసేజ్ పంపించారు ఆన్సర్ కరెక్ట్గా. మహేష్ బాబు గారు పోకిరి సినిమా అంటూ అనంతపురం నుంచి మనకి నాగన్న కళావతి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పెట్టారు కానీ కాదండి, రాంగ్ ఆన్సర్. ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా అనుకుంటున్నానండి అంటూ చిన్నమ్మాయి మిర్యాలగూడెం నుంచి పంపించారు కానీ కాదండి, రాంగ్ ఆన్సర్. పెట్టిన జవగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మాత్రం కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. తర్వాత షరీఫ్ గారు గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుంచి పంపించారు కానీ సూపర్ అసలు కరెక్ట్ ఆన్సర్ పెట్టారు మీరు కూడా. నెక్స్ట్ లెజెండ్ మూవీ అంటున్నారు మురారి గారు, మహేష్ నాయుడు గారు కానీ కాదండి. తిరుపతి నుంచి సుబ్బరామయ్య గారు తెలియదమ్మా నాకు అంటున్నారు. ఇట్స్ ఓకే, నేను మెన్షన్ చేస్తా ఆన్సర్ ఏంటో చెప్తాను. లతా ఫ్రమ్ వియూరు కరెక్ట్ ఆన్సర్. సుధా గారు కొత్తగూడెం నుంచి తెలియదు అంటున్నారు. ఇట్స్ ఓకే, నేను చెప్తాను. ఇక కరెక్ట్ ఆన్సర్తో పూజ, శశి, సాయి, పృథ్వీ, ఈషా రొంపిచల్ల నుంచి అయితే మెసేజ్ పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్తో పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి మెసేజ్ పంపించారు. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాట నుంచి కరెక్ట్ ఆన్సర్. మన్హర్ గారు దామర్ల నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్.

మోహన్ రావు గారు, లీలావతి గారు, హేమప్రియ, అమృత కప్పల్ జట్టు నుంచి పంపించారు. కానీ ఓకే, కరెక్ట్ ఆన్సర్. ఇంకొకటి ఆన్సర్ అయితే వచ్చింది కానీ మీ పేరు మెన్షన్ చేయలేదు. జరిపోతుల బుచ్చయ్య గారు రాంగ్ ఆన్సర్ అండి. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. కొంగల గ్రామం నుంచి గురు, లహరి, అరవింద, తులసి, రాఘవేంద్ర, రాంగ్ ఆన్సర్ అండి. క్రాక్ సినిమా అంటున్నారు. అమలాపురం నుంచి ప్రేమ్ కుమార్, కానీ కాదు. ఎవడు సినిమా అంటున్నారు, రచ్చ అంటున్నారు. నెల్లూరు జిల్లా బందర్పల్లి నుంచి అంకయ్య గారు, కానీ ఇవేవి కావు. ఓకే, కరెక్ట్ ఆన్సర్తో సానియా ఫ్రమ్ చిత్తూరు డిస్టిక్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్యాదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి, కరెక్ట్ ఆన్సర్. సరస్వతి గారు, కోటేశ్వరరావు, ఇంద్రజ, ప్రహ్లాద్, అనమిరెడ్డి నుంచి మెసేజ్ పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్ అండి. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవండిపేట గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ఆర్ వెంకట సుబ్బయ్య గారు, లక్ష్మీదేవి గారు పంపించారు. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట. తర్వాత కర్నూలు ముజఫర్ నగర్ నుంచి అనురాధ, మదన్ కుమార్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్స్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, గ్రీష్మ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి, వీళ్ళందరూ ఎక్కడి నుంచి అంటే కొడుమూరు మండలం, కర్నూలు డిస్టిక్ నుంచి అనమాట, కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కట్ల సతీష్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, కరెక్ట్ ఆన్సర్. సత్యవీడు నుంచి మెసేజ్ పంపించారు ఎన్ కే నేతాజీ, గోపీనాథ్ అండ్ మంజుల, కరెక్ట్ ఆన్సర్. దసగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు, కడప జిల్లా, కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న, ఎన్జిఓ కాలనీ, కడప నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నుంచి, కరెక్ట్ ఆన్సర్. నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, కరెక్ట్ ఆన్సర్. సులోచన ఫ్రమ్ కరీంనగర్, కరెక్ట్ ఆన్సర్. భ్రమర శర్మ ఫ్రమ్ కర్నూలు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి, కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. వీణ కనకారావు గారు పార్వతీ గారు, పెడన వీరభద్రాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి, కరెక్ట్ ఆన్సర్. చీర్లవంచ గ్రామం నుంచి మెసేజ్ మనకి వేముల పరశురాములు గారు, పద్మగారు పెట్టారు, కరెక్ట్ ఆన్సర్. ఎస్ సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. నాగన్న గారు, కళావతి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, కరెక్ట్ ఆన్సర్. కోమల్ కొండేష్ గారు, కరెక్ట్ ఆన్సర్. పెడర నుంచి నాని, గంగా, కరెక్ట్ ఆన్సర్. జయం, భాష, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్గా. రబ్బవరం విలేజ్ నుంచి నాగులు మీరా, అమీదా బేగం, కరెక్ట్ ఆన్సర్. సూర్యప్రకాష్ గారు పెనుకొండ నుంచి పంపించారు కరెక్ట్గా. రాజుల నుంచి జయన్న మెసేజ్ పంపించారు కరెక్ట్గా. మహేష్ గారు మురారి, కరెక్ట్ ఆన్సర్. కొంగల గ్రామం నుంచి గురు, లహరి, అరవింద, తులసి, రాఘవేంద్ర, కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణ గారు స్వర్ణ, గౌతమి, రాజేశ్వరి, ఉదయ్, కర్నూలు నుంచి పంపించారు అఖండ అంటూ, కానీ కాదు. అమలాపురం నుంచి ప్రేమ్ కుమార్ గారు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి గారు, కరెక్ట్ ఆన్సర్. ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే మాత్రం. ఇక టైం కూడా అయిపోయింది, నేను ఒక సాంగ్ కూడా వేద్దాం అనుకున్నాను కానీ అయ్యేలా ఇవాళ మన మెసేజ్లకే టైం సరిపోయింది మొత్తానికి. సో ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. సో ఇవ్వండి ఇవాళ మన సందడే సందడి. ఇంతకీ ఆన్సర్ ఏంటంటే డిక్టేటర్ ఫిల్మ్ అనమాట. సో నందమూరి బాలకృష్ణ గారి 99వ సినిమా డిక్టేటర్, ఆ సినిమాలో డైలాగ్ నిందాక నేను మీకు అడిగాను. సో చాలా మంది కరెక్ట్గా గెస్ట్ చేసేసారు. సో ఇది ఇవాళ మన సందడే సందడి. కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ అయితే వింటారు, వింటూ ఉండండి వివిధ్ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుండి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు.

చేస్తారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ వేగంగా అభివృద్ది చెందిన ఆర్థిక శక్తిగా ఎదిగిందని, ప్రపంచంలోని అనేక దేశాలు వివిధ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ భారత్లో ఇంధన స్థిరత్వం ఉందని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం కలిగించేలా సెప్టెంబర్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఏఐటీఓ వార్షిక సదస్సు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ ఏఐటీఓ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ది పథంలో వేగంగా ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 2014 మే 26న ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ఈ రోజుతో 4399 రోజులు పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని ప్రత్యేక రికార్డును నెలకొల్పారని ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాద ఘటనపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమగ్ర విచారణ చేపట్టారని, బాధిత కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి గుడివేడ అమర్నాథ్ కోరారు. దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుండి అమల్లోనికి రానున్న వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ పథకం కోసం 95692 కోట్ల రూపాయలను కేటాయించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు పారిశ్రామిక అభివృద్ది కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ అన్నారు. విజయవాడలోని రతన్ టాటా హబ్లో నిర్వహించిన సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ సామర్థ్యాల పెంపు కార్యక్రమంలో ఆయన ఈ రోజు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు ప్రసారమైన న్యూస్ లో మళ్లీ కలుద్దాం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
3: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
4: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
5: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
6: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
2: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 4 గంటలు దాటి 5 నిమిషాలు అయిపోతుంది క్లాక్ లో. టైం చూస్తే ఈ రోజు వివిధ స్పెషల్ ఏంటో తెలుసా? స్పెషల్ సింగర్ స్పెషల్ అనమాట. మరి ఏ సింగర్ సాంగ్స్ వినబోతున్నామంటే ఇవాళ చాలా యునిక్ వాయిస్, యునిక్ సింగర్ అని చెప్పొచ్చు. ఎక్కువగా చిరంజీవి గారికి సాంగ్స్ పాడారు, అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా మన శంకర వరప్రసాద్ మూవీలో ఆయన పాట విన్నాం కూడా. సో సరిగమప్ప దనిసా అంటూ వచ్చేస్తావు.

బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే అందిస్తూ మనకి బాబా సెహగల్ గారు చాలా అంటే ఎంత మందిలో ఉన్నా ఆయన పాట వినగానే ఆ టోన్ ఆ వాయిస్ గుర్తుపట్టేస్తాం కదా ఈజీగా. సో బాబా సెహగల్ గారి సాంగ్స్ మీకోసం ఇవాళ వినిపిద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే అదుర్స్ మూవీ నుంచి అస్సలాం వాలేకుమ్ అంటే వచ్చేస్తోంది. తర్వాత బద్రీనాథ్, డాన్ సీను, గబ్బర్ సింగ్, జల్సా ఇలా బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం ప్లే చేస్తూ ఉంటా బాబా సెహగల్ వారి వాయిస్ లో. వింటూ వచ్చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: పేరు సీనో, అదిరిపోయిందప్ప. ఏంటి పేరు డానో, అల్లాడిపోయిందప్ప.

0: TFM 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఎస్వింటనే చేస్తూ ఉన్నారు బాబా సహకల్ సాంగ్స్ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై వింటనే చేస్తున్నారు కదా. సో 4:38 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే, ఇక అన్ని సూపర్ హిట్ సాంగ్స్ అండి కదా. మెయిన్ గా హీరో ఎంట్రీ సాంగ్స్ అన్ని కూడా బాబా సహకల్ సాంగ్స్ అనమాట చాలా వరకు ఇప్పుడు మనం విన్న పాటలన్నీ కూడా. ఇక ఇంకొక పాట కూడా మీకోసం రెడీగా ఉంది, లైట్ తీసుకో భయ్యా అంటూ వస్తుంది మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ నుంచి. సో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: City FM 101.3.
1: Everyone's happening here.

Hi dear friends, welcome to Vanilla program with me, your RJ Chetan. Today I am going to talk about some important issue, that is exams. Prati oka parent ki teacher ki important entante pillalu pass kavadam. Dantlo board exams aithe inka important. Chala mandi pillalu edadanta aadutu paadutu untaru. పరీక్షలు రాగానే కంగారు పడిపోతుంటారు. అలా కాకుండా నిదానంగా కూర్చొని ఇప్పటి వరకు ఏం చదివారు, ఏం తెలుసుకున్నారు, దాన్ని మళ్ళీ ఓసారి రిమైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగతా సబ్జెక్ట్ చదవాలి. చదివినంత వరకే కాదు, అది మనం ఎంతవరకు రాయగలం అనేది గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్స్ లో ముఖ్యంగా రాత బాగుండాలి, రాసేది ఏదైనా చక్కగా లెజిబుల్ గా ఉండాలి, గుండ్రంగా అక్షరాలు ముత్యాల్లా ఉండేలా చూసుకోవాలి, ఒత్తిడిగా ఫీల్ అవ్వద్దు. ఎంతవరకు వచ్చో అది రాయాలి. రాని వాటి గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకూడదు. అయిపోయిన పరీక్షల గురించి అతిగా ఆలోచించకూడదు. తర్వాత పరీక్షలేంటో ఎలా రాయాలో చూడాలి. హెవీగా తినకూడదు. సులభంగా అరిగేవి ఫైబర్ తీసుకోవాలి. అదేవిధంగా నీటిని ఎక్కువగా తాగాలి. నిద్ర సరిగ్గా పోవాలి. సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ సమయంలో తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహించాలి, వారిని బాగా చదువుకునేందుకు ప్రోత్సహించాలి. అంతేగాని పర్సెంటేజ్ రావాలి, ఫెయిల్ అవ్వద్దు అంటూ భయపెట్టకూడదు. పరీక్షలు వస్తున్నాయి అంటేనే టెన్షన్, అటు విద్యార్థులలోనూ ఇటు తల్లిదండ్రుల్లోనూ. మరీ ముఖ్యంగా బోర్డ్ పరీక్షలైతే ఇక చెప్పనక్కర్లేదు. టెన్షన్ తగ్గి బాగా చదువుకోవడానికి కొన్ని చిట్కాలు ఇప్పుడు చేతన్ మీతో షేర్ చేసుకుంటాడు. లిసన్ కేర్ఫుల్లీ మై డియర్ ఫ్రెండ్స్. మీ బ్రదర్ సిస్టర్స్ కే కానివ్వండి, మీ నేబర్స్ కి కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కి కానివ్వండి, మీ రిలేటివ్స్ తో ఇవన్నీ షేర్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు నేను చెప్పే టిప్స్

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist

ఇంకా స్టూడెంట్స్ అయితే చేతన్ చెప్పే టిప్స్ చేయడానికి ప్రయత్నం తప్పకుండా చేయండి. ఇక్కడ నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాను. ఫస్ట్, లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి, దట్ ఈస్ సెటింగ్ అ గోల్. సెకండ్ ఈస్ ప్రణాళిక ప్రకారం చదవాలి, ప్లానింగ్ ఉండాలి. థర్డ్, సమయ పాలన, పంక్చువాలిటీ అండ్ డిసిప్లిన్. ఫోర్త్, అర్థం చేసుకొని చదవాలి, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. ఫిఫ్త్, భయపడద్దు, డోంట్ ప్యానిక్ మై డియర్ ఫ్రెండ్స్. సిక్స్, నిద్ర తిండి కూడా ముఖ్యం, ఈట్ హెల్తీ అండ్ హ్యావ్ సఫిషియెంట్ స్లీప్. నౌ ఇప్పుడు ఒక్కో పాయింట్ ని కొంచెం డీటెయిల్ గా చెప్తే మీకు బాగా క్లియర్ గా అర్థమవుతుంది. సో లిసన్ కేర్ఫుల్లీ మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ నేను చెప్పాను ఏంటంటే లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి, సెటింగ్ అ గోల్ అని. పరీక్షలకు చదవడానికి ముందే గోల్ సెట్ చేసుకోవడం వల్ల చదవాలనిపిస్తుంది. నేను ఈ సబ్జెక్ట్ లో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి అని ముందే అనుకుని చదవాలి. చదవాలని పట్టుదల పెరుగుతుంది. గోల్ పెట్టుకుని వదిలేయకుండా ఎప్పటికప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. అలా గుర్తుండటానికి ఒక కాగితం పైన గోల్ ని రాసి మీకు కనిపించేటట్టు దగ్గరగా ఉంచుకోవాలి. మర్చిపోయే అవకాశం ఉండకూడదు. నెక్స్ట్ ఇస్ ప్రణాళిక ప్రకారం చదవాలి, ప్లానింగ్ చేసుకోవాలని చెప్పాను కదా. కొంతమంది మొదటి నుండి చదువుని నిర్లక్ష్యం చేస్తారు, తీరా పరీక్షలు మొదలయ్యే సమయానికి గాబరా పడిపోతారు. అలా కాకుండా ముందు నుండే ఏ రోజుకు ఆ రోజు చదవడం వల్ల పరీక్షల టైంలో టెన్షన్ ఉండదు. ప్లాన్ ప్రకారం చదవాలి కదా అని ఒక్క రోజులో మొత్తం చదవడానికి ప్రయత్నం చేయకూడదు. ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజుకే చదవాలి, ఏ పాఠాలు చదవాలి అని అనుకుని చదవాలి, ఏ రోజుల్లో ఏమి పూర్తి చేయాలి అనేది కూడా ప్లాన్ చేసుకోవాలి. ఆ రోజుల్లో ఏమి పూర్తి చేస్తాను అని గుర్తు పెట్టుకోవడానికి పూర్తి చేసిన వాటిని ఒక దగ్గర రాసి పెట్టుకోవాలి. అలా రాసి పెట్టుకోవడం వల్ల చివరికి కన్ఫ్యూజన్ ఉండదు. పంక్చువాలిటీ, సమయ పాలన చాలా ఇంపార్టెంట్. కొంతమంది స్టూడెంట్స్ ప్లాన్ ప్రకారం బాగానే చదువుతారు, అయితే ఏది ఎప్పుడు చదవాలో వారికి సరిగ్గా గుర్తుండదు. దానికి అర్థం వాళ్ళు సరిగ్గా టైం టేబుల్ వేసుకోలేదని. అయితే చదువుకునే గంటలో ఏ సబ్జెక్ట్ చదవాలి, అలాగే ఏ సబ్జెక్ట్లో ఎన్ని ప్రశ్నలు పూర్తి చేయాలి అని అనుకుని చదవడం వల్ల సమయం వృధా అవ్వదు. రాత్రంతా మేలుకొని చదవడం కన్నా సమయ పాలన మేలు కదా. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్, రాత్రి ఎంతవరకు చదవాలి అనేది ఎవరెవరి వ్యక్తిగతం.

ఎందుకంటే కొంతమంది రాత్రి చదివితే బాగా చదువుతాను అనుకుంటారు, కొంతమంది తెల్లారుజామున చదివితే చాలా బాగా చదువుకుంటాము అని అనుకుంటారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్టికులర్ క్యాండిడేట్. ఒక గంటలో ఒక సబ్జెక్ట్ చదవాలని అనుకున్నారు, ఆ గంటలో ఎన్ని లాంగ్ ఆన్సర్స్ ఎన్ని షార్ట్ ఆన్సర్స్ చదవాలో అనుకుని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒక లాంగ్ ఆన్సర్ 10 మినిట్స్ లో పూర్తి చేయాలి అని టార్గెట్ పెట్టుకుని కూడా పూర్తి చేయొచ్చు. ఇలా ఒక్కొక్క క్వశ్చన్ కి టైం ఫిక్స్ చేసుకుని చదవడం వల్ల గాబరా లేకుండా ఉంటుంది. చదివేది అర్థం చేసుకుని చదవాలి, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. పుస్తకాలు ముందేసుకుని ఊరికే కంఠపాఠం చేసేదానికన్నా చదివేది అర్థం చేసుకుని చదవడం వల్ల బాగా గుర్తుంటుంది. చదివేటప్పుడు చదువుతున్న కాన్సెప్ట్ ని ఒక బొమ్మలాగా మనసులో వేసుకోవాలి, ఏ పాయింట్ తర్వాత ఏది వస్తుంది అని బాగా గుర్తుంటుంది. చదివేటప్పుడు జవాబుల్లో ముఖ్యమైన పాయింట్స్ ఉంటే, కీ పాయింట్స్ ఉంటే వాటిని ఒక దగ్గర నోట్ చేసుకోవడం మంచిది. రివిజన్ అప్పుడు ఈ కీ పాయింట్స్ అన్నీ ఉపయోగపడతాయి. చదివిన ఆన్సర్ ని అర్థం చేసుకుని పుస్తకం మూసేసి సొంత పదాల్లో చెప్పడానికి ప్రయత్నం చేయండి. చదివిందయ్యాక వదిలేయకుండా మొత్తం రాయాలి, రాయడం వల్ల జవాబు బాగా గుర్తుంటుంది. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్, దట్ ఇస్ భయపడొద్దు, డోంట్ ప్యానిక్. ఎగ్జామ్స్ కి చదవడానికి కూర్చున్నప్పుడే డౌట్స్ బాగా వస్తాయి, ఎందుకంటే క్లాస్లో బాగా ఎంజాయ్ చేసేశారు, అంత సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడు రియల్ గా చదవడానికి కూర్చున్నప్పుడేమో ఏవి అర్థం కావట్లేదు, టీచర్ని అడిగితే బాగుంటుంది అనిపిస్తుంది. టీచర్స్ ని అడిగి డౌట్స్ క్లియర్ చేసుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్ డౌట్స్ అడగరు, దే ఆర్ వెరీ షై అండ్ టిమిడ్ బై నేచర్. ఇది సరైన అలవాటు కాదు, అడగడానికి ముందుకు రారు, రావాలి, అడగాలి. ఒకవేళ అడగకుండా అలాగే ఉండిపోతే చివరికి వాళ్లే నష్టపోతారు. ఏదైనా సబ్జెక్టులో డౌట్ వస్తే ఫస్ట్ మీరు ప్రయత్నం చేయండి, చేతకాకపోతే అప్పుడు టీచర్ని అడగండి. నిద్ర తిండి కూడా ముఖ్యమే, ఈట్ హెల్తీ అండ్ హ్యావ్ సఫిషియెంట్ స్లీప్. పరీక్షల సమయంలో చదువుకోవాలి కదా అని తిండిని నిద్రని నిర్లక్ష్యం చేయకూడదు. ఎగ్జామ్ టైమ్స్ లో కూడా మినిమం ఆఫ్ 6 అవర్స్ ఆఫ్ సౌండ్ స్లీప్ ఉండేటట్టు చూసుకోండి. నిద్ర తిండి మానుకొని చదివితే తీరా ఎగ్జామ్స్ ముందు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. తిండి విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, సమయానికి తిని బాగా చదువుకోవాలి. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ టు క్రాక్ యువర్ బోర్డ్ ఎగ్జామ్స్ అండ్ కమ్అట్ విత్ ఫ్లయింగ్ కలర్స్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. టిల్ దెన్ బై బై.

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. మీరు ఇంతవరకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 5 గంటలు దాటి 21 సెకండ్లు. ఇప్పుడు

ఈనాటి ఈ కార్యక్రమంలో మహిళా శ్రోతలు టెలిఫోన్ ద్వారా కూరే చిత్రగీతాలు వింటారు. మరి శ్రోతలు, మీరు డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2246605 2246606, ఎస్టిడి కోడ్ 0877. గమనించగలరండి, మహిళా శ్రోతలు మాత్రమే ఈ కార్యక్రమానికి కాల్ చేసి వాళ్ళకి ఇష్టమైన పాటని కోరుకోవచ్చు.

మా ఫోన్ నెంబర్లు మరొకసారి 0877-222-4605, మరొక నెంబర్ 224-6606, ఎస్టీడీ కోడ్ 0877.

0: హలో, నమస్తే మేడం. నమస్తే మేడం.
1: నమస్తే అమ్మ. వనితా లోకం కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
0: మేడం, మాది కలికిరి మేడం, ఇంద్రమ్మ కాలనీ మేడం. మాది
1: కలికిరి, ఇంద్రమ్మ కాలనీ. మీ పేరండి?
0: శ్వేత మేడం.
1: శ్వేత. శ్వేత గారు, ఏ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమంటారండి?
0: అవును మేడం, వింటుంటాం మేడం, చాలా బాగుంటాయి రేడియో కార్యక్రమాలు.
1: కాదు కాదమ్మా, ఏ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు అని అడుగుతున్నా.
0: చిరంజీవిదే పాట అయినా వేయండి మేడం, చిరంజీవి సినిమా నుంచి.
1: అది కూడా మీరే కోరుకోండి ఏ చిత్రం నుంచి పాట వేయాలో.
0: కాలు కలిసేసింది కదా మేడం, ఏం కోరగలను కూడా తెలియటం లేదు మేడం.
1: ఏదో ఒకటి అంటే, ఫస్ట్ టైం కలిసింది అంటున్నారు కదా, మరి మీ చాయిస్తోనే ఒక పాట వింటే బాగుంటుంది కదా, అందుకని.
0: సరే మేడం. అమ్మాయికి మొగుడు, అత్తకు ఏముడు సినిమాలో వేయండి మేడం ఏదైనా పాట.
1: అమ్మాయికి మొగుడు,
0: అత్తకు ఏముడు మేడం, చిరంజీవిది.
1: చిరంజీవిదా? ఏం చేస్తూ ఉంటారు శ్వేత గారు మీరు?
0: హౌస్ వైఫే మేడం, ఇంట్లోనే ఉంటాను.
1: హౌస్ వైఫేనా? ఎంతమంది పిల్లలు?
0: ఒక్కరే మేడం, బాబు, చిన్న బాబు 5 ఇయర్.
1: చిన్న బాబు 5 ఇయర్స్? ఇంకా స్కూల్ అయితే చేర్చలేదు కదా?
0: లేదు మేడం, ఇంకా చేర్చాలి.
1: అమ్మాయికి మొగుడునమ్మా? అమ్మాయికి మొగుడు?
0: అమ్మాయికి మొగుడు, అత్తకి ఏముడు మేడం.
1: ఆ పాట ఉన్నట్లేదమ్మా, వేరేది ఏదైనా కోరుకుంటారా?
0: వేరేది ఇంద్రా నుంచి వేసేయండి మేడం.
1: ఇంద్రా చిత్రం నుండి? ఇంద్రా చిత్రం నుండి ఏ పాటను ప్రసారం చేయమంటారు?
0: పాట అయినా పర్వాలేదు మేడం, బాగుంటాయి అన్ని పాటలు.
1: అన్ని పాటలు బాగుంటాయి ఇంద్రాలో. అవును
0: అవును మేడం. మీ పేరు మేడం?
1: నా పేరు శ్రీదేవి అమ్మ.
0: బాగుంది, మీ వాయిస్ బాగుంటుంది. నిర్మలా మేడము,
1: ఓకే ఓకే
0: సారు, వాళ్ళందరివి బాగుంటాయి మేడం వాయిస్.
1: ఓకే అమ్మా, పాట రెడీగా ఉంది, విందామా?
0: సరే మేడం, థ్యాంక్ యూ మేడం.
1: ఓకే అమ్మా,
0: ఆకాశవాణి శ్రోతల కోసం, అందరి కోసం మేడం పాట.
1: ఓకే అమ్మా, తప్పకుండా ప్రసారం చేస్తున్నాము, వినండి.
0: థ్యాంక్స్ మేడం. చల్లు చల్లు ఫస్ట్.

0: వనిత లోకం స్త్రీల కార్యక్రమం వింటున్నారు. మరి మరొక కాలర్ ఎవరో లైన్లో ఉన్నారండి, చూద్దాం. హలో హలో తో వని హలో వనిత లోకం స్త్రీల కార్యక్రమానికి స్వాగతం అండి.
1: హలో
0: హలో సార్, ఇది స్త్రీల కార్యక్రమం సార్. ఎవరైనా అక్కడ ఆడవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వండి.
1: హలో
0: హలో అమ్మ, వనితా లోకం స్త్రీల కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారమ్మా?
1: మేము లత అండి.
0: లత గారు ఎక్కడి నుంచి అండి?
1: భీమవరం.
0: భీమవరం. లత గారు ఏ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమంటారు?
1: మమతల కోవిల.
0: మమతల కోవిల. ఏం చేస్తూ ఉంటారండి లత గారు?
1: హౌస్ వైఫ్ అండి.
0: హౌస్ వైఫా.
1: కోరుకునే అందరూ మహి దాన్వి అందరు కోసం
0: తప్పకుండా ప్రసారం చేస్తాము. ఆ చిత్రం నుంచి ఏ పాటను ప్రసారం చేయమంటారు?
1: తెలియని రాగం పలికింది.
0: ఓకే అండి, తప్పకుండా. మరి మీకోసం, మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం పాటను ప్రసారం చేస్తాము. విందామా?
1: థ్యాంక్స్ మ్యామ్.
0: ఓకే అండి.

0: వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే చిత్రగీతాలు వింటున్నారు. మరి శ్రోతలు, మీరు డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2246605, మరొక నెంబర్ 2246606, ఎస్టిడి కోడ్ 0877. మరొక కాలర్ ఎవరో లైన్లో ఉన్నారండి, చూద్దాం.
1: హలో
0: హలో, వనితా లోకం స్త్రీల కార్యక్రమానికి స్వాగతం అమ్మా. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు సంధ్య.
0: సంధ్య గారు నమస్తే అండి. హలో
1: హలో,
0: సంధ్య గారు నమస్తే అండి. వినిపిస్తుందా నేను మాట్లాడేది?
1: వినిపిస్తుంది, చెప్పండి మేడం.
0: సంధ్య గారు, ఏ చిత్రం నుండి పాటను ప్రసారం చేయమంటారండి?
1: అబ్బాయి గారు మూవీ నుంచి.
0: అబ్బాయి గారు. సంధ్య గారు ఏం చేస్తూ ఉంటారండి?
1: మేడం
0: ఏం చేస్తూ ఉంటారు?
1: హౌస్ వైఫ్ అండి.
0: హౌస్ వైఫా? బాబు ఏదో ఏడ్చేటట్టుగా ఉన్నాడు కదా. బాబు ఏడుస్తున్నాడు, మీకు అందుకే వినిపించట్లేదు. బాబును పక్కన ఎవరి చేతన్నా ఇవ్వండి.
1: చెప్పండి మేడం.
0: అబ్బాయి గారా అమ్మాయి గారా చిత్రం పేరు?
1: అబ్బాయి గారు.
0: అబ్బాయి గారు. ఓకే, మీ బాబు ఎంతండి వయస్సు మీ బాబుకి?
1: 1 ఇయర్.
0: 1 ఇయర్. ఓకే, ఇంకా ఏంటి విశేషాలు? ఎండలకి ఎలా ఉంటున్నారు బాబుతో? బానే ఉన్నారా? ఇంకా మీరే చెప్పాలి విశేషాలు ఏంటో.
1: బాగుంది మీ ఈ సాంగ్స్

0: బాగుంటాయి.
1: ఓకే. ఏ కార్యక్రమాలు వింటూ ఉంటారు మా ఆకాశవాణివి?
0: ఆకాశవాణి అన్నీ వింటూ ఉంటాం అప్పుడప్పుడు.
1: మరి మీరు మీ అభిప్రాయాలను కూడా మాకు తెలియపరచవచ్చు, ఉత్తరాల ద్వారా కానీ లేకుంటే వాట్సాప్ ద్వారా కూడా మీ అభిప్రాయాలని మాకు తెలియజేయవచ్చు మీరు.
0: చేస్తాం.
1: ఇప్పుడు మీకు ఈ చిత్రం నుండి ఏ పాటను ప్రసారం చేయమంటారు?
0: అమ్మ అమ్మ మా అమ్మ సాంగ్.
1: తప్పకుండా. కోరుతున్న శ్రోతలు ఎవరన్నా ఉన్నారా?
0: మహిరా, దాన్వి, శరత్,
1: శరత్. ఇంకా
0: జ్యోతి, భువన, సుబ్రత్న, లత, అందరి కోసం.
1: ఓకే అండి, మీకోసం ఇంకా మీరు కోరుతున్న శ్రోతలందరి కోసం ఈ పాట.
0: ఓకే, థ్యాంక్స్.
1: ఓకే.

0: వనితలోకం స్త్రీల కార్యక్రమంలో మరొక కాలర్ ఎవరో లైన్లో ఉన్నారండి, చూద్దాం. హలో,
1: హలో,
0: హలో, వనితలోకం స్త్రీల కార్యక్రమానికి స్వాగతం అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు మంజుల మేడం, మా 35 అల్లంపల్లె.
0: మంజుల గారు, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట ప్రసారం చేయమంటారు?
1: మేడం అల్లరి ప్రియుడులో నుంచి.
0: అల్లరి ప్రియుడు.
1: అవును మేడం.
0: అల్లరి ప్రియుడు చిత్రం నుంచి
1: అహో, ఒక మనసుకు నేడే పుట్టినరోజు, ఆ పాట కావాలి మేడం.
0: తప్పకుండా ప్రసారం చేస్తాము. మంజుల గారు ఏం చేస్తూ ఉంటారండి?
1: నేను హౌస్ వైఫ్ మేడం.
0: హౌస్ వైఫ్. మరి మా కార్యక్రమాలు వింటూ ఉంటారా?
1: వింటూ ఉంటాను మేడం. మీ ఆవిడ కాడికి వస్తాము, అప్పుడు వింటూ ఉంటాం మేడం అన్నీ.
0: అవునా, అయితే మీ అభిప్రాయాలను కూడా మాకు మీరు పోస్ట్ ద్వారా కానీ, ఉత్తరాల ద్వారా కానీ, లేకుంటే వాట్సాప్ ద్వారా కానీ మీ అభిప్రాయాలను కూడా మాకు తెలియపరచవచ్చు.
1: ఓకే మేడం, చెప్తాను మేడం.
0: అలాగే కోరుతున్న శ్రోతలు ఎవరన్నా ఉన్నారా?
1: అంటే మా తమ్ముడు కూడా పుట్టినరోజు మేడం, అందుకనేసి అడుగుదాం అడుగుతాడా మేడం, విరాట్ కోసం మేడం పాట.
0: ఓకే, తప్పకుండా రెడీగా ఉంది పాట కూడా, మరి వినేద్దామా?
1: మంజుల, శ్రీనివాసులు, పవన్ కుమార్, భరత్ కుమార్, విరాట్, సాత్విక.
0: తప్పకుండా మరి వినేద్దామా, పాట రెడీగా ఉంది.
1: ఓకే మేడం, విందాం మేడం.

మీరింతవరకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే చిత్రగీతాలు విన్నారు. శ్రోతలు, మహిళలు మాత్రము ప్రతి బుధవారం కూడా ఈ కార్యక్రమానికి డయల్ చేసి వాకి ఇష్టమైన పాటను వాళ్ళు కోరుకోవచ్చండి. మీరు డయల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2246605, 2246606, STD కోడ్ 0877. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం కూడా ప్రసారమవుతుంది.

ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు గ్రూప్ బి గ్రూప్ సి పోస్టుల భర్తీకి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులైతే కోరుతున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 1,979. పోస్టుల వివరాలకెళ్తే జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు వచ్చి 289, టెక్నికల్ అసిస్టెంట్ హిందీ 1, అసిస్టెంట్ ఆర్కవిస్ట్ గ్రేడ్ 1, 4, ఐటీ అసిస్టెంట్ గ్రేడ్ ఏ 125, ఫిట్టర్ గ్రేడ్ 2, 36, లిఫ్ట్ ఆపరేటర్ 13, అసిస్టెంట్ ఆపరేటర్ కమ్ మెకానిక్ 15, సబ్స్టేషన్ అప్రెంటిస్ 37, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ గ్రేడ్ ఏ 21, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ బి 2, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ కంప్యూటర్ సైన్స్ 675, డొమెస్టిక్ సైన్స్ టీచర్లు 129, టీజీటీ అంటే స్పెషల్ ఎడ్యుకేషనల్ టీచర్ 1, 163, స్పెషల్ ఎడ్యుకేటర్ ప్రైమరీ 450, ఎలక్ట్రికల్ ఓవర్సీస్ అంటే సబ్ ఇన్స్పెక్టర్ 19 పోస్టులు ఖాళీలైతే ఉన్నాయి. వీటికి అర్హత సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులలో అంటే జువాలజీ, బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫోరెన్సిక్ సైన్స్ మొదలైనవి. దీంతో ఇంకా మాస్టర్ డిగ్రీ లేదా బయోటెక్నాలజీ ఇంకా కంప్యూటర్ సైన్స్లో బీఈ బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. టీజీటీ పోస్టులకు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. స్పెషల్ డిప్లొమా లేదా బీఎడ్తో పాటు సెంట్రల్ టీచర్ ఎబిలిటీ టెస్ట్ సీటెట్ ఇక్కడ ప్రాధాన్యం ఉంటుంది. స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు ఆర్సీఐ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. టెక్నికల్ ఇంకా ట్రేడ్ పోస్టులకు లిఫ్ట్ ఆపరేటర్, ఫిట్టర్ వంటి పోస్టులకు ఐటీఐ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వయసు జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ టెక్నికల్ ఐటీ అసిస్టెంట్ గ్రేడ్ ఏ పోస్టులకు 27, టీచింగ్ పోస్టులకు 30, ఫిట్టర్ అప్రెంటిస్ మెకానిక్ పోస్టులకు 32, లిఫ్ట్ ఆపరేటర్కు 37 మించి ఉండకూడదు. వేతనం ఉపాధ్యాయ పోస్టులకు 44,900 1,42,400 వరకు ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్ ఆర్కవిస్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ పోస్టులకు 35,400 1,12,400 వరకు ఉంటుంది వేతనం. ఇక జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఓవర్సీస్ పోస్టులకు 29,200 92,300 ఉంటుంది. ఐటీ అసిస్టెంట్ గ్రేడ్ ఏ పోస్టులకు 25,500 to 81,100 ఉంటుంది. ఇక ప్రీ రివైజ్డ్ ఫిట్టర్ లిఫ్ట్ ఆపరేటర్ అప్రెంటిస్ పోస్టులకు 19,900 to 63,200 వరకు ఉంటుంది. ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 16/6/2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 15/5/2026. వెబ్సైట్ వివరాలకు వస్తే https://dsssb3s.ఢిల్లీ.gov.in. వెబ్సైట్ వివరాలు మరొకసారి https://d3sssb.ఢిల్లీ.gov.in.

వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ఇప్పుడు వింటారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు అవ్వాలని అంతర్జాతీయ ఔషధ కంపెనీలను ఆహ్వానించే కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ రాబోయే 5 ఏళ్లలో 2 రెట్లు వృద్ధి కానున్న ఫార్మా పరిశ్రమ తక్కువ ధరకు ఔషధాలను అందించాలనే ప్రాధాన్యతను కొనసాగిస్తూనే జనరిక్ ఔషధాలను దాటి ఆవిష్కరణల ఆధారిత ఔషధ ఉత్పత్తుల దిశగా భారత్ అడుగులు. అంతర్జాతీయ సవాళ్ల మధ్య 7.7% వృద్ధిని నమోదు చేసిన భారత్ ప్రపంచ ఔషధ రంగ భాగస్వాములకు గొప్ప అవకాశాలు కల్పన. భారతదేశ ఔషధ ప్రగతి ప్రయాణంలో విశ్వాసం, ఆవిష్కరణ, భాగస్వామ్యం 3 కీలకధారాలు అన్నారు శ్రీ పీయూష్ గోయల్. ఆవిష్కరణల ఆధారిత సమ్మిళిత ఆరోగ్య సంరక్షణ దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో భాగస్వాములు కావాలని అంతర్జాతీయ ఔషధ కంపెనీలు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఇవాళ ఆహ్వానించారు. భారత ఔషధ రంగం ప్రస్తుతం సుమారు 60 బిలియన్ల డాలర్ల విలువైనదని, రాబోయే 5 ఏళ్లలో ఇది రెట్టింపయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఔషధ రంగానికి సంబంధించి ఇవాళ న్యూఢిల్లీలో జరిగిన గ్లోబల్ అంబాసిడర్ మీట్, జీడీఆర్సీ 2026 ఐపెక్స్ ఇంకా 2026లో ప్రారంభ వేడుకను ఉద్దేశించి శ్రీ పీయూష్ గోయల్ ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా చౌకగా మందులను అందించడాన్ని కొనసాగిస్తూనే కేవలం జనరిక్ మందులకే పరిమితం కాకుండా ఆవిష్కరణల ఆధారిత ఔషధ ఉత్పత్తుల దిశగా భారత్ అడుగులు వేస్తుందని ఆయన అన్నారు. అంతర్జాతీయ ఔషధ సరఫరా వ్యవస్థలో భారత్ కీలక భాగమని శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. వినియోగదారుడిగా, ఆవిష్కర్తగా, సాంకేతిక భాగస్వామిగా, ఔషధ పరిశోధనల వేదికగా, ఔషధి తయారీ కేంద్రంగా ప్రపంచ దేశాలకు విశ్వసనీయమైన భాగస్వామిగా ఉండాలని భారత్ భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉక్రెయిన్, పశ్చిమ ఆసియా ఘర్షణలు, అమెరికా విధించిన 50% పన్నుల వంటి అంతర్జాతీయ సవాళ్లు ఉన్నప్పటికీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతోందని మంత్రి అన్నారు. మార్చి 2026 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి స్థిర ధరల వద్ద భారత ఆర్థిక వ్యవస్థ 7.7% వృద్ధిని నమోదు చేసిందని వెల్లడించారు. భాగస్వామ్య దేశాల నుండి వచ్చే నాణ్యమైన కొత్త రకం ఔషధాలకు మార్కెట్లోకి ప్రవేశం కల్పించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వల్ల పలు ఔషధ ఉత్పత్తులకు పన్నులేని ప్రవేశంతో పాటు ఇతర ప్రాధాన్యతలు కూడా లభించాయని పేర్కొన్నారు. గత 12 ఏళ్లుగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ పరిశ్రమల అంతర్జాతీయ విస్తరణకు అత్యంత ప్రాధాన్యమిచ్చినట్లు మంత్రి తెలిపారు. ఇటీవల కాలంలో భారత్ 9 స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని, ప్రస్తుతం 50కి పైగా దేశాలతో వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయని, దీనివల్ల అభివృద్ధి చెందిన దేశాలు మార్కెట్లో మనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. భారతదేశ జనరిక్ ఔషధాల పరిశ్రమ ప్రాముఖ్యతను శ్రీ పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. భారత్ చౌకగా సరఫరా చేసే మందుల వల్ల ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల మంది రోగులు లబ్ధి పొందుతున్నారని అన్నారు. అమెరికాలో అమ్ముడయ్యే మొత్తం ఔషధాల్లో 80-90% జనరిక్ మందులే ఉన్నాయని, వాటి విలువ కేవలం 10-15% మాత్రమేనని చెప్పారు. దీనివల్ల ఎంత తక్కువ ధరలో జనరిక్ ఔషధాలు లభ్యమవుతాయో, వాటి వల్ల ప్రజలకు ఎంత ప్రయోజనం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే భారత్లో ప్రతిభ గల మానవ వనరులు ఉండటమే కాక మందుల తయారీ ఖర్చులు తక్కువగా ఉన్నట్లు తెలిపారు. భారత ఔషధ రంగానికున్న 3 కీలక బలాలు విశ్వాసం, ఆవిష్కరణ, భాగస్వాములని మంత్రి వివరించారు. విశ్వసనీయతలపై శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ, ఉత్పత్తుల తయారీ పద్ధతులను ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ మార్చిందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్ అవసరాల్లో సుమారు 65-70% భారత్ నుంచే సరఫరా అవుతున్నాయని, ప్రపంచంలోని 25 అతిపెద్ద జనరిక్ ఔషధ కంపెనీల్లో 10 కంపెనీలు భారత్ నుంచే పనిచేస్తున్నాయని చెప్పారు. అమెరికా వెలుపల యుఎస్ ఎఫ్డీఏ ఆమోదించిన అత్యధిక ఔషధి తయారీ ప్లాంట్ భారతదేశంలోనే ఉన్నట్లు వెల్లడించారు. ఆవిష్కరణల గురించి శ్రీ పీయూష్ గోయల్ వివరిస్తూ, ఇటీవల సంవత్సరాల్లో భారతదేశంలో పేటెంట్ దరఖాస్తులు దాదాపు 100% పెరిగినట్లు చెప్పారు. ఔషధ రంగంలో ఆవిష్కరణను ప్రోత్సహించేందుకు బయోఫార్మా శక్తి కార్యరూపాన్ని ప్రారంభించినట్లు ఆయన ప్రత్యేకంగా తెలిపారు. ఔషధ రంగంతో సహా వివిధ రంగాల్లో ఆవిష్కరణలకు మద్దతుగా ప్రభుత్వం

ప్రకటించిన $10 బిలియన్ కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. భాగస్వామ్యుల అంశంపై శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ, 140 కోట్ల మంది ప్రజల గల మార్కెట్, వేగంగా విస్తరిస్తున్న మధ్యతరగతి వర్గం, పెరుగుతున్న ఆదాయాలు, స్థిరమైన ఆర్థిక వృద్ధి అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, భారత్లో మరింత బలమైన ఉనికిని చాటుకోవాలని అంతర్జాతీయ ఔషధ కంపెనీలను శ్రీ పీయూష్ గోయల్ ఆహ్వానించారు. భారతదేశ ప్రాచీన ఆరోగ్య తత్వశాస్త్రాన్ని ప్రస్తావిస్తూ, సర్వే సంతు నిరామయ అంటే సమస్త జీవులు రోగాల బారు నుండి విముక్తి పొందునుగాక అనే సంస్కృత సూక్తిని శ్రీ పీయూష్ గోయల్ ఉదహరించారు. ఆరోగ్యకరమైన జీవితాన్ని ఉమ్మడి బాధ్యతగా భావించే విధానం భారత్లో వేల ఏళ్లుగా కొనసాగుతుందని కూడా తెలిపారు. ముఖ్యంగా COVID-19 తర్వాత ప్రపంచాన్ని మరింత సురక్షితమైన ప్రదేశంగా మార్చేందుకు, అందరికీ సమానమైన ఆరోగ్య సంరక్షణను కల్పించేందుకు దేశాల ఉమ్మడి బాధ్యతను ప్రపంచం గుర్తించిందని ఆయన అన్నారు. ఈ సిద్ధాంతమే భారతదేశ ఆధునిక ఔషధ రంగానికి నిరంతరం మార్గదర్శకత్వం వహిస్తోందని కూడా పేర్కొన్నారు. COVID-19 మహమ్మారి సమయంలో భారత ఔషధ రంగం ప్రదర్శించిన మనోధైర్యాన్ని శ్రీ పీయూష్ గోయల్ ప్రశంసించారు. భారతదేశ కంపెనీలు కేవలం దేశీయ అవసరాలను తీర్చడమే కాక ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు, అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలను కూడా తీర్చుతాయని చెప్పారు. మహమ్మారి సమయంలో భారతదేశం ఔషధాల సరఫరాను నిర్వహించిన తీరును గుర్తుచేస్తూ, ఇతర దేశాలకు సహాయాన్ని నిరాకరించకుండా అందరికీ సమానమైన ప్రతిపాదకన సరసమైన ధరలకే లభ్యమయ్యేలా చూసిందేందుకు ఔషధాలు, వ్యాక్సిన్లు ఎగుమతులపై తాత్కాలిక ఆంక్షలు విధించినట్లు శ్రీ పీయూష్ గోయల్ వివరించారు. ఈ సంక్షోభ సమయంలో భారీ ఆర్థిక వనరులున్న వ్యాపారులు, సంస్థలు అందుబాటులో ఉన్న నిల్వలను తమ అధీనంలో ఉంచుకుని వాటిని అధిక ధరలకు విక్రయిస్తారనేది ప్రభుత్వ ఆందోళన అని చెప్పారు. మహమ్మారి సమయంలో 100కి పైగా దేశాలు భారత్ నుంచి ఉచితంగా ఔషధాలను పొందాయని, ఔషధ రంగంలో సహాయం కోసం భారతదేశాన్ని ఆశ్రయించిన ప్రతి దేశానికి COVID-19 కంటే ముందున్న ధరలకే ఔషధాలను అందించినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఆసరాగా చేసుకుని వ్యాపారులు, మధ్యవర్తులు లాభపడకుండా భారత్ జాగ్రత్త వహించినట్లు చెప్పారు. మహమ్మారులు, యుద్ధాలు వంటి సంక్షోభ సమయాల్లో కాక ఎల్లప్పుడూ ఉండే శాశ్వత భాగస్వాములను భారత్ కోరుకుంటుందని మంత్రి తెలిపారు. కొత్త ఆవిష్కరణల, నిరంతర ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు అందరికీ నాణ్యమైన వైద్యం అందేలా చూసేందుకు దీర్ఘకాలిక భాగస్వాములను ఏర్పరచుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. 2023లో భారత్ అధ్యక్షతన వహించిన G20 ఇతివృత్తమైన వసుదైక కుటుంబం లేదా ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్ అంశాన్ని ప్రస్తావిస్తూ, ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ఏ ఒక్కరూ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణకు, భద్రతకు దూరం కాకుండా ప్రపంచ దేశాలతో కలిసి పనిచేయాలని భారత్ భావిస్తోందని, ప్రపంచ దేశాలన్నిటినీ సొంత కుటుంబ సభ్యులుగా చూస్తోందని శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. మీరింతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు వినండి, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం కోసం సూరజ్ సంతోష్ ఆలపించిన ఈ పాట. గీతరచన, సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత నాగరికతల మధ్య సంభాషణ కోసం అంతర్జాతీయ దినోత్సవం గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఐక్యరాజ్యసమితి ద్వారా ఏటా జూన్ 10వ తేదీన అంతర్జాతీయ నాగరికతల మధ్య సంభాషణ దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతుల మధ్య అవగాహన, సామరస్యం మరియు శాంతిని పెంపొందించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ దినోత్సవం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చైనా ప్రతిపాదించిన తీర్మానానికి 80 దేశాలకు పైగా మద్దతు తెలపడంతో 2024 జూన్ 7న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. భిన్న సంస్కృతులు, మతాలు, ఇంకా నాగరికతల మధ్య ఉన్న వైవిధ్యం మానవాళికి ఒక గొప్ప వారసత్వ సంపద అని చాటి చెప్పడం, అలాగే విభేదాలను తొలగించి శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించడం ఈ యొక్క దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ప్రపంచంలో పెరుగుతున్న సాంస్కృతిక అపార్థాలను, ఘర్షణలను నివారించడానికి సంభాషణలు ఎంతో అవసరమని ఇది నొక్కి చెప్తుంది. అదండి మీరింతవరకు నాగరికతల మధ్య సంభాషణ కోసం అంతర్జాతీయ దినోత్సవం గురించి వివరాలు విన్నారు. ఇప్పుడు మరొక పాట. కంచె చిత్రం కోసం అభయ్ జోధ్పుర్కర్, శ్రేయా ఘోషల్ పాడిన సిరివెన్నెల గీతం. సంగీతం అందించిన వారు చిరంతన్ భట్.

ఇప్పుడు వినండి బొబ్బిలి రాజా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర ఆలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం అందించిన వారు ఇళయరాజా.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ పూట రేపు మా ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుండి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో జంతు మాంసం ద్వారా మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధులు, ఈ అంశం గురించి తిరుపతి పశువైద్య కళాశాల పశు ఉత్పత్తుల సాంకేతిక శాస్త్ర విభాగం శాస్త్రవేత్త శ్రీ జడ్ నవీన్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:00 ఇంకా 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటారు. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 విజయవాడ కేంద్రం నుండి నాటిక ప్రసారమవుతుంది. 10:00 రాగం తానం పల్లవి ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 10:45 ఆపాత మధురాలు అలనాటి సుముద్ర గీతాలు వింటారు. 11:00 దేశభక్తి గీతాలు. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారాలు. రేపటి మా కార్యక్రమాల వివరాలు. ఉదయం 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ సాయిబాబా భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత మధురాంతకం అమరావతి. 6:35 పొలం కబుర్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఇంకా వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు, ఇంకా అంతర్జాతీయ ఆటల దినోత్సవం గురించిన వివరాలు వింటారు. 7:45 ఉదయరాగం చిత్రగీతాలు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

ముప్పై నిమిషాలకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి 8:35 పుస్తకవాణి అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం 13వ భాగం అణగారిన వర్గాల సేవా దినోత్సవం కోసం పోరాటం. రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు, చదివిన వారు శ్రీ ఎం సుధాకర్ మోహన్ గారు. 9:00 హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే చిత్రగీతాలు. 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. అనంతరం వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:05 ఇంకా 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 1:30 ఇంకా 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ప్రత్యేక చిత్రసీమ సమర్పణ శ్రీమతి జే నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం ఇంకా వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 భక్తి కుసుమాలు భక్తి గీతాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమంలో భూసార పరీక్షల ప్రాముఖ్యత, మట్టి నమూనా సేకరించే విధానం గురించి తిరుపతి జిల్లా రేణుగుంట మండలం వనస్థలి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం ప్రయోగశాల సాంకేతిక నిపుణులు ఎల్ ప్రియాంక గారి ప్రసంగం ఉంటుంది. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి మార్కాపుర కేంద్ర సమర్పణ. 8:00 ఇంకా 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటారు. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటారు. 10:00 వ్యాసపీఠం మహాభారతంపై కార్యక్రమం ద్రోణ పర్వం 2వ భాగం. 10:30 ఆపాత మధురాలు అలనాటి సుముద్ర గీతాలు. 11:00 దేశభక్తి గీతాలు. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈ పూట రేపు మా ఆకాశవాణి ఎఫ్ఎం నుండి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. మా స్టూడియో క్లాక్ల సమయం 6:04 దాటి 37 సెకండ్లుగా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

0: గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ న్యూఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఆఫీస్ వచ్చి 2 టవర్స్, దాదాపు 1300 కోట్ల రూపాయలు, 23 లక్షల స్క్వేర్ ఫీట్, 5 ఎకరాల్లో. ఇది కంప్లీట్ అయిన తర్వాత అప్ టు 8000 పీపుల్ ని ఇది అకామిడేట్ చేయగలదు ఆఫీస్ స్పేస్. అదేవిధంగా 1800 కార్ పార్కింగ్ వచ్చేటువంటి పరిస్థితి. రెండోది తీసుకుంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 1234 కోట్ల రూపాయలు, 17 ఎకరాల్లో 11 టవర్స్ ఇవి రెసిడెన్షియల్ క్వార్టర్స్. ఈరోజు కేబినెట్ ద్వారా గౌరవ ప్రధాని గారు ఆమోదం చేశారు.
0: దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సఫలీకృతులయ్యారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేసిన సామాజిక మాధ్యమ పోస్టులో నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ అద్భుత శక్తిగా ఎదుగుతోందని పేర్కొన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ 4399 రోజుల నిరంతర పాలన ప్రతి స్థాయిలో భారతదేశాన్ని పరివర్తన చెందించాలనే అద్వితీయమైన కృషితో నిండుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకున్నందుకు నరేంద్ర మోదీకి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. వీబీజీ రామ్జీ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 7707 కోట్ల రూపాయలు కేటాయించింది. దేశంలో 3వ అత్యధిక కేటాయింపులను ఆంధ్రప్రదేశ్ దక్కించుకోవడం సమర్థవంతమైన అమలు పట్ల తమ నిబద్ధతకు బలమైన నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ కేటాయింపులు గ్రామ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసి జీవనోపాధిని మెరుగుపరుస్తాయని తెలిపారు. దేశాభివృద్ధికి చోదక శక్తిగా ఉన్న రైతులు, మహిళలు, శ్రామికులకు మరిన్ని అవకాశాలు సృష్టిస్తాయన్నారు. గ్రామీణాభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న అచంచలమైన దృష్టికి సామాజిక మాధ్యమ ప్రకటనలో కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలను గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశామని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలియజేశారు. గడిచిన 2 ఏళ్లలో సాంఘిక సంక్షేమ శాఖ చేపట్టిన అభివృద్ధి పనుల గురించి అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులకు వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా తమ ప్రభుత్వ పరిపాలన సాగుతోందని, రాష్ట్రంలో స్టడీ సర్కిళ్లను మరింత బలోపేతం చేసినట్టు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో, 10వ తరగతి, ఇంటర్మీడియట్లో మంచి ఉత్తీర్ణత సాధించినట్టు తెలియజేశారు. విద్యార్థులకు సురక్షిత, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలియజేశారు. 104.96 కోట్ల రూపాయల వ్యయంతో హాస్టళ్ల మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టి 774 హాస్టళ్లలో మౌలిక వసతులు మెరుగుపరిచామని చెప్పారు. ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలోని అన్ని వసతి గృహాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కానుందని మంత్రి వెల్లడిస్తూ,
2: 774 హాస్టల్లో 104 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం రిపేర్ చేసి మెరుగైన వసతులు కూడా కల్పించడం జరిగింది. ప్రతి ఒక్క హాస్టల్ కూడాను ఆర్ఓ ప్లాంట్, మస్కిటో మెట్స్, దాంతో పాటుగా మిగిలినటువంటి మౌలిక వసతులు కూడా కల్పించేందుకు మేము చర్యలు తీసుకోవడం జరిగింది. కమ్యూనిటీ టాయిలెట్స్ కూడా 23.79 కోట్ల రూపాయలతోటి మంజూరు చేయడం కూడా జరిగింది. శానిటేషన్ మెయింటెనెన్స్ కి అవుట్ సోర్సింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మన మార్చి నుండి ప్రారంభించడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ పేర్కొన్నారు. సాలూరు మండలం సారిక పంచాయతీ పరిధిలోని దండిగాం నుంచి నేరెళ్ల వరుస వరకు సుమారు 1.90 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పునర్నిర్మించిన బీటీ రహదారిని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ రహదారి వల్ల దండిగాం, నేరెళ్ల వలస గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయని చెప్పారు. ప్రముఖ చలనచిత్ర దర్శకులు భారతీరాజా మరణం బాధాకరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలకు భారతీరాజా చిరస్మరణీయ చిత్రాలు అందించారని, భారతీయ సినీ పరిశ్రమకు ఆయన మరణం తీరని లోటని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అదేవిధంగా భారతీరాజా మృతి పట్ల సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రామీణ నేపథ్య చిత్రాలకు సరికొత్త ప్రాణం పోసిన మహోన్నత దర్శకుడు భారతీరాజా అని, ఎందరో నూతన నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దర్శక శిఖరం అనే సామాజిక మాధ్యమ పోస్టులో మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. భారతీరాజా తెరకెక్కించిన సీతాకొక చిలుక, ఎర్ర గులాబీలు, చిరంజీవి నటించిన ఆరాధన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 6 జాతీయ పురస్కారాలు, 4 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్న భారతీరాజాను 2000

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో 2 కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు మెరుగుపరిచినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. రాష్ట్రంలో విబీజీ రామ్జీ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 7,707 కోట్ల రూపాయలు కేటాయించింది. నైరుతి ఋతుపవనాలు రాబోయే 3-4 రోజుల్లో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 2 కీలక కేంద్ర ప్రాజెక్టులను ప్రభుత్వం కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2 కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఈరోజు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా 1,299 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కేంద్ర ప్రభుత్వ సాధారణ కార్యాలయ భవన సముదాయం సిజీజీపీఓఏను, 1,234 కోట్ల రూపాయల వ్యయంతో ఉద్యోగులకు నివాస భవన సముదాయం జీపీఆర్ఏను నిర్మించనున్నారు. రాష్ట్రానికి కేటాయించిన ప్రాజెక్టులపై కేంద్ర గ్రామీణ

0: 2004లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. వైద్య సేవల్లో కృత్రిమ మేధ ఏఐ వినియోగాన్ని ప్రభుత్వం క్రమంగా పెంచేందుకు ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ క్రమంలోనే మధుమేహంతో కంటిచూపు సమస్యలు, రెటినోపతి కలిగిన వారికి తగిన సమయంలో చికిత్స అందించడంలో ఏఐ వినియోగాన్ని ప్రయోగాత్మకంగా గుంటూరు, కర్నూలు, విశాఖల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించామన్నారు. ఫాండస్ కెమెరాల ద్వారా తీసే ఇమేజ్ను పరిశీలించి రెటినోపతి సమస్య ఎంత తీవ్రంగా ఉంది, వైద్యులను సంప్రదించాలా వద్దా అనే దానిపై ఏఐ స్పష్టత ఇస్తుందన్నారు. ప్రస్తుతం వైద్యులు అందుబాటులో ఉన్న చోట మాత్రమే ఫండస్ కెమెరాలు ఉన్నాయని, ఏఐ సేవల రాకతో ఫండస్ కెమెరాలు ఆస్టోమెట్రిస్ట్ టెక్నీషియన్ను అందుబాటులోకి తీసుకొస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. రెటినోపతి సమస్యలు గుర్తించడంలో వైద్యుల కొరతను అధిగమించేందుకు ఏఐ సహాయపడుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు రాబోయే 3-4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలకు మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అదేవిధంగా మధ్య బంగాళాఖాతం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అంతర్ కర్ణాటక మీదుగా ఉన్న నిన్నటి అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని తెలియజేశారు. మరిన్ని వివరాలను వాతావరణ శాఖాధికారిణి జి లక్ష్మి వెల్లడిస్తూ,
1: రాబోయే 3-4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రము, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 2 రోజుల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది.
0: ఇక మార్కాపురంతో పాటు రాయలసీమ జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అల్లూరి, పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో 2 కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు మెరుగుపరిచినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. రాష్ట్రంలో వీబీజీ రామ్జీ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 7,700 కోట్ల రూపాయలు కేటాయించింది. నైరుతి రుతుపవనాలు రాబోయే 3-4 రోజుల్లో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ಪ್ರಧಾನಮಂತ್ರಿಣಾ ನರೇಂದ್ರ ಮೋದಿನಾ ಭಯೋತ್ಪಾದನಸ್ಯ ವಿರುದ್ಧಂ ಕಠೋರ ಕಾರ್ಯಾಚರಣಮಪಿ ಸ್ವೀಕೃತಂ.
1: ಮಾನ್ಯ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಶ್ರೀ ನರೇಂದ್ರ ಮೋದಿ ಜೀನೆ ಆತಂಕವಾದ ವಿರೋಧ ಮೇ ಕಠೋರ ಕದಮ ಉಠಾಯ್ ಸೀಮಾ ಪಾರ ಆತಂಕವಾದ ಕ್ಯಾಂಪೋ ಪರ್ ಸರ್ಜಿಕಲ್ ಸ್ಟ್ರೈಕ್ ಕಿ ಏರ್ ಸ್ಟ್ರೈಕ್ ಕಿ ಔರ್ ಆಪರೇಷನ್ ಸಿಂಧೂರ್ ಕೆ ರೂಪ ಮೇ ಪಾಕಿಸ್ತಾನ ಕೆ ಉನ್ ಕ್ಷೇತ್ರೋ ಕೋ ಬಿ ಟಾರ್ಗೆಟ್ ಕಿಯಾ ಜೊ ಪಹಲೆ ಅಕಲ್ಪನೀಯ ಥೆ ಔರ್ ಪಾಕಿಸ್ತಾನ ಕೆ ಸಾಥ್ ದಶಕೋ ಪಹಲೆ ಕಿಯೆ ಗಯೆ ಅನ್ಯಾಯಪೂರ್ಣ ಸಿಂಧು ಜಲ್ ಸಂಜೋತೆ ಕೋ ಬಿ ನಿಲಂಬಿತ ಸ್ಥಿತಿ ಮೇ ರಖಾ ಗಯಾ.
0: ಶ್ರೀ ವೈಷ್ಣವ ಅವದತ್ ಯತ್ ಅದ್ಯ ಮಂತ್ರಿಮಂಡಲೇನ ಅಹಮದಾಬಾದ್ ಮೆಟ್ರೋ ಫೇಸ್ ಟು ಎ ಇತ್ಯಸ್ಯ ವಿಸ್ತಾರಾಯ ಏಕೋನಸಪ್ತತ್ಯಧಿಕೈಕ ಶತಾಧಿಕ ದ್ವಿಸಹಸ್ರ ಕೋಟಿ ರೂಪ್ಯಕಾಣಾಂ ವ್ಯಯಃ ಸ್ವೀಕೃತಃ. ಸಹ ಅವದತ್ ಯತ್ ಅಸ್ಮಿನ್ ಷಟ್ ಕಿಲೋಮೀಟರ್ ಸುದೀರ್ಘ ಮೆಟ್ರೋ ಮಾರ್ಗಃ ಪಂಚಸ್ಥಾನಕೈಃ ಯುಕ್ತಃ ಅಸ್ತಿ. ಮಂತ್ರಿ ಅವದತ್ ಯತ್ ದ್ವಿತೀಯ ಕ ಚರಣಸ್ಯ ಕಾರ್ಯಾನ್ವಯನೇನ ಅಹಮದಾಬಾದ್ ಗಾಂಧಿನಗರಯೋಃ ಮಧ್ಯೆ ಸಪ್ತಸಪ್ತತಿ ಕಿಲೋಮೀಟರ್ ಮಿತಂ ಯಾವತ್ ಸಕ್ರಿಯಂ ಮೆಟ್ರೋ ರೇಲ ಜಾಲಂ ಭವಿಷ್ಯತಿ.
1: आज कैबिनेट में तीन फैसले लिए गए. एक फैसला अहमदाबाद में मेट्रो के विस्तार का है और दो फैसले अमरावती जो कि आंध्र प्रदेश का नया कैपिटल निर्मित हो रहा है, बन रहा है, डेवलप हो रहा है, उसके दो फैसले लिए गए. अहमदाबाद मेट्रो का फेज टू ए कोटेश्वर रोड से एयरपोर्ट का कॉरिडोर आज अप्रूव हुआ है कैबिनेट में.
0: केन्द्रीय पेट्रोलियम तथा प्राकृतिक ईंधन मंत्री हरदीप सिंह पुरी वर्यः अद्य अवदत् यत् देशे संकुचित प्राकृतिक ईंधनस्य सीएनजी इत्यस्य अभावः नास्ति. सः अवदत् यत् सर्वकारः गृहेषु पाइप्ड नेचुरल गैस पीएनजी इत्यस्य आपूर्तिं विस्तारयितुं तथा च एलपीजी संपर्कान् पीएनजी संपर्करूपेण परिवर्तयितुं प्रयत्नाः प्रचलन्ति.
2: ग्लोबल सिचुएशन का फायदा उठा के कुछ लोगों ने आर्टिफिशियल शॉर्टेजेस करने की कोशिश की है, तो एकदम हमने उस पर क्रैकडाउन कर दिया. कोई कमी नहीं है, ना सीएनजी की कमी है, ना पाइप गैस जो लोगों के घरों में जा रहे हैं. इनफैक्ट एलपीजी के हम कन्वर्ट कर रहे हैं इनटू पीएनजी कनेक्शन.
0: अफगानिस्तान देशस्य कुनार खोस्त पक्तिका इत्येतेषु प्रान्तेषु पाकिस्तानी सैन्यवायु आक्रमणे न्यूनातिन्यूनं त्रयोदश जनाः मृताः. तेषु एकादश बालकाः आसन्. एकस्मिन् वक्तव्ये तालिबान पक्षस्य प्रवक्ता जबीहुल्ला मुजाहिद इत्यनेन आक्रमणस्य निन्दां कृत्वा नागरिकगृहाणि लक्ष्यीकृत्य आक्रमणं ह्यः रात्रौ अभवत् इति उक्तम्. सः अवदत् यत् पाकिस्तानस्य सेना पुनः एकदा अफगानिस्तान देशस्य वायुक्षेत्रस्य उल्लङ्घनं कृतम्, अपि च तत् मानवीय अपराधम् उक्तम्. पाकिस्तान अफगानिस्तान देशयोः मध्ये गत कतिपयेषु मासेषु वर्धमान द्वन्द्वस्य मध्ये एषा नवीनतमा घटना अभवत्, यत्र पुनः पुनः गोलिकाप्रहारे नागरिकानां मृत्योः चिन्ता वर्धमाना अस्ति. अन्त्यक्रीडावार्तायाम् ऑस्ट्रेलियन ओपन बैडमिंटन क्रीडायां भारतस्य पीवी सिंधु तन्वी शर्मा इत्येतयोः युगलं सिडनी नगरे महिला एकल क्रीडायाः द्वितीये चक्रे प्रविष्टम् इति वार्ताः.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను ఇప్పుడు వింటున్నారు. ఇప్పుడు అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు వింటారు.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రకటన విన్నారు. ఇప్పుడు అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు వింటారు.

అమ్మవారు కరుణిస్తేనే అయ్యవారి దర్శనం. అలమేలు మంగను ఉరమందిడుకొన్న దేవుడు సందడి సొమ్ములతో సాకారమై నిలిచాడు. అన్నమయ్య తన కులదైవాన్ని, తన దప్పి తీర్చే కాలమేఘాన్ని, తన ప్రాణబంధువులు ఆనందాశ్రువులతో అభిషేకించాడు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బల
4: సై బాల్,
3: నడువుల తామర
4: సై బాల్,
3: బురద పుల్ల
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: ముద్దు, కొత్త కర్గల చికెన్ అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
7: ఆగు ముద్దు.
6: ఏంటి
7: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
8: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
6: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వరుగా.

0: ఉంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు వింటున్నారు.
5: వెంకటేశ్వరుని కటివరద హస్తాలను ధనుర్బాణాలు నిలిచాయి. కోదండరాముడు లోకాభిరాముడు, అతడు తత్వవేత్తల హృదయాలలో విహరించే తారక బ్రహ్మము. వేదాలలో సారా, శాస్త్రాలలో పరమార్థము,

0: శ్రీరామచంద్రుని దర్శనమైనది. ఇక రామబంటూ ఆంజనేయుల వారు
1: హనుమంతుడు ఉదయాస్తగిరులపై పాదాలు మోపి సూర్యుని వద్ద సకల శాస్త్రాలు చదివినవాడు. రావణుడు రామబాణంతో నేలకూలిన ఆ దశకంఠుని తేజస్సును ఈ రామభక్తుడు ముందే హరించాడు. పవనపుత్రుడు శ్రీ వెంకటపతి పాద సరోరుగ పాలకుడు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-42

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1-4454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
4: అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు వింటున్నారు.
5: అన్నమయ్య రామాంజనేయ లహరి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: అన్నమయ్య పదమంజరి కార్యక్రమములుగా చివరిగా వినండి

మీరింతవరకు అన్నమయ్య పదమంజరి భక్తిగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. శ్రోతలు, మా స్టూడియో క్లాక్లో సమయం 7:04 దాటి 25 సెకండ్లు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. ప్రధానమంత్రిగా 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి పలువురు ప్రపంచ నేతలు, కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. గుర్తింపు పొందిన హోమియోపతి వైద్యులపై ప్రకటనలు చేసేటప్పుడు మీడియా సంస్థలు, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ సూచించింది. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ శాశ్వత కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. వార్తల్లోని వివరాలు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలో అత్యంత సుదీర్ఘకాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ అధ్యక్షులు నితిన్ నబీన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏక్నాథ్ షిండే, చిరాగ్ పాస్వాన్, హెచ్డి కుమారస్వామి సహా ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాల అగ్రనేతలందరూ హాజరయ్యారు. వీరితో పాటు ఎన్డీఏ పాలిత ప్రాంతాలకు చెందిన 22 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ అభివృద్ది కార్యక్రమాలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల సమీక్షతో పాటు 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే విజన్పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. అత్యధిక కాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రిమండలి ఈరోజు ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

0: కేబినెట్ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, దేశానికి ప్రధానమంత్రిగా పీఎం మోదీ అందిస్తున్న నిరంతర సేవలకు గాను ఈ చారిత్రాత్మక మైలురాయిని తీర్మానంలో ప్రశంసించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను కూడా చర్చించినట్లు తెలిపారు.
1: आज श्री नरेंद्र मोदी जी निर्वाचित प्रधानमंत्री के रूप में सर्वाधिक अवधि तक निरंतर देश की सेवा करने वाले प्रधानमंत्री बन गए हैं. उन्होंने निर्वाचित पीएम के तौर पर 4,399 दिन की निरंतर सेवा का कीर्तिमान स्थापित किया है, जो स्वतंत्र भारत के इतिहास में पहली बार हुआ है. इससे पूर्व श्री जवाहरलाल जी नेहरू ने 1952 से लेकर 1964 तक निरंतर 4,398 दिन तक इस पद को सुशोभित किया था. मुख्य बात यह है, यह अवसर भारत की लोकतांत्रिक चेतना, జన విశ్వాస్ ఆర్ జన భాగీదారీకి శక్తి కా ప్రతీక.
0: ఈ సమావేశంలో 2,169 కోట్ల వ్యయంతో అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2A విస్తరణకు కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపినట్లు అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. 5 స్టేషన్స్తో కూడిన 6 కిలోమీటర్ల పొడవైన మెట్రో కారిడార్ ఇందులో ఉందన్నారు. ఫేజ్ 2A అందుబాటులోకి వస్తే అహ్మదాబాద్

0: लोकतांत्रिक चेतना जन विश्वास और जन भागीदारी की शक्ति का प्रतीक है।
1: ఈ సమావేశంలో 2,169 కోట్ల వ్యయంతో అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2A విస్తరణకు కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపినట్లు అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. 5 స్టేషన్స్తో కూడిన 6 కిలోమీటర్ల పొడవైన మెట్రో కారిడార్ ఇందులో ఉందన్నారు. ఫేజ్ 2A అందుబాటులోకి వస్తే అహ్మదాబాద్ గాంధీనగర్ మధ్య 77 కిలోమీటర్లకు పైగా మెట్రో రైల్ నెట్వర్క్ క్రియాశీలకంగా మారుతుందని మంత్రి తెలిపారు.
0: आज कैबिनेट में 3 फैसले लिए गए.
2: 3 decisions were taken in today's cabinet meeting. One decision concerns the expansion of the Ahmedabad metro, while other two relate to Amravati, the new capital city being developed in Andhra Pradesh. The cabinet approved the Ahmedabad metro phase 2 a corridor from Koteshwar Road to the airport. In Amravati, several central government offices will be brought together in a single complex. Two projects have been approved for this purpose, a residential complex and an office complex.
0: So residential complex or office complex?
1: ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, కేంద్ర ప్రభుత్వ నివాస సముదాయాల నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక కాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా గుర్తింపు పొందిన నరేంద్ర మోదీకి ప్రపంచ నేతలు అభినందనలు తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిశానాయకే, పాపువా న్యూగినియా ప్రధానమంత్రి జేమ్స్ మరాపే, ట్రినిడాడ్ అండ్ టోబాగో ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిస్సేసర్ తదితరులు పీఎం మోదీ పరిపాలనా సంస్కరణలను అభివృద్ది చెందుతున్న దేశాల కోసం చేసిన కృషిని, ఆర్థికంగా శక్తివంతమైన భారతదేశం కోసం ఆయనకున్న విజన్ను కొనియాడారు. ప్రధానమంత్రిగా 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి పలువురు కేంద్ర మంత్రులు అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఈ 12 ఏళ్ల కాలం భారతదేశ ఆత్మగౌరవాన్ని పునరుద్దరించారని అమిత్ షా పేర్కొన్నారు. మోదీ హయాంలో దేశ సరిహద్దులు సురక్షితంగా మారాయని, కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 రద్దు చేయబడిందని, రామాలయం నిర్మించబడిందని, నక్సలిజం నిర్మూలించబడిందని, ఉగ్రవాదానికి తగిన సమాధానం ఇవ్వబడిందని తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వం, విజన్ జాతీయ అభివృద్ది పట్ల భారత ప్రజలు ఉంచిన అచంచలమైన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని డాక్టర్ జైశంకర్ పేర్కొన్నారు. గడిచిన 12 ఏళ్లలో ప్రధాని మోదీ నాయకత్వం భారతదేశ వృద్ధి పథాన్ని మార్చేలా అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలు చేపట్టిందని మంత్రి నిర్మలా సీతారామన్ అభినందనలు తెలిపారు. 4,399 రోజుల ప్రయాణం సాధికారత, సంపన్న, అభివృద్ది చెందిన స్వావలంబన కలిగిన భారతదేశ నిర్మాణంలో ఒక సువర్ణ అధ్యాయమని మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దేశంలో అత్యంత సుదీర్ఘకాలం ఎన్నికైన ప్రధానిగా పనిచేసిన నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియు రియో సోషల్ మీడియా ట్వీట్ ద్వారా అభినందనలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. వికసిత్ భారత్ టీమిండియా విజన్కు అనుగుణంగా ఈ ఏడాది థీమ్ వికసిత్ భారత్ అట్ ద రేట్ ఆఫ్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్దిగా నిర్ణయించారు. ఇది సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి సంక్షేమం, అభివృద్దిపై దృష్టి సారిస్తుంది. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో నూతనంగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA శాశ్వత కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నగర విస్తరణ, మౌలిక వస్తుల కల్పన, ప్రణాళికాబద్దమైన పట్టణీకరణ లక్ష్యంగా ఈ అథారిటీ పనిచేస్తుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రముఖ సీనియర్ చలనచిత్ర దర్శకుడు భారతీ రాజా మృతి పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. భారతీ రాజా ఒక అద్భుతమైన దర్శకులని, గ్రామీణ భారతదేశ ఆత్మను, మానవ భావోద్వేగాలను వెండితెరపై అత్యంత సహజంగా ఆవిష్కరించి తమిళ సినిమాను విప్లవాత్మకంగా మార్చారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గుర్తింపు పొందిన హోమియోపతి వైద్యులపై ప్రకటనలు చేసేటప్పుడు మీడియా సంస్థలు, భాగస్వాములు, సాధారణ ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ ఒక అడ్వైజరీ జారీ చేసింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సామాజిక మాధ్యమాల్లో హోమియోపతిపై వస్తున్న తప్పుదోవ పట్టించే ప్రకటనలను కమిషన్ సుమోటోగా స్వీకరించింది. కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ తారకేశ్వర్ జైన్ మాట్లాడుతూ, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి యాక్ట్ 2020 కింద హోమియోపతి చట్టబద్దంగా గుర్తింపు పొందిన వైద్య

0: విధానమని స్పష్టం చేశారు. నీట్ అర్హత సాధించిన అభ్యర్థులకే ఇందులో ప్రవేశాలు కల్పిస్తారని కూడా పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు బల్గేరియా రాజధాని సోఫియాలోని జాతీయ చారిత్రక మ్యూజియాన్ని సందర్శించారు. శతాబ్దాల నాటి అద్భుతమైన కళాఖండాల సేకరణను తాను పరిశీలించానని, బల్గేరియా తన సుసంపన్నమైన చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని ఎంతటి శ్రద్ధతో పరిరక్షించిందో తెలుసుకోవడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. సోఫియా పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి అక్కడ బల్గేరియా అగ్రనాయకత్వంతో భేటీ కానున్నారు. ఆ దేశ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో పాకిస్తాన్ అవలంబిస్తున్న విధానాలపై బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అధినేత డాక్టర్ అల్లా నజర్ బలోచ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ప్రజల నిరసనలు ప్రాథమిక హక్కులు, స్వయం నిర్ణయాధికారం, రాజకీయ స్వేచ్ఛకు నిదర్శనమని పేర్కొన్నారు. రానున్న 3 రోజుల్లో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గణనీయమైన వాతావరణ మార్పులు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, దుమ్ము తుఫాను, వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో తీవ్రమైన ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, సిక్కిం, తీరప్రాంత కర్ణాటక, పశ్చిమ బెంగాల్లోని ఉప హిమాలయ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ నుంచి చాలా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే 3 వన్డేల సిరీస్కు ముందే భారత వన్డే జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. విరాట్ కోహ్లీ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా ఈ సిరీస్కు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాలో జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్కు భారత్ సన్నద్దతను ఈ సిరీస్ ద్వారానే ప్రారంభించనుంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. ప్రధానమంత్రిగా 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి పలువురు ప్రపంచ నేతలు, కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. గుర్తింపు పొందిన హోమియోపతి వైద్యులపై ప్రకటనలు చేసేటప్పుడు మీడియా సంస్థలు, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ సూచించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు.

0: ఈనాటి ఈ కార్యక్రమంలో జంతు మాంసం ద్వారా మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధులు, ఈ అంశం గురించి తిరుపతి పశువైద్య కళాశాల పశు ఉత్పత్తుల సాంకేతిక శాస్త్ర విభాగం శాస్త్రవేత్త శ్రీ జడ్ నవీన్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: రైతు మిత్రులకు నమస్కారం. ఈరోజు మనకు మాంసం ద్వారా మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధుల గురించి అవగాహన కల్పించేందుకు మనతో పాటు తిరుపతి పశువైద్య కళాశాల పశు ఉత్పత్తుల సాంకేతిక శాస్త్ర విభాగపు శాస్త్రవేత్త డాక్టర్ జడ్ నవీన్ గారు ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
1: సార్, ముందుగా ఇప్పుడు ఈ మాంసం అనేక రకాలుగా మనకు ఆరోగ్యదాయకమని అనుకుంటాము, ప్రత్యేకంగా ఈ ప్రోటీన్ ఇలాంటివి మాంసం ద్వారా అందుతాయి అంటుంటారు. మరి ఈ మాంసం ద్వారా మనకి ఏమైనా వ్యాధులు కూడా సంభవించే ప్రమాదం ఉందా?
2: సాధారణంగా మనుషుల నుండి పశువులకు, అలాగే పశువుల నుండి మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అని అంటాం. మనుషులలో వచ్చే వ్యాధులలో 70% వ్యాధులు, ఆ వ్యాధి కలుగు చేసే సూక్ష్మ క్రియలు పశువులలో వృద్ధి చెంది, ఆ పశువులను మనుషులు స్పృశించడం ద్వారా, ఆ పశువుల మలమూత్రాల ద్వారా, అంతేకాక వ్యాధితో ఉన్న పశువుల పాలు మరియు మాంసము మనుషులు తీసుకోవడం ద్వారా వ్యాప్తి చెందుతాయి. మాంసము మరియు పాల ద్వారా వ్యాపించే జూనోటిక్ వ్యాధులు ప్రజారోగ్యానికి గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తాయి.

0: ఇప్పుడు మీరు చెప్పిన ఈ వ్యాధులు ఏవైతే ఉన్నాయో మాంసం ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతాయని, వాటి గురించి కాస్త సవివరంగా తెలియజేస్తారా?
1: తప్పకుండా అండి. వ్యాధిని కలుగు చేసే కారకాలను బట్టి ఇవి ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి. మొదటిది మాంసం ద్వారా వ్యాప్తి చెందే బ్యాక్టీరియల్ జూనోటిక్ వ్యాధులు. రెండవది మాంసం ద్వారా వ్యాప్తి చెందే వైరల్ జూనోటిక్ వ్యాధులు. మరి చివరగా మాంసం ద్వారా వ్యాప్తి చెందే పారాసైటిక్ అనగా పరాన్న జీవుల ద్వారా వచ్చే జూనోటిక్ వ్యాధులు.
0: సార్, మరి ఇప్పుడు 3 రకాలుగా విభజించారు, అయితే ఇందులో ఈ బ్యాక్టీరియల్ జూనోటిక్ వ్యాధుల గురించి తెలియజేస్తారా?
1: ఈ బ్యాక్టీరియల్ జూనోటిక్ వ్యాధులకు ముఖ్య కారణము వివిధ రకములైన బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియల్ జూనోటిక్ వ్యాధుల్లో ముఖ్యమైనవి 4-5 మీకు తెలియజేస్తాను. అందులో మొదటిది యాంథ్రాక్స్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న జూనోటిక్ వ్యాధి. అంతేకాక మన చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలలో కూడా సాధారణంగా కనిపించే వ్యాధి. ఈ వ్యాధికి కారకం బ్యాసిల్లస్ యాంథ్రాసిస్ అనే బ్యాక్టీరియా. ఈ వ్యాధి వచ్చిన గొర్రెలు మేకలు ఆకస్మికంగా మరణిస్తాయి. అట్లు ఆకస్మికంగా మరణించిన గొర్రెల మేకల మాంసాన్ని కారకం తెలియకుండా తినడం వలన మనుషులకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది. మనుషుల శరీరం పైన నల్లటి పుండ్లు లాంటి గాయాలు సంభవిస్తాయి. దీనినే క్యుటేనియస్ యాంథ్రాక్స్ అని అంటాం. అంతేకాకుండా మనుషులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన అనారోగ్యము ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి మాంసం ద్వారా మాత్రమే కాకుండా ఉన్ని ఉత్పత్తి చేసే గొర్రెల జాతుల నుండి బొచ్చును కత్తిరించే మనుషులకు కూడా ఈ వ్యాధి వచ్చి తద్వారా మనుషులకు శ్వాసకోశ అనారోగ్యం కలిగిస్తుంది.
0: సార్, మరి దీనికి నివారణ ఎలా అంటారు?
1: దీనికి నివారణ అనుమానాస్పదంగా మృతి చెందిన జంతువుల మృతదేహాలను తాకకుండా ఉండడమే. జంతువులకు వార్షిక టీకాలు వేయించడం ద్వారా ఈ వ్యాధిని మనం నివారించవచ్చు. మరి రెండవదిగా చూస్తే సాల్మోనెల్లోసిస్. సాల్మోనెల్లోసిస్ అనే వ్యాధి ముఖ్యంగా కోళ్ల ద్వారా మనుషులకు వ్యాపించే జూనోటిక్ వ్యాధి. ఈ సాల్మోనెల్లోసిస్ బ్యాక్టీరియా ఎక్కువగా కోళ్ల ప్రేగులలో ఉంటుంది. కోడి రెట్టల ద్వారా బయటకు వచ్చి వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. కోడి రెట్ట ద్వారా వాతావరణమే మాత్రమే కాక కోడి శరీర భాగాలు, కోడి గుడ్లను కూడా కలుషితం చేస్తుంది. ఈ కోడి రెట్ల ద్వారా కలుషితమైన కోడి శరీర భాగాన్ని అంటే మాంసాన్ని సరిగ్గా కడగకుండా, సరిగ్గా ఉడికించకుండా తినడం వల్ల మనుషులకు ఈ సాల్మోనెల్లోసిస్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి వలన మనుషులలో జ్వరము, వాంతులు, రక్తంతో కూడిన విరేచనాలు రావచ్చు. ఇంతేకాక కోడి రెట్టల ద్వారా కలుషితమైన కోడి గుడ్లను పచ్చిగా కానీ సరిగ్గా ఉడికించకుండా ఆరగించడం ద్వారా కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. కోళ్లను కేజీలలో కాకుండా గుంపులుగా పెంచే షెడ్లలో ఈ వ్యాధి త్వరగా వ్యాప్తి చెందుతుంది.
0: సార్, మరి ఇప్పుడు ఈ సాల్మోనెల్లోసిస్ నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు?
1: ముఖ్యంగా కోడి షెడ్లలో తేమ లేకుండా చూసుకోవాలి. అలాగే నీరు నిల్వ ఉండకుండా లిట్టర్లో తేమ లేకుండా చూసుకోవడం, కోడి రెట్టల ద్వారా కలుషితమైన లిట్టర్ను ఎప్పటికప్పుడు మార్చుకొని లిట్టర్ పొడిగా ఉండేటట్లు చూసుకోవడం, షెడ్డును పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తిని మనము నివారించవచ్చు. ఇవే కాక మనం గమనించినట్లయితే మరో ముఖ్యమైన బ్యాక్టీరియల్ జూనోటిక్ డిసీజ్ ఏమిటంటే అది బ్రూసెల్లోసిస్. ఈ వ్యాధి బ్రూసెల్లా అనే బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది. గొర్రెలు, మేకలు, గేదెలు, ఆవులలో గర్భస్రావాలు కలుగజేయడం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. అట్లు గర్భస్రావం జరిగిన తర్వాత ఆ పశువుల పాలను సరిగా కాగబెట్టకుండా త్రాగడం, ఆ పశువులను తరచుగా తాగుతూ ఉండటం ద్వారా ఈ వ్యాధి మనుషులకు వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తికి తరచుగా తరంగాలుగా తరంగాలుగా వచ్చే జ్వరము, చలి,

0: అలసట మొదలగున్న లక్షణాలు కనిపిస్తాయి. మరొక బ్యాక్టీరియల్ జూనోటిక్ డిసీజ్ అనేది లిస్టీరియోసిస్. ఈ లిస్టీరియోసిస్ పాతరగడ్డి ద్వారా లేక పాడైపోయిన దాణా ద్వారా పశువులకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి బారిన పడిన పశువుల మాంసం తినడం ద్వారా మనుషులకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరం, ఎందుకంటే ఇది గర్భిణీ స్త్రీలలో గర్భస్రావాలు కూడా కలిగిస్తుంది. ఇక తదుపరి ఈకోలై బ్యాక్టీరియా. ఈకోలై బ్యాక్టీరియాలో O157H7 అనే రకం మనుషులకు వ్యాధికారకం. వ్యాధి సోకిన పశువుల మల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ప్రమాదకరమైన టాక్సిన్స్ ద్వారా మనుషులలో తీవ్రమైన కడుపు నొప్పి, విరేచనాలు, కొన్ని సందర్భాలలో కిడ్నీలు పాడైపోవటం జరగవచ్చు. సరిగ్గా వేడి చేయని పిజ్జాలు, బర్గర్లు తినకూడదు. అలాగే మాంసం ప్రాసెసింగ్ చేసేటప్పుడు కత్తులు, మాంసాన్ని కోసే బోర్డులు, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ రకంగా చేసినట్లయితే ఈ బ్యాక్టీరియల్ జూనోటిక్ వ్యాధులు రాకుండా మనం నివారించుకోవచ్చు.
1: సార్, మరి ఇందాక మీరు చెప్పారు ఈ జూనోటిక్ వ్యాధులు వైరస్ వల్ల కూడా సంక్రమిస్తాయని.
0: అవునండి.
1: మరి వైరస్ల ద్వారా సంక్రమించే వ్యాధుల గురించి వివరిస్తారా?
0: తప్పకుండా అండి. ఈ వైరస్ ద్వారా వ్యాప్తి చెందే జూనోటిక్ వ్యాధులలో మనం ఈ మధ్య కాలంలో తరచుగా వింటున్న వ్యాధి పేరు నీఫా వైరస్. ఈ నీఫా వైరస్ అనేది పండ్లను తినే గబ్బిలాల ద్వారా పందులకు, ఆ పందుల నుండి మనుషులకు సంక్రమిస్తుంది. పందులలో శ్వాస సంబంధిత అనారోగ్యం కలిగిస్తే మనుషులలో మెదడువాపు అంటే ఎన్సెఫలైటిస్ కలిగించి మరణాలు కూడా సంభవించేటట్లు చేస్తుంది. ఈ వ్యాధి సోకిన మనుషులలో మరణాలు ఎక్కువగా ఉండటం వలన ఇది అత్యంత ప్రమాదకరంగా ఎంచవచ్చు. తర్వాత వైరల్ వ్యాధి స్వైన్ ఫ్లూ. ఇది పంది మాంసం ద్వారానే మాత్రమే కాకుండా వ్యాధిగ్రస్త పందుల దగ్గర పనిచేసే వారికి శ్వాస ద్వారా కూడా వ్యాపిస్తుంది. పందులు ఈ వైరస్ను పెరిగేటట్లు చేసి అంటే యాంప్లిఫయర్గా ఉండి కొత్త కొత్త వేరియంట్లను వ్యాప్తి చేయడానికి దారితీస్తుంది. తర్వాత ముఖ్యమైన వైరల్ జూనోటిక్ వ్యాధి ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా. ఇది H5N1 వైరస్ వలన కలుగుతుంది. కోడి రెట్ట ద్వారా ఈ వైరస్ వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. ఇది కోడి మాంసము, గ్రుడ్ల ద్వారా, అంతేకాకుండా కోడి వధ సమయంలో విస్తరించే శ్వాస బిందువుల ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. మనుషులలో తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలు, న్యూమోనియా, శ్వాస వైఫల్యం కూడా దారితీస్తుంది. కోళ్ల షెడ్లలో చనిపోయిన పక్షులు సురక్షితంగా తొలగించడం ద్వారా, అనుమానాస్పద కోళ్లను వేరు చేయడం ద్వారా, వ్యాధి ఉన్న కోళ్లను నిర్మూలించడం ద్వారా మనము ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వ్యాధిని వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు. ఇవి మాత్రమే కాక మరొక వ్యాధి హెపటైటిస్ ఇ. ఇది సరిగ్గా ఉడికించని పంది కాలేయం, పంది మాంసం లేదా కలుషిత నీటి ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. మనుషులలో ఇది జ్వరము, అలసట, కడుపులో అసౌకర్యము, కాలేయ వాపు వంటివి కలిగిస్తుంది. గర్భిణీ స్త్రీలకు మరియు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం.
1: సార్, అయితే ఈ పరాన్న జీవుల ద్వారా వ్యాపించే జూనాటిక్ వ్యాధులు ఏంటి?
0: ఈ పరాన్న జీవులు మనుషులలో ఉండి మనం తినే ఆహారం అవి తీసుకొని మనుషులలో నుండి బాహ్య ప్రపంచానికి వెళ్ళి తద్వారా రోగాలను విస్తరింపజేస్తాయి. ఈ పరాన్న జీవుల ద్వారా వ్యాపించే జూనోటిక్ వ్యాధుల్లో మొట్టమొదటిగా ట్రైకినెల్లోసిస్ అని చెప్పవచ్చు. ఈ వ్యాధి ట్రైకినెల్లా స్పైరాలిస్ అనే పరాన్న జీవి వలన కలుగుతుంది. ఈ ట్రైకినెల్లా స్పైరాలిస్ అనే పరాన్న జీవి పందుల కండరాలలో సిస్టు రూపంలో ఉంటుంది. ఇంతేకాకుండా ఈ ట్రైకినెల్లా స్పైరాలిసిస్ అనేది అడవి పందుల వేట మాంసం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా కనిపించే వ్యాధి. సరిగ్గా ఉడికించని పంది మాంసం

0: మాంసము, ముఖ్యంగా అడవి పంది మాంసం తినడం వలన మనుషులకు జ్వరము, కండరాల నొప్పి, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. మాంసాన్ని వండేటప్పుడు తగినంత సమయం వరకు, అంతేకాక తగినంత ఉష్ణోగ్రత వద్ద ఉడికిస్తే ఈ పరాన్నజీవి చనిపోతుంది. అంతేకాక మాంసాన్ని -18 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 3 వారాలు ఫ్రీజ్ చేయటం వలన ఈ పరాన్నజీవి యొక్క లార్వా చనిపోయేటట్లు చేయవచ్చు. ఈ పరాన్నజీవుల ద్వారా వ్యాపించే 2వ జూనోటిక్ వ్యాధి ఏంటంటే టాక్సోప్లాస్మోసిస్. టాక్సోప్లాస్మా గోండై అనే పరాన్నజీవి పిల్లుల మలం ద్వారా పర్యావరణంలోనికి ప్రవేశించి పర్యావరణాన్ని, జంతువుల మేతను కలుషితపరుస్తాయి. ఈ మేత తిన్న మేకలు, గొర్రెలలో ఉండే కండరాలలు లేదా మాంసంలో సిస్టులుగా ఏర్పడి ఉంటాయి. ఎప్పుడైతే సరిగ్గా ఉడికించని గొర్రెల మేకల కండరాలు లేదా మాంసం తినడం ద్వారా ఈ సిస్టులు పరాన్నజీవిగా మనుషులలో ప్రవేశించి వ్యాధికారకంగా చేసి మనుషులలో ఫ్లూ వంటి లక్షణాలు కలిగిస్తాయి. ఈ పరాన్నజీవి వలన గర్భిణులకు అత్యంత ప్రమాదం జరుగుతుంది. ఎలా అంటే, శిశువులలో జన్యులోపాలను, ఇతర సమస్యలను కలిగిస్తుంది. కనుక ఈ పరాన్నజీవి గర్భిణీలకు, చిన్న శిశువులకు అత్యంత ప్రమాదకరం. తర్వాతి పరాన్నజీవి హైడాడిటోసిస్. ఈ జూనోటిక్ వ్యాధి ఎకినోకోకస్ అనేబడే పరాన్నజీవి ద్వారా కలుగుతుంది. ఇది మన మామూలుగా ఇంటి చుట్టూ ఉండే కుక్కల మలం ద్వారా ఈ పరాన్నజీవి గుడ్డులు పరిసరాలను కలుషితం చేసి తద్వారా మానవునిలోనికి ప్రవేశించి మనుషుల యొక్క కాలేయం లేదా ఊపిరితిత్తులలో సిస్టులుగా ఏర్పడతాయి. ఈ సిస్టులు పెద్దవి అయ్యి పగిలి అలర్జిక్ రియాక్షన్లు కలుగు చేస్తాయి. చనిపోయిన జంతువులు అంతర్గత అవయవాలను పచ్చిగా ఉన్నప్పుడు కుక్కలు తినడం ద్వారా ఈ వ్యాధి కుక్కలకు, తద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఇక చివరిగా సార్కోసిస్టోసిస్ అనే పరాన్నజీవి జూనోటిక్ వ్యాధి. ఈ పరాన్నజీవి గొర్రెలు, పశువుల కండరాలలో నివాసం ఉంటుంది. సరిగ్గా ఉడికించని మాంసం తినడం ద్వారా మనుషులలో విరేచనాలు, తీవ్రమైన కడుపు నొప్పి, కడుపులో అసౌకర్యం కలుగుతాయి.
1: సార్ మరి ఇప్పుడు మీరు 3 రకాల జూనోటిక్ వ్యాధులు, అంటే వైరస్ ద్వారా కలిగేవి, బ్యాక్టీరియా ద్వారా కలిగేవి, అలాగే పరాన్నజీవుల ద్వారా కలిగేవి వివరించారు. మరి ఇలాంటి జూనోటిక్ వ్యాధుల నివారణ ఎలా అంటారు?
0: ఈ వ్యాధుల నివారణ అత్యంత కీలకం. ఎందుకంటే ఈ జూనోటిక్ వ్యాధి కారకాలు మనుషుల శరీరంలోకి ప్రవేశించిన తరువాత లక్షణాలు గమనించి తర్వాత వైద్యం తీసుకోవడం అన్నది ఖర్చుతో కూడుకున్న పని. అంతేకాక మనుషుల ఆరోగ్యాన్ని కూడా అఫెక్ట్ చేసే పరిస్థితి. అందుకనే ఈ వ్యాధి సోకకుండా నివారణ చేయడం చాలా ముఖ్యం. ఈ జూనోటిక్ వ్యాధుల నివారణ ముఖ్యంగా 3 రకాలుగా మనం చూడవచ్చు. మొదటిది వ్యక్తిగత పరిశుభ్రత, 2వది పరిసరాల పరిశుభ్రత, 3వది ఫామ్ బయోసెక్యూరిటీ, అంటే ఫామ్ జీవభద్రత. మొదటిగా వ్యక్తిగత పరిశుభ్రతకు వస్తే, ఈనాటి రైతులందరూ కూడా ఏదో ఒక రూపంలో పెంపుడు జంతువులతో రోజులో 75% కలిసే ఉంటారు. ఎప్పటికప్పుడు పశువులను కడగటం ద్వారా కానీ, మేతకు తీసుకువెళ్ళడం ద్వారా కానీ పశువులను తాకుతూ ఉంటారు. ఎప్పుడైతే వారి వారి దినచర్య ముగించుకొని భోజనం చేయటానికి సిద్ధపడతారో, తప్పనిసరిగా చేతులు కడుక్కోవడం అనేది మొట్టమొదటి వ్యక్తిగత పరిశుభ్రత. ఏ పని చేసి వచ్చినా మనుషుల నుండి పశువులకి కావచ్చు, పశువుల నుండి మనుషులకు కావచ్చు, వ్యాప్తి చెందే ముఖ్యమైన అవకాశం చేతి స్పర్శ. కాబట్టి మనం ఆహారాన్ని భుజించే ముందు తప్పనిసరిగా చేతులు కడుక్కొని, శుభ్రంగా చేతులు కడుక్కొని, వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ మన ఆహార పద్ధతులను పాటించినట్లయితే ఈ ఎటువంటి జూనోటిక్ వ్యాధి అయినా పశువుల నుండి మనుషులకు వ్యాప్తి చెందకుండా

0: వారించవచ్చు. ఇక రెండవదిగా వస్తే పరిసరాల పరిశుభ్రత. పరిసరాల పరిశుభ్రత అంటే మామూలుగా మనం అనుకున్నది ఏంటంటే మన ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం. అలా చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఇంటిలోని చెత్తను తీసుకువెళ్ళి పక్క ఇంట్లో వేస్తాం. మన పరిశుభ్రత సరిపోతుందని మనం అనుకుంటాం, కానీ పరిసరాల పరిశుభ్రత అన్నది అత్యంత ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు మన పరిసరాలలో మనం ఇంతకుముందు చూసిన జూనోటిక్ వ్యాధులలో చాలా వరకు పశువులు, గొర్రెలు, కోళ్ళు మాత్రమే కాకుండా పిల్లులు, కుక్కలు, వాటి విసర్జించే మలం ద్వారా కూడా మన ఆహారం కలుషితమయ్యి ఆ వ్యాధులు మనకి సంక్రమించే పరిస్థితి ఉంది. కాబట్టి మన నివాస పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం అత్యంత ముఖ్యమైన విషయం. ఇంతేకాక మూడవదిగా ఫామ్ బయోసెక్యూరిటీ. మనకి ఏదన్నా షెడ్డు ఉన్నట్లయితే అందులో మనం పనిచేసినప్పుడు కానీ అందులో ఉపయోగించే వివిధ పనిముట్లు కానీ సరిగ్గా పరిశుభ్రంగా ఉండేటట్లుగా చూసుకోవడం, అక్కడ వాడిన పరికరాలను అక్కడే శుభ్రపరచుకోవడం, శుభ్రపరచుకున్న తర్వాత మనము మన ఇంటికి చేరేటప్పుడు మన చేతులను మళ్ళీ ఇంకొకసారి పరిశుభ్రపరచుకోవడం ద్వారా ఈ జోనోటిక్ వ్యాధుల నివారణను మనం నివారించుకోవచ్చు.
1: ధన్యవాదాలు సార్. మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి ఈ మాంసం ద్వారా మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధుల గురించి చాలా చక్కని అవగాహన కల్పించారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, ఈ జీవభద్రత వీటి నివారణకు ఎంత కీలకమో కూడా తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు పల్లె సీమలు వ్యవసాయ ధరల కార్యక్రమం విన్నారు. ఇప్పుడు వినండి జానపద గీతాలు.

ఈనాటి పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు వినండి వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం. ఆకాశవాణి నెల్లూరు కేంద్రం నుండి సమర్పణ.

0: ಆಕಾಶವಾಣಿ ವಿಕಸಿತ ಭಾರತ್ ಕಾರ್ಯಕ್ರಮವಿಂಟರು
1: ಆಕಾಶವಾಣಿ ಈನಾಟಿ ವಿಕಸಿತ್ ಭಾರತ್ ಕಾರ್ಯಕ್ರಮಂಲೋ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం గురించి, అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్.
2: ఆకాశవాణి యువత భవిష్యత్తును మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఈ పథకాల గురించి మనకు వివరించేందుకు ఈరోజు స్టూడియోలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం ఉన్నారు. వారితో చర్చిద్దాం. నమస్కారం ఖయ్యూం గారు.
3: నమస్కారం అండి.
2: యువతకు నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం ఇంటర్న్షిప్ కార్యక్రమం ముఖ్యమైంది కదా ఖయ్యూం గారు. మరి ఈ కార్యక్రమం అమలు తీరు గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
3: అందుకే నమస్కారం అండి. పిఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రాము కొత్తగా ఫేజ్ 3 ఇప్పుడు జరుగుతుందండి. గత 2 సంవత్సరాలు కూడా పిఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. ఈ మొదటి ఉన్న ప్రోగ్రామ్స్కి ఇప్పటికీ పిఎం ఇంటర్న్షిప్లో చాలా చేంజెస్ జరిగాయి. సో మొట్టమొదటిగా ఇది ఇప్పుడు జరుగుతుంది ఫేజ్ 3 అంటున్నాము. దీంట్లో ప్రధానంగా 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్న యువతీ యువకులందరూ కూడా దీనికి అర్హులు. క్వాలిఫికేషన్ ప్రకారంగా చూసుకుంటే 10వ తరగతి కానీ, ఇంటర్ కానీ, ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమా ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్, వీళ్ళందరూ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా వీళ్ళందరూ ఎలిజిబుల్ ఉంటుంటారు. సో ఇంకోటి చూసుకుంటే, దీని ముందు ఈ పిఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ 1 ఇయర్ ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో కొంతమంది ఇబ్బందులు గురవుతున్న ఉద్దేశంతో ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని 6 నెలల నుంచి 9 నెలలకి తగ్గించడం జరిగింది. సో అదేవిధంగా దీని ముందు యువతీ యువకులకు అందరికీ కూడా స్టైఫండ్ కింద 5,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దీన్ని 9,000 పెంచడం జరిగింది. సో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పథకాలు. యువతి యువకులు, నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇబ్బందులు గురి కాకుండా వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో దేశంలోని ప్రధాన కంపెనీలు ఏవైతే ఉన్నాయో, సో అలాంటి కంపెనీలు అన్నింటిలో కూడా ఈ పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని అర్హులు చేయడం జరిగింది. ఇది ప్రతి జిల్లాలో, అలాగే రాష్ట్రంలో, అలాగే దేశంలో 3 రకాల అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. ఎక్కడైనా కూడా ఒక యువకుడు ఉద్యోగం పొందాలంటే రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, కంపెనీని సెలెక్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా దేశంలో ఉన్న ప్రధాన కంపెనీలు కూడా చేసుకోవచ్చు. ఇంకొక గొప్ప అవకాశం దీంట్లో ఉన్నది ఏంటంటే, వీళ్ళకి అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బందులకు గురి కాకుండా 1-టైమ్ సెటిల్మెంట్ కింద వీరందరికీ కూడా 6,000 రూపాయలు ముందుగా ఇవ్వడం జరుగుతుంది.

0: అయినవంగాని అది కాకుండా అడిషనల్ గా ప్రతిసారి వాళ్ళకి స్టైఫండ్ కింద ఇప్పుడు 9,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. టోటల్ ప్రోగ్రామ్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత అదే కంపెనీలో వాళ్ళు ఒకవేళ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ ఇవి నచ్చితే అదే కంపెనీలో కంటిన్యూ అవ్వచ్చు. వద్దు అనుకుంటే మళ్ళీ ఆ సర్టిఫికేషన్ తీసుకుని వాళ్ళకి నచ్చిన కంపెనీలో ఆ సర్టిఫికేషన్ ద్వారా మంచి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. సో ఇలాంటి అవకాశము ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం మనకు యువతి యువకుల కోసం ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలో అలాగే దేశంలో ఈ ప్రోగ్రామ్ ఫాస్ట్ మేనర్లో ఉంది. ఫేజ్ 3కి ఫస్ట్ 1కి ఫేజ్ 1కి ఫేజ్2కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో 1 ఇయర్ అనే ప్రోగ్రామ్ని దాన్ని 9 నెలలకి ఇప్పుడు 6 నుంచి 9 నెలలకి కుదించడం జరిగింది. అదేవిధంగా మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ కంపెనీస్ అన్నిటి కూడా దీన్ని ఆన్ బోర్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నప్పుడే మీకు మొత్తం కంపెనీ లిస్ట్ మీకు కనబడుతుంది. మనకి ఏ కంపెనీ అయితే నచ్చుతుందో ఆ కంపెనీని మనం సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంటర్న్షిప్ 1 కన్నా 3 ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏ ఆప్షన్ నచ్చితే వాళ్ళు లోకల్గా కావాలనుకుంటున్నారా లేదా రాష్ట్రంలో కావాలనుకుంటున్నారా లేదా ప్రధాన నగరాల్లో ఏమైనా కావాలనుకుంటున్నారా దాన్ని చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా మంచి ఉద్యోగం పొందే అవకాశం.
1: అంటే శిక్షణలో ఏ రంగాల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు?
0: అన్ని రంగాలండి. దీంట్లో ఎస్పెషల్ చెప్పాలంటే సర్వీస్ సెక్టర్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంది, ఆటోమొబైల్ సెక్టర్ ఉంది. అలాగే ప్రతి రంగంలో ఇలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రతి వాళ్ళకి ఏ రంగంలో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుందో ఆ రంగంలో దాన్ని చూస్ చేసుకోవచ్చు.
1: గ్రామస్థాయిలో తీసుకుంటే, గ్రామస్థాయిలో ఈ కోర్సులపై అవగాహన విషయం తీసుకుంటే అవగాహన ఎలా ఉంది, అక్కడ అమలు తీరు ఎలా ఉంది, అలాగే యువత నుంచి స్పందన ఎలా ఉందంటారు?
0: మేము ప్రధానంగా చూసుకుంటే ఈ ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో ఆ ప్రోగ్రామ్ గ్రాస్ రూట్ లెవెల్ తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం అన్నీ చేస్తున్నాము. అలాగే ఈ ప్రోగ్రామ్ గురించి రెగ్యులర్గా అందరికీ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చేసుకుని జరిగింది. మన జిల్లాలో చూసుకుంటే సుమారుగా ఈ రోజు వరకు కూడా 1,350 మంది వరకు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి సంవత్సరంలో ఒక్కసారి ఇలాంటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కావచ్చు, ఫైనల్ సెమిస్టర్లో ఉన్న విద్యార్థులు కావచ్చు, లేదా కంప్లీట్ చేసిన వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు.
1: శిక్షణ పూర్తయిందనుకుందాం. శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు ఎలాంటి కంపెనీలో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి, అలాగే ప్లేస్మెంట్ ప్రాసెస్ తీసుకుంటే ప్లేస్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది?
0: దీంట్లో మ్యాక్సిమం అండి మంచి కంపెనీలు ఉన్నాయి, అంటే ఎంఎన్సీ కంపెనీలు, మేజర్ కంపెనీసే ఉన్నాయి. సో ఈ కంపెనీస్లో సర్టిఫికేషన్ పొందడం అనేది మీకు ఫర్దర్గా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ సర్టిఫికేషన్ తీసుకొని ఫర్దర్ కంపెనీస్కి అప్లై చేసినప్పుడు మీ పాత కంపెనీ యొక్క రెప్యుటేషన్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆ కంపెనీలో మీ అవగాహన బాగుండి, మీ యొక్క బిహేవియర్ బాగుండి, లేదా మీ పర్ఫార్మెన్స్ బాగుంటే తప్పనిసరిగా అదే కంపెనీలో మీ రెగ్యులర్ జాబ్స్ కూడా పొందే అవకాశం ఉంది.
1: టెక్నికల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మనందరికీ తెలిసిందే, మరి ఆ దిశగా ప్రత్యేకమైనటువంటి శిక్షణా తరగతులు ఏమైనా అందిస్తున్నారా?
0: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొట్టమొదట ప్రతి ప్రోగ్రాంలో కూడా ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, బిహేవియర్ స్కిల్స్ కావచ్చు, లేదా వాళ్ళ యొక్క ఫుల్ డెవలప్మెంట్ కోసం రకరకాల చర్యలు తీసుకుంటున్నాయి. వాళ్ళకి ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రాంలో మొట్టమొదట దీని మీద నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మొట్టమొదటి ట్రైనింగ్స్ ఉంటాయి, మొదటి 10-15 రోజులు. సో దీని ద్వారా ఫర్దర్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి కానీ లేదా మంచి జాబ్స్ పొందడానికి కానీ మంచి అవకాశాలు ఉంటాయి.
1: అలాగే అబ్దుల్ ఖయీం గారు, ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి కూడా మా శ్రోతలకు వివరిస్తారా?
0: తప్పనిసరిగానండి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ముఖ్యమైన పథకాల్లో PMKVY ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ యోజన అనేది ఇప్పుడు 4.0 వర్షన్ జరుగుతుంది. దీని ముందు ఫస్ట్ వర్షన్ జరిగింది, సెకండ్ వర్షన్, థర్డ్ వర్షన్, ప్రజెంట్ 4వ వర్షన్ జరుగుతుంది. పిఎం ఇంటర్న్షిప్ డైరెక్ట్ ప్లేస్మెంట్ సంబంధించింది అయితే PMKVY అనేది శిక్షణ మరియు ఉపాధి కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో శిక్షణ కాలం ఉంటుంది, శిక్షణ పొందిన తర్వాత ఆ శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ అనే ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రతి రాష్ట్రంలో అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ ప్రోగ్రామ్ని జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాలో ఒక స్కిల్ హబ్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో, గవర్నమెంట్ ఐటీఐ కాలేజెస్లో, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో, అలాగే యూనివర్సిటీలో ప్రతి దగ్గర స్కిల్ హబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన శిక్షణాకాలం 240 రోజుల నుంచి 480 గంటల వరకు కూడా ఈ ప్రోగ్రాం ఉంటుంది. సో ఈ ప్రోగ్రాంలో ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగపరిచి శిక్షణ పొంది శిక్షణతో పాటు ఉపాధి

0: అవకాశం కూడా ఉంది.
1: ఎలాంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు?
0: నెల్లూరు జిల్లాలో చూసుకుంటే ఈ అప్డేటెడ్ కోర్సెస్ లో మనకు ఫీల్డ్ టెక్నీషియన్ కంప్యూటింగ్ పెరిఫెరల్స్ కానీ, అలాగే మైక్రో ఇరిగేషన్ టెక్నీషియన్ అనేది నెల్లూరు డీకేడబ్ల్యూ కాలేజ్లో, అలాగే సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్ మీడియా అనలిస్ట్ అనేది మన డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ డీకేడబ్ల్యూ కాలేజ్లో జరుగుతుంది. అలాగే కోవూరులో చూసుకుంటే క్లౌడ్ కంప్యూటింగ్ విత్ AWS అండ్ అజూర్, కస్టమర్ కేర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వాయిస్ అండ్ నాన్ వాయిస్. అలాగే మన విక్రమ్ సింహారావు యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీ విత్ సోషల్ మీడియా అనలిస్ట్, అప్లికేషన్ డెవలపర్, వెబ్ అండ్ మొబైల్, అలాగే సెక్యూరిటీ అనలిస్ట్, మైక్రో ఇరిగేషన్ టెక్నీస్, అంటే జనరల్ కోర్సెస్ కాకుండా అప్డేటెడ్ కోర్సెస్. వీళ్ళందరికీ ఈ ట్రైనింగ్ పొందిన తర్వాత మంచి సర్టిఫికేషన్తో పాటు వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు పొందే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి.
1: సో ట్రైనింగ్ తర్వాత ప్లేస్మెంట్ విషయం తీసుకుంటే ప్లేస్మెంట్ ఏ విధంగా ఉంది అంటే, టెక్నికల్ స్కిల్స్ లేదే ఈ రోజుల్లో ప్లేస్మెంట్స్ అనేది చాలా కష్టం అని చెప్తూ ఉంటారు కదా?
0: అవునండి, ఇప్పుడు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా ఖచ్చితంగా ప్లేస్మెంట్ అనేది ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ముందే కొన్ని కంపెనీలతో మనం టైఅప్ చేసుకోవడం జరుగుతుంది. వీరందరూ ట్రైనింగ్ పొందుతున్నప్పుడు, అదేవిధంగా ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేటప్పుడు వీళ్ళందరికీ ఫైనల్గా ఒక అసెస్మెంట్ అని కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా అసెస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేషన్ రావడం జరుగుతుంది. సర్టిఫికేషన్తో పాటు వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం పొందే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చూసుకుంటే కూడా వీళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా నైపుణ్యం అనే ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ నైపుణ్యం యాప్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వారికి రాష్ట్రంలో జరుగుతున్న శిక్షణ వివరాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నిటి కూడా వాళ్ళకి మెసేజ్ రూపంలో, వాట్సాప్ రూపంలో, అలాగే డైరెక్ట్గా కాల్ సెంటర్కి కాల్ చేయడం ద్వారా కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు పొందవచ్చు. NSDC నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సర్టిఫికేషన్ అనేది చాలా వాల్యుబుల్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ పొందడం వల్ల మీ ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది.
1: అంటే మీరు ఇప్పుడు రెండు కోర్సులు చెప్పారు కదా, రెండిట్లో యువత ఎక్కువగా ఏ కోర్సు నేర్చుకోవడానికి మక్కువ చూపిస్తున్నారంటారు?
0: ఈ మనం చూసుకున్న కోర్సులన్నీ కూడా అండి మంచి డిమాండ్ ఉన్న కోర్సులే కూడా, రెండింటికి కూడా హైలీ డిమాండ్ ఉంది. వాళ్ళకి దీంట్లో అయితే ఎక్కువ అభిరుచి కలిగి ఉంటారు, ఆ కోర్సును చూస్ చేసుకునే అవకాశం ఉంది. మనం తక్కువ టార్గెట్ అయినా కూడా వాళ్ళకి ఇంట్రెస్టెస్ కోర్సెస్ ఎప్పుడు పెట్టడం జరుగుతుంది.
1: గ్రామీణ యువతకు కూడా ఈ కోర్సెస్ బాగా ఉపయోగకరంగా ఉంటాయి.
0: తప్పనిసరిగా అండి, ఇప్పుడు ఆల్రెడీ అందరికీ క్వాలిఫికేషన్స్ పెరిగాయండి. మినిమం చాలా మంది ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారు. సో వాళ్ళకి సర్టిఫికేషన్ పొందడం ద్వారా వాళ్ళ ఉపాధి అవకాశాలను బాగా పెంచుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కాకుండా మన ద్వారా కూడా మనం ఉపాధి కల్పిస్తున్నాం. వీళ్ళందరికీ కూడా డిగ్రీ నుంచి బయటకు వస్తున్నప్పుడే ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ అని ప్రతి డిగ్రీ కాలేజీలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏదైతే కోర్సులు ఉంటుందో ఆ కోర్సులో వాళ్ళకి శిక్షణ ఇచ్చి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ ఇయర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా ఒక సర్టిఫికేషన్ ద్వారా వారు బయటికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్రెస్టెస్ కోర్సెస్లో వారు చదువుతున్న బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, వారికి సంబంధించిన కోర్సెస్లో వాళ్ళకి సర్టిఫికేషన్ పొందుతున్నారు. సో బయటకు వచ్చేటప్పుడు ఒక్క సర్టిఫికేషన్తో బయటకు వస్తే వాళ్ళు ఉద్యోగం పొందే అవకాశాలు మెరుగుపడతాయి. అదే ఉద్దేశంతో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సెంటర్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం, నిరుద్యోగ యువతి యువకుల కోసం స్కిల్ హబ్స్ని ఏర్పాటు చేశాం. ప్రతి 3 నెలలకి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మెగా జాబ్ మేళా, అంటే కనీసం 10 నుంచి 25 కంపెనీల వరకు ఈ జాబ్ మేళా నిర్వహించి డైరెక్ట్గా ఉపాధి అవకాశాలను పెంచడం కోసం చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఇవే కాకుండా ఎవరైనా వేరే విదేశాల్లో పనిచేయాలనుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో దాన్ని కూడా వర్కౌట్ చేసి వారందరికీ కూడా వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు డైరెక్ట్గా APSDC మరి ఓమ్ క్యాప్, ఓవర్సీస్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దీని ద్వారా కూడా వారందరికీ కొంత శిక్షణ ఇచ్చి, జర్మనీ లాంగ్వేజ్ అయితే జర్మనీ లాంగ్వేజ్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, అలాగే రష్యన్ అయితే రష్యన్ లాంగ్వేజ్ మీద ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోకుండా వాళ్ళకి మంచి ఒక ప్లాట్ఫామ్ లాగా APSDC వర్తిస్తారు.
1: చివరిగా నేటి యువతకు మీరేమైనా చెప్పదలచారా?
0: మా ఉద్దేశంలో అండి, నేటి యువత అందరూ కూడా ప్రధానంగా చూస్తుంది ఏంటంటే మనకు స్కిల్స్ కలిగి ఉన్నాయా లేదా అనేది మొట్టమొదట వాళ్ళందరూ గమనించాల్సిన విషయం. స్కిల్స్ ఉంటే ప్రతి కంపెనీ కూడా తప్పనిసరిగా తీసుకుంటుంది. మనం కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు మనకు అకాడమిక్ నాలెడ్జే ఉంటుంది, కొంత ఉద్యోగం పొందిన తర్వాత ఆ పరిశ్రమలో ఉన్న దీని మీద ఒక అవగాహన వస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో, నా సలహా, ప్రతి ఒక్క యువత కూడా మొట్టమొదట శాలరీ అనే కన్సర్న్ కాకుండా మొదట ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఉపాధిని పొందితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. సో యువత అందరూ కూడా

0: వచ్చిన అవకాశాన్ని జారవిడ్చుకోకుండా కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి. తద్వారా ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీరందరూ కూడా మొదట ఉన్న దాన్ని స్టార్టింగ్ స్టెప్గా తీసుకొని ఎక్స్పీరియన్స్ పొందడం ద్వారా ఎక్కువగా ఉద్యోగాలు పొందాలని నేను కోరుకుంటున్నాను.
1: రైట్, అబ్దుల్ కరీం గారు చాలా ధన్యవాదాలు. సో పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్, అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఈ రెండు స్కీమ్స్ కూడా యువతకు కొత్త దారులు చూపిస్తున్నాయి. సరైన స్కిల్స్తో పాటు అవకాశాలు కూడా అందిస్తున్నాయి. కాబట్టి ప్రతి యువత ఈ స్కీమ్స్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నారు అబ్దుల్ ఖయ్యం గారు. ధన్యవాదాలు అబ్దుల్ ఖయ్యం గారు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం గురించి మరియు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి నెల్లూరు కేంద్రం సమర్పించిన ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు వినండి చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. ముందుగా ఒక ప్రకటన.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
7: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: చిత్రకుసుమాలు కార్యక్రమంలో ముందుగా వినండి ఉన్ని మీనన్ ఆలపించిన ఈ పాటకు శివగణేష్, ఏఎం రత్నం గీతరచన చేశారు. సంగీతం అందించిన వారు ఏఆర్ రెహమాన్. ప్రేమికుల రోజు చిత్రం నుండి ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నువ్వు నాకు నచ్చావు చిత్రం కోసం టిప్పు హరిణి ఆలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం అందించిన వారు కోటి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మీరింతవరకు చిత్రకుస్మాలు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. శ్రోతలు, మా స్టూడియో క్లాక్ లో సమయం 8:14 దాటి 38 సెకండ్లు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి.

0: కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలనలో రైతు సంక్షేమం. ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి సుధారాణి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
1: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలోకి వచ్చి ఇప్పటికీ 12 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా ఈరోజు రైతు సంక్షేమంలో 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వం ఈ కార్యక్రమం గురించి, 12 ఏళ్లలో రైతుల కోసం ప్రభుత్వం ఏం చేస్తూ వస్తుంది, రైతుల అభ్యున్నత కోసం ఎటువంటి కార్యక్రమాలు రూపొందించింది, వీటి వల్ల రైతులు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు, వారి యొక్క ఆదాయాన్ని ఏ విధంగా రెట్టింపు చేసుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్లో మనతో డాక్టర్ డి సుధారాణి గారు ఉన్నారు. వీరు సీనియర్ శాస్త్రవేత్త, అధిపతి, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం, కృష్ణా జిల్లా. నమస్కారం మేడం.
2: నమస్కారం అండి.
1: మేడం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇప్పటికీ 12 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మనం చర్చించుకున్నట్లయితే రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఎటువంటి ప్రధాన కార్యక్రమాలు చేపట్టింది అని చూసినట్లయితే మెయిన్గా ఎటువంటి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ఈ 12 ఏళ్లలో?
2: ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏకంగా దృష్టి పెట్టింది ఏంటి అంటే రైతుల ఆదాయాన్ని పెంచటం. ఏ విధంగా అంటే వాళ్ళు పండించినటువంటి పంటల ఉత్పత్తికి మంచి రకమైనటువంటి రేటు రావడంతో పాటు వాళ్ళ ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూడా ఉండే విధంగా చేయటం, అలాగే ఖర్చు విధానాన్ని కూడా తగ్గించుకోవటం. ఎప్పుడైతే ఖర్చు తగ్గుతుందో వాళ్ళకి నికర ఆదాయం అనేది పెరుగుతుంది. ఆ దిశగా సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు నేరుగా తీసుకోవడం కోసం వివిధ రకాలైనటువంటి యోజనలు కానీ, అభియాన్లు కానీ, మిషన్లు కానీ, పథకాలను కానీ తీసుకురావటం జరిగిందండి. ఉదాహరణకి గత 2 సంవత్సరాల నుంచి వికసిత కృషి సంకల్ప అభియాన్ అనే ప్రోగ్రామ్స్ ద్వారా పంట కాలానికి ముందుగుండానే, అంటే సార్వ ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలని 4 రోజుల పాటు అభియాన్ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే నేల సారం బాగా తగ్గిపోతుంది కాబట్టి కిందటి నెలలో 2 సార్లు భూమి సుపోషణ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అలానే బ్యాలెన్స్డ్ ఫెర్టిలైజర్స్, అంటే ఎరువుల్లో సమతుల్యత పాటించండి అనే విధానం కోసం కూడా కొన్ని రకమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి సూచనలు ఇవ్వడం కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అలానే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఖేత్ బచావ్ అభియాన్ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా జూన్ 1 తారీఖు నుంచి 30 తారీఖు వరకు ప్రతిరోజు మన కృషి విజ్ఞాన కేంద్రాలు, అంటే కృష్ణా జిల్లా అవ్వచ్చు, ఎన్టీఆర్ జిల్లా అవ్వచ్చు, ఏ జిల్లాలో అయినా కూడా రోజుకి 3 నుంచి 4 ప్రోగ్రామ్స్ చేస్తూ సుమారుగా ఒక రోజుకి 500 నుంచి 600 మంది రైతులకి మనం ఏ విధంగా భూసారాన్ని కాపాడుకోవాలి, ఖేత్ని ఏ విధంగా మనం రక్షించుకోవాలనేటువంటి అంశం మీద కూడా మనకి చాలా రకాలైనటువంటి సూచనలు ఇవ్వడం జరుగుతుందండి. ఇవే కాకుండా మన పథకాల విషయానికి వచ్చినట్లయితే పిఎం కిసాన్, ఇది అందరికీ తెలిసిందే, పిఎం కిసాన్ సన్మాన్ నిధి ద్వారా రైతుల్ని ఆదుకోవటం, అలాగే ప్రధానమంత్రి ఫజల్ బీమా యోజన అని చేయటం, అలాగే నేలకి సంబంధించినటువంటి పోషకాలు ఏ విధంగా ఉన్నాయని రైతులు తెలుసుకోవడం కోసం సాయిల్ హెల్త్ కార్డ్స్ స్కీమ్స్ కానీ, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కానీ, అలానే ప్రస్తుతం యూరియా కొరతగా ఉన్నప్పుడు నానో యూరియా లాంటి ఫార్ములేషన్స్ ఏ విధంగా రైతులు యూస్ చేసుకోవాలనే దాని మీద ప్రోత్సాహం అందించడం.

0: కానీ అండ్ ప్రస్తుతం ఏది చూసుకున్నా కూడా కృత్రిమ మేధస్సు ఉపయోగించాలంటున్నారు. సో డిజిటలైజేషన్ మీద కూడా మనకి గత 12 ఏళ్ల నుంచి చూసుకున్నట్లయితే రైతుల సంక్షేమం కోసం చాలా రకంగా మన ప్రభుత్వం అన్నది పాటుపడుతూ రైతులకి ప్రయోజనం చేసే విధంగా ఉన్నాయండి.
1: డాక్టర్ సుధారాణి గారు, పిఎం కిసాన్ నుంచి మనం చూసుకున్నట్లయితే లేటెస్ట్గా ఖేత్ బచావో కార్యక్రమం వరకు కూడా రైతుల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలని తీసుకురావడం జరిగింది అన్నారు. ప్రధానంగా మేడం, రైతు సోదరులు అందరూ చాలామంది లబ్ధిదారులుగా ఉన్నటువంటి పథకం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, వారికి డైరెక్ట్ బెనిఫిట్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది మేడం?
0: ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగిందండి. పిఎం కిసాన్ సన్మాన్ నిధి, అలానే మన స్టేట్ గవర్నమెంట్ చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ, ఈ రెండు కూడా రైతులకు ఎంతగా ఉపయోగపడుతుంటాయంటే, కొన్నిసార్లు రైతులు చూసుకున్నట్లయితే పెట్టుబడికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవండి. సో పెట్టుబడులకి కూడా ఎవరి మీద ఆధారపడి రుణాలు తీసుకొని దాన్ని చెల్లించలేక మరింతగా అప్పుల పాలు అవ్వకుండా ఉండడం కోసం, పెట్టుబడుల నిమిత్తం ఆర్థికంగా రైతులకి సహాయం చేయడం కోసం సంవత్సరానికి సుమారుగా 6,000 రూపాయలు ఒక రైతుకి ఇవ్వడం జరుగుతుందండి, 3 దఫాలుగా అనమాట. సో ఈ 3 దఫాలుగా రైతులకి సుమారుగా ఒక ఏడాదికి 6,000 రూపాయలు ఇస్తూ నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే పడుతుంది. ఎందుకు అంటే రైతులకి ప్రాబ్లమ్స్ జరగకుండా ఉంటాయి కాబట్టి నేరుగా వారి అకౌంట్లోకి క్రెడిట్ చేస్తే, ఇప్పుడు సార్వాకి ముందుగానే ఇచ్చారనుకోండి, విత్తనాలు కొనుగోలు చేసుకోవడంలో కానీ, ఎరువులు కొనుగోలు చేసుకోవడం కానీ, పురుగు మందులు తెగులు మందులు కొనుక్కోవడం కానీ, లేదా వ్యవసాయ అవసరాలని ఏవైనా ఉంటాయి చిన్న చిన్న అవసరాలు, దాని నిమిత్తం కూడా రైతులకి పెట్టుబడుల కోసం అని చెప్పి మనకి పిఎం కిసాన్ సన్మాన్ నిధి అనేటువంటి పథకాన్ని లాంచ్ చేయడం జరిగిందండి. లాంచ్ చేసిన ప్రతిసారి కూడా భారీగా, ఏ రోజైతే అనౌన్స్ చేస్తున్నారో ఆ ఇమీడియట్లీ నెక్స్ట్ రోజే బ్యాంకులో వాళ్ళ అకౌంట్లో పడడం జరుగుతుందండి.
1: తర్వాత మేడం, పంటల బీమా విషయంలో ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది మేడం?
0: ప్రస్తుతానికి మనకి ప్రధానమంత్రి ఫజల్ బీమా యోజన ద్వారా మనం చూసుకున్నట్లయితే ప్రకృతి వైపరీత్యాలు ఈరోజు చూస్తున్నామండి. ఎలినినో అంటున్నాం, కిందటిసారి మొంతా సైక్లోన్ వచ్చింది, ద్విత్వా సైక్లోన్ వచ్చింది, కరువులు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, వాతావరణాల్లో మార్పులు చూసుకున్నట్లయితే పంటలకి ఏ రకంగా కూడా అనుకూలత అన్నది లేదు. అలాంటప్పుడు బీమా యోజన అనేది రైతులకి చాలా సహాయపడుతుంది కాబట్టి ఈ బీమా రక్షణ ఉండడం వలన రైతులకి ఒక ధైర్యంతో పాటుగా ఆర్థిక సహాయాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పంటల బీమా అన్నది ఫస్ట్లో కొంతమంది రైతులు నిరాకరించేవాళ్ళు, ఎందుకు పెట్టుబడి పెట్టాలని. కానీ ప్రస్తుతాన్ని చూసుకున్నట్లయితే వివిధ రకాలైనటువంటి వరదలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు, ఈ బీమాలకి ఎవరైతే అర్హులు ఉంటున్నారో రైతులు వాళ్ళ అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వెంటనే ఈ బీమా ద్వారా వాళ్ళకి కావలసినటువంటి ఆర్థిక సహాయం అన్నది కేంద్ర ప్రభుత్వం వారు ఇస్తున్నారండి.
1: తర్వాత మేడం, మనకు ప్రధానమంత్రి మోడీ గారు ముఖ్యంగా చెప్తుంది సాంకేతిక పరిజ్ఞానం, అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది ల్యాబ్స్ నుంచి వ్యవసాయ క్షేత్రాలకి మళ్లించాలి అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానం మన రైతులకి ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సహిస్తోంది?
0: ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి సాంకేతిక పరంగా విజ్ఞానాన్ని ఇవ్వడం కోసం అన్ని జిల్లాల్లో కూడా కృషి విజ్ఞాన కేంద్రాలు పెట్టడం జరిగిందండి. రైతులకి సాంకేతిక పరమైన విజ్ఞానాన్ని ఇవ్వడం కోసం వాట్సాప్ గ్రూప్స్ కానీ, కిసాన్ సారథి పోర్టల్స్ ద్వారా కానీ, లేదా ప్రజెంట్ అంతా డిజిటలైజేషన్, అందరూ మొబైల్స్ యూజ్ చేస్తుంటారు కాబట్టి ఏఏ వాయిస్ ఏజెంట్ ద్వారా కానీ, అంటే మీకు ఇప్పుడు ఉపక్తు రాబోతుంది, దీని కొరకు ముందస్తుగా ఈ నివారణ చర్యలు తీసుకోండి అని కూడా మేము శాస్త్రవేత్తల ద్వారా కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటాం. ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో డ్రోన్ వినియోగం అండి. ఈ డ్రోన్ అన్నది కేవలం పిచికారి కోసమే కాకుండా విత్తనాలు వేయడానికి కూడా ఈరోజు రైతులు ఉపయోగించడం జరుగుతుంది. అలాగే డిజిటలైజేషన్ వ్యవసాయ మిషన్ అన్నటువంటి పథకాన్ని కూడా లాంచ్ చేశారనమాట. సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానాన్ని ఇవ్వడంలో డిజిటలైజేషన్ని మేళవింపు చేసుకుంటూ మన కేంద్ర ప్రభుత్వం వారు మరిన్ని సంక్షేమ పథకాలు అన్నవి రైతులకు తీసుకురావడం జరిగిందండి.
1: రైతు సోదరులు పంట పండించి దిగుబడి తీసుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని మార్కెట్లో అమ్ముకోవడం మరొకెత్తు. ఎందుకంటే ఒక్కొక్కసారి ధరలు తగినంత ఉండవు, పెట్టుబడి ఎక్కువైపోతూ ఉంటుంది, వారికి వచ్చే లాభం తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మేడం ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి? ఈ మార్కెటింగ్ కోసం రైతు సోదరులకి ఏమైనా కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయా?
0: ప్రస్తుతానికండి మనకి ఈనామ్ అంటే నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ద్వారా రైతులు ఏవైతే వాళ్ళ పంట ఉత్పత్తులు ఉంటున్నాయో వాళ్ళని విస్తృతంగా మార్కెట్లోకి విక్రయించుకునేటువంటి అవకాశాన్ని పొందుతారనమాట. అలానే మనందరికీ తెలిసింది ఎఫ్పిఓస్, ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ అని రైతులు సంఘాలుగా ఏర్పాటు చేసుకొని ఆ రైతులు యొక్క ఏవైతే పండించినటువంటి పంట ఉత్పత్తులు ఉంటున్నాయో వాటి మీద ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం వారు ఎగుమతులు దిగుమతుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగిందండి.
1: సహజ వ్యవసాయం, మీరు చెప్పినట్లు ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ సుస్థిర వ్యవసాయం చేయడానికి

0: ప్రభుత్వం రైతు సోదరులను ఏ విధంగా ప్రోత్సహిస్తుంది?
1: ఎవరైతే ప్రకృతి వ్యవసాయం కింద రిజిస్టర్ చేసుకుంటున్నారో ఆ రైతులందరికీ కూడా కావలసినటువంటి సాంకేతికపరమైనటువంటి విజ్ఞానాన్ని ప్రతి గ్రామంలో కూడా శిక్షణల ద్వారా ఇవ్వటం జరుగుతుంది.
0: మేడం, అలాగే మన ప్రధాని మోడీ గారు పిలుపునిస్తూ ఒక టార్గెట్గా పెట్టుకున్నాం మనం, రైతుల ఆదాయం రెట్టింపు చేయాలి ఎలాగైనా అని. ఇందుకోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది రైతు సోదరుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి?
1: రైతుల సంక్షేమంలో మొదటి అంశమే కేంద్ర ప్రభుత్వం అంది. ఏంటి అంటే వాళ్ళు పండించేటువంటి పంటకి అధిక రేటు రావటం, అలాగే రెట్టింపు ఆదాయం రావటం. సో రెట్టింపు ఆదాయం రావాలి అంటే పంటల్లో వైవిధ్యీకరణ అన్నది చాలా వరకు అవసరం అండి. అంటే ఇప్పుడు ఓన్లీ మనం వరే వేసుకుంటాము లేదా పత్తే వేసుకుంటాం అనే రకంగా కాకుండా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అన్నమాట. అంటే వ్యవసాయంతో ఉద్యానంతో పాటుగా మేళవించుకొని కోళ్ల పెంపకం, చేపల పెంపకం, ఇలా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్, సమీకృత వ్యవసాయాన్ని కనుక చేపట్టినట్లయితే తక్కువ పెట్టుబడితో, అంటే చేపల పెంపకం ద్వారా వచ్చేటువంటి ఎరువుల్ని వరికి వాడుకోవటం, వరి నుంచి వచ్చేటువంటి గడ్డిని కోళ్ళకి వాడుకోవటం, అట్లా అన్నమాట. రీసైక్లింగ్ చేసుకుంటూ ఇన్పుట్ కాస్ట్ కూడా తగ్గించుకున్నట్లయితే మనకి వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాలు, పాడి కానీ, మత్స్య కానీ, కోళ్ళ పెంపకాన్ని కానీ మేళవించుకుంటూ మన రైతులు కనుక వైవిధ్యీకరణ తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ఇలాంటి సదుపాయాలన్నీ రైతులకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క పండించినటువంటి ఉత్పత్తులకి అధిక ఆదాయాన్ని, రెట్టింపు ఆదాయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఎంతైనా మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు.
0: మేడం, మనకు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు, అలాగే ప్రభుత్వం కూడా అగ్రిప్రెన్యూర్షిప్ డెవలప్ చేయాలని కూడా చెప్తుంది. అంటే వ్యవసాయ అనుబంధ పారిశ్రామికవేత్తలుగా ఎదగడం, వీరిని ఆ వైపుగా ప్రోత్సహించడం, అటువంటి కార్యక్రమాలు చేయాలని ప్రభుత్వం కూడా చూస్తోంది. దీనికోసం గ్రామీణ మహిళల సాధికారత కోసం ప్రభుత్వం ఎటువంటి పథకాలను తీసుకొస్తుంది మేడం?
1: మనందరికీ తెలుసండి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం, స్వయం సహాయక సంఘాలు అన్నది ఏర్పాటు చేసింది మన ఈ కేంద్ర ప్రభుత్వం. దీనివల్ల ఏంటంటే ఎవరైతే మహిళా రైతులు ఉంటారో వారు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఒక సాధికారిత అన్నది డెవలప్ చేసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రత్యేకంగా ప్రాధాన్యత్యం అనేది ఇస్తున్నారు రైతు మహిళలకి. ప్రత్యేకంగా ఎవరైతే మత్స్య శాఖలో చేపలు పెంచుకునే మహిళలు అవ్వచ్చు, కోళ్లు పెంచుకునే మహిళలు అవ్వచ్చు, లేదా విలువాధారిత ఉత్పత్తులు తయారు చేసుకునేటువంటి మహిళలు అవ్వచ్చు, లేదా తేనెటీగల పెంపకాలు అవ్వచ్చు. ఈ రోజుల్లో చూడండి, మనకి గుర్రపు డెక్క అనేది చాలా సమస్యాత్మకంగా ఉండేటువంటి కలుపు, కానీ ఆ గుర్రపు డెక్క కలుపు నుంచి చెత్త నుండి సంపద లాగా గుర్రపు డెక్క నుంచి బుట్టలు అల్లుతున్నారు, పర్సులు అల్లుతున్నారు. విలువాధారిత ఉత్పత్తులు అనేది చెత్త నుంచి సంపద, వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్లో కూడా ఈ మహిళలకి శిక్షణ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. మనకి ఇప్పుడు బనానా ఫైబర్ ఉంటుంది, నారు, దాంతో కూడా హ్యాండ్ బ్యాగ్స్ అల్లటం కానీ క్యారేజ్ బ్యాగ్స్ అల్లటం కానీ దీని మీద కూడా రైతు మహిళలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా FPOస్లో కూడా ఈ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ చూసుకున్నట్లయితే రైతు మహిళలు కూడా ముందుకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుందండి. అలానే కొత్తగా మనకి డ్రోన్ దీది అన్నది కూడా 2023-24 సంవత్సరంలో ఇనిషియేట్ చేశారు. 3 ఏళ్ల ప్రోగ్రామ్ అండి, 2025-26 సంవత్సరం వరకు కూడా ఉంటుంది. ఈ 3 ఏళ్ల పాటు సుమారుగా 1200 కోట్లు వెచ్చిచ్చి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు రైతులకి ఫ్రీగా, అంటే ఇప్పుడు డ్రోన్ అన్నది స్కిల్తో కూడినటువంటిది అన్నమాట, అది ఎట్లా ఆపరేట్ చేయాలన్నది ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వటం, ప్రతి గ్రామంలోని ఒక డ్రోన్ దీదీని ఏర్పాటు చేయటం, సబ్సిడీ మీద మిగతా అమౌంట్ కూడా లోన్ మీద వాళ్ళకి ఇచ్చి ఒక డ్రోన్ ఇవ్వటం జరుగుతుంది. దాని ద్వారా కూడా ఆ మహిళా సాధికారతకి మన ప్రభుత్వం అనేది చాలా ముందంజ వేస్తుందండి.
0: డాక్టర్ సుధారాణి గారు, చివరిగా చెప్పండి మేడం, ఇప్పుడు NDA ప్రభుత్వం 12 ఏళ్ళు పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ పథకాల గురించి రైతు సోదరుల యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే మీరు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉంటారు, రైతు సోదరులతో మాట్లాడుతూ ఉంటారు, వారికి ఏవైనా మీ నుంచి సూచనలు చేయాలంటే మీరు ఏం చెప్తారు రైతు సోదరులకు, చెప్పండి.
1: చాలా వరకండి రైతులకి ఈ ప్రభుత్వ పథకాల మీద అవగాహన ఉంది, కానీ అవగాహన ఉన్నా కూడా దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం అన్నది కూడా రైతులే అందిపుచ్చుకోవాలి. ఈ వ్యవసాయ శాఖ కానీ, కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ, లేదా కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ సేవ కోసమే పనిచేస్తున్నాం కాబట్టి మా యొక్క సేవని వినియోగించుకోవాలనేసి ఆకాశవాణిలో ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా రైతు సోదరులు కూడా విన్నవించుకుంటున్నామండి. మా సేవల్ని వినియోగించుకోండి, ఎప్పుడు ఏ సలహా కావాలన్నా, ఏ సమాచారం కావాలన్నా వాళ్ళకి దగ్గరలో ఉండేటువంటి వ్యవసాయ అనుబంధ శాఖలను కూడా సంప్రదించండి, లేదా కృషి విజ్ఞాన కేంద్రాలని సంప్రదించండి, ఉన్నటువంటి పథకాల్ని సద్వినియోగం చేసుకోండి. చాలా వరకు చాలామంది ఇది మనకి వస్తే ఏదైనా బెనిఫిట్ ఉంటుందా లేదా అన్న ఆలోచనలోనే కాలయాపన చేస్తున్నారు. దాని తర్వాత ఒకవేళ చేసుంటే బాగుండేదేమో అని కాకుండా ఉండేటువంటి ప్రతి పథకాన్ని కూడా తెలుసుకోండి, సద్వినియోగం చేసుకోండి, మీకు కావలసినటువంటి సమాచారాన్ని ప్రతి ఒక్కరు ఇవ్వడం జరుగుతుంది. అలానే శాస్త్రీయ

0: పద్ధతుల్లో కనుక మనం సాగు చేసినట్లయితే ఉత్పత్తితో పాటు ఉత్పాదకతను కూడా మనం పెంచే విధంగా చూసుకోవచ్చు, అలానే ఆదాయాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు. మరింతగా చెప్పాలంటే సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానాన్ని దయచేసి అందరూ పాటించాల్సిందిగా సూచిస్తున్నాను. ఎందుకంటే మొబైల్ ఫోన్స్లోనే ఈరోజు అరచేతిలోనే మనకి ప్రపంచం కనిపించే విధంగా మీ ఫోన్ ద్వారానే మీకు కావలసినటువంటి ప్రతి సమాచారాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరి కోసం ఈ యొక్క విజ్ఞప్తి ఏంటి అంటే, మా యొక్క సేవల్ని వినియోగించుకుంటూ అలానే సమిష్ట వ్యవసాయ కార్యకలాపాలలో ప్రతి ఒక్కరు పాల్గొని మన దేశ అభివృద్ధికి మరింతగా తోడ్పడతారని కోరుకుంటున్నానండి.
1: ధన్యవాదాలండి డాక్టర్ సుధారాణి గారు. ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోస్ ద్వారా రైతు సంక్షేమంలో 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వం ఈ కార్యక్రమంలో మనం చర్చించుకున్నాం. రైతు సోదరులకి ఎటువంటి ఆర్థిక అలాగే స్వావలంబన పథకాలు ఉన్నాయి, రైతు సంక్షేమంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ప్రధాన కార్యక్రమాలు చేస్తోంది, ఇవన్నీ రైతు సోదరులు అందిపుచ్చుకొని వారి యొక్క ఆదాయం రెట్టింపు చేసుకుని మెరుగైన జీవన విధానం కలిగి ఉంటారని ఆశిద్దామండి. మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.
2: కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలనలో రైతు సంక్షేమం. ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి సుధారాణి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: సమయం 8:30 కావస్తోంది. తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో స్థిరమైన ప్రభుత్వం కొనసాగుతుండడం వల్లే వేగవంతమైన వృద్ధి సాధ్యపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఈరోజు ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. కార్యాచరణ భద్రతను పెంపొందించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ నౌకాదళం కోసం 20 GNSS జామర్లు కొనుగోలు చేయనుంది. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా భారతదేశంలో తన మొట్టమొదటి AI ఆధారిత డేటా సెంటర్ను గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వివరాలు. దేశంలో స్థిరమైన ప్రభుత్వం కొనసాగుతుండడం వల్లే వేగవంతమైన వృద్ధి సాధ్యపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత పుష్కర కాలంలో NDA కూటమి ప్రభుత్వం అనేక సమస్యలకు పరిష్కారం చూపిందన్నారు. ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా జరిగిన NDA కూటమి భాగస్వామ్య పక్షాల సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ 2014 నుంచి 2026 వరకు సాగిన NDA ప్రస్థానాన్ని భారత్ తన పూర్తి సామర్థ్యంతో అత్యున్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన ప్రయాణంగా చెప్పొచ్చన్నారు. ప్రభుత్వ పారదర్శక పాలన, ప్రజారంజక కార్యక్రమాల కారణంగా NDA కూటమి ప్రజా విశ్వాసాన్ని పొందుతోందని ప్రధానమంత్రి పేర్కొంటూ
1: देश ने देखा कि जब नियत, नीति और निर्णय तीनों एक साथ काम करते हैं तो विकास की गति कैसी होती है। देश ने देखा कि जो काम दशकों में होते थे वो काम महीनों में होने लगे। 2014 में 74 एयरपोर्ट से 2026 में 160 से अधिक एयरपोर्ट तक, 2014 में 1000 किलोमीटर एक्सप्रेसवे से 2026 में 6700 किलोमीटर एक्सप्रेसवे तक, 2014 में 700 करोड़ रुपए डिफेंस एक्सपोर्ट से 2026 में 23000 करोड़ रुपए के डिफेंस एक्सपोर्ट तक देश ने बहुत लंबी यात्रा तय की।
0: ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యధిక కాలం నిరంతరాయంగా పదవిలో కొనసాగిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు భారతీయ జనతా పార్టీ కీలక నాయకులు, ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పార్టీల ప్రతినిధులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఈరోజు ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. ఎన్నికైన ప్రధానమంత్రులు నిరంతరాయంగా 4399 రోజుల పాటు సేవలందించిన నరేంద్ర మోదీ, పూర్వ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నెలకొల్పిన 4398 రోజుల రికార్డును అధిగమించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రిని అభినందిస్తూ 7 అంశాలతో కూడిన తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించినట్టు తెలియజేశారు.
2: మాన్య ప్రధానమంత్రిజీనే ఏక నిర్వాచిత్ ప్రధానమంత్రి కే రూప్ మే సర్వాధిక అవధి తక్

0: देश की निरंतर सेवा करने का रिकॉर्ड स्थापित किया है। इस प्रस्ताव में माननीय प्रधानमंत्री जी के निर्वाचित प्रधानमंत्री के रूप में सर्वाधिक अवधि तक देश की निरंतर सेवा का जो ऐतिहासिक अवसर है, इसके विषय में चर्चा हुई, संकल्प लिए गए। आज 10 जून 2026 का दिन भारतीय लोकतंत्र की यात्रा में एक ऐतिहासिक और प्रेरणादायी पड़ाव के रूप में अंकित हुआ है।
1: అదే విధంగా అహ్మదాబాద్ మెట్రో రాయల్ ప్రాజెక్ట్ రెండవ దశకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. కోటేశ్వర్ రోడ్ నుంచి విమానాశ్రయం వరకు 6 కిలోమీటర్ల మేరకు దీన్ని నిర్మించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 2 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సైతం ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సాధారణ కార్యాలయ సముదాయాల నిర్మాణం, సాధారణ నివాస సముదాయాల నిర్మాణాలు ఈ ప్రాజెక్టుల్లో భాగమని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
0: अमरावती नया शहर बन रहा है तो नए शहर में कई सारे जो सेंट्रल गवर्नमेंट के ऑफिसेज हैं इनको एक सिंगल कॉम्प्लेक्स में शिफ्ट किया जाएगा। बिखरे बिखरे से ऑफिसेज से काम करने में तकलीफ होती है, इंटीग्रेशन होने से कोऑर्डिनेशन प्रॉपर हो पाता है। इसके लिए करीब 5.5 एकड़ की जमीन राज्य सरकार ने दी है और 23 लाख स्क्वायर फीट का कंस्ट्रक्टेड एरिया बनेगा। 2 प्रोजेक्ट्स हैं, एक तो रेजिडेंशियल कॉम्प्लेक्स है और एक ऑफिस कॉम्प्लेक्स है। ये भी सेंट्रल गवर्नमेंट के जो एम्प्लॉइज पूरे प्रदेश में फैले हुए हैं उनको एक जगह कंसोलिडेटेड वे में बनाने के लिए आज ये फैसला किया गया।
1: ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా భారతదేశంలో తన మొట్టమొదటి ఏఐ ఆధారిత డేటా సెంటర్ను గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి మెటా రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య ఈరోజు ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం గుజరాత్లోని జామ్నగర్లో 168 మెగావాట్ల సామర్థ్యంతో అత్యాధునిక డేటా సెంటర్ను నిర్మించనున్నారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటు భారతదేశం పట్ల మెటా సంస్థకు ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ఆ సంస్థ తెలిపింది. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన ఈ కేంద్రం ద్వారా మెటా ఉత్పత్తులు, కృత్రిమ మేధస్సు సామర్థ్యాలను ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న డిజిటల్ మార్కెట్లలో ఒకటైన భారతదేశానికి మరింత చేరువ చేయనున్నట్లు పేర్కొంది. ఈ ప్రపంచస్థాయి డేటా సెంటర్ ద్వారా సంస్థ తన ఏఐ మౌలిక సదుపాయాలను ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించడంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలిక పెట్టుబడులను బలోపేతం చేయగలదని మెటా విశ్వాసం వెలిబుచ్చింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. రక్షణ రంగంలో స్వదేశీ సామర్థ్యాల బలోపేతానికి మరో కీలక ముందడుగు పడింది. భారత నౌకాదళం కోసం 20 అధునాతన సామర్థ్యాల గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ జీఎన్ఎస్ఎస్ జామర్ల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ 449 కోట్ల రూపాయల విలువైన ఒప్పందంపై ఈరోజు సంతకం చేసింది. భారత్ స్వదేశీ రూపకల్పన, అభివృద్ధి, తయారీ బియ్యూవై విభాగం కింద కుదిరిన ఈ ఒప్పందంపై న్యూఢిల్లీలో రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఈ జీఎన్ఎస్ఎస్ జామర్ వ్యవస్థలు ప్రత్యర్థి దేశాల ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థల పనితీరును దెబ్బతీయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఉపగ్రహ సంకేతాల స్వీకరణ, ట్రాకింగ్ ప్రక్రియకు అంతరాయం కలిగించడంతో పాటు తప్పుడు సంకేతాల ప్రసారం, మోసపూరిత జామింగ్ చర్యలను కూడా ఇవి నిర్వహించగలవని పేర్కొంది. ఈ వ్యవస్థలను భారత నౌకాదళంలో ప్రవేశపెట్టడం బహుళ ముప్పు వాతావరణంలో భారత నావికాదళ నౌకల కార్యాచరణ భద్రతను మెరుగుపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ 2020 భారత విద్యారంగంలో అత్యంత పరివర్తనాత్మక సంస్కరణల్లో ఒకటిగా నిలిచినట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. గత 12 సంవత్సరాల నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనలో సాధించిన అత్యంత కీలక విజయాల్లో ఇది ఒకటని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ది వీక్ ఎడ్యుకేషన్ కాన్క్లేవ్ 2026ను ఉద్దేశించి జితేంద్ర సింగ్ ప్రసంగిస్తూ, ఎన్ఈపీ అమల్లో విద్యార్థులు ముందుగా నిర్దేశించిన విద్యా మార్గాలకు మాత్రమే పరిమితం కాకుండా తమ ఆసక్తులు, ఆశయాలకు అనుగుణంగా విద్యను అభ్యసించే అవకాశాన్ని పొందారని తెలియజేశారు. విద్యార్థులు ప్రస్తుతం బయోటెక్నాలజీ నుంచి సాహిత్యం వరకు అభివృద్ధి చెందుతున్న నూతన రంగాల్లో తమ అభివృద్ధికి అనుగుణంగా విద్యను అభ్యసించే స్వేచ్ఛ పొందుతున్నట్టు చెప్పారు. గతంలో సమాజంలోని పరిమిత వర్గాలకే విద్యా అవకాశాలు కేంద్రీకృతమై ఉండగా ప్రస్తుతం సాంకేతిక సహాయంతో ఆ అడ్డంకులు గణనీయంగా తగ్గాయని, ఫలితంగా మరింత మంది విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందగలుగుతున్నారని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. హోమియోపతి వైద్యం గురించి చట్టబద్ధంగా నమోదైన హోమియోపతి వైద్యుల గురించి వ్యాఖ్యలు చేసే సమయంలో అన్ని వర్గాల భాగస్వాములు, మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ సూచించింది. ఎలక్ట్రానిక్, ప్రింట్, డిజిటల్

0: డిజిటల్ మాధ్యమ వేదికల ద్వారా హోమియోపతికి సంబంధించి తప్పుదోవ పట్టించే ధృవీకరణ లేని సమాచారాన్ని ప్రచారం చేస్తున్న ఘటనలను కమిషన్ గమనించిన నేపథ్యంలో ఈ సూచనలు జారీ చేసింది. జాతీయ హోమియోపతి కమిషన్ చట్టం 2020 ప్రకారం హోమియోపతి దేశంలో చట్టబద్ధంగా గుర్తింపు పొందిన వైద్య విధానమని కమిషన్ చైర్మన్ డాక్టర్ తారకేష్ జైన్ తెలియజేశారు. హోమియోపతి మందులు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940 కింద నియంత్రించబడుతున్నాయని వివరించారు. కమిషన్ నిర్దేశించిన వ్యవస్థీకృత విద్యా విధానం ప్రకారం హోమియోపతిలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు నిర్వహించబడుతున్నాయని, ఈ కోర్సుల్లో ప్రవేశాలు నీట్ అర్హత సాధించిన అభ్యర్థుల ద్వారా జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. హోమియోపతిపై ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డాక్టర్ తారకేశ్వర్ జైన్ హెచ్చరించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో స్థిరమైన ప్రభుత్వం కొనసాగుతుండడం వల్లే వేగవంతమైన వృద్ధి సాధ్యమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఈరోజు ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. కార్యాచరణ భద్రతను పెంపొందింపజేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ నౌకాదళం కోసం 20 జీఎన్ఎస్ఎస్ జామర్లు కొనుగోలు చేయనుంది. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా భారత్లో తన మొట్టమొదటి ఏఐ ఆధారిత డేటా సెంటర్ను గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. చిత్రకుసుమాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినండి. మన శంకర వరప్రసాద్ గారు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, శ్వేతామోహన్ ఆలపించిన పాట. గీత రచన భాస్కర్ భట్ల, సంగీతం అందించిన వారు భీమ్ సిసిరోలియో.

0: మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరు వెయ్యాలా, అలో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి టక్కరి దొంగ చిత్రం కోసం శంకర్ మహదేవన్ ఆలపించిన చంద్రబోస్ గీతం. సంగీతం అందించిన వారు మణిశర్మ.

చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రంగం చిత్రం కోసం ఉన్నికృష్ణన్, శ్వేతామోహన్ పాడిన వనమాలి గీతం. సంగీతం అందించిన వారు హరీష్ జయరాజ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రకుసుమాలు చిత్రగీతల కార్యక్రమంలో చివరిగా వినండి చల్మోహన్ రంగా చిత్రం కోసం రాహుల్ నంబియార్ పాడిన కృష్ణకాంత్ గీతం. సంగీతం అందించిన వారు ఎస్ తమన్.

మీరింతవరకు చిత్రకుసుమాలు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 8:59 దాటి 41 సెకండ్లు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

0: And the kind of requirement this future emerging Ahmedabad, Gandhinagar, GIFT City, Trinity
1: Yes.
0: of cities, the greater Ahmedabad, which is called, is going to require. And therefore, and this is going to generate employment again. This infrastructure will give a new kind of boost when it comes to the investment. So again, a Gujarat model perhaps will get a new kind of recognition with the completion of this project when the Commonwealth Games are actually played in 2030.
1: Right. Thank you, Praful ji. You've really given us a very nice overview of today's decisions on by the CCEA. Thank you very much.
0: Thank you.
2: You were listening to a discussion on key union cabinet decisions. The participants were Prafulla Ketkar, senior journalist, and Lalima Aneja Tang, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani.
3: Spotlight. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నివేదిత నాటిక రచన శ్రీ గంధం యాజ్ఞవల్క్య శర్మ నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వర రెడ్డి. వినండి నివేదిత నాటిక.
4: మావయ్యా మావయ్యా ఎవరో మీకోసం వచ్చినట్లుంది, అటు చూడండి మావయ్య.
5: ఏమిటమ్మా, ఏం కావాలి?
4: అరుగు, మీ మిత్రులు ఎవరో వచ్చారు, ఓసారి అటు చూడండి.
5: మిత్రులా? ఎవరు బాబు మీరు?
6: క్షమించాలి, నేను ఇక్కడ ఎవరికీ మిత్రుణ్ణి కాను, నేను ఆగంతకుణ్ణి మాత్రమే.
4: అయితే మీరు?
6: నేను సెంట్రల్ స్కూల్ టీచర్ని, ఈ మధ్య ఇక్కడికి బదిలీ మీద వచ్చాను. ఉండటానికి వసతి కోసం వెతుకుతూ ఈ ఇంట్లో ఏదైనా అద్దెకిచ్చే గది దొరుకుతుందేమోనని వాకప్ చేద్దామని ఇలా వచ్చాను.
4: అద్దెకు గదా? అబ్బే, అలాంటివేమీ లేవండి ఇక్కడ. మా మావయ్యకి చదరంగపు మిత్రులేమో అనుకున్నాను. సారీ మాస్టారు.
6: నేను సారీనే, మిమ్మల్ని అనవసరంగా డిస్టర్బ్ చేశానేమో కదూ, వస్తాను.
4: మాస్టారు, బయట ఎండ మండిపోతుంది, పోనీ క్షణకాలం విశ్రాంతి తీసుకుని వెళ్ళొచ్చు కదా.
6: అబ్బే ఎందుకులేమ్మా, నేను వెళ్తాను, గది వెతుక్కోవాలిగా.
5: పర్వాలేదు, కూర్చోండి. పాపం మంచి ఎండను పడొచ్చారు, కొంచెం దాహం తీసుకుని వెళ్ళొచ్చు. అమ్మా సులక్షణ, మాస్టర్కి.
4: అయ్యయ్యో, అడగటం మర్చాను, తెస్తానుండండి.
6: మీరంతగా అంటుంటే వెళతానటం బాగాలేదు, సరే కానివ్వండి, అలాగే కొద్దిసేపు శాద తీర్చుకునే వెళ్తాను. ఏమిటి, చదరంగం ఒంటరిగా ఆడుకుంటున్నారు, నేషనలా ఇంటర్నేషనలా?
5: ఏమిటి, మీకు చదరంగం తెలుసా? ఏమిటి కొంప తీసి?
6: కొంపలు తీసే అంత కాకపోయినా ఏదో కొద్దిపాటి ప్రవేశం ఉందిలేండి.
5: అలా చెప్పరే మరి, రండి రండి రండి, ఒక్క ఆట వేసుకుందాం.
6: అలా అన్నారా, సరే అలానే కానివ్వండి, తమరి మాట ఎందుకు కాదాలి.
4: ఏమిటి, చదరంగపు బల్ల ముందు సెటిల్ అయిపోయారా? ముందు కూల్ డ్రింక్స్ తీసుకోండి, ఆ తర్వాత మీ ఇష్టం.
5: అలాగే మరి, తీసుకోండి మాస్టారు. చెప్పండి, మీరు తెల్లపావులతో ఆడతారా నల్లపావులా?
6: ఏవైతేనేనండి.
5: అయితే తెల్లపావులతోనే మొదలు పెట్టండి.
6: మీరే మొదలు పెట్టండి.
5: అలా కాదు, అతిథులు ఫస్ట్.
6: కాదులేండి, మీరే మొదలు పెట్టండి.
5: సరే, ముందుగా మనల్ని మనం పరిచయం చేసుకోలేదు కదూ. నా పేరు చదలవాడ దాశరథి, నేను రిటైర్డ్ ఆర్మీ మేజర్నండి. ఇదిగో ఈ అమ్మాయి ఉంది చూశారు, సులక్షణ, ఆమెకు సాక్షాత్తు మేనమావను. ఈ ఇంట్లో మేమిద్దరమే ఉంటామండి. సులక్షణ యూనివర్సిటీ కాలేజీలో ఎంఏ ఫిలాసఫీ చేస్తుంది. నేను ఆమెకు గార్డియన్గా, ఆమె మంచి చెడ్డలు చూస్తున్నాను అని అనుకుంటారంతా. కానీ అసలు సంగతి, సులక్షణే నాకు గార్డియన్. ఇక నా దినచర్య అంటారా, ఉదయం చదరంగం, మధ్యాహ్నం చదరంగం, సాయంత్రం చదరంగమే. ఆ మాటకొస్తే అర్ధరాత్రి వరకు చదరంగమే.
6: బాగుందండి. ఇక నా గురించి, నేను బిఏ బిఈడిని, ఈ సెంట్రల్ స్కూల్ విద్యాలయ వ్యవస్థలో టీచర్ని. ఇదిగో ఇప్పుడు ఈ ఊరు బదిలీ వచ్చాను, మరో కొద్ది సంవత్సరాలు ఓపిక పడితే రిటైర్ అయ్యి ఒక చోట ఎక్కడో కుదురుగా కూర్చోవచ్చు.
4: మాస్టారు, మరి మీ ఫ్యామిలీ?
6: నా ఫ్యామిలీనా? నా ఫ్యామిలీ మొత్తం నేనేనమ్మా, నేను ఒంటరి వాణ్ణి.
5: అలా చెప్పండి, అందుకే మీలో నా పోలికలు కనిపిస్తున్నాయి.
6: నాలో మీ పోలికలు.

0: కాదా మరి, నేను మీలాగే ఆ జన్మ బ్రహ్మచారిణి, చదరంగ ప్రియుణ్ణిను.
1: ఓ అదా, కానీ నేను బ్రహ్మచారిని కాదు, మా ఆవిడ జానకి. నా ఉద్యోగ బదిలీల పేరిట నాతో తిరిగి తిరిగి విసిగిపోయి ఇక తిరగలేనండి బాబు అంటూ తానిక తిరిగి రాని చోటకు వెళ్ళిపోయింది నన్ను ఒంటరిని చేసి.
2: అయ్యయ్యో సారీ మాస్టారు.
1: అయ్యా దాశరథి గారు, నన్ను మాటలో పెట్టి బీపావును కదిలిచ్చేశారు. ఆగండి, ఇదిగో మేము కదులుతున్నాం.
2: సరే సరే, మీరు ఇక్కడకండి, నేను పెడుతున్నాను.
0: మాస్టారు, మీ శకటను మాపైకి ఉసుకొలుపుతున్నారా? ఇదిగో మా అశ్వం కదులుతోంది.
1: మీ అశ్వం మరీ కన్ను మిన్ను కానక తారసిల్లుతోంది, కాస్త వెనక ముందు ఆలోచించుకోండి.
0: కానీ మాస్టారు, ఎన్నాళ్లకెన్నాళ్లకు మీలాంటి ఉజ్జీతో ఆటాడే అదృష్టం కలిగింది. అదరు కొట్టేశారనుకోండి.
1: మీరు మాత్రం తక్కువ ఆటాడారా? నేను మీలాంటి యోధతో ఏనాడు తలపడి ఎరుగునంటే నమ్మండి.
0: ఏమిటి, నన్ను యోధా అన్నారా?
1: అవును అన్నాను.
0: మాస్టారు, ఇప్పుడు నాలో యోధుణ్ణి జ్ఞాపకం చేసి నన్ను రెచ్చగొట్టారు. ఇక తప్పదు, ఏవైనా కానివ్వండి, ఇదిగో మరో ఆట ఆడాల్సిందే.
1: సరే, నాకు ఈ సెలవుల్లో కాలక్షేపం కాక బోరు కొట్టేసింది. అలాగే కానివ్వండి, మరి మీ తర్వాత ఎత్తు వేయండి.
0: వస్తున్నా. ఈసారి మీకు తిరుగులేని కాటా దెబ్బ తగలబోతుంది, కాచుకోండి. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్ మాస్టారు. వరుసగా 3 సార్లు నన్ను చిత్తు చిత్తు చేసి మీరే గెలిచారు. ఓహోహోహో, ఎంత గొప్ప అనుభూతి! మీతో ఆటలో మునిగిపోయి చుట్టలు కాల్చడం కూడా మర్చిపోయానంటే నమ్మండి.
1: రాత్రి 8 గంటలైంది, ఇక లేద్దావా?
0: అలాగేనండి.
3: మామయ్య వాళ్ళ ఆట అయిపోయినట్లుంది. సత్యమా, సత్యమా, బాత్రూములో గీజర్ వెయ్యి.
2: అలాగేనమ్మా.
0: అమ్మడు సులక్షణ, ఈ మాస్టారు సామాన్యులు కాదమ్మా, మాస్టర్ ఆఫ్ మాస్టర్స్. ఆ ఎత్తుగడలేమిటి, బలాబలాలను నడపటంలో ఆ ముందు చూపేమిటి, ఓహోహో, వ్యూహాలను ప్రతివ్యూహాలను అల్లడంలో ఆ చాతుర్యం ఏమిటనుకున్నావు? అబ్బో, ఈరోజు నేను ఆటను ఎంజాయ్ చేసినట్టు ఏనాడు చేయలేదమ్మాయ్.
1: కాలాతీతమైంది, నేను వస్తాను, సెలవిప్పించండి. మరి
3: మాస్టారు, మీకు ముందుగా చెప్పనందుకు క్షమించాలి, మీరు ఇక్కడే మాతో కలిసి భోజనం చేస్తున్నారు.
1: భోజనం? ఎందుకమ్మా, నేను వెళ్తాను.
3: మీరు అన్యథా భావించకండి, మా మామయ్యను నేను ఇంత ఆనందంగా ఎన్నడూ చూడలేదు. మీరు మాకు అనుకోని అతిథులైనా ఎంతో ఆత్మీయులా కనిపిస్తున్నారు. మా ఈ చిన్న అభ్యర్థనను కాదనకండి మాస్టారు.
1: అది కాదమ్మా, మరోసారి వచ్చి దాశరథి గారితో తీరికగా చదరంగం ఆడి ఆయన చేతిలో ఓడిపోయి ఆ రోజు మీ ఇంట్లో తప్పక ఆతిథ్యం స్వీకరిస్తాను, సరేనా?
3: మరో మరో రావటం ఏమిటి మాస్టారు, మీరిక్కడే ఉండిపోతున్నారు. అదుగు ఆ దక్షిణ వైపు గదుందే, ఆ గది ఇక మీది, ఇక దానిలో మీరుండబోతున్నారు.
1: ఏమిటమ్మా, ఏమిటమ్మా నువ్వు అంటున్నది?
3: అవును మాస్టారు.
1: అది కాదమ్మా.
0: ఆగండి మాస్టారు, ఇక మీరు ఆగండి. మా సులక్షణ మాట అన్నది అంటే అంతే, దానికి తిరుగులేదు, కాదని ప్రయోజనం లేదు. మనం మనం పూర్వజన్మలో చాలా ఆబ్దులం అన్నమాట, ఈ జన్మలో ఇలా కలుసుకున్నాం, అదే మరి జన్మ జన్మల చదరంగం అంటే.
3: సత్యమా, సత్యమా, తువ్వాలు సోపు స్నానాల గదిలో ఉంచు, మాస్టారు స్నానానికి వస్తున్నారు.
0: మాస్టారు, ఇంకా ఆలోచించుకునేందుకు ఏమీ లేదు, మా సులక్షణ షా చెప్పేసింది మీకు, అంతే మరి.
3: మావయ్య, మీరు స్నానం చేసి మాస్టర్ని తీసుకుని డైనింగ్ హాల్కి వచ్చేయండి.
0: అలాగేనమ్మా.
3: మాస్టారు, మాస్టారు.
1: ఏమిటమ్మా?
3: నా ముఖ్య స్నేహితుల్ని మీకు పరిచయం చేస్తానన్నాను కదూ, తిరుగు ఇతని మధు, అంటే మధుసూదనం. ఎంఏ పాలిటిక్స్ చేస్తున్నాడు, యూనివర్సిటీ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్, మంచి క్రికెటర్ కూడా.
4: నమస్కారం మాస్టారు.
1: ఆయుష్మాన్ భవ, మీ నాన్నగారు ఏం చేస్తారు బాబు?
3: వాళ్ళ నాన్నగారు కాకినాడలో ఓ పెద్ద ఇంజనీరు, మధు ఇక్కడ హాస్టల్లో ఉంటున్నాడు. ఇదిగో ఇతను భావరాజు, ఎంఏ తెలుగు చేస్తున్నాడు, మంచి భావకవి, ఇతను వాళ్ళ బంధువుల ఇంట్లో ఉంటున్నాడు.
5: మాస్టరు, తమరికి వీలుంటే నా కవిత్వం వినిపిస్తాను.
1: మంచిది నాయన. సులక్షణ, మరి నన్ను వాళ్ళకి పరిచయం చేసావు కదే.
4: సులక్షణ మిమ్మల్ని దేవుడిచ్చిన ఆత్మబంధువులని ఇదివరకే పరిచయం చేసింది మాస్టారు. సులక్షణకులాగే మాకు మీరిక మాస్టారే.
0: మాస్టారు, మీకోసం కారు వచ్చేలోగా పోని ఒక ఆట వేసుకుంటేనో?
1: మీ ఆట చేసుకోలా.

0: మాస్టారు, మనం గడిచిన 8 నెలల్లో ఆడిన చదరంగ పాటలన్నీ ఒకెత్తు, ఈ సంక్రాంతి సెలవుల్లో ఆడబోయే ఆటలు మరో ఎత్తుగా ఉండాలి. ఏమంటారు?
1: ఏమిటి, నేను ఇక్కడ చేరి 8 నెలలైందా?
0: కాదా మరి.
1: ఏనాటి రుణానుబంధమో ఇది. ఈ ఆలయంలో నాకింత చోటు దొరకడమే కాకుండా సులక్షణ, మీరు మీ ఆప్యాయత అనురాగాలతో నన్ను ముంచేశారు.
0: మరి మా సులక్షణ ఏమనుకుంటుందో తెలుసా? మీరు మాకు దొరికిన పెన్నిది అనుకుంటుంది. నేను అదే అనుకుంటున్నాను. నాకంటూ ఉన్న ఆత్మబంధువులు మా అక్క బావ, వాళ్ళిద్దరూ ఒకేసారి ట్రైన్ యాక్సిడెంట్లో పోయారు. ఆనాటికి సులక్షణ 5 ఏళ్ల పసికందు. అంతా అయోమయంగా అనిపించింది. ఆర్మీ నుండి రిటైర్మెంట్ తీసుకుని వచ్చేశాను. సులక్షణకు నేను, నాకు సులక్షణ, ఎంతటి ఏకాంతత, ఎంతటి స్తబ్దత. అలాంటి మాకు మీరు మీ ఆత్మీయతను, ఆశీస్సులను పంచి ఇచ్చేందుకు పెన్నిధులుగా దొరికారు మాస్టారు.
1: అదేం కాదండి, ఇదంతా మీ సౌహార్దత. నేనే మీ నుంచి మీ ఆదరణ అభిమానాలను పుచ్చుకుంటున్నానే కానీ తిరిగి మీకు ఇచ్చిందేమీ లేదు. నేనే మీకు రుణపడున్నాను. ఎవరు?
2: నేనే మాస్టారు. లోపలికి రావచ్చా?
1: ఓహ్, ఎవరు? సులక్షణ, తలుపు తీసే ఉందమ్మా, రా. అదేమిటమ్మా, నీ ఇంట్లోకి నువ్వు రావడానికి నా పర్మిషన్ కావాలా?
2: అది కాదు మాస్టారు, రాత్రి 12 గంటలైంది కదా, మీకు విశ్రాంతి భంగమేమోనని. మీరింకా నిద్రపోలేదా?
1: ఏదమ్మా, ఈరోజే సెలవులు మొదలు, పరీక్ష పేపర్లు దిద్దాలి, ప్రోగ్రెస్ కార్డులు సిద్ధం చేయాలి, కనీసం 10 రోజులు పని. కానీ వీటన్నింటినీ రేపటి సాయంత్రంలోగా పూర్తి చేసి ఎల్లుండి ఉషస్సు నుండే చదరంగపు ఏకాహాలకు సిద్ధం కమ్మని దాసరాధి గారి హుకుం. ఏం చేయను తల్లి, ఇలా అర్ధరాత్రి వరకు కూర్చొని పేపర్లు దిద్దుతున్నాను.
2: పాపం, మా మావయ్య మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారులా ఉంది.
1: ఏదో మీ మావయ్య మీద నెపం, కానీ నాకు చదరంగం ఒక వ్యసనమేనమ్మా. అవును, ఏమిటమ్మ ఇంత రాత్రిపూట వచ్చావు?
2: మాస్టారు, ఒక విషయం మీ నుండి తెలుసుకోవాలని వచ్చాను. సూటిగా సమాధానం చెప్పండి. ప్రేమట, ప్రేమంటే ఏమిటండి?
1: ఏమిటి ప్రేమంటేనా? ఇదేమిటమ్మా ఇలాంటి ప్రశ్న వేశావు? మంచి నిద్రలో ఉన్నవాడిని లేపి పరబ్రహ్మ స్వరూపం ఏమిటి అన్నట్లు ఏమిటమ్మా ఈ ప్రశ్న? అసలు ఈ ప్రశ్న ఎందుకు ఉదయించినట్లు?
2: ప్రతివాడు ప్రేమ ప్రేమ అంటూ వెంటబడి ఒకటే గొడవ. అందుకే ఇంత చిరాకు పుట్టిస్తున్నా. ఆ ప్రేమ ఏమిటో తెలుసుకుందామని.
1: ఓ, అయితే ఇది నీ ప్రశ్న కాదు, నువ్వు ఎదుర్కొంటున్న సమస్య అన్నమాట. అవునా?
2: అవును మాస్టారు, చెడ్డ చిరాకెత్తిస్తున్న సమస్య.
1: చూడమ్మా, ఇది మిశ్రమ సమాజం, ఎదిగి ఎదగని మనస్తత్వాల కూటమి. మనం కొంచెం ఓర్పు వహించి వదిలించుకోవాల్సిన సమస్య. నువ్వేది పట్టించుకున్నట్లు ఉండిపోయావనుకో.
2: కాకుంటే నేను మాత్రం వీళ్ళందరినీ లక్ష్య పెడుతున్నానా మాస్టారు? ప్రేమ ప్రేమ అంటూ నా చుట్టూ తిరుగుతున్న మూకనంతా పొండిరా పుల్లా ఇల్లారా అంటూ పట్టించుకోకుండానే తిరుగుతున్నాను. వస్తున్న ప్రేమ లేఖల్ని, వచ్చిన వాటిని వచ్చినట్లే కవర్లన్నా విప్పకుండా చింపివేస్తున్నాను కూడా. కాకుంటే ఎటొచ్చి అందరిలా ఈ మధు కూడా.
1: ఏది, మన మధుసూదనం?
2: మన మధుసూదనమే. సాయంత్రం బీచ్లో తారసపడి తాను నన్ను ప్రేమిస్తున్నాడట, ఎన్నాళ్ళుగానో నాకు చెప్పాలని యోచిస్తున్నాడట, అవకాశం చిక్కింది కాదట, ఏమేవో ఇలా చాలా చాలా మాట్లాడాడు.
1: పోలేమ్మా, అతన్ని నేను వారిస్తాలే.
2: ఎందుకు మాస్టారు, నేనే చెప్పాను ఇలాంటి వెర్రిమొరి ప్రసంగాలు ఇంకా చెయ్యొద్దని. వస్తాను మాస్టారు, గుడ్ నైట్.
1: గుడ్ నైట్.
0: మాస్టారు, పోయిన సీజన్ అంతా ఫామ్ లేక చాలా డల్లగా చదరంగం ఆడానండి. ఇప్పుడు ఫామ్ లోకి వచ్చేసాను. ఇక చూడండి నా తడాఖ, ఈ రోజు క్వీన్స్ పాన్ వ్యూహంతో మొదలెడుతున్నాను. ఒక్క క్షణమాగండి. సత్యమ్మా, ఓ సత్యమ్మా, మాస్టార్ కి ఫ్రిడ్జ్ లో నుండి పెద్ద మంచినీళ్ళ బాటిల్ తీసుకుంట్రా.
1: నాకిప్పుడు మంచినీళ్ళు అవసరం లేదే.
0: ఇప్పుడు అవసరం లేకపోవచ్చు మాస్టారు, మిమ్మల్ని దిగ్బంధనం చేస్తానే అప్పుడు కావలసి వస్తాయి మీకు మంచి నీళ్లు. అందుకు
1: అవునండి, తెప్పించండి, ఎవరికైనా పనికి వస్తాయి.
2: మావయ్య, మాస్టర్తో కొంచెం మాట్లాడాలి. అలా 10 నిమిషాలు మన గార్డెన్ దాకా వెళ్ళొస్తాం.
0: అలాగేనమ్మా.
1: అమ్మా, మన గార్డెన్ ఇప్పుడు చాలా బాగుందమ్మా. ఏమిటి మాట్లాడాలన్నావు?
2: జాలిలో నుండి ప్రేమ పుడుతుంది.

0: చెప్పారా?
1: ఏంటి, జాలిలో నుంచి ప్రేమ పుడుతుందా అనా? ఇదేదో చిక్కు ప్రశ్న ఉందే. ఎవరమ్మా, జాలిలో నుంచి ప్రేమ పుడుతుందో, ప్రేమలో నుండి జాలి జాలి వారుతుందో, అసలు జాలే ప్రేమేనవో, లేక జాలి ముదిరి ప్రేమగా మారుతుందో? ఏమిటోనమ్మా, ఈ ప్రేమతో పెనివేసుకున్న ఈ ప్రశ్న ఉందే, అది నా వరకు నాకు పూర్వజన్మలోని పాఠ్యాసంలో అనిపిస్తోంది. అవును, ఇందుకు అసలు విషయం ఏమిటి?
0: ఏముంది మాస్టారు, జాలిపడి తనను ప్రేమించాలట, పెండ్లాడాలట. మధు మళ్ళీ మొదటికొచ్చాడు.
1: ఇదెక్కడ మధుసూదనం, పోనీ మరొక్కసారి నిక్కచ్చిగా నీ అభిప్రాయం చెప్పలేకపోయావా?
0: ఎక్కడా, నన్ను మాట్లాడిస్తేనా తన హృదయం భగ్నమై ముక్కలు ముక్కలు అయిపోతుందట. కుమిలి కుమిలి ఒకటే ఏడుపు.
1: అయ్యో, నీ అగాయిచ్చం కోలా.
0: మాస్టారు, మీరే అతనితో మాట్లాడి మా స్నేహాలను కలుషితం చెయ్యొద్దని చెప్పండి.
1: అలాగే, నేను మధుతో మాట్లాడతాను, నువ్వేం కంగారు పడకు. పెడదాం పద. పాపం, అక్కడ దాశరథి గారి పక్కన కూర్చుంది ఎవరు చెప్పమా?
0: ఇంకెవరు, మన భావరాజు. మావయ్యకు తన గేయం ఏదో వినిపిస్తున్నట్లుంది.
2: రెండు రంగుల గళ్ళు, చదరంగపు ముంగిళ్ళు. ఎలా ఉంది, ఎలా ఉంది, మాట్లాడరేం?
1: ఆయన యానిమేషన్ లో ఉన్నారు, ఎలా మాట్లాడతారు?
0: భావరాజు, లే మనం వెళదాం. ఇక మావయ్య మాస్టారు తమ చదరంగపు సమాధిలో మునిగిపోతారు.
2: అవునవును.
1: కానివ్వండి, మీ త్రిముఖ వ్యూహ నిర్మాణ కౌశలాన్ని ప్రదర్శించండి.
3: ఇదిగో నా ఎత్తు.
1: ఇది నా పై ఎత్తు.
3: దానిపై నా ఎదురెత్తు.
1: మీ ఎదురెత్తుపై. అప్పా, వస్తున్నా వస్తున్నా. ఎవరు? మధుసూదనమా? ఏమిటయ్యా ఇంత రాత్రి వేళ? రా లోపల రా, అలా కూర్చోలో కూర్చో. ఏమిటి మధుసూదనం, ఆ రేగిన జుట్టేమిటి, జ్యోతుల్లా కళ్ళేమిటి, ఏమిటి అలా ఉన్నావు?
4: నా జీవితంలో ఇది పరీక్షా సమయం మాస్టారు.
1: ఏమిటి అంతలేసి బరువైన డైలాగులు వలిస్తున్నావు?
4: నేనొక్కసారి అర్జెంటుగా సులక్ష్యంతో మాట్లాడాలి.
1: ఇప్పుడా, టైం ఎంత అయిందో తెలుసా? అర్ధరాత్రి 2 గంటలు. పాపం మంచి నిద్రలో ఉంటుంది, వదిలేవయ్యా.
4: అది కాదు మాస్టారు.
1: చూడు మధుసూదనం, నాగరిక ప్రపంచంలో ఉన్న మనలాంటి విద్యార్థికులు స్త్రీల పట్ల మెలగవలసిన పద్ధతి ఉంటుందయ్యా.
4: అసలు విషయం ఏంటంటే,
1: సులక్షణ అంతా చెప్పింది నాకు. జాలి పడితేనో దయతలిస్తేనో ప్రేమలు పుడతాయా? ప్రేమ పెళ్లి ఇలాంటి విషయాలలో నిర్ణయాలు తీసుకోవాల్సింది ఒక్కరే కాదు, ఉభయలు కదా.
4: సులక్షణకు నేనంటే ఇష్టమే మాస్టారు
1: అని నువ్వు అనుకుంటున్నావు, కానీ సులక్షణ నిన్న దృష్టితో చూడటం లేదే.
4: అది నిజం కాదు మాస్టారు, సులక్షణ నన్ను ఆటలు పట్టించడానికి అలా మాట్లాడుతోంది అంతే.
1: సరే, నువ్వు అన్నట్లు సులక్షణ నిన్ను ఆటలు పట్టిస్తుందే అనుకుందాం. మరింకే తొందరపడకు, ఆవిడ ఎంతకాలం అలా ఉంటుందో వేచి చూసి సరిపోదా?
4: లేదు మాస్టారు, నేను ఈ దాగుడు మూతలు తట్టుకోలేకపోతున్నాను. ఈ క్షణాన్నే అమీ తుమి తేల్చుకోదలిచాను.
1: మధు, ఇది సభ్యత కాదు. నువ్వు పనిచేద్దాం, రేపు ఆదివారమేగా, సులక్షణ ఇంటి పట్టునే ఉంటుంది. నేను మరోసారి ఆమె మనోగతాన్ని కనుక్కొని రేపు సాయంత్రం నీకు చెప్తాను, సరేనా? ఇప్పటికి వెళ్ళిపో.
4: సరే వెళ్తాను, కానీ మాస్టారు నా భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, ఏం చేస్తారో.
0: మాస్టారు, మాస్టారు.
1: నువ్వా? ఏమిటమ్మా ఇంత రాత్రి?
0: మీరు తలుపు తెరవటం, మధు మీ గదిలోకి రావటం అంతా నేను పైనుండి గమనిస్తూనే ఉన్నాను.
1: అవును సులక్షణ, అసలు ప్రేమల గురించి నీ అభిప్రాయం ఏమిటి?
0: ఈ శారీరక ప్రేమలను గురించి నాకెలాంటి అభిప్రాయాలు లేవు మాస్టారు, అవి నాకు అర్థం కావు కూడా. కాకుంటే వాటి పట్ల నాకు జాగృతి ఉంది, వాటికి దూరంగా ఉంటాను.
1: ఏమిటి, ప్రేమకు తొలగి దూరంగా ఉండిపోతావా? అలా అయితే నువ్వు పరిపూర్ణమైన వ్యక్తివి కాకుండా మిగిలిపోతావేమో.
0: పరిపూర్ణమైన వ్యక్తిగా మిగలాలంటే ఈ బంధాల్లో ఇరుక్కోవాలంటారా?
1: ఈ బంధాలు బాధ్యతలే కదమ్మా, జీవితానికి పరిపూర్ణతనిచ్చేవి.
0: నేనలా అనుకోవటం లేదు మాస్టారు. ఈ ప్రేమను ఆత్మీయతను ఏ ఒక్కరి కోసమో పదిలిపరచటం, మనల్ని మనం కించపరుచుకోవటం కదూ. ఆ జగన్నాథుడు ప్రసాదించిన ఈ జన్మ అనే అవకాశాన్ని దీన జనకోటి సేవకు వినియోగిస్తేనే పరిపూర్ణత అనుకుంటున్నాను మాస్టారు. మధుసూదనానికి నా మనోగతం ఇదేనని చెప్పండి. అతనంటే నాకు ఎలాంటి ప్రత్యేక భావన లేదని చెప్పండి. వస్తాను మాస్టారు.
1: ఈ సులక్షణను అర్థం చేసుకోవటం ఆ మధుసూదనానికి ఏం సాధ్యమవుతుంది? ఆ సాయంత్రం వచ్చిన మధుసూదనానికి సులక్షణ ఏముందో చెప్పాను. అతను తట్టుకోలేక ఏమైపోతాడో అనుకున్నాను, కాని విచిత్రం, మధుసూదనం చెప్పిందంతా విని క్షణకాలం మౌనం వహించి క్లుప్తంగా వస్తాను మాస్టారు అనేసి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యపోయాను. అంతటితో ఆ సమస్య పరిష్కారమైనందుకు తృప్తిపడ్డాను కూడా. అలా నేను దాశరథి చదరంగం బల్ల ముందు కూర్చున్నామో లేదో ఫోన్లో పిడుగులాంటి వార్త వచ్చింది. మధుసూదనానికి యాక్సిడెంట్ అయిందట. కొన్ని క్షణాల్లో నేను సులక్షణ దాశరథి హాస్పిటల్కి వెళ్ళాం. ఒంటి నిండా కట్లతో, స్పృహలేని స్థితిలో ఉన్నాడు.

0: భావరాజు కొందరు మిత్రులు అక్కడే ఉన్నారు. మధుసూదనాన్ని చూస్తూనే సులక్షణ కన్నీటి సముద్రమైంది. ఆశ్చర్యపోయాను. ఆ క్షణం నుండి 24 గంటలు హాస్పిటల్లో మధుసూదనం పక్కనే ఉండి అతని సేవలో మునిగిపోయింది తాను. అంతటి వరకు సులక్షణ నేను ఒక నాగరిక యువతగానే భావిస్తూ వచ్చాను. కానీ ఆమె మధుసూదనాన్ని అంటిపెట్టుకొని అతని పట్ల చూపుతున్న ఆ శ్రద్ధ, ఆ సేవానీయతను చూశాక విస్మయం చెందాను. మధుసూదనాన్ని ఉంచింది స్పెషల్ రూమ్లో కావటాన నేను సులక్షణ రాత్రిళ్ళు కూడా అక్కడ ఉండటానికి వీలైంది. ఒకనాటి రాత్రి మెలకు వచ్చి చూసేసరికి హాట్ వాటర్ బ్యాగ్తో మధుసూదనం కాళ్ళను కాస్తున్న సులక్షణ కనిపించింది. ఆ మోములో ఎంతటి ఆత్రుతో అప్పుడు అనిపించింది, గత ఇన్ని జన్మల్లో సులక్షణ మాతృమూర్తిగా అవతరించిందో అని. గాయాల నుండి కొంచెంగా కోలుకున్నాక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయించి తన ఇంటికి తీసుకొచ్చింది మధుసూదనాన్ని సులక్షణ. మధుసూదనం యాక్సిడెంట్పై నాకు ఎందుకో అనుమానం వచ్చింది. ఒకనాటి రాత్రి సులక్షణ గదిలో లేని సమయాన, ఏమయ్యా మధుసూదనం, నీకు జరిగింది యాక్సిడెంటా లేక నీవుగా?
1: మాస్టర్ పసిగట్టేశారన్నమాట. అవును, అది నిజమైన యాక్సిడెంట్ కాదు, నేను సృష్టించుకున్న యాక్సిడెంటే. ఇప్పుడు అంతా తేలిపోయింది. సులక్షణకు నా పట్ల ఉంది ప్రేమేనండి అంటే కాదని కొట్టిపడేశారుగా, ఇప్పుడేమంటారు?
0: సులక్షణలోని సంస్కారాన్ని తప్పుగా అనుభవించుకుంటున్నాడు పిచ్చివాడు.
1: ఏమిటి మాస్టారు, మౌనంగా ఉండిపోయారేం?
0: సులక్షణ వస్తుందిలా ఉంది, నేను వెళ్తున్నాను.
2: మధు, నీవింతటి వరకు మాస్టర్తో మాట్లాడిందంతా తలుపు అవతల ఉన్న నాకు వినిపించింది. పిచ్చి మధు, ఎంతటి అవివేకమైన పనిచేశావు. నాది నీవనుకునే ప్రేమ కాదు.
3: అయ్యగారు, అయ్యగారు!
0: ఎవరు? సత్యమ్మా.
3: అదేంటి అయ్యగారు, తమరు అందరికంటే ముందు లేచేవారు, తెల్లగా తెల్లారినే నిద్రపోతున్నారు.
0: తెల్లవారిపోయిందా? అరే ఏటో పిచ్చి నిద్ర పట్టినట్టుంది. సులక్షణ వాడంతా నిద్ర లేచారా?
3: అరుగో అమ్మగారు వచ్చేసినారు, నాకుంది ఇటే వస్తున్నారు.
2: మాస్టరు ఈ ఉత్తరం చూడండి.
0: ఉత్తరం ఏది టీవు?
1: సులక్షణ, నేను దేనిని భరించలేను. ఇన్నాళ్ళు నీ పట్ల ఆకర్షణను భరించలేకపోయాను, ఇప్పుడు నీ మంచితనాన్ని భరించలేకపోతున్నాను. నేను వెళ్తున్నాను నీ మధుసూదనం.
0: ఏమిటి, మధుసూదనం వెళ్ళిపోయాడా? నీకు ఉత్తరం ఎవరిచ్చారు?
2: తెల్లవారుజామున మధుకేమైనా కావాలేమో అని అతనున్న గదిలోకి వెళ్ళాను, అక్కడే ఈ లెటర్ ఉంది.
0: అయితే మధు నీకు చెప్పకుండా వెళ్ళాడా?
2: మధుని ఆపాలని రైల్ స్టేషన్కి వెళ్ళాను, మధు కనిపించలేరు. నేనేం చేశానని మధు ఇలా నిర్దాక్షిణ్యంగా వెళ్లాలా చెప్పండి.
0: ఇందులో నిర్దాక్షిణ్యత ఉందమ్మా.
2: మధు ఇలా అవటానికి నా బాధ్యత ఎంత అని ఈ రోజంతా ఆలోచించాను మాస్టారు.
0: నువ్వెందుకు ఇలా బాధపడుతున్నావో, ఇందులో నీ దోషమేముందని?
2: ఏమైతేనే, నేనొక నిర్ణయానికి వచ్చాను. కొంచెం అహితమైనా సరే ఇక ముందు చాలా నిష్కర్షగా ఉంటాను మాస్టారు.
0: అంటే మధుసూదనం మళ్ళా తిరిగి వస్తాడన్న నీ ఉద్దేశం?
2: ఈ నిర్ణయం మధుసూదనం గురించి కాదు, భావరాజు విషయంలో.
0: భావరాజు విషయంలోనా?
2: అవును, అతనికి నన్ను పెండ్లాడాలని.
0: అదిగో భావరాజే మరేదో కొత్త గేయాన్ని పుక్కిటి పట్టి వస్తున్నట్టుంది. లే సిద్ధంగా ఉండు.
2: భావరాజు, నీ పట్ల నే చూపుతున్న ఆదరణ అనురాగం అన్ని ఒక సోదరి తన సోదరుని పట్ల చూపేవేనని నీకు తెలుసా?
4: అవునా?
2: అవును.
4: ఈ విషయం నీవు నాకెన్నడూ చెప్పవలసింది.
2: ఆ తప్పు నాది కాదు, గ్రహించవలసిన బాధ్యత నీది. అయినా ఇప్పుడే మించిపోయింది కనుక.
4: చాలా మించిపోయింది. నిన్ననే మా మేనమామ గారి అమ్మాయి విశాలక్షికి తనను చేసుకోను అని జాబ్ రాసి పడేశాను.
2: ఆ జాబ్ ఇంకా చేరుండదులే, వెంటనే వెళ్ళు. అదో ప్రాక్టికల్ జోక్ అని చెప్పుకో. వెంటనే వెళ్ళి ఆమెను అర్థాంగిగా చేసుకో. నేను వస్తాను నీ పెళ్లికి.
4: థ్యాంక్స్.
0: భావరాజు పెళ్లి బాగా జరిగిందా అమ్మా? పెళ్లి విశేషాలు ఏమిటి?
2: భావరాజు అప్పుడప్పుడు రాసి నా దగ్గర వదిలేసిన గేయాలను ఏర్కూర్చి ఓ పుస్తకంగా అచ్చువేయించి ఆ పుస్తకాన్ని విశాలాక్షికి పెండ్లి కానుకగా ఇచ్చి ఆ గేయాలలోని స్వప్న సుందరివి నీవేసుమి అని చెప్పాను.
0: ఆరిని గొప్ప పని చేసావమ్మా.
2: మాస్టారు, ఇక భావరాజును గురించి నాకెలాంటి దిగులు లేదు. మధు జీవితం కూడా ఇలా సుఖాంతమైతే నేను ఓడిపోయినట్లవుతుంది.
0: నువ్వు ఓడిపోవటమా? నీకు ఓటమేమిటమ్మా, నువ్వెప్పుడు విజేతవే.
2: వీల్లేదు మాస్టారు, మీరు వెళ్ళటానికి వీల్లేదు. మీరు వెళ్ళిపోతే నేను మావయ్య ఏమైపోతా? మావయ్య అయితే మీ బదిలీ వార్త విని ఈరోజు భోజనం కూడా చేయలేదు. ఆ చదరంగపు బల్ల ముందు దిగులుగా ఒంటరిగా ఎలా కూర్చుండిపోయాడో చూడండి మాస్టారు.
0: చూడమా సులక్షణ, బ్రతుకుబాటలో ఈ సంయోగ వియోగాలు

0: సంకల్ప వికల్పాలు సుఖ దుఃఖాలు తప్పవమ్మ, జీవితం అంటే అదే. మళ్ళీ ఎప్పుడో ఎక్కడో విధి నిర్ణయాన్ని కలుస్తావేమో.
1: నేను ఒక్కతనే మిగిలిపోతాను కదా.
0: చూడమ్మా, అందుకే నీకు ఒక తోడు కావాలి. ఒక్క మాట చెప్పనా?
1: చెప్పండి.
0: నువ్వు వివాహం చేసుకోవాలి. జీవనయానంలో ముఖ్యంగా స్త్రీకి ఒక తోడు కావాలి. ఏమంటావు?
1: తోడా? ఆ భగవానుడు లాంటి తోడు దొరికితే ఆ నీడను అలాగే ఆశ్రయిస్తాను మాస్టారు. పదండి, మీకు టైం అవుతోంది, స్టేషన్కి వెళ్దాం.
2: మాస్టారు, మీరు రిటైర్ అవుతూనే తిరిగొచ్చి మాతో ఉండిపోతానని మీరిచ్చిన వాగ్దానం మన చదరంగపు సాక్షిగా మరిచిపోవచ్చు.
0: అలాగే, మరి నాకు సెలవు.
2: నమస్కారం.
0: జీవితం ఒక మహాయానం, ఒక మహాప్రవాహంలా అది ఎటునుంచెటు పయనిస్తుందో, ఎన్ని వంకలు వాగులు తిరుగుతుందో, తన గమనంలో ఎన్ని మార్పులు చేర్పులకు గురవుతుందో నాకు చిత్రంగా వెంట వెంటనే బదిలీలు వచ్చాయి. ఆ తర్వాత నేను సులక్షణకు రాసిన జాబులు ఆమెకు అందక అడ్రస్ నాట్ ఇన్ టౌన్ లెఫ్ట్ అంటూ తిరిగి వచ్చాయి. అలా సులక్షణ దాసరథిలకు నేను, వాళ్ళు నాకు దూరం అయ్యాం. నేను చివరిసారిగా బదిలీ అయి వచ్చిన ప్రాంతం అంతా పుణ్యక్షేత్రాలతో నిండి ఉన్న ప్రదేశం. ఒకసారి అక్కడ ఏదో మేళా లాంటి జరుగుతుంది. ఒక ఉదయం హోటల్లో కాఫీ తాగి బయటకొచ్చి ఏవో ఆలోచనతో మునిగి నడుస్తున్నాను. ఎదురుగా వచ్చిన వ్యక్తి అమాంతం నన్ను కౌగిలించుకుని ఉక్కిరి బిక్కిరి చేశాడు. తమాయించుకొని చూస్తే అతడు దాశరథి. నేను ఉప్పొంగిపోయాను. దాశరథి చెప్పాడు, సులక్షణ తను చదువయ్యాక గోదావరి తీర ప్రాంతాన దీనజన బాల బాలికలకు ఓ ఆశ్రమం పాఠశాల నెలకొల్పి సేవ చేస్తుందట. అది విని నాకు చాలా సంతోషం వేసింది.
2: నేను సులక్షణ ఉత్తరదేశ యాత్రలకు బయలుదేరిటొచ్చామండి. సులక్షణ పుణ్యక్షేత్ర దర్శనాలలో మునిగిపోగా నేనిక్కడ కాస్మాలిటన్ క్లబ్లో జరుగుతున్న ప్రపంచ చదరంగపు పోటీలను చూడటానికి ఉండిపోయాను.
0: అవునండి, ఓయ్, మీకు గుర్తు చేసే వరకు ఆ పోటీల విషయమే మర్చిపోయించమండి. నేను ముందర సులక్షణ చూడాలి.
2: తాను లేటుగా ఏ రాత్రికో గాని తిరిగి రాదండి. అప్పటికి మనం ఈ ఆటలను చూసుకుని హోటల్ గదికెళ్ళి ఆమె కోసం ఎదురు చూడొచ్చు. పదండి, హోటల్కి వెళ్దాం.
0: పదండి.
2: నేను చెప్పలేదు ఛాంపియన్షిప్ మన ఆనంద విశ్వనాథ్దేని? అలాగే అయింది.
0: అవును, చాలా గొప్ప ఎత్తులు వేసి ఎదుటివాడిని బోకా కుట్టించాడు. పదండి, ఈ పాటికి సులక్షణ వచ్చి ఉంటుందేమో.
2: రండి రండి, ఇదే మా గది. ఇంకా సులక్షణ వచ్చినట్లేదు, వచ్చేస్తూ ఉంటుందిలేండి. మధ్యాహ్నం ఫైనల్స్ లో మన ఆనంద్ విశ్వనాథ్ వేసిన ఆ 13వ ఎత్తుంది చూశారు? అద్భుతం. ఏమంటారు?
0: ఏమంటాను, మరి ఆ మూతోనే కదా ఆ రష్యన్ ఆటగాని మట్టి కరిపించేశాడు.
2: ఇక్కడ మీకు రహస్యం చెప్పనా?
0: చెప్పండి.
2: మనం విశాఖలో ఉండగా నాకు కల వచ్చిందని, అందులో నేనెక్కడో చదరంగం ఆడుతూ ఒక అద్భుతమైన ఎత్తు వేశాను అని చెప్పాను, గుర్తుందా మీకు?
0: అవునవును, ఇది గ్రాండ్ మాస్టర్ కాస్పరో మీద మీరు వేసిన ఎత్తు.
2: సరిగ్గా ఆ ఎత్తేనండి ఈరోజు మన ఆనంద విశ్వనాథ్ వేశాడు.
0: అవునా?
2: అవునండి, ఎగ్జాక్ట్లీ అదే ఎత్తు. నా ఎత్తును కాపీ కొట్టేశాడు విశ్వనాథ్. పోనీలేండి, మనవాడే కదా.
0: అవునవును.
2: అదిగో అదిగో సులక్షణ వచ్చేసింది.
1: ఏమిటి మాస్టారీ, వాట్ ఈ ప్లీజ్ సర్ప్రైజ్.
2: మన మాస్టారేనమ్మా, ఉదయాన్నే పట్టేసి షా చెప్పేసి మన గదికి పట్టుకొచ్చేశాను.
1: ఏమిటి మాస్టారు అలా చూస్తూ ఉండిపోయారు? నేనే సులక్షణను.
0: అదే సులక్షణనైనా చూస్తున్నాను. మెడలో ఆ జపమాల, వదులుగా అల్లి అల్లని ఆ కేసరాశి, నుదుటిన కుంకుమ బొట్టు, విభూతిరేఖలు, ఆ కాషాయపు చీర, చేతిన పూసజ్జ, ఆశ్రమవాసిన్లా.
1: మాస్టారు, ముందు ఈ తీర్థ ప్రసాదాలు పుచ్చుకోండి. అకాల మృత్యుహరణం, సర్వపాప నివారణం, శ్రీవిష్ణు పాదోదకం, పావనం శుభం. ఇదిగోండి మావయ్యా. మీరును
2: మాస్టారు, సులక్షణతో మాట్లాడుతూ ఉండండి, అలా రిసెప్షన్ వరకు వెళ్ళొస్తాను.
0: అలాగే. చెప్పమ్మా.
1: భగవంతుణ్ణి వెతుక్కుంటూ తీర్థయాత్రలు చేస్తున్నాను. ఈ క్షేత్రాన మీరు కనిపించారు మాస్టారు.
0: కొంప తీసి నన్ను భగవంతుడు చేస్తావా ఏమిటి?
1: ఏ, మీరు నాకు ఆ భగవంతుడు లాంటి వారే. కానీ మాస్టారు, ప్రతి చోట నాకు ఆ భగవంతుడు కనిపించినట్లే అనిపిస్తుంది. అంతెందుకు? నేనున్న ఆ అనాథల శరణాలయంలోని ప్రతి అనాథ బాలబాలికల మోముల్లోనూ ఆ భగవత్స్వరూపమే కనిపిస్తూ ఉంటుంది నాకు. కాని ఆయన పలుకే వినరాదు. అందుకే ఈ అన్వేషణ శోధనాను.
0: నీకాయన పలుకెందుకమ్మా?
1: ఆ సత్యస్వరూపుడు పలికితే విని ధన్యమవుదామని మాస్టారు.
0: నిష్కామ కర్మను చేస్తున్న నువ్వు ధన్యవు కావాలని ఎందుకు అనుకుంటున్నావమ్మా? నిన్ను నువ్వు దీనజన సేవకు అర్పించుకుని ఏనాడో ధన్యమయ్యావు. ఇంకా నువ్వు కోరుకోవలసింది ఏముంది తల్లి?

0: గతంలో నేను అనుకునేవాడిని, నీకు తోడు నీడా కావాలని. నాకిప్పుడు ఎంతో తృప్తిగా ఉందమ్మా. ఆ అనాథలకు నువ్వే తోడయ్యావు, వాళ్లకు నీడవయ్యావు. నీకు గమ్యం ఏర్పడింది. మానవ సేవకు నిన్ను నువ్వు అర్పించుకుని నివేదితవయ్యావు. ఇంకా కావలసిందే ఉందమ్మా.
1: అవును, నాకు కావలసినదేముంది? ఎందుకీ అన్వేషణ? మాస్టారు, నిజంగా మీరు నా కళ్ళు తెరిపించారు. సద్గురువులై నాకు జ్ఞానం ప్రసాదించారు. రేపే తిరిగి శరణాలయానికి వెళతాను. ఆ సేవకు పునరంకితమవుతాను. సెలవిప్పించండి మాస్టారు.
2: మీరింతవరకు నివేదిత నాటిక విన్నారు. రచన శ్రీ గంధం యాజ్ఞవల్క్య శర్మ. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. తర్వాత కార్యక్రమం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి రాగం తానం పల్లవి. ఈనాటి కార్యక్రమంలో పుదుక్కోటై కృష్ణమూర్తి గారి వీణావాయిద్యం వింటారు బివిఎస్ ప్రసాద్ గారు మృదంగం. చలనాట రాగం తానం పల్లవి సాహిత్యం వీణాగాన విలాసం చతురస్రజాతి మఠ్యతాళం సమన్నుంచి రెండు అక్షరాలు వదిలి

0: పుదుక్కిటి కృష్ణమూర్తి గారి వీణావాదన విన్నారు. శ్రీ బివిఎస్ ప్రసాద్ మృదంగ సహకారం. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు వినండి ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా రాముడు భీముడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల గానం చేసిన సినారే గీతం సంగీతం అందించిన వారు పెండ్యాల నాగేశ్వరరావు.

ఆపాత మధురాలు, అల్లనాటి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత రాక్షసుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన వేటూరి గీతం. సంగీతం అందించిన వారు ఇళయరాజా.

ఆపాత మధురాలు అలనాటి మధురగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, మంగమ్మ శపథం చిత్రం నుండి పి సుశీల ఆలపించిన సినారే గీతం. సంగీతం అందించిన వారు టీవీ రాజు.

మీరింతవరకు ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి.

తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు వినండి దేశభక్తి గీతాలు.

దేశభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 11 గంటలు దాటి 9 నిమిషాలు దాటి 36 సెకండ్లు అయింది. మరికొద్ది క్షణాల్లో కేంద్ర ప్రభుత్వం 12